habitu walil yamin.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1997 నవంబరు 22న సత్యసాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భగవాన్ బాబావారు ప్రసంగిస్తూ విద్యా ప్రమాణాలను గూర్చి, నైతిక విలువలను గూర్చి విద్యార్థులకు బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు

దర్పంబు మతమయ్యే ధనము దైవంబయ్యే దర్పంబు మతమయ్యే

అహము ఫ్యాషను అయ్యే, అహము ఫ్యాషను అయ్యే, ఆర్తి అందంబయ్యే, స్వార్థంబునకు హృదయ స్థానమయ్యే, మమత దిగజారిపోయే, దమము దగ్ధంబయ్యే, నయము హీనంబయ్యే,

హృదయము దూరమయ్యేం, బ్రతుకు బరువయ్యేం, గతులకు గతులు దప్పేం, జాగు చేసిన కడకు ఏ గతి

ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా, విద్యాపోషకులారా, విద్యాభిమానులారా, ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది. అన్యాయ, అక్రమ, అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండవం చలుపుతున్నవి. ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థుడు. విద్యార్థులారా, విద్యా విషయమునందు కాని విజ్ఞాన విషయమునందు కాని బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో, నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోయలు కోట్ల రెట్టు చాలా విచారపడుతున్నది. జనని జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరముగావించుటకు విద్యార్థుల ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి. దేశంలో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి. దేశమనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే. మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి? సంస్కారమనగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సాధన కానేరదు. నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకొని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు. విద్య అనగా ఏమిటి? ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి? విద్య యొక్క ప్రమాణములు ఏమిటి? ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది? విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినో వాడే విఘ్నుడు. వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు, దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి. సంస్కారం అనగా ఏమిటి? మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి. సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే. దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి యొక్క పవిత్రమైన దివ్యభావాలు ఏర్పడవు. సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటము వంటిదే. ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండపైన పడును ఎవరినూ చెప్పలేరు. ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది. ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు. సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు. ఇలాంటి పరిస్థితులు యందు మానవుడకు సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము. ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పములు సంభవించాలి. స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది. ఈ కమిటీలన్నీ కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి. కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం. నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు. ఇట్టి విద్యా విధానము చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది. సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే. విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము. దీనిని ఆంగ్ల భాష నందు ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము. ఎడ్యుకేర్ అన్నారు. ఎడ్యుకేర్ అనగా ఏమిటి? వెలుపలకు తివ్వటము. మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్. ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు. కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము. ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి. జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము. రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివి చూపించాయి. సైకిల్ కు 2 చక్రములు ఎంత ప్రధానమో మానవుని యొక్క జీవిత రథమునకు
ఈ రెండు కూడాను అంత ఆధారమే. ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి. కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైననే ఆధారపడి ఉంటుండాలి. ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది. ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి. మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు. తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. అది ఏ జీవిత పరమావధి. తన అంతర్భావమునందు ఉండేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉండేటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్యించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి? స్థూల జగత్తునందు, మానసిక సీమయందు, సాంఘిక ప్రభావమునందు నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య. ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగములందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి. కానీ ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు. ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్, ఇది కాదు నిజమైనటువంటిది. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ప్రయాణం చేయాలి. జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి. ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు. ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు. కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గములో అభివృద్ధి పొందినదని భావిస్తున్నారు. భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి పొందిందని విశ్వసిస్తున్నారు. ఏమిటి ఈ ప్రోగ్రెస్? నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే, హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే, చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే, ఇది ఏ ప్రోగ్రెస్? ఈనాడు విద్యలందు ఇది ఆ ప్రోగ్రెస్. నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవ్యా, కూడుబెట్టిన వారినే కూలద్రోయు, మేలు చేసిన వానికే కీడు చేయు, విద్య నేర్పిన వానినే వెక్కిరించు. ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు? ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం. ఇవి ప్రోగ్రెస్ లే కాదు. ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలో ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి. తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి. మానవుడు ప్రధానంగా ఆశించవలసినటువంటిది సంఘ సంక్షేమమే. సర్వే లోకహితే రతః, సర్వజ్ఞాన సంపన్నః, సర్వే సమితా గుణై. ఈ మూడు కూడాను విద్య యొక్క ప్రమాణములు. చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. సర్వే సమితా గుణై, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉంటుండాలి. విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి, పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి, పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి. ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము? కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులు యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు. విద్యార్థిదా? కాదు. అధ్యాపకుడిదా? కాదు. ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం. విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు. విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు. బాల్యమునంటే తమ జీవితశీలను ఉన్నతమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు. మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి. ఆ యొక్క అధ్యాపకుడు సక్రమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రంగా అనుసరిస్తారు. విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు. ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు. కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవ్వరూ గుర్తించేటువంటి వారు లేరు. అందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, దీని ఫలితం ఏమిటి, ఏ విధమైన మార్పు జరుగుతుండాలి అని విచారం చేసేటువంటి వారే లేరు. కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు. కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది. ఇంతే కాదు, విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు. విద్యార్థులు
కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే. కానీ విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు. ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడాను భస్మం గావించుకుంటున్నారు. కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి. విద్యా జీవితము మంచి రాయల్ రోడ్ మంచి రాజకీయమైనటువంటి యొక్క మార్గము. ఇంతే కాదు, ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు. మా కొడుకు చదువుకుంటున్నాడు, గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు. తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు, మంచితనమును ఆశించాలి. కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి. కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది. గ్రేట్ గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి? ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్, దుర్యోధను యొక్క గ్రేట్నెస్, శిశుపాలుని యొక్క గ్రేట్నెస్. కారణమేమిటి? తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు. రావణాసుడు 36 విద్యలు నేర్చారు, ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు, జీర్ణము కాలేదు, అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయినాడు. 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు, విద్యలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు. కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి, వినియోగపరచాలి, సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి. ఇప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద, సశీలవంతులు కావాలి. ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది. బ్రహ్మైవ భవతి, విద్య అనగా భగవత్ యొక్క శక్తి, ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు. విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు, తలుపులు తెరిపించాలి, అదే నిజమైనటువంటి యొక్క విద్య. ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనమేమి? కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి. ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు, కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు. డిగ్రీస్ వెల అంత్యం, ఏమిటి దీని వెల? దీనిలో ఏమాత్రము వెలవలేదు. ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనమేమి? ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పొట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం. పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు. ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి. ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి? యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి. పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము, గుణమును పెంచుకోవాలి. ఈనాటి విద్యార్థులందరి కూడాను కలిమి, బలిమి, చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కలిమి, బలిమి, చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఆ గుణము ఒక్క దైవికమైన యొక్క ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది. ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు. సద్గుణం

కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు. నేటి విద్యలు తెలివితేటల నేపెంచే కొంచెమైన గుణ

0: అవదేమి? ఇవి కాదు మన విలువలు, గుణమే మన విలువ. అట్టి గుణమనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి? ఏబిసిడి మొదలుకొని జెడ్ వరకు కూడా అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీ తీసుకుంటున్నారు. దీనివల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఫలితం లేదు. కేవలం సమాజమునకు భారము, తల్లిదండ్రులకు వ్యత, సుఖమా శూన్యమే. కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి? సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి. సర్వేలోక సుద్విత్తంతో ఆ సర్వలోకములకు సుద్ధిమైన అయ్యేటువంటి విద్యను నేర్చాలి. సొసైటీకి సహాయం లేనటువంటి యొక్క విద్యలు నేర్చి ప్రయోజనం లేదు. ఎవరు చూచినా స్వార్థము స్వార్థము స్వార్థము. ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు. కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది. తినీయులారా, కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి. వివేకములైన జ్ఞానము, లేనటువంటి పాండిత్యము, మాధుర్యము లేని సంగీతము, వినయము లేని విద్య, క్రమశిక్షణ లేనటువంటి సమాజము, కృతజ్ఞత లేనటువంటి స్నేహము, సత్యము లేని మాట, ఈ నిరుపయోగము లేదు. ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు. ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. సమాజంలో చూస్తే గౌరవం లేదు, ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది. విచక్షణ లేని పాండిత్యము, వివేకం లేని విజ్ఞానము, వినయము లేని విద్య. వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు. వినయం అనగా ఏమిటి? మనము తల వంచుకుని తిరుగుతామా? వినయము కాదు కాదు. మానవత్వాన్ని గౌరవించాలి. మనము పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి. మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే, కాని మనం కూడా పశువులు కాదు. భయపెట్టేది మృగము, భయపడేది మృగము. మృగముడవు, భయపడకూడదు, భయపెట్టకూడదు. ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం. భయం అనేది ఎప్పుడు వస్తుంది? మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది. ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి. ప్రాచీన కాలం నందు విద్యలు, దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి. మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవకంతా పంపించేటువంటి వారు. వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి దీన్ని నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు. నాయన, నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు. కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాట్లు చెప్పేటువంటి వారు. మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు. కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే, కూడా ఆయుర్వేదమే, చెడుకులను రోగములు నివారణ సాధించేటువంటిది. ఏదీ లేకపోయినప్పటికీ తన గాలిని అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ను దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది. కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే, ప్రతి మానవుడు కూడాను ఒక జీవితత్వమే. ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది. కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను. ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు. ఈ సీట్ల యొక్క ఖర్చు, ఈ సీట్లు ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు. కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లనట్లు లేదు. మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు, మేము ఆనందంగానే ఉంటున్నాము, టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు. కారణము ఫ్రీ ఎడ్యుకేషన్. తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంది. త్వరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి. కనుకనే ఆ విధమైనటువంటి యొక్క గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి. మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు, ఏ ఫీజు కూడా లేదు, ఫ్రీ ఫీజు. దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారు హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది. ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి. మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు. కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి. అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి. అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి. ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి, విషయాన్ని పరిశీలన గావించుకోవాలి, శీలవంతులుగా తయారు కావాలి. ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది. ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవలసినటువంటిది మిత భాష. కనుకనే ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి. మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది. చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి. ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా నువ్వు బోధిస్తున్నారు, తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు. అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము. ఏది నేను కోరటం లేదు. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ప్రవర్తనలో ఉంటుంది. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి. తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి. కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు. కాన్ఫిడెన్స్ లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు? సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా వస్తుంది? మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు. ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. దేహము యొక్క అందం కాదు ముఖ్యము, ఆనందం యొక్క స్వరూపమే అందము. అది ఏ జీవిత మకరందము. కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి. మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు. ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించటమే లేదు. ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి. ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి. ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి. ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు. కారణమేమిటి? ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు. ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే, ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే, ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే. కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి. ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి. కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు. ధన సంపాదన కావాలి. గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు, అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు. బ్రతుకు మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్. హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇది నిజమైన మానవునికి ప్రధానమైన గుణం. ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది. అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపన గుణ. సంస్థలంది ఎక్కడ చూసినా కూడాను బుద్ధిలో తలలుండే, విను చెవులుండే, కొంచి చూచు కనులుండే, పొంచి చూచు కనులుండే, అవిను మనసుండే, వంచిత గుణ చిత్తముండే, చించే పలుకుండే. కృతులు చూడగాని న్యాయం ఇక బ్రతుకదన్నా? ఇంక న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది? ఇంక ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కారణమేమిటి? వంచే పలుకులు ఇంత ఉన్నాయి. పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు. ఇది కేవలము తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది. అందరూ మానవులుగానే రూపొందుతారు. దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములున్నవి, ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా? అది కొమ్ములే, ఇది కొమ్ములే. ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు. పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా? పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా? ఏనుగంత బలిచి ఉన్న పంది ఏనుగు ఉంటాయా? అది కాదు ముఖ్యము. మానవునికి హృదయమే ముఖ్యము. హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి. ముఖ్యమైన పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి. చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి. చేతులకు అందమేమిటి? దానమే అందము. నోటికి అందమేమిటి? కంఠములకి అందమేమిటి? దానికి మాటనే అందము. కనుక విద్యార్థులారా, మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులను గౌరవించండి. సమాజాన్ని ఉద్ధరించండి. నోటి మానవులకు సహాయం చేయండి. ఇది నిజమైనటువంటిది. మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు. నేచర్ ఈస్ ది బెస్ట్ టీచర్ అన్నారు. కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్. నేచరే మన టెక్స్ట్ బుక్. ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు. నీకు గురువు కావాలా? గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు. నీ హృదయమే నీకు గురువు. నీకు ఒక స్నేహితుడు కావాలనా? మంచి స్నేహితుడున్నాడు, నే దైవమే నీ స్నేహితుడు. అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారి జీవితంలో ఎప్పుడూ సుఖమే. లోకలందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో, అతని కాదు నిజమైన స్నేహితుడు, దైవమే నీ స్నేహితుడు. అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి. ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చెయ్యాలి. అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాల్ని అందుకోవాలి. ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది. అంతేకాని గొప్ప విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు. ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా, చేసినావు ప్రపంచానికి. మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నారు. నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు. చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి? తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి. ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయక, ఉద్యోగాల కోసం కాదు చదువు. విద్య విజ్ఞానం కోసమని, స్త్రీ కూటి కోసమని. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్యంతకులను కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: కాదు కాదు,
0: కూటి కోసం కాదు, విద్య విజ్ఞానము కోసమని. ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి. ఎవరికి మనం ద్వేషించరాదు, ఎవరికి మనం అపకారం చేయరాదు. ముఖ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించి మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండింటినీ మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం. చేతనైతే ఉపకారం చేయి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఉపకారం మాత్రం చేయవద్దు, అదే పెద్ద ఉపకారం. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును. ఇన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి. ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు. జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటాడు. నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు, 20 రూపాయల పని కూడా చేయటం లేదు. దేశ ద్రోహమే కాని దేశ ఉపకారం కాదు. తగినంత పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు. మాత్రం దండకి తీసుకో, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే. ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి. ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనమే. ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్. కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు. కష్టపడి పని చేయాలి. ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి. ఇప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది, పవిత్రత. ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి. నిజంగా మా యొక్క సంస్థలందు, మా విద్యా విధానం నందు పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ ఒక నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు. ఎక్కువ కాలం కూడా అవసరం లేదు. పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి. సద్గుణంబులు, ఇదే ముఖ్యమైనటువంటిది. ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనమే. కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి. తాముకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి. ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి. మదర్ ఇన్ లవ్, నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్, ఉంచుకున్నటువంటి మదర్ ఇన్ లా. ఆ లా లో లవ్, లవ్ లో లా, రెండింటి కూడా లవ్వే ప్రధానం. కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి. ఆ కీర్తినే మాకు తగినటువంటి ఆనందం. మేము ఏ దీనిని ఆశించడం లేదు. ఇక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి, అది ఏ మంచి ఆనందం. ఇక్కడి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి. ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి టెస్ట్కు వెళ్లారు. ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు. ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు. నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను. మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది. ఇలాంటి చిన్నపిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు సరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు. పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి. జగత్తంతా కూడా సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి. కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. ప్రపంచం కంటే మీరు వేరు కాదు, ప్రపంచమంతా మీ ఎందే ఉంటున్నది. కనుక విద్యార్థులు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు. నమ్మున్న పనులు సభకూరు ధరలోన సాధించడానికి కూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు. కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు. కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యార్థి ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి. ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి. ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు. ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది. ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు. శంకర్ల వారు కూడా చెప్పారు.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి. కట్టగలపటికి వాళ్ళను నిలిచేదేంటి ఏమిటి? సత్యం కీర్తి ద్వయం స్థిరం, ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి. అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి. జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు. ఇది ఒక సంబంధమైనటువంటి లక్షణములే, లా ఆఫ్ నేచర్. కనుక దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు. సుఖ దుఃఖే సమీకృత్వ లాభో లాభ జయాజయాత్. కనుక దీనికి దుఃఖము కాని ఆనందం కాని ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి. కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడా ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. విద్యార్థులకు మరొక చిన్న విషయము, మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు, మార్కులు తేకపోయినా పర్వాలేదు, మార్కులు మాత్రం తేకండి. ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు, బ్యాంకులు మాత్రం తేకూడదు. ఇది నేను ఆశించేటువంటి, కానీ అది తేరు నాకు తెలుసును. ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చు కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: ఇంతవరకు మీరు 1997 నవంబర్ 22 సత్యసాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భగవాన్ బాబావారు అందించిన ప్రసంగాన్ని ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఎవరి దుర్గుణాలు వారినే బాధిస్తాయి, భస్మం చేస్తాయి. కనుక మీరు పరులలోని దుర్గుణాలను గురించి యోచించకూడదు. పరులను దూషించేవాడు పాపి, పరులను గౌరవించేవాడే పుణ్యుడు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, అట్లే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని విమర్శించినా మీ దేవుణ్ణి మీరు విమర్శించినట్లే, ఎవరిని గౌరవించినా మీ దేవుణ్ణి గౌరవించినట్లే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు దేహమే దేవాలయం, జీవుడే ఇందులోని దేవుడు. కనుక మానవుడు ఏ దేహాన్ని చూసినా దేవాలయాన్ని చూసినట్లుగా భావించి గౌరవించాలి. అప్పుడే తన జీవితం సార్థకమవుతుంది. ఇతరులు కూడా తన్ను గౌరవిస్తారు. కాని ఈనాటి మానవులలో అట్టి విశాల భావాలు అడుగంటిపోయాయి. తాను ఇతరులను గౌరవించడు కానీ తనను అందరూ గౌరవించాలని ఆశిస్తున్నాడు. ఇది అసాధ్యం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

శ్రీరంగము నుంచి ప్రశాంతి నిలయమునకు చేరిన పిదప నిలయమందు స్థిర నివాసమేర్పరచుకున్న భక్తులనుద్దేశించి స్వామి ఈ అవతారోద్దేశములలో భక్తరక్షణము కూడా ఒక భాగము. మీరందరూ నిజమగు భక్తులగుటకు దృఢ ప్రయత్నము చేయాలి. మీకు నేర్పరిచిన కఠిన సాధనములను చక్కగా అనుష్ఠించండి. మీ మనస్సులను సంపూర్ణముగా నాకప్పగించండి. నేను మిమ్ముల దుఃఖ సాగరము నుంచి ఉద్ధరించి మోక్షమునొసగెదను. మిమ్ములనే కాక విశ్వములోని నన్ను శరణుజొచ్చిన వారందరినీ బంధ విముక్తులను చేసెదను అని స్వామి ప్రతిన చేశారు. తరువాత కొద్ది దినములకు 30 మంది బాలురకు ఉపనయనములు చేశారు. ఆ బాలురలో 16 మందికి బాల్యమున చెవులు కుట్టించి ఉండలేదు. హస్తచాలనము చేత కుట్టుపోగులను సృష్టించి వారందరికీ స్వయముగా కర్ణవేద మహోత్సవమును చేశారు స్వామి. ఈ ఉపనయనములు శివరాత్రికి ముందుగానే జరిగాయి. శివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయమున 1940వ సంవత్సరము నుంచి శివలింగములను సృష్టించునట్లే ఈ ఏడు కూడా హేమలింగమును స్ఫటికలింగమును స్వామి సృష్టించి వ్యక్తిత్వము ఆత్మజ్ఞానమునందు లీనమైపోగా జీవ బ్రహ్మైక్యము కలుగునను సత్యమును సూచించునట్లే లింగోద్భవము వలన గ్రహింపుడు. అఖండ సచ్చిదానంద బ్రహ్మమునకు ప్రతీకమైన లింగమునందే మనోకల్పిత ప్రపంచమంతయూ లీనమైపోవునని గ్రహింపుడు అని భక్తులకు స్పష్టపరిచారు స్వామి. శివరాత్రి అనంతరము రాజమహేంద్రవరములో జరుపబడు ఆధ్యాత్మిక సభలకు అధ్యక్షత వహించుటకై స్వామి వెళ్లారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా స్వామి రాజమహేంద్రవరములోనే ఉన్నారు. ఆ పిమ్మట శ్రీ శంకర భగవత్పాదుల జన్మదినోత్సవ సందర్భంగా స్వామి ఇలా చెప్పారు. ఈ అద్వైత సిద్ధాంతమే ఆధునిక విజ్ఞానవేత్తల పరిశోధనలకు అనుగుణముగా ఉండుటచేత వీరు అద్వైతమును అంగీకరింతురు. సర్వకాల సర్వదేశములందునూ ఈ ఏకైక సత్యమే అనుభూతికి వచ్చునట్టిది. ఈ విశ్వమునందు దోచు వైవిధ్యము అజ్ఞానము వలన కలిగినది మాత్రమే అని, ఉండునది అంతయూ ఏకైక సత్యమే అని, సర్వం ఖల్విదం బ్రహ్మ, నీకు జ్ఞానోదయమైనంతనే నీవు బ్రహ్మవగుచున్నావు, శోక మోహ భయములుండవు, సంసారము నుండి విముక్తి కలుగును అని స్వామి ఉపదేశించారు. తరువాత శ్రీశైల యాత్రా సందర్భములో అందరి కృష్ణానదికి నిర్మించు ఆనకట్టను సందర్శించు సందర్భమున అచ్చట పనిచేయు వేలాది మంది రాతి పనివారిని యాంత్రిక ప్రవీణులుగా ఉద్దేశించి అశ్రద్ధతో ఈ కార్యమున మెలగవద్దు, పెక్కు శతాబ్దములు కోట్ల మంది ప్రజలకు ఆహారమును సౌఖ్యమును ఈ నిర్మాణమిస్తుంది, అందువలన ఈ పనిని పవిత్ర కర్మముగా భావించి శ్రద్ధతో పనిచేయుడు. ఈ నది యొక్క ప్రవాహమునడ్డగించు సామర్థ్యము గల మీకు మీ మనస్సులను అరికట్టుకొను సామర్థ్యముండునని తలంచెదను. మీ సుఖశాంతులకు భంగము కలిగించు దుష్ట ప్రవృత్తులను అరికట్టుకొనుడు. మీ తలంపులను మంచిదారులలో ప్రవేశింపచేయుడు. ప్రతిదినము కొద్దిసేపు దైవ చింతనతో దైవ సన్నిధిలో గడపండి. భగవంతుడు మీ ఇంటా వెంట జంటా ఉన్నాడని విశ్వసించండి అని స్వామి వారిని ఆశీర్వదించారు. ఆ పిమ్మట మైసూరుకు నీలగిరికి వెళ్లి అచ్చటనుంచి తిరునల్వేలి, ముక్కుదల్, మథుర, కొడైకెనాల్ మొదలగు ప్రదేశముల గుండా గురుపూర్ణిమా మహోత్సవమునకు ప్రశాంతి నిలయానికి చేరారు స్వామి.

1963 సంవత్సరం. ఆనాడు ప్రశాంతి నిలయ ప్రార్థనా మందిరములో ఒక అద్భుతం జరిగింది. జూన్ 28వ తేదీ సాయంకాలం శ్రీ కస్తూరి గారితో ఇటుపై వారం రోజులు తనెవ్వరికీ సందర్శనము ఇవ్వననియో ఈ విషయమును భక్తులందరికీ తెలుపుమని స్వామి సెలవిచ్చారు. బాబా అట్లు చెప్పుటకు కారణమేమిటో అర్థం కాలేదు. జూన్ 29వ తేదీ శనివారం ఉదయం 6:30 గంటలకు స్వామి హఠాత్తుగా కింద పడిపోయారు. ఆ సమయమున శ్రీ కస్తూరిగారు పక్కనే ఉన్నారు. ఎడమ కాలు, ఎడమ చేయి మొదలగు ఎడమ భాగమంతయు స్వాధీనము తప్పి కొయ్యబారిపోయింది. బహుశా ఏ గొప్ప భక్తునికో తటస్థించవలసిన ప్రాణాంతకమైన పక్షవాతమును స్వామి అవ్యాజానుగ్రహంతో భక్తుని రక్షించుటకై ఈ వ్యాధిని తానే అనుభవింప ఆకర్షించుకున్నారేమో అని శ్రీ రాజారెడ్డిగారు, కస్తూరిగారు ఇరువురును స్వామి పక్కనే గమనిస్తూ నుంచున్నారు. భక్త సంరక్షణ కావించి తిరిగి ఆ శరీరములోనికి ప్రవేశించిన పిమ్మట స్వామిని విషయము అడిగి తెలుసుకునవచ్చునని భావించారు. కాని కొద్దిసేపు గడిచిన కొద్దీ స్వామి దేహమునందు వేరొక మార్పులు కనపడుచొచ్చెను. ముఖము ముడుచుకుపోయెను, నరములు లాగుకొనినట్లుండెను, నోటి ఎడమ భాగమున నాలుకయు ఎడమ కన్నును వికృతమయ్యెను. ఈ మార్పులను గమనించినంతనే ఇందుకే కాబోలు స్వామి ఒక వారము దర్శనముండదని చెప్పుటకు కారణము అని కస్తూరిగారు రాజారెడ్డిగారితో చెప్పారు. మరికొంతసేపటికి శ్రీ కస్తూరిగారు, రాజారెడ్డిగారుల హృదయంలో ఏవో భయాందోళనలు పొడసూపనారంభించాయి. క్షణములో నిలయమంతటా భయాందోళనలతోనూ విచారముతోనూ కూడిన వాతావరణము పూర్తిగా కమ్ముకుంది. నిలయమందలి డాక్టర్ కృష్ణమూర్తిగారు స్వామిని పరీక్షించి కోమా అయుండవచ్చునని, ఆ లక్షణములు కనబడుచున్నవని చెప్పారు. స్వామి దవడలు బిగుసుకుపోయి ఉన్నాయి. నాడి కొంతవరకు ఉంది. డాక్టరు మందుల కంటే తన దగ్గరుండు హస్త విభూతి ప్రసాదమే ఈ సమయమున ప్రయోజనకరముగా ఉండునని చెప్పారు. కాని తనను తానే రోగము నుండి విముక్తుని కావించుకొనవలసినదని స్వామిని ప్రార్థించుట తప్ప వేరే గత్యంతరము లేదు. ఇది వ్యాధి లక్షణమే అని నిశ్చయించుకుని ఒక భక్తుడు బెంగుళూరులో మైసూరు రాష్ట్ర వైద్యశాఖ బెంగుళూరుకి వెళ్లి మైసూరు రాష్ట్ర వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారైన డాక్టర్ ప్రసన్న నరసింహారావు గారిని రాత్రి చాలా ప్రొద్దుపోయిన పిమ్మట తీసుకుని వచ్చారు. ఆ డాక్టరు బాబాను పరీక్షించి తెలిపిన విషయములు. ఆ డాక్టరు గారు వచ్చేసరికి నిశ్చేతనముగా బోరగిలా పడుకునియుండు స్వామి దేహమును ఆయన చూసి కోమాలో ఉండు రోగి దేహము వలె స్వామి దేహముండుట గమనించారు. అప్పుడప్పుడు గురక వచ్చుచున్నది. దేహమందలి ఎడమ భాగమంతయు స్వలేదు. ఇది వ్యాధి లక్షణమే అని నిశ్చయించుకుని ఒక భక్తుడు బెంగుళూరులో మైసూరు రాష్ట్ర వైద్యశాఖ బెంగుళూరుకి వెళ్లి మైసూరు రాష్ట్ర

దేహమందలి ఎడమ భాగమంతయు స్వాధీనము లేక బిగుసుకుపోయి ఉంది. కుడి భాగములో అర్ధముఖము పైన అప్పుడప్పుడు కదలికలు కనబడుచున్నాయి. ఇటువంటి అన్ని లక్షణములను పరిశీలించి మెదడునందలి కుడిభాగము మాత్రమే పనిచేయుచున్నదని, బహుశా ట్యూబర్క్యులర్ మెనింజైటిస్గా భావించి చికిత్స ప్రారంభింపబోవునంతలో స్వామి చికిత్స వద్దనే సంజ్ఞలు స్వామి తెలిపారు. దిగ్భ్రాంతుడై ఆ డాక్టరు దైవేచ్ఛకు వదిలి చికిత్సను మానుకుని అవతార సమాప్తి లక్షణమేమోనని నిరాశతో బెంగుళూరు చేరారు. అప్పుడప్పుడు స్మృతి ఉన్నట్లు గుర్తులు కనపడుచున్నను, మొత్తం మీద స్వామికి దేహస్మారకము లేని స్థితిలోనే ఉన్నారు. దేహములో చెమటలు పట్టుచున్నాయి. చెంచాతో నీరు మాత్రము అప్పుడప్పుడు బలవంతముగా బిగుసుకొనిపోయిన ఉండిన నోట్లో పోయబడుచున్నది. స్వామి పరిస్థితిని తెలుసుకున్న నిలయమందలి భక్తులు దిక్కుతోచక దుఃఖించుచున్నారు. మూడవరోజు సోమవారం బాబా నిలయమందలి ముఖ్య భక్తులను దగ్గరికి రమ్మని సౌజ్ఞ చేసి తమ తమ ధర్మములందు అప్రమత్తులై ఉండమని సూచన చేశారు. అందువలన భక్తులందరికీ హృదయ విదారకమగు బాధ కలిగింది. ఇతర భక్తులందరికీ భయము కలిగేలా నడుచుకోవద్దని ముఖ్య భక్తులకు సూచించారు స్వామి. విభూతి ప్రసాదము భక్తులకిచ్చి అందరినీ తమ తమ ఊళ్లకు వెళ్లి తిరిగి రమ్మని మృదువుగా చెప్పవలసిందని ముఖ్యులకు సూచన చేశారు. ఏదైనా మందును చెంచాతో నోటి దగ్గరికి తెచ్చినప్పుడు స్వామి కోపముతో త్రోసిపుచ్చుచూ మందులు వలదని సూచించుచున్నారు. పక్షవాత లక్షణములు కావని నిర్ణయమైన వెంటనే భక్తుల హృదయములో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు రేకెత్తాయి. ఎవ్వరైనా దుర్మార్గులు తంత్రము ప్రయోగించి ఉందురేమో అని భావించారు. సమాధి స్థితి అని మరికొందరు భావించారు. మౌనమును నైష్కర్యమును వహించనేమో అని ఇంకొందరు తలంచారు. పుట్టపర్తిలోని జనులిట్టి స్థితిని ఉరవకొండయందున్నప్పుడు శరీరమును విడిచి స్వామి వెల్లుటలో పోల్చుకున్నారు. మంగళవారము మొదలు స్వామికి స్మృతి కలుగుచుండు చిహ్నములు వెంట వెంట కనిపించాయి. మరునాడు బుధవారము నుండి కొంత బాధ తగ్గుతుందని బాబా సూచించారు. సెలవు మీద స్వగ్రామమునకు పోయిన నిలయ వైద్యాధికారి డాక్టర్ సీతారామయ్య గారు టెలిగ్రామునివ్వగా హుటాహుటిన బయలుదేరి మంగళవారం సాయంత్రంకు ప్రశాంతి నిలయానికి చేరారు. మంగళవారం రాత్రి అంతయు ఎక్కువ బాధ మూలుగులు ఉన్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు అలసిన దేహమందలి ప్రాణశక్తి కృంగిపోవుచున్నట్లు కనపడ్డారు స్వామి. తల్లిదండ్రులు దుఃఖింపనారంభించారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు భోరున ఏడవసాగారు. బాబా దివ్యశక్తి అందు దృఢనమ్మకముండినను ముఖ్య భక్తులు కూడా నివ్వెరపోయి చిన్న బిడ్డల వలె దుఃఖింపసాగారు. అనంతపూరు బెంగుళూరు నుంచి డాక్టర్ను పిలవదలిచారు. కాని అది ధర్మమగునా? అది అవసరమే కదా. ఎట్టి డాక్టరు మాత్రం ఏమి చేయగలడు? దిక్కుతోచక కృంగిపోవు హృదయాలతోనూ ధారాపాతముగా వెడలు కన్నీళ్లతోనూ ముఖ్య భక్తులు క్షణమొక యుగముగా గడిపారు. హఠాత్తుగా బాబాకు స్పృహ వచ్చనన్న వార్త నిలయమంతా పాకింది. స్వామికి వెక్కిళ్ళు గురక తగ్గుముఖం పట్టాయి. మరికొంతసేపటికి భయంకరమైన మార్పు కలిగింది. శ్వాస తగ్గిపోతోంది. దేహము పొరలుతోంది. చేతులు కాళ్లు చల్లబడిపోతున్నాయి. తమను ఓదార్చువారింకెవ్వరనూ లేరని భక్తులు దుఃఖించుచూ స్వామిని ప్రార్థించుచున్నారు. చేతులు నెత్తిన పెట్టుకుని దిక్కుతోచక డాక్టర్లు ఎచ్చటివారచ్చట స్తంభించిపోయారు. 4 గంటలు ఇలా గడిచిన పిమ్మట స్వామి నేత్రములను విప్పి చూశారు. నలువైపులా చూసి నవ్వారు. ముఖ్య భక్తులను దగ్గరికి పిలిచి జరిగిన సంగతి కొన్ని గుర్తులతో సూచనలతో తెలిపారు. బాబా భావమును గ్రహించారు. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర అను వేదమంత్రమును ఒక భక్తుడు చదవగా స్వామి తన అంగీకారమును తెలుపుచున్నట్లు తలను ఊపారు. స్వామి భావము అంతరాత్మగా నుండు తాను ప్రకృతి వికారముల కంటే దూరముగా హృదయకమలమున జ్యోతి రూపముతో నిశ్చలముగా నుండి దేహమునందలి సర్వభాగములయందు కలుగు మార్పులను గమనించుచుంటినని, బాధలును మార్పులును దేహమునకు కలిగను కాని తాను నిర్వికారుడనై ఉంటినని సూచించారు.

ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ముఖ్య భక్తులను దగ్గరగా పడుకొనమని స్వామి సూచించారు. కారణమెవ్వరికీ తెలియలేదు. ఆ రాత్రి వారికి మిక్కిలి భయముగా తోచింది. స్వామికి గుండె నొప్పి వచ్చింది. ఆ బాధ వలన స్వామి పెద్ద పెద్దగా మూలుగుతూ ఉన్నారు. తన బాధను తానే నివారించుకోవలసినదిగా బాబాను భక్తులు ప్రార్థిస్తూ, ఏ క్షణమున ఎట్టి దుస్సంఘటన కలుగునో అని భక్తులు పిడికిట ప్రాణములను పెట్టుకుని చూచుచున్నారు. తెల్లవారవచ్చెను. గాఢాంధకారము పోయి వెలుగు వచ్చినట్లు సూర్యోదయమైనంతనే భక్తులకు ధైర్యము వచ్చెను. జబ్బు ప్రారంభమైన దినము నుండి 6వ రోజది, గురువారము. 6 రోజులకు వ్యాధి తగ్గిపోవునని స్వామి సూచించి ఉన్నారు కదా, అట్లే గుండె నొప్పి మొదలగు బాధలు గురువారము నాటికి తగ్గాయి. వెంటనే స్వామి శ్రీ కస్తూరిగారితో తనని చూచుటకై భక్తులను రానివ్వమని చెప్పగా, గురు శుక్రవారములు విశ్రాంతి తీసుకుని శనివారము గురుపూర్ణిమ నాటికి భక్తులందరికీ దర్శనమొసగిన బావుంటుంది అని మనవి చేసుకున్నారు. అట్లే అని స్వామి భక్తులకు ఈ విషయము ప్రకటింపుడు అని స్వామి సూచించారు. ఉదయము 9 గంటలకు భజనానంతరము గురుపూర్ణిమ నాడు స్వామి దర్శనమిచ్చెదరని కస్తూరిగారు ప్రకటించారు. మరియు స్వామి ఆజ్ఞ ప్రకారము వారి వ్యాధి లక్షణములను, బాధలను వివరముగా భక్తులకు కస్తూరిగారు తెలిపారు. గురువారము శుక్రవారము గడిచింది. అప్పటికింకనూ దేహమందలి మార్పులు పూర్తిగా చక్కబడనందున ముఖ్య భక్తులు విశ్రాంతి తీసుకొనమని, దర్శనమునకు మరికొంతకాలము వ్యవధి ఇచ్చిన బాగుంటుందని మనవి చేసుకున్నారు. కాని స్వామి అంగీకరించలేదు. చుట్టుపక్కల గ్రామముల నుండి కూడా స్వామిని దర్శించుకోవడానికి ప్రజలు వచ్చారు. మిద్దెపై నుండి జాగరూకతతో భక్తులు స్వామిని చేతులపై భద్రంగా కిందకు తీసుకుని వచ్చారు. మెత్తని దిండ్లు గల వెండి కుర్చీపై స్వామిని అధిష్ఠింపచేశారు. స్వాధీనములో లేని ఎడమ చేతిని ఎత్తి రాజారెడ్డిగారి దిండుపై పెట్టుట చూసి ప్రజలు ఎంతో బాధపడ్డారు. శ్రీ కస్తూరిగారిని సమీపముగా రమ్మని స్వామి ఆదేశించి, సమావేశమయ్యున్న 5,000 మంది భక్తులకు కస్తూరిగారి ద్వారా ఇట్లు చెప్పించారు. దుఃఖింపవద్దు, ఇది నాకు బాధ కాదు, స్వయముగా నేను గ్రహించిన బాధయే. నేనెన్నటికీ జబ్బుపడను, నిరుత్సాహము నందకండి. మీరు ధైర్యమును కోల్పోయినా నా మనస్సునికి కష్టం కలుగుతుంది. ఇంకనూ కొంతసేపు కస్తూరిగారిని మాట్లాడించి పిమ్మట స్వామి స్వయముగా చెప్పుటకు ప్రయత్నించారు. కాని భక్తులు స్వామికి శ్రమ అగునని భావించారు. అప్పుడు కస్తూరిగారు రాబో అమావాస్య లోపల స్వామి సంపూర్ణ ఆరోగ్యముతో అమావాస్యను పూర్ణిమగా చేసి భక్తులకు ఆనంద సందర్శనము నొసగునట్లు స్వామిని ప్రార్థింపుడని సభవారికి హెచ్చరించారు. స్వామి మైకును దగ్గరికి తెప్పించుకుని, వినిపిస్తున్నదా అని మైక్ ద్వారా అడిగారు. ఆ మాట అస్పష్టముగా ఉంది. భక్తులు విలపించారు. నిజముగా బాబా మిక్కిలి అలసినట్లు కనపడుతున్నారు. త్రాగుటకు నీళ్లు తెమ్మని సౌజ్ఞ చేశారు. కృష్ణప్పగారు వెండి లోటాతో నీరు తీసుకొచ్చారు. రాజారెడ్డిగారు లోటాను బాబా పెదవుల దగ్గర ఉంచగా కుడిచేతితో లోటాను పట్టుకొనుచూ వేళ్లను నీట ముంచి ఆ నీటి చుక్కలను ఎడమ చేతిపైన, ఎడమ కాలిపైన చల్లుకుని కుడిచేతితో ఎడమ చేతుని రుద్దుకుని తరువాత 2 చేతులతోనూ ఎడమ కాలిని రుద్దుకున్నారు. స్వామి లేచి నిలబడ్డారు. దిండు నేలపై పడిపోయింది. మామూలు దివ్యకంఠముతో దివ్యాత్మస్వరూపులారా అనుచూ గురుపూర్ణిమా సందేశమును వినిపింపనారంభించారు. భక్తులు వారి కండ్లను వారి చెవులను నమ్మలేకపోయారు. పరమానందముతో జయ జయ ధ్వానాలు కావించి ఎగరుచూ మైమరిచిపోయారు. ఆహా, ఎంతటి పరమాద్భుతము! పాతాళము నుంచి స్వర్గమునకు చేరినట్టు ముఖ్య భక్తులు భావించారు. క్షణములో వైద్యులకు వైద్యుడగు బాబా తనను తాను బాగుచేసుకునుట పరమాశ్చర్యకరమనియు లోకశాస్త్రాతీతమనియు డాక్టర్ భానుగారు ప్రకటించారు.

Thank you.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గతించిన కాలం మనది కాదు, రేపు అనేది మన చేతిలో లేదు, వర్తమానంలోనే జీవించాలి అని చెప్పే వచ్చే నిమిషం మీది కాదు అనే చిన్న కథను విందామా? ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయ సంకల్పించి ధర్మరాజును సహాయం అర్థించాడు. ధర్మరాజు అతనిని మరుసటి దినము రమ్మని చెప్పి పంపించాడు. ధర్మరాజు మాటలను వినిన భీమసేనుడు నగరమంతటా తోరణాలు కట్టి అలంకరించి గొప్ప ఉత్సవమునకు సన్నాహాలు చేయమని తన పరివారానికి ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మరాజు భీమసేనునితో, "భీమా, ఈరోజు ఏమి విశేషము? ఈ ఏర్పాట్లన్నీ దేని నిమిత్తము?" అని అన్నాడు. దానికి భీముడు, "అన్నా, మీరు రేపటి వరకు జీవించి ఉండగలరని, మీ మాటను నెరవేర్చుకోగలరని దృఢ నమ్మకం ఉన్నది. మీరు ఆడిన మాట తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో రేపటి వరకు జీవించి ఉండగలనని ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకని ఈ ఉత్సవం జరిపించదలిచాను" అని సమాధానమిచ్చాడు. ధర్మరాజు తన తమ్ముడు ఇంత సూక్ష్మంగా తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు అని ఆనందించాడు. ఏ మంచి కార్యమైనా సంకల్పించిన వెంటనే చెయ్యాలి, జాప్యం చేయకూడదు.

ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఇది 75 నామం కదా. ఈ సుజ్ఞానాన్ని ఎవరు అందించగలరు? ఏ ప్రశ్నకైనా సరి అయిన సమాధానం ఎవరు చెప్పగలరు? భౌతిక శాస్త్రంలో ఏదన్నా ప్రశ్న వస్తే భౌతిక శాస్త్రం పూర్తిగా ఆకలింపుంచుకున్న మనిషి చెప్పగలడు. రసాయన శాస్త్రంలో సందేహం వస్తే ఆ సబ్జెక్టు, ఆ పద్ధతి, ఆ సైన్స్ పూర్తిగా తెలిసిన వాడే మనకు చెప్పగలడు. అంచేత సుజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి నా స్వామి జ్ఞానస్వరూపుడు అయి ఉండాలి. అందుచేత ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపాయ నమః. ఇదేంటంటే మహావిచిత్రం. శ్రీవారు ఎన్నో ఉపన్యాసాలలో ఎన్నోసార్లు మామూలుగా మనతో మాట్లాడుతున్న టైంలో కూడా, అలాంటి కాలంలో కూడా, అలాంటి క్షణంలో కూడా నేను జ్ఞానస్వరూపుణ్ణి స్మా అని నిరూపిస్తూనే ఉంటారు. మన అదృష్టం బాగుంటే మనకు అది తడుతుంది, లేకపోతే తట్టదు. ఒక ఉదాహరణ చూడండి. ఒకనొక సమయంలో స్వామివారు రామాయణం మీద మాట్లాడుతుంటే, ఆ రోజుల్లో స్వామివారికి చాలా దగ్గరగా ఉండే ఒక మహాశాస్త్రవేత్త అన్నట, స్వామి అంతా బాగుంది రామాయణంలో, కానీ అవతార పురుషులైన శ్రీరామచంద్రమూర్తి ఒక బట్టలుతికే మనిషి సీతమ్మవారి గురించి ఏదో అన్నాడని చెప్పి ఆవిడ్ని పంపించడం ఏమన్నా బాగుందా? ఇది ధర్మమా స్వామి అని అడిగితే జ్ఞానస్వరూపుడైన స్వామి ఏం చెప్పారు? రామౌ విగ్రహ ధర్మ. శ్రీరామచంద్రమూర్తి ఏం చేస్తాడో అదే ధర్మం. ఈ మాట ఎవరు చెప్పగలరు? అన్ని అవతారాలకి ఆది అయి అంత జ్ఞానాన్ని అరచేతిలో పెట్టుకున్న ఒక్క స్వామే చెప్పగలరు. అంచేత శ్రీవారు జ్ఞానస్వరూపులు. ఆ జ్ఞానస్వరూపులుగా నేను శ్రీవారికి నమస్కరించుకుంటున్నాను. అయితే చిన్న సందేహం, స్వామి ఇప్పుడున్న అవతారంలో జ్ఞానబోధ చేసేటటువంటి స్వామివేనా, లేకపోతే అనాది నుంచి ఉన్న వస్తువ? ఆ తర్వాత నామంలో ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఈ నామాలన్నీ కూడా ఒక పుష్పాలతో చూసినటువంటి గుచ్చంలా కనపడుతుందండి. మొట్టమొదట భక్తి జ్ఞానాలు నాలో రేకెట్టేటటువంటి స్వామి, నాకు భక్తి జ్ఞానం నాలోంచి ఆవిర్భవించేటట్టు చేసేటటువంటి స్వామి, నాకు మంచి మార్గాన్ని, సరి అయిన సమాధానాన్ని, ఏ ప్రశ్నకైనా సరి అయిన సమాధానాన్ని చెప్పేటటువంటి సుజ్ఞాన మార్గదర్శకుడైన స్వామి, సుజ్ఞానం చెప్పాలంటే, సుజ్ఞాన మార్గం చూపెట్టాలంటే జ్ఞానస్వరూపుడు అవ్వాలి కనుక జ్ఞానస్వరూపుడైన స్వామి. ఇవంతే కాదు, అలనాడు గీత బోధించిన కృష్ణ పరమాత్మ కూడా నువ్వే స్వామి. అందుకే గీతావాహినిలో శ్రీవారు ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు కూడా చెప్తూ వస్తూ ఉంటారు. మనం గుర్తు చేసుకుందుకి ఈ శరీరంలో ఉన్న, ఈ పేరు పెట్టుకున్న శ్రీ సత్యసాయి బాబా వారు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అనుకుందుకి ఈ నామం దోహదం చేస్తుంది. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. తర్వాత ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమః. జ్ఞాన సిద్ధి ప్రసాదించేటటువంటి స్వామి అంటే పండితులు, శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రంలో పండిపోయి ఆరితేరిన వాళ్ళు అందరినీ
సవినయంగా క్షమించమని కోరుతూ ఈ జ్ఞానసిద్ధిదాయ నమః అనేటటువంటి నామంలో ఈ క్షణాన శ్రీవారు నాకు తట్టింపించిందేమో చెప్పుకుంటాను. జ్ఞానానికి ఆఖరు వైరాగ్యం. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఆ జ్ఞానం పరాకాష్ఠ చెందడమే వైరాగ్యం. అది ప్రసాదించేది కూడా స్వామి. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అన్నమయ్య ఆఖరి క్షణంలో సినిమాని పురస్కరించి చెప్తున్నాను, ఆఖరి క్షణంలో శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి నువ్వింత వేగం వెళ్ళక్కర్లేదు అన్నమయ్య, 97-98 అని ఎందుకు బాధపడతావు, నేను ఇంకా ఉంచుతాను అంటే చెప్తాడు, వద్దు నాయన వద్దు, నన్ను ఇంక ఉంచక్కర్లేదు, నా పని అయిపోయింది, ఇదిగో రాయమన్నవన్నీ రాసేశాను, తీసుకుని నన్ను విడిపించు, నీ దగ్గర తీర్చుకో, నీలో చేర్చుకో, నన్ను మళ్ళా మాయలో పెట్టుకో అంటాడు కదా. అది ఎప్పుడనగలిగాడు? ప్రపంచమంతా చూసి రాయవలసినటువంటి ఎన్నో వేల వేల వేల వేల కీర్తనలు రాసి సంకీర్తనాచార్యుడని పేరు తెచ్చుకుని బ్రహ్మాండమైన పండు వయసు వరకు ఉండి ఇవన్నీ చేసిన తర్వాత భగవంతుడే నిన్ను ఉంచుతాను అన్నా, వద్దు స్వామి నీలో చేర్చుకో అన్న జ్ఞానసిద్ధి, అది జ్ఞాన పరాకాష్ఠ, అది జ్ఞానసిద్ధి. జ్ఞానంలోంచి సిద్ధి పొందాడు. ఆ జ్ఞానసిద్ధి అంటే ఇంకేమీ వద్దు స్వామి, నీ లోపల నన్ను చేర్చుకో అన్నది కూడా నాకు చేత కాదు స్వామి, నువ్వు చెప్తే గాని అని ఈ నామం తాలూకా అంతరార్థం. భక్తి జ్ఞానాలిచ్చిన స్వామి ఆ జ్ఞానసిద్ధి కూడా ప్రసాదించగలిగిన శక్తి ఉన్న నా స్వామి నీకు నమస్కారం అని ఈ నామంలో ఉంది. స్వామి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తారు, భక్తిస్తారు, జ్ఞానమిస్తారు, జ్ఞానసిద్ధి చూపెడతారు. ఈ మాటలన్నీ అనుకుంటుంటే మనకి ఏవన్నా ఆలోచన రావచ్చు, ఏదో పెద్ద విపరీతమైన గడ్డం పెట్టుకుని ఓ మహామునిలాగో వెనకాల జటాజుటాలు పెట్టుకుని, లేకపోతే ఏదో ఒక తలపాగా చుట్టుకునే ఏవేవో రావచ్చు మనసులోకి ఆలోచనలు. ఇవన్నీ చేయగలిగిన స్వామికి తనలో ఉండే అందం, ఆ కొట్టచ్చే అందం, అందరినీ ఆకర్షించే అందం, అది మాత్రం ఉంది స్మా. ఎప్పుడు చాలా మంది మనకి పాఠాలు చెప్పేటప్పుడు చెప్తారండి, బ్యూటీ అండ్ బ్రెయిన్ డజంట్ గో టుగెదర్ అంటారు. ఎవరైతే ముగ్ధ మనోహర సౌందర్యాన్ని వెదజల్లుతున్నారో వాళ్ళకి చదువు, సంధ్య, జ్ఞానం అది ఉండకపోవచ్చు అన్నట్టుగా మనకి చెప్తారు. అలాంటి సందేహాల్లో పడకండి. ఇటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవ్వగలిగిన నా స్వామి మహాసుందరమూర్తి. ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః. చూడండి, మనని మొట్టమొదటిగా తన దగ్గరికి తీసుకెళ్లడానికి పనికొచ్చిన ఆ సౌందర్యం ఉందే, అది మన్నెప్పుడు ఆకర్షణలో పెట్టి ఎంత బాగా ఉంచుతుందో చూడండి. దర్శనంలో నేను గత 37 సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి వెళుతున్నాను. నాకు ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఎప్పుడూ కనపడుతుందండి. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న మహనీయుడు దర్శనమైపోయి హారతయిపోయి స్వామి వెళ్ళిపోతూ ఉంటే మెడలు ఇరుకుపడతాయని భయపడకుండా ఎత్తి మరీ కాళ్ల మీద బొటకని వేలు మీద నిలబడి మరీ మరొక్కసారి చూసుకుంటారెందుకు? చూడండి,
రోజు పొద్దున దర్శనం చేసుకుంటున్నాడు, రోజు సాయంత్రం దర్శనం చేసుకుంటున్నాడు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ భక్తుడు రేపు మళ్ళా స్వామి వస్తారని తెలిసి కూడా హారతైపోయి మెల్లిగా వెళ్ళిపోతున్న స్వామిని కాళ్ళు మీదకెత్తుకుని మెడని మీదకెత్తుకుని ఎక్కడ కనిపించకుండా పోతారు అని ఇంకా చూసుకుంటారు ఎందుకు? నిజమైన జనాకర్షణీయమైన సౌందర్యం నా స్వామిది. స్వామి కదలి వచ్చిన, నడిచి వచ్చిన, నడయాడి వచ్చిన, కుర్చీలో వచ్చిన, కారులో వచ్చిన, ఆ ముఖపద్మం ఉందే అది ఎప్పుడూ సౌందర్యాన్ని వెదజల్లుతూనే ఉంది స్వామి. ఆ మధురమైన సౌందర్యం ఈ జ్ఞాన వైరాగ్యాలు బోధించేటటువంటి ఆ మహాపురుషుడికి ఇది కూడా ఉంది. ఆ సౌందర్యమే నన్ను ముందు నీ దగ్గరికి తీసుకొచ్చింది, ఆ సౌందర్యమే మళ్లీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది, ఆ సౌందర్యం వల్లనే నాకు నా స్వామికి బ్రహ్మాండమైన ఆకర్షణ ఉంది, తన్ను వదిలి నేనుండలేను, ఇంత ఉండలేని తనను నాలో పెట్టింది కనుక ఆ తర్వాత వారు చెప్పిన జ్ఞానము, వారు ప్రజ్వలింపచేసినటువంటి భక్తి అవి అలా వస్తూనే ఉంటాయి. ఆ ఆకర్షణ చాలా ముఖ్యం. ఆ ఆకర్షణే స్వామి, స్వామి ఆకర్షణ. ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమః. ఇది మామూలుగా ఎవరన్నా సరదాకి చాలా పుణ్యం చేసుకున్న పురుషుడు నా స్వామను, ఎంతో పుణ్యం చేస్తూ ఉన్నటువంటి స్వామి అను అనుకోవచ్చు. అలా కాదు, పుణ్యపురుషుడు అంటే పురుషులందరిలోనూ పుణ్యంగా పాపచింతన అన్నది లేకుండా ఏం చేసినా ప్రజాబాహుళ్యం తాలూకా మంచి కోసమే చేసేటటువంటి పురుషుడుగా అవతారం వేసుకున్నటువంటి నా స్వామికి నమస్కారం. మామూలుగా మనం అందరం అనుకుంటుంటాం, ఎంతో పుణ్యం చేసుకున్నాను, స్వామి దగ్గరికి వెళ్ళగలిగాను, ఎంతో పుణ్యం చేసుకున్నాను, నా భార్యా బిడ్డలతో హాయిగా ఉన్నాను అనుకుంటాం కదా. అది కాదు స్వామిలో ఉన్న గొప్పతనం. అందరి చేత పుణ్యాన్ని చేయించి మంచి చేయించగలిగేటటువంటి ఆలోచనలు కల్పించి ఆ శక్తినిచ్చి ప్రజాబాహుళ్యానికి సేవ చేయించగలిగేటటువంటి పురుషుడు స్వామి. పురుషులందరిలోకి పుణ్యం చేసేటటువంటి వాడు అని కాదు దీని అర్థం. పుణ్యపురుషుడు అందరిలోనూ ఉండి అందరి చేత పుణ్యాన్నే చేయించేటటువంటి వారు శ్రీవారు. మంచి ఆలోచన, మంచి పని, ఈ రెండు ఒకదాంతో ఒకటి కూడి ఉంటాయి. అంతరాంతరాల్లో నిలిచి మంచి ఆలోచన చెప్పించేది స్వామి, అంతరాంతరాల్లో నిలిచి మంచి చేయించేది స్వామి. శ్రోతలు నా మీద ఆగ్రహం తెచ్చుకోకపోతే నేను మనవి చేసుకుంటున్నాను, వారు ఏది చెయ్యమంటే అదే పుణ్యము, వారు ఏది చెయ్యవద్దు అంటే అది పాపము. పాప పుణ్యాలు, అయ్యో ఎంత పాపం చేశాను, అయ్యో ఎంత పుణ్యం చేశాను అని బాధపడకుండా, వాటిని మనని దహించేటట్టు చేయకుండా, స్వామి చెప్పారు చేస్తున్నాను, ఆ బంధం స్వామితో పెట్టుకుంటే మనందరి చేత ఏది చేయాలో చెప్పి అది చేయించి ప్రజలకి సేవలు అందించి సన్మార్గంలో మనం నడిపించి ఆ మార్గాన్ని వదలకుండా కాపాడి ఈ వృత్తమంతా కూడా శ్రీవారిలో ఉండేటువంటి బ్రహ్మాండమైన శక్తి, ఆ శక్తి పుణ్యపురుషుడి దగ్గర ఉంటుంది. మనం
శ్రీవారి దగ్గర దర్శనంలో కూర్చున్నప్పుడు వారు ఏం మంత్రం వేస్తారో తెలీదు, ఎందుకో తెలీదు. అందరిలోనూ ఆలోచన అన్నది రాదు. వారిని చూసుకోవడం, వారికి నమస్కారం పెట్టుకోవడం ఎంతో ఆనందం. ఆ ఆనందంలో వారి అందాన్ని చూస్తూ విపరీతమైనటువంటి ఒక మహా ఆవేశంతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తూ ఒక్కోసారి కళ్ళంటి నీళ్లు రాగా ఆ తన్మయత్వంలో ఆలోచన అనేది మనకి రాకుండా ఉంటే ఆ తన్మయత్వం తెప్పించిన స్వామి, ఏ ఆలోచన రావాలో ఆ ఆలోచన చుట్టూ చేయగల స్వామి మన చేత మంచి పనులు చేయిస్తారు. ఎంత చేత చేయిస్తారు? పుణ్యపురుషుడు కనుక. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఇది 81వ నామం. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. కొంచెం కొంటిగా హాస్యాస్పదంగా సరదాగా చెప్పుకోవాలంటే దర్శనంలో ఒక్కొక్కసారి యాపిల్ పళ్ళు పంచి పెడతారు, ఒక్కొక్కసారి మామిడి పళ్ళు పంచి పెడతారు. ఈ యాపిల్స్ లో కూడా రకరకాలు పంచి పెడతారు. అంచేత మనందరికీ మామిడి పళ్ళు యాపిల్ పళ్ళు ఇచ్చే స్వామికి నమస్కారం. అలా అని కూడా అనుకోవచ్చు. తప్పు లేదు. అమ్మ ఏం పెట్టినా అమ్మ పెట్టింది అని అనుకోవడం తప్పు లేదు. ఆ సాయి జగజ్జనని ఏమిచ్చినా ఇచ్చారు అనుకోవడం తప్పు లేదు. అది ఒకటి. కానీ అసలు ఫలం మనకి ఎలా వస్తుంది? నేను చేసినటువంటి మంచి పనికి వెంటనే ఒక కానుక ఇచ్చేటటువంటి స్వామికి నా నమస్కారం. అది కూడా నిజమే. ఎంత చిన్న మంచి పని చేసినా శ్రీవారు కలలోనూ ప్రత్యక్షంగానూ సరియైనటువంటి ఫలితాన్ని అందిస్తారు. ఈ 81వ నామం రేడియో సాయి శ్రోతలతో పంచుకుని దాంట్లో అంతరార్థం ఆనందించడానికేమో అమెరికాలో ఉన్న మా పెద్దమ్మాయి నిన్నను సాయంత్రం ఫోన్లో చెప్పింది, నాన్న గత 34 ఏళ్లుగా నన్ను స్వామి దగ్గరికి తీసుకెళ్తున్నారు, స్వామి అంటే నాకు పంచప్రాణాలు, స్వామికి నేనంటే అభిమానం ప్రేమ, అంతా స్వామి చూసుకుంటున్నారు, కానీ నాకెప్పుడూ ఒక కలలో మాత్రం స్వామి దర్శనం ఇవ్వలేదు. ఈ శుక్రవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మాండమైన కల వచ్చింది నాన్న. ఆ కల ఏంటంటే శ్రీవారు సింహాసనం మీద కూర్చుని నన్ను చూశాక, స్వామి పాద నమస్కారం కావాలి అని నేను అడిగితే 2 పాదాలు కింద ఉన్నవి ఒక తలగడ మీద ఆ పాదాలు పెట్టుకునేటటువంటి ఆ చిన్న మేజాలా ఉంటుంది, దాని మీద ఉన్న తలగడ మీద 2 పాదాలు పెట్టి తీసుకో అని చెప్పారు నాన్న. నాకు కళ్ళని నీళ్ళు ఆగలేదు, 2 పాదాలు పట్టుకున్నాను అని చెప్పి తన ఉద్యోగంలో అంతకు ముందు రోజు ఒక అమెరికా వనితకి ఏదో బాధ ఉంటే ఆ బాధ తీర్చింది ఈ అమ్మాయి. నేను అన్నాను, తల్లి ఎంతో కష్టపడుతున్న ఆ అమెరికా ఆవిడికి నువ్వు చేశావు కదా సాయం, ఆవిడ నీకు ఎంతో రుణపడ్డానని చెప్పింది కదా, అది కూడా స్వామి అందుకున్నాను అని నీకు పాద నమస్కారం ఇచ్చారమ్మా. ఎవరికి సాయం చేసినా, ఎవరికి ఏమాత్రం తోడుపడినా, ఎవరి బాధ ఏమాత్రం నివారించినా స్వామి వెంటనే ఏదో ఒక విధంగా మనకి ఆనందం ఇస్తారు. తల్లి, నువ్వు చేసిన మంచి పనికి నీకు కలలో పాద నమస్కారం ఇచ్చావన్నావు, అది కలలో పాద నమస్కారం కాదు, అది నిజమైన పాద నమస్కారం. ఎందుకంటే 1977లో స్వామి చెప్పారు, చూడు బంగారు నువ్వు రాత్రి కంటావే అది రాత్రి కళ, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నామే ఇది పగటి కళ, రెండూ కళలే అని చెప్పి ఒక్కసారి అన్నారు, ఇదంతా అనుభవిస్తున్న నువ్వే నిజం అన్నారు స్వామి. మా అమ్మాయికి చెప్పాను, తల్లి మంచి పనులు చేస్తూ ఉండు, మంచి పనులు ఎంత చేస్తే అంత స్వామికి దగ్గరవుతావు, నీకు నిదర్శనం చూపెట్టారు, నీకు కళలో పాద నమస్కారం ఇచ్చారు,
ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఆ ఫలప్రదాయ నమః అన్నదానికి ఇంతవరకు నేను చెప్పింది మనం చేసే మంచి పనికి స్వామివారు ఆనందించి మనని ఆశీర్వదించి మనకి ఏదో ఆనందమిస్తారు అనే చెప్పాను కదా. దయచేసి శ్రోతలు మన్నించి కొంచెం వెనక్కెళ్లి ఆ మంచి తలపు నాలో తెప్పించేది స్వామి, ఆ మంచి పని నా చేత చేయించేది స్వామి, ఈ మంచి పని చేయించుకున్నాక పాద నమస్కారం ఇచ్చేది స్వామి. చూడండి, ఎందరో మహానుభావులు సాయి సేవకు వెళ్లి పుట్టపర్తిలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఓర్చి ఆ సేవ అందించినప్పుడు ఒక్కనాడు, ఏ 30 రోజులో కష్టపడి సేవ చేస్తే ఏదో ఒక్కనాడు భక్తుల్ని సేవ చేసిన వాళ్ళని ఇటుపక్క అటుపక్క కూర్చోబెట్టి మధ్యలోంచి స్వామి వెళుతుంటే పాదాలకి దండం పెట్టుకుంటారు. ఇది చాలా మంది సేవాదళ సభ్యులకు తెలుసు, ఈ అనుభవం తెలుసు. అదేవిధంగా ఆ అమెరికాలో పాఠాలు చెప్తున్న ఆ చిన్నారి ఒక అమెరికా వనితకి సాయం చేస్తే శ్రీవారు కలలో పాద నమస్కారం ఇచ్చారు. మంచి చేయించేది, మంచి తలపించేది, ఆ మంచి చేసుకున్నాక జరిగాక ఫలమిచ్చేది అన్నీ స్వామి అని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ జగన్నాటకం రాసింది స్వామి, ఈ జగన్నాటకాన్ని దర్శకత్వం వహించింది స్వామి, జగన్నాటకంలో పాత్రలన్నీ వేసుకున్నది స్వామి. ఆ జ్ఞానానికి భక్తుడు దగ్గర అవుతున్న కొద్దీ శ్రీవారి తాలూకా అంతరాంతరాల్లో మిళితమైనట్టుగా భావన వచ్చి శ్రీవారికి ఎంతో దగ్గరైనట్టు భావన వచ్చి ఆనందిస్తారు. 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః, మనం చేసిన మంచికి సత్ఫలితాన్ని అందించే స్వామి అని జ్ఞాపకం పెట్టుకుని అంతకు ముందు నామాల్లో మనం తెలుసుకున్నాం కనుక, హృదయంలో ఉంటారని తెలుసుకున్నాం కనుక మన ఆలోచనల్ని మన పనుల్ని ఆ పనికిచ్చే ఫలితాన్ని ఈ మూడింటినీ కూడా స్వామివారే ప్రేరేపించి మనందరికీ ఆనందం పంచుతున్నారు అని మాత్రం మర్చిపోకూడదు. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఇది 81వ నామం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నుదుట ఎల్లప్పుడూ రూపాయి కాసంత కుంకుమ బొట్టుతో ప్రశాంతి నిలయంలో తిరుగాడుతూ ఆశ్రమవాసులకు బయటవారికి కూడా పరిచితురాలైన శ్రీమతి గాలి శారదాదేవిని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు పెద్ద బొట్టు అని ఆప్యాయంగా పిలిచేవారు. సుమారు 100 సంవత్సరాల పాటు జీవించి స్వామి సేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఈ భక్తురాలు ఎంతో ధన్యురాలు. ఈ భక్తురాలి జన్మదినమైన ఈనాడు ఆమె భక్తి ప్రపత్తులను, ఆమెకు సాయినాథుడికి మధ్య వెలసిన ఒక దివ్యానుబంధం గురించి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనం విని తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. షిర్డీ సాయి, పర్తి సాయిలను సేవించిన ధన్యజీవి పెద్దబొట్టమ్మ. షిర్డీ బాబావారిని, సత్యసాయి బాబావారిని సేవించి తరించిన ధన్యజీవి గాలి శారదాదేవి. షిర్డీ బాబావారిచే గోరి అని ముద్దుగా పిలిపించుకుని తరువాత శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణ సన్నిధికి చేరుకుని తన తుది శ్వాస వరకు వారిని సేవించుకున్న పుణ్యాత్మురాలు ఆమె. నుదుట రూపాయి కాసంత బొట్టుతో ఉండే ఆమెను శ్రీ సత్యసాయి బాబావారు పెద్దబొట్టు అని పిలిచేవారు. షిర్డీ నుండి పుట్టపర్తి వరకు సాగిన ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలోని ప్రముఖ మధుర ఘట్టాల అధ్యయనం ఇరువురు సాయిబాబాల మధ్య అభేదత్వాన్ని రుజువు చేస్తుంది. శారదాదేవి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని పసుపుగొల్లు గ్రామం. భక్త రామదాసుగారి మేనమామలైన అక్కన్నా మాదన్నల వంశమైన మంత్రిప్రగడ వంశం వీరిది. శారదాదేవి తాతగారైన రామచంద్ర సోమయాజులు గారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారి సంతానమైన 7 కుమారులు నైజాం నవాబు దగ్గర ఉన్నత పదవులలో ఉండేవారు. 7 అన్నదమ్ములలో 4వవాడైన వెంకట నరసింహారావుకు వివాహమైన చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అన్నదమ్ములందరూ పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే వెంకట నరసింహారావు సంతానలేమితో బాధపడటం చూసి పెద్దన్నగారైన లక్ష్మీ నరసింహారావు వ్యాకులపడి తాను ఇలవేల్పుగా పూజిస్తున్న శ్రీ షిర్డీ సాయిబాబావారి సన్నిధికి వెళ్లి, "బాబా, మా తమ్మునికి సంతానప్రాప్తి కలిగించండి" అని వేడుకున్నాడు. దానికి షిర్డీబాబావారు, "కలుగుతుందిలే" అని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం లభించిందన్న సంతోషంతో లక్ష్మీ నరసింహారావు, "మరో విన్నపం బాబా" అన్నాడు. "ఏమిటి?" అన్నట్లు చూశారు బాబా. "బాబా, మా ఇంట 3 తరాలుగా ఆడపిల్లలు లేరు. మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టేట్లు వరమీయండి" అని వేడుకున్నాడు. "అవుతుందిలే, పో" అన్నారు బాబా అత్యంత దయతో. బాబా ఆశీర్వాదఫలంగా 1888 సంవత్సరం ఆగస్టు 8వ తారీఖు శ్రావణ శుద్ధ విదియ శుక్రవారంనాడు ఆడపిల్ల జన్మించింది. ఆ వరప్రసాదికి ఏ పేరు పెడితే ఉజ్వల భవిష్యత్తుతో విరాజిల్లుతుందో తెలుసుకోవాలన్న తపనతో మళ్లీ షిర్డీబాబావారిని దర్శించుకుని విన్నవించుకున్నాడు లక్ష్మీ నరసింహారావు. "శృంగేరి శారదాదేవి పేరు పెట్టు" అన్నారు పరమదయాళువైన బాబావారు. అసలే జమీందారులు, పైపెచ్చు ఉన్నత పదవులలో ఉన్నారు. 7 అన్నదమ్ములకు ఒక్కగానొక్క ఆడపిల్ల, అది 3 తరాల తరువాత. ముఖ్యంగా షిర్డీబాబావారి ఆసీఫ్ ఫలంగా పుట్టిన బంగారు పట్టి. పేరు కూడా బాబావారే సూచించడం మరో అదృష్టం. యావత్ కుటుంబంలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుండగా పుత్రికోత్సవం, నామకరణోత్సవం అత్యంత వైభవంగా జరిపించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు పిల్లకాసులు పంచిపెట్టారు. చిరంజీవి శారదాదేవిని వెండి గొలుసుల ఉయ్యాలలో ఊగించారు. అష్టైశ్వర్యాలతో తులతోగుతున్న కుటుంబంలో బాబా ఆసీఫ్ ఫలంగా జన్మించిన విధి బలీయం అన్నట్లు శారదాదేవి పుట్టిన 9 నెలలకే తల్లిని కోల్పోయింది. తల్లి చనిపోయిన సంవత్సరానికి తండ్రి శృంగేరి పీఠాధిపతుల దగ్గరకు వెళ్లి సన్యసించారు. అందువల్ల శారదాదేవి పెద్దనాన్నగారైన లక్ష్మీ నరసింహారావు పోషణలో పెరిగింది. పెద్దనాన్న పెద్దమ్మలను అమ్మా నాన్న అని పిలిచేది. వారుకూడా లేకలేక కలిగిన పిల్లని, తల్లి తండ్రి ఆప్యాయతకు నోచుకోని పిల్లని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ కాలంలో ఆడపిల్లల చదువుకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. అందువల్ల స్కూల్ చదువు నామమాత్రమే కాని శారదాదేవి తాతమ్మగారి వద్ద అష్టకాలు, శతకాలు, స్తోత్రాలు, మంత్రపుష్పం, శ్రీసూక్తం మొదలైనవి నేర్చుకుని కంఠోపాఠంగా చెప్పేది. కుటుంబ పెద్దల వద్ద సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించి స్వయం కృషితో వాటిలో కవిత్వం రాయగల పాండిత్యం సంపాదించారు. తరువాత జీవిత సమరంలో భాగంగా హిందీ, కన్నడ, తమిళ, మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు ఆమె. ఆ కాలంలో బాల్య వివాహాలు సర్వసామాన్యం. శారదాదేవి ఆరవ ఏట గాలి నరసింహారావుతో వివాహం కావడంతో ఆమె గాలి శారదాదేవి అయింది. గాలి నరసింహారావు గొప్ప సంగీత విద్వాంసుడే కాని స్త్రీలోలుడు. ఆ వివాహ బంధం మూణాళ్ల ముచ్చటే. ఆరేళ్లకి పెళ్లి, పన్నెండేళ్లకి కాపరానికి వెళ్లడం, 18 ఏళ్లకి 6 పిల్లల్ని కని పోగొట్టుకోవడం, భర్త వేరే వివాహం చేసుకుని వెళ్లిపోవటం, ఇవన్నీ ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న పరీక్షలుగా భావించి ఆ విషయాలను ఇక్కడే వదిలేద్దాం. శారదాదేవి షిర్డీబాబావారిని తరచూ దర్శించుకుని వారి ఆశీస్సులు పొందుతూ ఉండేది. అయితే షిర్డీ సాయినాథుని వద్ద మంత్రోపదేశం పొందాలని చాలా తపన పడేది శారదాదేవి. ఆ విషయమై పదే పదే షిర్డీబాబాపై ఒత్తిడి తెస్తూ ఉండేది. ఒకసారి ఇలాగే ఒత్తిడి చేస్తూ ఉంటే బాబాకు కోపం వచ్చి, ఎప్పుడు చూసినా నీకు ఇదే ధోరణి, చెబితే వినవు అంటూ కుడికాలితో శారదాదేవి గుండెల మీద తన్నారు. బాబావారి చర్యతో విపరీతంగా బాధపడి ఏడ్చి ఏడ్చి ద్వారకామాయకి ఎదురుగా ఉన్న కానుగు చెట్టు కింద పడుకుని నిద్రపోయింది శారదాదేవి. రాత్రి ఎంత పొద్దుపోయిందో తెలీదు. బాబా ఆమె పడుకున్న చోటికి వచ్చి, బిడ్డా లెండీతోటకి పోదాందా అన్నారు. మారు మాట్లాడకుండా లెండీతోటకి బాబాను అనుసరించింది. లెండీతోటకి చేరుకున్న తరువాత బాబా, బిడ్డా నీవు పొద్దుటి నుంచి భోజనం చేయకుండా పడుకున్నావు, నాకు ద్వారకామాయిలో నిద్ర రాలేదు అంటూ తన కుడిచేతిని చాచి అల్లా మాలిక్ హే అన్నారు. వెంటనే బాబావారి చేతిలోకి 2 చపాతీలు, నిమ్మకాయంత కోవా వచ్చాయి. అలాగే మళ్లీ చేయి చాపగా చిన్న మట్టిపిడతలో నీళ్లు వచ్చాయి. ఆ చపాతీలు కోవా తిని మంచినీళ్లు తాగి ప్రశాంతత పొంది మళ్లీ మంత్రం ప్రసాదించమని కోరింది శారదాదేవి. అన్నావు మంత్రం మంత్రం అని ఏడుస్తావు, అది అట్లా ఉండని. ఇప్పుడు నేను చెప్పిన మాట ఎవ్వరికీ చెప్పనని నా పాదం పట్టుకుని ప్రమాణం చేయి అన్నారు బాబా. మంత్రం ఉపదేశిస్తారన్న ఆశతో బాబావారి పాదం పట్టుకుని, మీరు చెప్పిన మాట ఎవ్వరికీ చెప్పను అని ప్రమాణం చేసింది ఆమె. చూడు బిడ్డా, నేను ఆంధ్రలో ఈ సాయిబాబా పేరుతోనే వస్తాను. అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు, నిన్ను నావద్దనే ఉంచుకుని నీకు ఆనందం ఇస్తాను అన్నారు బాబా. శారదాదేవి అత్యంత ఆనందంతో, ఇది నా భాగ్యం బాబా, ధన్యురాలిని అన్నది. అది కాదు, నా 2 అవతారాన్ని అబ్దుల్లా నానాదీక్షిత్ ఎవరూ చూడరు, నా 2 అవతారం నీవే చూస్తావు, అందుకే నీకు చెప్పాను అన్నారు బాబా అత్యంత కరుణతో. బాబా, ఈ మాట ఎవరికీ చెప్పవద్దన్నారే, ఎప్పటికీ ఎవరికీ చెప్పకూడదా అని అడిగింది శారదాదేవి. చెప్పవచ్చు, కాని సమైకేలియే నిరీక్షణ్ కరో అన్నారు. ఆనాటి సమావేశం అలా ముగిసింది. అతి త్వరలోనే దసరాలలో విజయదశమి నాడు షిర్డీబాబావారు భౌతిక కాయాన్ని వదిలారు. ఆ వార్త విని శారదమ్మ తల్లడిల్లిపోయింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని భర్తచే మోసగింపబడి ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టి వాటిలోనూ రాజకీయాల వల్ల కష్టనష్టాలకు లోనై షిర్డీబాబా వద్దనే ప్రశాంత జీవితం గడుపుదామన్న నిశ్చయానికి వచ్చిన ఆమెకు బాబా సమాధి వార్త పిడుగుపాటయింది. ఆ నిస్పృహతోనే ఒంటరిగా ద్వారకా కొండలికి వెళ్లి అక్కడి ఆశ్రమంలో 6 సంవత్సరాలలో ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని కఠోర దీక్షతో జపతపాదులు సలిపి ఎంతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించింది శారదాదేవి. ఒకరోజున గురువుగారు ఉన్నట్లుండి ఆమెను ఆశ్రమం విడిచి వెంటనే వెళ్ళిపోమన్నారు. ఆ హఠాత్ పరిణామానికి ఆమె నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. అది గమనించిన గురువుగారు, నీవు చేయవలసిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి, అదీగాక నీ ఇష్టదైవం లోకోద్ధరణకై మళ్లీ అవతరించనున్నారు, నీవింక ఆ స్థానానికి పోవలసిందే అన్నారు. వెంటనే శారదాదేవికి లోగడ తాను నేపాల్లోని పశుపతీశ్వరుని ఆలయాన్ని దర్శించుకున్న సంఘటన గుర్తుకొచ్చింది. నేపాల్లోని పశుపతీశ్వరుడు సత్యమైన దేవుడని, మానవ రూపంలో దర్శనమిచ్చి కోరికలు నెరవేరుస్తాడని, అక్కడి గండకీ నదిలో జీవసాల గ్రామాలుండడం చేత ఆ నదిలో స్నానం చేస్తే అభిమతాలు నెరవేరి సంకల్పసిద్ధి కలుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లి ఆ నదిలో స్నానం చేసి ఆ గుడిలో నిరసనవ్రతం దీక్షగా త్రిరాత్రోపవాసం చేసింది. మూడవరోజు రాత్రి ఒంటినిండా విభూతిపూతలతో ధోవతి ధరించి అతి మనోహరమైన తేజస్సుతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సదాశివుడు ఆమె పక్కన కూర్చుని, బిడ్డా, నీవు 3 దినాలుగా ఆహార విసర్జన చేసి ప్రార్థిస్తున్నావు, అది నాకు బాధగా ఉంది. నీవు కోరిన మూర్తి ఆ రూపంలో దర్శనమివ్వడు, విశ్వకల్యాణార్థమై వేరే రూపంలో రానున్నాడు. అది సామాన్యావతారం కాదు, సత్యధర్మ శాంతి ప్రేమలే తన ఆయుధాలుగా అనేక విద్యాపీఠాలు నెలకొల్పుతాడు. ధర్మ సంస్థాపనార్థమై ఈ లోకాన్నే తన హస్తమునందుంచుకుంటాడు. అది అతీతావతారం. నీవు వారిని చేరుకుని వారి సన్నిధిలోనే ఉంటావు, దీక్షా విసర్జన చేసి ఆహారం స్వీకరించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ సంఘటనను స్మరించుకుంటూ ప్రస్తుతానికి వచ్చి గురువుగారికి నమస్కరించుకుని మళ్లీ జనజీవనంలోకి వచ్చింది శారదాదేవి. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో హైదరాబాద్లో షిర్డీబాబా వారి పేరుతో అఖిల భారత సాయి సదనం అనే ఆశ్రమాన్ని స్థాపించింది శారదాదేవి. దానికి ఆర్థిక వనరుల కోసం హరికథలు చెప్పనారంభించింది. కాని అనేకానేక కష్టనష్టాలను, విపత్కర పరిస్థితులను ఎదుర్కొని హైదరాబాద్ నుంచి కర్నూలు మార్గంలో ఉన్న కుడుమూరు దగ్గర ఉన్న చనుగొండ్ల గ్రామానికి చేరుకున్నది. అక్కడ కూడా బాలికల ఆశ్రమాన్ని పునఃప్రతిష్ఠించి హరికథల వల్ల వచ్చే డబ్బే ఆశ్రమ నిర్వహణకు మూలాధారంగా 3 ఏళ్లపాటు నడిపింది. ఒకసారి ఆమె హరికథ చెప్పడానికి ఉరవకొండ వెళ్లింది. అక్కడ ఆమె బంధువైన అబ్కారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంట్లో పదే పదే తన నొక్కుల జుట్టును దువ్వుకుంటున్న ఓ అబ్బాయిని చూసింది. ఎక్కువ సంభాషణ జరగలేదు. బహుశా అప్పటికింకా అవతార ప్రకటన జరగకపోవటం కారణమై ఉండొచ్చు. 2 సంవత్సరాల తర్వాత శారదాదేవి బళ్లారిపోయి వస్తూంటే ఉరవకొండలో సత్యనారాయణ అనే కుర్రవాడు ఎన్నో లీలలు మహిమలు చేస్తున్నాడని, చేయి తిప్పి వస్తువులు సృష్టించి ఇస్తున్నాడని, జరిగింది జరగబోయేది చెబుతున్నాడని విని, షిర్డీబాబావారు చెప్పారుగదా తమ అవతారం వస్తుందని, ఒకవేళ ఆయనే ఈయనేమో అని ఆలోచించుకుంటూ ఉరవకొండ చేరుకున్నారు శారదాదేవి. తాను లోగడ అబ్కారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంట చూసిన బాలుడే ఇతను. కాని ఎంత తేడా! అందరూ ఫలహారాలు, పళ్ళు, పూలు తెచ్చి ఈ బాలుడి దగ్గర పెడుతున్నారు. ఈ బాలుడేమో అందరిచేత భజన చేయిస్తున్నాడు అనుకుంటూ ఆ పిల్లవాడి వంక తదేకంగా చూస్తూ ఆ హాల్లో ఒక మూలగా కూర్చుండిపోయింది శారదాదేవి. ఆ బాలుడు శారదాదేవి వంక చూసి చిరునవ్వులు చిందిస్తూ, ఏం గోరీ, బావున్నావా అని అడిగాడు. శారదాదేవి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎందుకనంటే షిర్డీబాబా తప్ప ఎవరూ ఆమెను గోరీ అని పిలిచేవారు కాదు. ఆమె ఆలోచనలో పడింది. మళ్లీ ఆ బాలుడే కల్పించుకుని, నువ్వు నాకు 16 రూపాయలివ్వాలి, ఇవ్వలేదు అన్నాడు. ఇదేమిటి, ఈ అబ్బాయికి నేను 16 రూపాయలు ఇవ్వవలసి ఉండడం ఏమిటి అని ఆలోచిస్తుండగా షిర్డీబాబా వద్ద జరిగిన సంఘటన గుర్తొచ్చి, అదేమిటి బాబు, అప్పుడే ఇచ్చేశాను కదా అని అన్న శారదాదేవికి బాబా అనకుండా బాబు అని అన్న సంగతి గుర్తొచ్చి నాలుక కరుచుకుంది. ఆ ఇచ్చావులే అని చిరునవ్వు నవ్వి, మరి నేనెవరో తెలియదని నమస్కారమైనా చేయకుండా ఊరికే కూర్చున్నావు కదా అని అన్నారు. అతి సున్నితంగా అడిగిన ఆ తీరు శారదాదేవి హృదయాన్ని కదిలించివేసింది. దుఃఖం పొంగిపొరిలింది. ఆమె చటుక్కున లేచి ఒక్క ఉదుటున ఆ బాలుని దగ్గరకు చేరి ఆ బాలుని చిన్నారి పాదాలు రెండూ గుండెలకు ఆనించుకుని ఏడ్చింది. బాబా, తప్పైంది బాబా, క్షమించు అని ప్రార్థించింది. ఆమెను ఓదార్చుతూ, ఏడ్వవద్దు, నీవు పుట్టపర్తికిరా, అన్నీ చెబుతాను అన్నారు బాబా. కాని చనుగుండ్ల ఆశ్రమ బాధ్యతల దృష్ట్యా పుట్టపర్తి వెళ్లలేదు శారదాంబ. కొంతకాలం తర్వాత హరికథ చెప్పడానికి వాయలపాడు గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఒక ఫొటో చూసింది శారదాదేవి. ఒక కాలు కిందకి పెట్టి, ఒక కాలు కుర్చీ మీద ముడుచుకుని, కుడిచెయ్యి తలకింద పెట్టుకుని వయ్యారంగా కూర్చున్నట్లుంది ఆ ఫొటో. జుట్టు గుబురుగా బుట్టలా ఉంది. ఆ ఫొటో అతి మనోహరంగా అనిపించి, ఎవరిది ఫొటో అని అడగగా, అది పుట్టపర్తి సాయిబాబాగారి ఫొటో అని సమాధానం వచ్చింది. ఇంకా ఆమె మనసు మనసులో లేదు. వెంటనే పుట్టపర్తికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలన్న తపన విపరీతమైపోయింది. ఎలాగో ఒకలాగా వాయలపాడులో హరికథ ముగించి మార్గం తెలుసుకుని పుట్టపర్తిలో స్వామి కొలువు తీరి ఉన్న పాత మందిరానికి చేరింది. తాను తెచ్చిన అరటిపండ్లు, ద్రాక్షపళ్ళు, పూరన్పోళీలు స్వామికి సమర్పించుకుని దగ్గరగా కూర్చున్నది శారదాదేవి. ఆశ్రమం ముగించమన్నా ముగించలేదా అన్నారు బాబా. ఆ మాటలకు శారదాదేవికి ఆశ్చర్యం వేసింది. తాను ఆశ్రమం నడుపుతున్నట్లు బాబాకు చెప్పలేదే, ఆయనకిలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది. అంతలోనే జ్ఞానోదయమైంది. ఆయనకు తెలియని విషయాలేముంటాయి, ఆయన సర్వాంతర్యామి అని. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నాలుగు కొండల మధ్య గొప్ప మహనీయుడు పుడతాడన్నారు కదా, వీరే అయి ఉంటారు అన్న భావన ఆమెను ఆనందపరవశురాల్ని చేసింది. పుట్టపర్తిలో నాలుగు రోజులుండి విధి నిర్వహణకు చనుగొండ్ల ఆశ్రమానికి చేరుకునేసరికి ఆశ్రమం సామానులన్నీ దొంగిలించబడ్డాయి. అప్పటికే ఆ ఊరివారు ఆశ్రమంలోని పిల్లలనందరినీ వారి వారి ఊళ్లకు పంపించివేశారు. ఇదంతా దైవాజ్ఞగా భావించిన శారదాదేవి ఆశ్రమానికి స్వస్తి చెప్పి బాబావారి సన్నిధిలో స్థిరంగా ఉండిపోవడానికి పుట్టపర్తి చేరింది. బాబా ఎక్కడికి వెళితే అక్కడికి శారదాదేవి కూడా వెళుతూ ఉంటే, ఒకసారి త్రిపాద నక్షత్రంలాగా ఇలా తిరగకపోతే ఒకచోట స్థిరంగా ఉండరాదు అన్నారు బాబా. అప్పటినుంచి పాత మందిరంలోనే ఉండిపోయింది ఆమె. ఆమె నుదుట ఉన్న రూపాయి కాసంత బొట్టును చూసి ఆమెకు పెద్ద బొట్టు అని నామకరణం చేశారు స్వామి. అప్పటినుంచి శ్రీ సత్యసాయి భగవానుల భక్త పరివారంలో ఆమె పెద్దబొట్టుగానే సుపరిచితురాలు. 3 సంవత్సరాల తరువాత స్వామి పెద్దబొట్టమ్మను, నీవెక్కడుంటున్నావు అనడిగారు ఏమీ తెలియనట్లు. అదేమిటి ప్రభు, 3 ఏళ్లుగా పాత మందిరం నుంచి వస్తున్నాను, నన్ను చూస్తూనే ఉన్నారు అన్నది పెద్దబొట్టమ్మ. ఆ మాటలకు స్వామి నవ్వుతూ, అది తమాషా, రేపటినుండి నువ్వు వచ్చి ఈ షెడ్లో ఉండు, సేవ చెయ్యి. ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నీ చూసుకుంటూ ఉండు అన్నారు. పాత మందిరంలో ఉండు అన్న స్వామి మాటను జవదాటకుండా క్రమశిక్షణకు లోబడి ఉండటాన్ని 3 సంవత్సరాలు గమనించి ప్రశాంతి నిలయ ప్రవేశానికి అనుమతించడంతో పాటు బాధ్యతలు కూడా అప్పగించారు స్వామి. 1958 పూర్వం అప్పుడప్పుడు వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుండే పెద్దబొట్టమ్మ 1958 నుండి పుట్టపర్తిలో స్థిర నివాసం ఏర్పరుచుకుని 3 దశాబ్దాల పాటు స్వామి అవతార వైభవంతో ఒక పాత్రధారిగా ఎన్నెన్నో మధురానుభూతులను పొందారు. జన్మజన్మల పాపాలను పటాపంచలు చేసే పాదనమస్కారాలను పదే పదే చేసుకుంటూ, భవభయ రోగాలను, భయంకర రోగాలను నిర్మూలించే పవిత్ర విభూతి ప్రసాదాన్ని దీక్షగా తీసుకుంటూ, పండగ దినాలు, పవిత్ర దినాలలో స్వామి సంకల్పమాత్రాను సృష్టించే మధురాతి మధురము, దివ్య పరిమళభరితము అయిన అమృతమును లెక్కకు మెక్కుటముగా గ్రోలుతూ, వెన్నెల రాత్రులలో చిత్రావతి సైకత విహారాలలో స్వామి ప్రదర్శించే దివ్య లీలా విశేషాలతో పరవశించిపోతూ, వంటావార్పు లేకుండానే ఖాళీ పాత్రల నిండా అప్పటికప్పుడు సృష్టించిన గుమగుమలాడే వేడివేడి నవకాయ పిండి వంటలతో కూడిన షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాలను మళ్లీ ఆ అదృష్టం ఎప్పటికి లభిస్తుందో అన్న ఆరాటంతో ఆకలిని మించి ఆరగిస్తూ ఎన్నెన్నో దివ్యానుభూతులతో జీవితాన్ని పునీతం చేసుకున్నారు పెద్దబుట్టమ్మ. దివ్యలీలా వైభవాలతో పొంగిపోవటమే కాకుండా ప్రశాంతి నిలయ నిర్మాణంలో పాలుపంచుకుంటూ ప్రశాంతి నిలయ ప్రాంగణాన్ని కాపలాకాస్తూ భక్తుల సామగ్రికి రక్షణ కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనడంలో ముందుండేవారు పెద్దబుట్టమ్మ. పండగలప్పుడు పరవడి దినాలలోనూ స్వామి నివాసము నుండి శాంతివేదిక వరకు మహావతారుడు పయనించే మార్గమంతా రంగురంగుల రంగవల్లులతో సుగంధ పరిమళ పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించేవారు పెద్దబొట్టమ్మ ఆశ్రమంలోని మహిళల సాయంతో. కన్నుల పండువగా అలంకరించిన ఆ మార్గంపై స్వామి వయ్యారంగా చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ పెద్దబొట్టమ్మ బృందం వంక క్రీగంట చూసి, "మీ అలంకరణ చాలా బావుంది" అన్నట్లు చిరునవ్వులు చిందించేవారు. అంతే, ఆ బృందం వారు తమ జన్మలు ధన్యమైనట్లు పరవశించిపోయేవారు. అన్నీ ఆహ్లాదభరిత సంఘటనలే కాదు, స్వామి ప్రసాదించిన శిక్షాకాండను అదే భక్తి ప్రపత్తులతో స్వీకరించి స్వామి ఎత్తిచూపే లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ క్షమాపణలు వేడుకుంటూ ఆధ్యాత్మికోన్నతికి పరిపక్వతకు అహర్నిశలు కృషి చేశారు పెద్దబొట్టమ్మ. అందరికీ లభించని అరుదైన సాధనామార్గం భగవదవతార వైభవాన్ని గ్రంథస్థం చేయగల నేర్పరితనం, అది పెద్దబొట్టమ్మ సొత్తు. పెద్ద చదువులు లేకపోయినా చిన్ననాటి నుండి రచనావ్యాసంగం పట్ల అత్యంత అనురక్తి కలిగిన పెద్దబొట్టమ్మ స్వామిదరికి చేరిన తరువాత స్వామి ఆశీస్సులతో ప్రేరణతో సాయిమాత, సాయిమహిమ, సాయిరాముడెవరు, శ్రీ సత్యసాయి వ్రత సంకల్పము వంటి రచనల ద్వారా స్వామిని భక్తులకు అత్యంత చేరువ చేశారు. స్వామి అపార కృపను పొందిన ధన్యజీవి కాబట్టే పెద్దబొట్టమ్మ 98 సంవత్సరాల పండు వయసులో శ్రీ షిరిడీసాయి, శ్రీ సత్యసాయిబాబావారలతో పెనవేసుకున్న తన జీవిత చరిత్రను శ్రీ సాయిబాబా నా మార్గం నా గమ్యం అన్న 439 పేజీల పుస్తకాన్ని అత్యంత హృద్యంగా రచించగలిగారు. జీవితంలోనూ ఆధ్యాత్మిక సాధనలోనూ అనేక ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని అచంచల విశ్వాసంతో సర్వస్య శరణాగతి తత్వంతో స్వామి పవిత్ర పాదాలను ఆశ్రయించి జీవితాన్ని ధన్యం చేసుకున్న పవిత్రమూర్తి పెద్దబొట్టమ్మ. అందువల్లనే స్వామి అన్యులకు సాధ్యం కాని ఓ దివ్యానుభూతిని ఆమెకు ప్రసాదించారు. ఒకసారి పెద్దబొట్టమ్మ తెల్లవారుజామున వటవృక్షం కింద కూర్చుని స్వామి గదివైపు చూస్తూ జపం చేసుకునే ప్రయత్నంలో ఉండగా కొంతమంది దేవకాంతలు స్వామి గదిలోనుంచి వచ్చి మేడమీద నుండి మామూలు మనుష్యుల మాదిరి కాకుండా రాళ్లబండలమీద నుంచి నడుచుకుంటూ విద్యాగిరి మీదుగా కొండమీదికి వెళ్లటం చూసే భాగ్యాన్ని పొందారామె. వారు దేవకాంతలని ఆమె ఎలా నిర్ధారించుకోగలిగారంటే, ఆ దేవకాంతల మిరుమిట్లు గొలిపే దేహకాంతిని బట్టి, వారు ధరించిన పూలమాలలను బట్టి, వారు గాలిలో తేలియాడుతూ నడుస్తున్న తీరుని బట్టి నిర్ణయం చేసుకున్నారు. అది ఆమెకు స్వామి ప్రసాదించిన దివ్య జ్ఞానం. అది ఆధ్యాత్మిక జగత్తులో పెద్దబొట్టమ్మ సాధించిన ప్రగతికి నిదర్శనం. ఆమె అధిరోహించిన ఉన్నత స్థితిని గూర్చి స్వామి చెప్పకయే చెప్పిన ఓ సంఘటనను స్మరించుకుని ముగించుకుందాం. ప్రముఖ మెజీషియన్ హిప్నాటిస్ట్ అయిన డాక్టర్ బివి పట్టాభిరాం తొలుత నాస్తికుడు. బాబాలంటే ఇష్టం ఉండేది కాదు. పట్టాభిరాం తండ్రిగారైన భావరాజు సత్యనారాయణ గారు ఒకసారి బాబావారిని చూడడానికి పుట్టపర్తి వెళ్లి బాబావారి దివ్యత్వం పట్ల దృఢ విశ్వాసం కలిగి అక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రులను చూడడానికి పుట్టపర్తి వెళ్లారు పట్టాభిరాం. అతనిని సన్మార్గంలో పెట్టడానికి స్వామి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ సంవత్సరం దసరా వేడుకలకు వచ్చే భక్తులకు ఉపయుక్తంగా ఉండేటందుకుగాను కొన్ని సూక్తులను ఇంగ్లీషులోనూ తెలుగులోనూ బోర్డులపై వ్రాసి మందిరంలో అందరికీ కనపడే విధంగా పెట్టాలని నిశ్చయించారు. ఇంగ్లీషులో వ్రాయటానికి 7 విదేశీయులను ఎంపిక చేశారు. తెలుగులో వ్రాయటానికి పట్టాభిరామ్ను ఎంపిక చేశారు. పట్టాభిరామ్కు ఆ పని చేయటం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బాధపడతారని ఒప్పుకున్నాడు. బాబా ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వచ్చి వీరితో కబుర్లు చెబుతూ గాలిలోనుంచి పటికబెల్లం తీసి ఇస్తూ ఉండేవారు. అలా 15 జరిగింది. బాబా వీరి దగ్గరకు వీరు బోర్లు రాస్తున్న షెడ్డుకి వచ్చినప్పుడల్లా పెద్దబొట్టమ్మ కూడా షెడ్లోకి వెళ్లడానికి ప్రయత్నించేది. కాని వాలంటీర్లు వదిలేవారు కాదు. ఒకరోజు మాత్రం ఆమె బాబా వస్తుంటే అడ్డంగా నిలబడి, "నిన్ను కలవాలని నేను రోజూ వస్తుంటే కనీసం నాకేసైనా చూడవే. సర్వం విడిచి నీ దగ్గరకొస్తే నీకు లోకువా? ఎప్పుడు పరిగెత్తుకొచ్చినా వయ్యారంగా నడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోతున్నావు. ఈ కొత్త కుర్రాళ్లకి రోజూ దర్శనమిచ్చి కబుర్లు చెబుతున్నావు. నిన్నగాక మొన్న వచ్చిన సత్యనారాయణ కొడుకుని గారం చేస్తున్నావు" అంది కోపంగా. నిజంగా అది కోపం కాదు, భగవంతునితో మాట్లాడకుండా ఉండలేని ఆవేదన, తపన. బాబావారికి తెలియనిదేముంది? ఆమె భక్తి ప్రపత్తులను అనేక సందర్భాలలో పరీక్షించి నెగ్గుతేల్చినవారయ్యే. అందుకే నవ్వుతూ, "చూడు పెద్దబొట్టు, నిన్న చిత్రావతి నదిలో దూకమన్నాననుకో, దూకుతావా?" అని అడిగారు. "ఎందుకు దూకను?" అన్నది పెద్దబొట్టు. "నేను మన సత్యనారాయణ కొడుకు పట్టాభిని అడిగాననుకో, వాడు దూకడు. పైగా నన్నే దూకమని చెప్పి తన దోవన పోతాడు. అందుకే వాడికి ఈ కబుర్లు చెబుతున్నాను. రేపు వాడు నీలా అయ్యాక నేను మరొక్కరిని చేరదీస్తాను" అంటూ తన అవతార కార్యక్రమాన్ని, పెద్దబొట్టు పరిపక్వతను లోకానికి చాటారు స్వామి. అలాంటి మధురఘట్టాలెన్నింటినో ఆమె జీవిత చరిత్రలో మనం చూడొచ్చు. పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ధన్యజీవి పెద్దబొట్టమ్మ. 98 వసంతాల పరిపక్వత చెందిన పండు వయస్సులో

అని శ్రీ సత్యసాయి భగవానునికి చేసుకున్న విన్నపాన్ని మన్నించి 1986 డిసెంబర్ 25 క్రిస్మస్ పవిత్ర దినాన తమ దివ్య చరణాలలో లీనం చేసుకున్నారు బాబా.

ఇంతవరకు మీరు పెద్దబొట్టమ్మ గాలి శారదాదేవి గారి గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. రచన శ్రీ పిసి చలం, రూపకల్పన శ్రీమతి శేషవల్లి. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రేడియో సాయి తిరుపతి కేంద్రం అందిస్తున్న పార్వతీ కళ్యాణం హరికథా గానాన్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు.
1: శుక్లాంబరధరం విష్ణు సజవర్ణం చతుర్భు

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ పార్వతి కళ్యాణం. ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి, ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఇలా జరిగింది అని చెప్పడానికి నా వంటి సామాన్యుని తరమా? ఆది దంపతుల కళ్యాణాన్ని, ప్రకృతి పురుషుల వివాహాన్ని, జగత్ కళ్యాణ కారణమైనటువంటి దానిని యథాశక్తిగా గానం చేస్తున్నాను. సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల అపార కృపకు పాత్రులు కాగలని కోరుతూ భగవంతుని నామస్మరణతో కథను ప్రారంభిస్తున్నాను. జై శ్రీమద్ రమణ గోవింద హరి. ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, భోలో సాయినాథ మహారాజుకీ.

శ్రీమంతమై ధనధాన్య సమన్వితమై యోగులకు భక్తులకు జ్ఞానులకు పరమ పతివ్రతలకు సిద్ధులకు మునీశ్వరులకు నిలయమై కర్మభూమి పుణ్యభూమి ధన్యభూమి అని ఖ్యాతినార్జించిన మన యొక్క పరమ పవిత్రమైనటువంటి భారతదేశానికి ఉత్తర దిక్కున హిమవంతమనే పర్వతమున్నది. ఆ పర్వతరాజు చాలా బుద్ధివంతుడు, గుణవంతుడు, ధనవంతుడు. ఆయన పేరు హిమవంతుడు. ఆ పర్వతరాజుకు అందాల రాశి భార్య ఉంది. ఆ తల్లి ఎలాంటిదయ్యా అంటే ఆ

ఆ పర్వతరాజు భార్య పేరు మేనకాదేవి. భర్త మాటకు ఏనాడు జవదాటి ఎరగని ఉత్తమ ఇల్లాలు సాధ్వీమ తల్లి ఆ మేనకాదేవి. మేనకా హిమవంతులకు మైనాకుడైనటువంటి కుమారుడున్నాడు. ఆడబిడ్డలేని కారణం చేత ఆదిశక్తిని గూర్చి తపస్సు చేయగా ఆ ఆదిశక్తే వారింట ఆడబిడ్డగా అవతరించింది. అవతరించినటువంటి ఆ తల్లికి పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి, పర్వతరాజు పుత్రిక గనక ఆమె పేరు పార్వతి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదిన ప్రవర్ధమానురాలవుతున్నది ఆ పార్వతీదేవి. చిన్నతనము నుండి ప్రతి అణువులో పరమేశ్వరుని దర్శిస్తూ సదాశివుని ధ్యానిస్తూ కాలం గడుపుతుంది ఆ పార్వతిమ్మవారు. ఈ విధంగా కాలం గడుపుతున్నటువంటి పార్వతీదేవికి 8 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ వయసులో తమ తోటి చెలికత్తెలందరినీ తన వెంట తీసుకుని ఉద్యానవనానికి వెళ్లి ఎలాంటి ఆటలాడుతుందయ్యా పార్వతీదేవి అంటే

తన చెలికత్తెకు సదాశివుడిలా వేషం వేసి ఆ శివుడికి తాను పత్నిగా భావించి సేవలు చేస్తూ ఉండేది. ముత్యాలు శివలింగాకారంగా తీర్చిదిద్ది షట్కాల శివపూజలు చేస్తూ ఉండేది పార్వతీదేవి. శివభక్తులైనటువంటి జంగములు సదాశివ స్వరూపమని పెద్దలు చెబుతారు కనుక జంగములను పూజిస్తూ ఉండేది. తుమ్మిపూలతో నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని వ్రాసి దాన్నే చూస్తూ కాలం గడుపుతుంది. తన చెలికత్తెలందరినీ ఒక చోట చేర్చి దక్షయజ్ఞం, త్రిపురాసుర సంహారం, శివలీలలు మొదలైనటువంటి కథలన్నీ చిన్ని చిన్ని కథలుగా అల్లి చెబుతూ ఉండేది పార్వతమ్మవారు. ఈ విధంగా 16 సంవత్సరాల నవయవన విలసతి అయి కలకలలాడుతున్నది పార్వతి అమ్మవారి యొక్క సౌందర్యం. అదే సమయంలో సంగీత శాస్త్ర విశారదుడు, కాంతి నిర్జిత పారదుడు, త్రిలోక సంచారి, బ్రహ్మ మానసపుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, సర్వ బృందారక వినుత పాదుడు, విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడు, ప్రపంచంలో మొట్టమొదటి హరికథకుడైనటువంటి నారదుల వారు, ఇదివరకు సతీశంకరులు నా వలన వియోగం కలిగి సతీదేవి దక్షయజ్ఞం యోగాగ్నిలో దగ్ధమైన కారణం చేత పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద తపస్సమాధినిష్ఠులో ఉన్నాడు. ఆనాడు వెచ్చని యోగాగ్నిలో దగ్ధమైనటువంటి సతీదేవి ఈనాడు చల్లని హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టి ఉన్నది. కనుక వారిరువురికి వివాహం జరిపించాలని సంకల్పించుకుని ఇలా భగవన్నామం చేసుకుంటూ వస్తున్నాడు.

ఈ విధంగా హరినామస్మరణం చేసుకుంటూ హిమవంతుని మందిరానికి వచ్చాడు. వచ్చిన నారద మహర్షిని ఎంతో గౌరవించాడు. పూజించి, స్వామి నారద, మా అమ్మాయికి ఎలాంటి వరుడు వస్తాడో చెప్పండి స్వామి అనగా, ఎక్కడయ్యా పార్వతి అనగా, అమ్మా పార్వతి ఇలారా అనగానే గల్లు గల్లుమంటూ నారద మహర్షి ముందుకు వచ్చి కూర్చున్నది ఆ పార్వతి అమ్మవారు. అమ్మవారి వామ హస్తమును తన హస్తంలోకి తీసుకుని హస్తంలో ఉన్నటువంటి రేఖలను ఈ విధంగా పరీక్షించి

చూస్తున్నాడు నారద మహర్షి. ఒక్కసారి పక్కనే ఉన్నటువంటి పర్వతరాజు ముఖం చూశాడు. ఎదురుగా కూర్చున్న పార్వతీ అమ్మవారి ముఖం చూసి, ఆహా పర్వతరాజా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా,

ఈ విధంగా హరనామస్మరణ చేస్తూ పరమేశ్వరుని తపోవనము చేరుకున్నది పార్వతీదేవి. అక్కడ ఆ సమయానికి చంద్రకాంత శిలా వేదిక మీద ఆసీనుడై తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నాడు. ఎవరండి ఆ మహానుభవుడు? శుద్ధ స్ఫటిక సంకాశుడు, త్రిశూల పటిషధరుడు, వ్యాఘ్ర చర్మాంబరుడు, వ్యాఘ్ర చర్మోత్తరీయుడైనటువంటి పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎదురుగా కావలి కాస్తున్నాడు. ఆ మహానుభావుడు ఎవరంటే శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైనటువంటి నందీశ్వరుడు కావలి కాస్తున్నాడు. పార్వతీదేవి ముందుగా నందీశ్వరుని పూజించి, స్వామి నందీశ్వర, పరమేశ్వరుని సేవ చేసి తరించాలనే ఉద్దేశంతో వచ్చాను, పరమేశ్వరుని సేవకు అనుమతి ఇవ్వవలసిందని ప్రార్థించగా, అమ్మా ఆడవాళ్లు చేరితే ఆశ్రమాలు పాడవుతాయంట పార్వతీదేవి. అక్కడ ఆ సమయానికి చంద్రకాంత శిలా వేదిక మీద ఆసీనుడై తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నాడు. ఎవరండి ఆ మహానుభవుడు? శుద్ధ స్ఫటిక సంకాశుడు,

అని అంటారు. అయినా ఆయనకు నువ్వేం సేవ చేస్తావమ్మా, స్నానానికి నీళ్లు తెచ్చిస్తారంటావా? ఆయన తన మీదే గంగాభవాని ఉంది, నిరంతరం స్నానం చేస్తూనే ఉంటాడు. పోని బట్టలు ఉతికిస్తానంటావా? ఉతకటానికి వీలు కాని జంతువుల చర్మాలు ధరిస్తాడు. అది కాకపోతే ఆయనకు ఒంటికి పూసుకునేటందుకు గంధం తీస్తానంటావేమో, ఆయన గంధం ధరించడు, విభూతి పూసుకుంటాడు. నీవు ఆయనకు చేయవలసినటువంటి సేవలంటూ ఏమీ లేవు, తిరిగి వెళ్లి రామ్మా అన్నాడు నందీశ్వరుడు. ఆ మాట విన్నటువంటి పార్వతీదేవి ఎంతో బాధపడి, స్వామి నందీశ్వర, ఈ శరీరాన్ని స్వామి సేవకి అంకితం చేయాలని వచ్చినటువంటి నన్ను వృధాగా తిప్పి పంపడం న్యాయమా స్వామి? ఎంతో మంది భక్తులు నిరంతరం ఆ స్వామిని సేవించాలని, ఆ స్వామి సేవలో తరించాలని కోరుకుంటారు, అటువంటి భాగ్యము నాకు లేదా స్వామి అని ఎంతో దీనంగా ఆర్తిగా ప్రార్థిస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి నందీశ్వరుడు, తల్లి నువ్వింతగా అడుగుతున్నావు గనక స్వామివారి సేవలో అవసరమైనప్పుడు పూలు తెచ్చి ఇచ్చేటువంటి బాధ్యత నీది, ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత నీకు అప్పజెబుతున్నాను అని అప్పగించాడు. ఆనాటి నుండి పార్వతీదేవి ఎంతో భక్తిగా పరమేశ్వరుని సేవిస్తుంది. ఏ విధంగా అంటే

ప్రతిరోజు ప్రాతకాలంలో మేల్కొని కుటీరపు ప్రాచీనెరపి పరమశివనామం జపిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పరమశివుని తపస్సమాధి వేదికను చక్కగా అలికి ముగ్గులు పెట్టి అనంతరం పరమశివులకు ప్రీతికరములైనటువంటి కాంచన కుసుమలు, తుమ్మిపూలు, బిల్వపత్రములు, అర్ఘ్యోదకములు, దర్భలు, ధూపదీపాది సమస్త వస్తుజాలములు సమకూరుస్తూ పార్వతీదేవి ఎంతో భక్తి ప్రపత్తులతో పరమేశ్వరుని సేవిస్తున్నది. అదే సమయంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపచ్చేసి బ్రహ్మ వద్ద అనేక వరాలు పొంది ఆ వరగర్వంతో మూడు లోకాలను బాధిస్తున్నాడు. యక్షులను శిక్షిస్తున్నాడు. దేవతలను స్వర్గము నుండి పారదొరలాడు. అప్సరసలను అవమానిస్తున్నాడు. యజ్ఞాలు పాడు చేస్తున్నాడు. మునీశ్వరుల తపస్సు చెడగొడుతున్నాడు. పతివ్రతలను భంగపరుస్తున్నాడు. లోక కంఠకుడైన తారకాసురుడు పెట్టినటువంటి బాధలు దేవతలు భరించలేక మునులు అందరూ బ్రహ్మలోకం చేరి బ్రహ్మదేవుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి ప్రభో బ్రహ్మదేవా,

ప్రభో బ్రహ్మదేవ వాగ్దేవి మనోనేత సవిశేషోత్సవ సంవిధాత నమసంత్రాత సత్తపోని వరభృష్ట వరప్రదాత సమస్త ప్రాణుల లలాటలేఖన మహావిద్యానుసంధాత వేదరాశి నిర్ణేత నదత్రాత కల్మష జేత ధాత విధాత ఆర్తులమైన మమ్మల్ని మీరే రక్షించాలి స్వామి. మీరే ఇలా ఉపేక్షిస్తే మమ్మల్ని కాపాడేవారెవరు? మీరిచ్చినటువంటి వరగర్వంతో పెచ్చు పెరిగినటువంటి ఈ యొక్క తారకాసురుడు మమ్మల్ని అనేక బాధలు పెడుతున్నాడు. దిక్పాలకుల స్థానంలో పరమ దుర్మార్గులైనటువంటి రాక్షసులు పరిపాలిస్తున్నారు. స్వర్గలోకం రాక్షసుల వశమైంది, మమ్మల్ని ఎలా రక్షిస్తావో ఆ బాధ్యత మీదే స్వామి అని ప్రార్థించగా వెంటనే ప్రత్యక్షమై, దేవతలారా, విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చెక్తు మసాప్రదం, మన చేతితో మనము నాటి పెంచినటువంటి విషపు మొక్కనైనా మనమే తుంచివేయకూడదు. నేనిచ్చినటువంటి వరాల వలన వాడు ఇంత వాడవుతాడని నాకు ముందే తెలుసన్నాడు. వాడికి చావు ఉండకూడదని, ఒకవేళ చావనేది ఉంటే పరమేశ్వరుని దివ్య తేజస్సు వలన జన్మించినటువంటి 7 రోజుల శిశువు చేత మరణం కావాలని కోరుకున్నాడు. కనుక దక్షయజ్ఞంలో దగ్ధమైన సతీదేవి చల్లని హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టి పరమేశ్వరుని సేవిస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగేటట్లు ప్రయత్నించండి అని చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు. అక్కడి నుండి దేవతలు ఒక రహస్యమైనటువంటి చోటు చేరుకుని, దుర్మార్గుడైన తారకాసురుడు మరణించాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి, వారికి కుమారుడు కలగాలంటే పార్వతీ పరమేశ్వరులకు వివాహం కావాలి, వారి ఇరువురికి వివాహం కావాలంటే వారిద్దరి మనసులు ఏకం కావాలి, వారిద్దరి మనసులు ఏకం కావాలంటే ఆ పని మన్మధుడు చేయాలి అని ముక్కోటి దేవతలంతా ఒక్కసారి మన్మధుని తలుచుకున్నారు. తలచినంతలో చెరుకు వింటితో, తుమ్మెదల నారితో, పుష్ప బాణములతో, చిలుక హయముతో, మామి చిగురుటాకు గొడుగుతో, ప్రక్కన రథీదేవితో, మిత్రుడైనటువంటి వసంతుడితో అక్కడికి వచ్చాడు త్రిజగన్ మనోహరుడు, లక్ష్మీనందనుడు, అద్భుత విక్రముడు, సకల జనానంద సందాయకుడైనటువంటి మన్మధుడు. రాగానే అందరూ జయహో మన్మథ, జయహో మన్మథ అంటూ అందరూ జయ జయద్వానాలు చేశారు. దేవేంద్రుడు ఎంతో ఆనందంగా లేచి, ఆహా మన్మథ అని ఎదురుగా వచ్చి గౌరవించి, నీ రాకమ్మ అందరికి శుభసూచకం అనటానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చక్రేణ విష్ణోరపి యద్దురాపం తరస్వీనావా శతకోటి నామే తద్దయత్ పుష్పమయం త్వదస్త్రం అహో భవానద్భుత బాహువీర్యః అన్నాడు. వేయంచులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క చక్రాయుధము చేతగాని పనిని, 100 అంచులు కలిగిన నా యొక్క వజ్రాయుధము చేతగాని పనిని కేవలము నీ పుష్పబాణాలతో చేయగలవు. ఈ ప్రపంచంలో ఏ ఆయుధమైనా ఒక వస్తువును నిండుగా చేస్తుంది, కాని నీ పుష్పబాణాలు అలా కాదు, 2 మనసులను ఒకటిగా చేస్తుంది. ఆహా, ఏమి నీ పరాక్రమం, ఏమి నీ గొప్పతనం అని ఐరావతో దండసుండాల గండస్థల మండిత బాహుదండముతో వెన్నుతట్టి గౌరవించి తన ప్రక్కన ఆశీనుని చేయగా, ఆ గౌరవంతో మన్మధుడు ఉక్కిరి బిక్కిరయ్యి ఒళ్ళు మరిచి ఇలా అంటున్నాడు, మహేంద్ర, నన్ను పిలిపించినటువంటి కారణమేమిటో సెలవేయు.

మలయమారుతం తోడు, వసంత ఋతువు సహాయం, నిండు పండు వెన్నెల బాసర ఉంటే చాలు. ముల్లోకాలను తల్లడిల్ల చేస్తాను. ఎవరైనా మీ ఇంద్రపదవిని గురించి తపస్సు చేస్తున్నారా? ఇప్పుడే వెళ్లి వాడి తపస్సు నాశనం చేసి వాణ్ణి ఇహానికి పరానికి లేకుండా చేస్తాను. లేకపోతే ఏ స్త్రీ అయినా నీ ప్రేమను తిరస్కరించిందా చెప్పండి. తనంతట తానుగా వచ్చి మహేంద్రాన నేలుకో అని నీ పాదాల మీద పడి ప్రార్థించేటట్లు చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వారు మీరు. ప్రపంచంలో ఎవరినైనా ఉక్కిరి బిక్కిరి చేస్తాను, ఏం చేయాలో చెప్పండి అనగానే దేవేంద్రుడు, ఆహా మన్మథ, నువ్వంతటి వాడివే, నువ్వు తలుచుకుంటే జరగని కార్యమే లేదు. ఈనాడు ముల్లోకవాసుల శ్రేయస్సు, ముక్కోటి దేవతల శ్రేయస్సు నీ మీద ఆధారపడి ఉన్నది. లోక కంటకుడైన తారకాసురుడు చావాలి, అంటే పార్వతీ పరమేశ్వరులకి వివాహం కావాలి. వారిరువురికి వివాహం కావాలంటే వారిద్దరి మనసులు ఏకం కావాలి. ఆ పని నువ్వు చెయ్యాలి. ఇది ముక్కోడు దేవతల యొక్క ప్రార్థన అన్నాడు దేవేంద్రుడు. ఆ మాటలు విన్న మన్మధుడు లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం అదెంత పని, చిటికలో చేస్తాను అన్నాడు మన్మధుడు. అక్కడ నుండి తన భార్య రతీదేవి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగా, రతీదేవి నాథ, నా మాట వినండి. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటంటే, మీరు

0: లేవండి. 10 మందిలో గొప్పవాణిగా పొగిడి గోతిలో దింపడానికి ప్రయత్నించే ఇంద్రుని మాటలు నమ్మి పరమేశ్వరునితో విరోధం మంచిది కాదు. ఆయనతో విరోధం పెద్ద పులితో ఒక మెలిపెడితే ఎంతటి ప్రమాదమో, కొరవితో తల గోకుంటే ఎంతటి ప్రమాదమో, ఆ పరమేశ్వరుడితో విరోధం అంటే అంతే ప్రమాదం. చల్లగా సాగే మన సంసారాన్ని విచ్ఛిన్నం చేయవద్దండి నాథ, నా మాట వినండి అని ప్రార్థిస్తున్నటువంటి రథీదేవిని చూసి మరింత గర్వంగా ఈ విధంగా అంటున్నాడు మన్మధుడు. పిచ్చిదానా రతి, నువ్వా ఇలా బాధపడుతున్నావు?
1: ఇంతగా చింతింపనేటికి ఈశ్వరో తప మూటు పాటికి ఎంతగా చింతింప

రథి, నీవే బేలవై ఇలా బాధపడుతుంటే నాకు నవ్వొస్తోంది. సమస్త దేవతలు నిత్యం నన్ను తలుచుకునేటట్లుగా నా పుష్ప బాణాలు ప్రయోగించి పరమేశ్వరుని పార్వతీదేవి దాసుని చేస్తాను, నాతో రా అంటూ పరమేశ్వరుని తపోవనం చేరి సన్నజాజిపో పొదరంటి చాటున భార్య రతీదేవితో దాగుకొని తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు మన్మధుడు రతీదేవి. ఇంతలో పార్వతీదేవి పూజా ద్రవ్యములు తీసుకుని పరమేశ్వరుని తపోవనం చేరి ఆ స్వామివారి పాదాల మీద ఉంచి భక్తి పారవశ్యంతో ఈ విధంగా ప్రార్థన చేస్తుంది పార్వతమ్మవారు.

మహాదేవ శంకర పరాత్పర, ఆహా ఎన్ని జన్మల అదృష్టమో కదా, నాకు మీ చరణారవింద సేవాభాగ్యం కలిగింది. ఎంత అదృష్టవంతురాలని స్వామి. అర్ఘ్యం విదో నిగలాగమంత విహారి పాపాపహారి శంభో పురారి, పాద్యం విదో భక్త పరిపాలనాధిక్య అఖిల లోకాధ్యక్ష యమ విపక్ష, ఆచనం విదో యక్ష మాలాధర నాగ చర్మాంబర నగ గభీర, గంధం విదో కృపా సింధు తాపసమిత్ర రమణీయ గాత్ర లలాట నేత్ర, పుష్పమిదే దివ్య వినుత సంపూత చరిత ధూపమియ్యదే జ్ఞాన విద్రూప నిరత, దీపమిదే ఇదే నివేదన తాపరహిత.

0: అని శంకరుని భక్తి పారవశ్యంతో పూజించి పరమేశ్వరుని దివ్య పాదార విందములకు నమస్కరించింది. నిండుగా వికసించి పరిమళములు వెదజల్లుతున్న పద్మములను పరమేశ్వరునికి సమర్పించింది. భక్తిగా సమర్పిస్తున్నటువంటి మాలను అందుకున్నాడు పరమేశ్వరుడు. అది గమనించినటువంటి మన్మధుడు, రథి చూడు, ఇప్పుడు ఏం జరుగుతుందో కళ్ళ ఆర చూసి సంతచిద్దుగాని చూడు అని మన్మధుడు ఈ విధంగా అంటున్నాడు.
1: తరుణము మంచిది గడియ దడగని ఎగరాదటూ కీడరయక సంచరీక గుణమల్లన కర్ణముదాకలాగి శంకరుని ఎడంద సూటిగా అఖండ మనోహర మోహనాశ్రము మరుడు చివాలు నల్విడిచే మార్పు.

ఇదే మంచి సమయమని సమ్మోహనాస్త్రం వింట సంధించి రాబోయే ప్రమాద ఊహించగా ఆకరణాంతములాగే అస్త్రాన్ని వదలగా అది పార్వతీదేవి కడ కంటి చూపులతో కలిసి గుచ్చుకున్నది ముక్కంటి గుండెలోన. ఆ బాణ ప్రభావం చేత జగద్గురువైనటువంటి దేవాది దేవుని మనసు కూడా చెల్లించడం ప్రారంభించింది. వెంటనే పార్వతీదేవి అస్తం అలాగే పట్టుకుని మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు, ఇది ఇంతియా, విరుల బంతియా, కాంచన కాంతియా, లేక పలు రతర్బుదొంతియా, నా చిత్త విభ్రాంతియా అని అనుకుంటూ అనురాగ పాశాబద్ధుడై ఉండగా పార్వతమ్మ గారు, స్వామి ఏమిటిది అంటూ వారించింది. వెంటనే పార్వతి అస్తములు విడిచిపెట్టాడు. ఆకస్మిక మనోవైకల్యానికి కారణమేవరా అని దిక్కులు పరికించి చూడగా ఎదురుగా సన్నజాజిపు పొదరింటి చాటు నుండి మరొక బాణాన్ని వింట సంధించియున్నటువంటి మన్మధుని పరమేశ్వరుడు చూశాడు. ఆ క్షణంలో పాలాక్షుడు తన మూడవ నేత్రాన్ని తెరిచాడు. పరమేశ్వరుని యొక్క పాలనేత్రాగ్ని జాలలో పడి మన్మధుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుడు అదృశ్యుడయ్యాడు. సృహతప్పిన పార్వతీదేవికి హిమవంతుడు సేద తీర్చి ఇంటికి తీసుకెళ్లాడు. రతీదేవి ప్రక్కకు తిరిగి చూసింది. మన్మధుడు భస్మరాశి అయి ఉండటం చూసి సృహతప్పి పడిపోయింది. కొంతసేపటికి తేరుకొని పైకి లేచి ఆ బూడిద రాశిలో పడి పొరలాడుతూ విలపిస్తూ ఈ విధంగా బాధపడుతుంది ఆ రతీదేవి.

నాథ, క్షణం క్రితం దాకా ఎంతో ఆనందంగా కలిసి ఉన్నామే, ఇంతో నన్ను విడిచి వెళ్లటం నీకు న్యాయమా ప్రాణేశ్వర? నువ్వు లేని జీవితం నాకెందుకు? నేను కూడా మీతోనే వస్తాను అని విలపిస్తూ సహగమనం చేయటానికి సిద్ధపడుతోంది రథీదేవి. ఇంతలోనే, అమ్మా రథి, ఆగు తల్లి, నువ్వు మరణించవలసినటువంటి పని లేదు. పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతోంది, ఆ సమయంలో నీ భర్త పునర్జీవుడవుతాడు అని అశరీరవాణి పలకగా రథీదేవి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఔషధీప్రస్థపురమునందు పార్వతీదేవి పరమేశ్వరుని తలుచుకుని ఈ విధంగా ప్రార్థిస్తోంది. అవురా, ఆ మన్మధుని కారణంగా ఈనాడు నా స్వామికి నిన్ను దూరమయ్యానని బాధపడుతూ ఈ విధంగా తనలో తాను బాధపడుతుంది పార్వతమ్మవారు.

పరమేశ్వర, నీకు అర్ధాంగిని కావాలని ఇంతగా నిన్ను సేవిస్తుంటే ఇంకా నాపై దయలేదా స్వామి అని విలపిస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి తల్లిదండ్రులు అందరాని పళ్లకి ఆశపడకూడదని ఓదార్చారు. తపస్సు చేసైనా పరమేశ్వరునికి అర్ధాంగినవుతానని తల్లిదండ్రులను ఒప్పించి జయ విజయ అనేటువంటి చెలికత్తెలను వెంటబెట్టుకుని గౌరీ పర్వతం చేరి ఆశ్రమం నిర్మించుకుని శివలింగమును తయారు చేసుకుని తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతీ అమ్మవారు. చక్కగా ఆ స్వామివారిని సేవిస్తోంది, చక్కగా తపస్సు చేస్తుంది. ఓం నమ శివాయ శివాయ నమోం, ఓం నమ శివాయ శివాయ నమోం అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ చక్కగా స్వామివారిని సేవిస్తోంది. అయినా స్వామివారికి అనుగ్రహం కలగలేదు. అప్పుడు ఆ తల్లి చక్కగా స్వామివారిని చూసి, స్వామి శంకరా చేసి

స్వామి శంకరా, స్వామి శంకరా, నేను పసితనము నిన్నే ధ్యానిస్తున్నానే, నాపై నీకు ఆగ్రహమా స్వామి? ఒక్కసారి శంకరా అని ఆర్తిగా ప్రార్థిస్తే కరుణించే దైవానివని పెద్దలు చెబుతారే, ఈ చిట్ట చివరి ప్రయత్నంలో మీకు అర్ధాంగి కావటమో అంతమైపోవటమో తేలాలి అని తీవ్రమైనటువంటి తపస్సు ప్రారంభించింది. వేసవి కాలంలో 4 ప్రక్కల మంటలు వేసి మధ్యలో కూర్చొని చక్కగా ఓం నమ శివాయ శివాయ నమ ఓం అని ప్రార్థన చేస్తుంది. చలికాలంలో 6 బయట కూసుని ఏమాత్రం కూడా జింకకుండా చక్కగా స్వామివారిని సేవిస్తోంది. వర్షాకాలంలో పీకల దాకా నీళ్లు వచ్చినా ఏమాత్రం బాధపడకుండా స్వామివారి పాదాలపై మనసు లగ్నం చేసి చక్కగా పార్వతి అమ్మవారు స్వామివారిని ప్రార్థన చేస్తుంది. ఏ విధంగా చేస్తుందయ్యా పార్వతి అమ్మవారంటే, ప్రభో శంకరా,

0: అంటూ ఈ విధంగా నిశ్చలమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవి అచంచల భక్తికి పరమేశ్వరుడు సంతసించి ఆమెను అర్ధాంగిగా స్వీకరింపదలుచుకుని ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక మాయాముది బ్రహ్మచారి వేషం ధరించి అక్కడికి వచ్చి జయా విజయ అనేటువంటి చెలికత్తెలతో విషయం తెలుసుకుని తన కూర్చున్నటువంటి సింహాసనాన్ని పార్వతీదేవి సమీపానికి లాగుకొని ఈ విధంగా అంటున్నాడు పార్వతీదేవితో. పార్వతీ,
1: శ్రీకంఠుడు నీకింతటి చిక్కు తెచ్చి పెట్టేనా?
0: పార్వతీ, శ్రీ

పార్వతి, నీకు పరమేశ్వరుడు ఎంత చిక్కు తెచ్చి పెట్టాడో తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది. నీకంటే అమాయకురాలు ఈ మూడు లోకాలలో ఎక్కడా ఉండడు. అయినా పార్వతి, రత్నం కావాలన్నవాడు రత్నం కోసం వెతకాలి, కాని ఆ రత్నమే వెతుక్కుంటూ వెళ్ళిపోతుందా? నీకోసం శివుడు తపస్సు చేయాలి, కాని నీవు తపస్సు చేయడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఏడాదికొక్కసారి వసంతం వస్తుంది, స్త్రీకి యవనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అటువంటి యవనాన్ని ఇలా తపస్సుతో వృధా చేస్తే ఇక జీవితంలో ఆనందమే కరువవుతుంది కదా. నేను ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే,

పార్వతి, నేను కూడా ఘోటక బ్రహ్మచారిని, అందుకే ఇంతగా చెబుతున్నాను. నన్ను వివాహం చేసుకో, కేవలం తపస్సు వల్ల మోక్షం సాధించాలని కోరిక ఉంటే నాతో చెప్పు, నేను చేసిన తపస్సులో సగము నీకు దారపోసి స్వర్గానికి తీసుకెళ్తాను. అయినా ఆ శివుణ్ణి ఏమి చూసి ప్రేమించావు పిచ్చిదానా? ఆయన గురించి చెబుతాను వినుము.

0: చూడు పార్వతి,
1: పోరులేనెట్టి కాపురమనుకుందువా, జాలరి మొగనాలు సవతీగును, పుర్రెలెముకలు వెలుబూది బుస్సు బుస్సు మనడి తిరిగడు అమంగళాత్మజుడు, ఎవరు మొప్పిరి నీకు ముదిగొడ్డు నెక్కి తిరుగు గరళ కందరు పొందు పంకరహోపాణి అంటాడు. ఇల్లా వాకిల సంపదల భోగాల ఏవీ లేవే, పైగా శ్మశాన నివాసి, మిచ్చమెత్తితే తెప్ప భోజనానికి కూడా గతిలేదే. ఎప్పుడు పుర్రెలు ధరించి బూడిద పూసుకునే బైరాగిని ఎలా ప్రేమించావు పిచ్చిదానా? పసితనం వల్ల పొరపాటు పడటం సహజం, ఆ పొరపాటును సరిచేసుకో, రా నన్ను చేపట్టు అన్నాడు ఆ మాయ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి కోపం వచ్చి, ఓయి శివద్రోహి, చాలును ప్రేలభోగము, నీచుడా మూర్ఖుడా, నీ 4000 చీల్కలు చేసిన పాపము లేదు, కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వారికి ఏ స్వామి దర్శనము దుర్లభమో, ముక్కోటి దేవతలు బ్రహ్మ విష్ణువులు ఏ ప్రభువు పాదధూళి శిరసును ధరించాలని కోరుకుంటారో అటువంటి నా స్వామిని నిందిస్తావా? జయ విజయ, ఈ శివఘాతకులకు తగిన శిక్ష విధించడని చెప్పగా వారు కోపంతో విక్రిస్తూ పిలకబుచ్చుకొని పైకి లాగి జంధ్యము తెంచి ఈతముళ్లు గుర్చి చల్లని నీళ్లు తల మీద గుమ్మరించి బాధ పెడుతుండగా స్వామివారు అనుకున్నాడు, బాబోయిక భరించలేననుకుని వెంటనే

పరమేశ్వరుడు మాయా బ్రహ్మచారి వేషం విడిచి నాగాభరణములతో శిరసిన చంద్రరేఖతో చేతిలో త్రిశూలంతో పులితోలు వసనంతో పాలనేత్రంతో భూతిలిప్త గాత్రుడై ఒక్కసారిగా అలా పార్వతీదేవి సాన్నిధ్యంలో ప్రత్యక్షమయ్యాడు. జై శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమః పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర. స్వామి, ఈ దీనురాలి మీద ఈనాటికి దయ కలిగినదా స్వామి అని అంటూ ఉంటే పరమేశ్వరుడు చూసి, పార్వతి రా, నిన్ను వివాహం చేసుకుంటాను అనగానే వెంటనే పార్వతమ్మవారు స్వామివారిని చూసి, స్వామి నువ్వు రమ్మంటే రావటానికి నేను సిద్ధంగా లేను, కన్యాదాన ఫలితం నా తల్లిదండ్రులకు దక్కాలి అని చెప్పగా, అలాగే వెళ్లి నీ తల్లిదండ్రులతో విషయం చెప్పు, నేనే వచ్చి వివాహం చేసుకుంటానని స్వామివారు చెప్పగా, వెంటనే పార్వతీదేవి ఆనందంగా వాళ్ళ వసతి ప్రస్థపురం చేరుకుని తల్లిదండ్రులతో విషయం చెబితే వాళ్ళు బ్రహ్మానందంగా ఆనందపడి పార్వతి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసి సిద్ధంగా స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే పరమేశ్వరుడు సకల దేవతలతో ముక్కోటి దేవతలను తన వెంట తీసుకుని వసతి ప్రస్థపురము చేరుకున్నారు. చేరుకోగానే లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారు పెళ్లి కుమారుడిగా స్వామివారిని సిద్ధం చేశారు. ముత్తైదువులందరూ కూడా పెళ్లి కుమార్తెగా అమ్మవారిని సిద్ధం చేశారు. ఇరువురిని పెళ్లిపీటలపైన కూర్చునిబెట్టారు. బ్రహ్మస్థానంలో బ్రహ్మదేవుడు కూర్చొని వేదమంత్రాలు చదువుతుండగా ఒక శుభముహూర్తంలో పరమేశ్వరుడు లేచి అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. ముక్కోటి దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఈ విధంగా మంగళహారతులు ఇస్తున్నారు.

ఓం శ్రీ సాయిరామ్. ఇప్పటి వరకు మీరు పార్వతీ కళ్యాణం హరికథాగానాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతార్, వాయిద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఎం కిరణ్ కుమార్, తబలాపై శ్రీ పి మురళీకృష్ణ. ఓం శ్రీ సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లేక ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్ లో ఉద్యోగం చేసేవాళ్ళు. అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971, అప్పుడు మా అమ్మగారికి గురు పుడుతున్న మాకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు, స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పూర్ణిమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో ఐమ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలు చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా, ఈ ఎగ్జామ్ చాలా సార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా, అందరూ విల్ మేనేజ్ అనేసి చెప్పినాను. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పుట్టిన ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పుణ్యమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్. స్వామితో ప్రార్థన చేసుకుంది, ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి, తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాస్ ఫిజిక్స్ లో చేస్తాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్, ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా, ఇక్కడ పోమంటావా, ఎట్లా, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చేసుకో. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువేందుకు స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఈ స్ట్రేట్ కేమ్ నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్. వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది. వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధానాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
0: ఇది ఏ సంవత్సరంలో?
1: 1972 ఫిబ్రవరి,
0: 72 ఫిబ్రవరిలో
1: ఫిబ్రవరి
0: అప్పుడు జాయిన్ అయ్యారు.
1: అప్పుడు జాయిన్. సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్ అండ్ నాకు ఎంత ఈ రోజు ఎంత ఆనందం అవుతుంది అంటే స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నాను.
0: చాలా సంతోషం అమ్మా. ఇంత ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
1: ఇంకొక మాట చెప్పాలంటే కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు అండ్ ఆ ఫొటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపురం. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది దట్ స్వామిని ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
0: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
1: పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని.
0: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారండి.
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట. అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందం అనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనరు ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది, చిన్న శివరాత్రి ముందు అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా, లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత రెండో రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము, ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా, ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
0: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు. మధ్యలో పెళ్లయ్యి 2 ఏళ్లు గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను. ఆ తర్వాత మళ్లీ గ్యాప్, పిల్లాడు అప్పటికి పెళ్లయింది, పిల్లాడు, మళ్లీ పీహెచ్డీకి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
0: స్వామివారి కాలేజీలో విద్యార్థినిగా
2: ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
0: మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 84లో పెళ్లయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా, అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, కాని ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే, ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
0: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాము.
3: సాయిరామండి. నేను, నా పేరు గీతా బాల, నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము 4 మక్కజల్లెళ్ళు అయితే 3 ఇక్కడ చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా. ఇందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్. కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటేనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు, అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది.

0: దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్న గారి ఇంటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
1: వారి పేరండి?
0: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
2: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
1: చెప్పండి చెప్పండి ద్వారకా రాణి గారు.
2: ఏమంటే గీతాబాల గారు వాళ్ళ పెదనాన్న గురించి పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే మా అదృష్టం ఏమంటే మేము జస్ట్ పెండ్లైనాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒకరోజు పట్టాభి గారు వాళ్ళ భార్య అమ్మ పైన నుంచి మెదపైన నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైన నుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెళ్ళైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినాం. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు, ఇక్కడ స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఈస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతాబాతాస్ పద్నాన్ గారు వాళ్ళ ఇంట్లో.
1: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్నేసి విషయాలు బయటకు వస్తూ ఉంటాయో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
0: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు, స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్, గొప్పగా ఉంటుంది స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ 3rd క్లాస్ 2nd, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా మంది రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఇప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చేసుకుని, మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి అడిగేవాళ్ళంటే ఏం డబ్బులున్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనే, మా మేనమామల ద్వారా అయితేనే విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవమ్మ గారితో మాట్లాడి జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరూ బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్ లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్, అంటే చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
1: అది ఏ సంవత్సరంలో?
0: 1980-82. నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక 1 మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకంటే నలుగురే సెలెక్ట్ అయినాం బీఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని. ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజీలో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఇన్, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్ గో, హెయ్యూ స్టేడియం లో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈలోపు మా పెద్దనాన్న గారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమెప్పుడు వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అన్నమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం.

0: మిరాకులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో నీ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అది ఒకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేసి సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఎ డివోటీ ఆర్ నాట్ బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పి, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్ వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీడే హీ వాజ్ ఇన్ మై లైఫ్ గైడింగ్ మీ గార్డింగ్ మీ ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
1: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
0: 1980 జాయిన్, 82 ఇంటర్మీడియట్.
1: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
0: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83, ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్లడం జరిగింది.
1: ఇప్పుడు మరి లెక్చరర్
0: గా 98 లో 20 ఇయర్స్, ఇది 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్డ్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ పర్సనల్ లైఫ్ కానీ ఫిజికల్ గా కానీ మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్లు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందర కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, అంతే అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్ అట్లా ఉంది.
1: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పై మాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
2: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసు అంతా ధారాళం చేసుకుని దాన్ని ఆ ప్రేమని అందరిలో పంచుకో, ఆ విధంగా చేసుకుంటే గొప్ప. మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
1: చాలా బాగుందమ్మా ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
3: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్ లో నా దురదృష్టమేమో స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిల్చుకున్నాను. కాన్వకేషన్ స్టూడెంట్స్తో పాటుగా నేను కూడా ఉన్నాను. కానీ ఆ రాకపోవడం, ఎందుకంటే ఒక్క చిన్నదైనా స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామి చాలా ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామి చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు. ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు. చాలా చాలా బాధేసింది, ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్లు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటిచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి అమ్మాయి తెలుగులో పిహెచ్డి పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు. స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్త తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
1: అది చాలా బాగుందమ్మా, భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలా ఒక జీవితాన్ని
3: నిజమే
1: ధన్యం చేసుకోవడం.
3: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర.
1: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
3: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా, స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
1: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
0: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి. సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి ఉంటుంది. రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది. లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు, ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొంత తొందరగా క్లాస్ లైక్ వెళ్ళిపోయినాను ఎగ్జామ్ ఉంది. తర్వాత ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్, తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి, మరి దాని మీద నార్మల్ గా ఏమి జరిగేట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామిని అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను. అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనేది తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను. బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అది ఇట్స్ పీక్ అవర్, 8:40, 9:00 మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్, స్వామి. నేను అడిగానా? అడగలేదు. సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరెవరు అమ్మ అడిగితేనే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 ఇయర్ 2 ఇయర్ బాయికి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్, ఒక అబ్బాయి 5 ఇయర్స్ జూనియర్, ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని. అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజీ. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే దీని మీద ఒక సంతకం పెట్టేసి నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 ఇయర్స్ అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 లాక్ రూపీస్ కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్. అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే. దట్ టు వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరూ కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోలే, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటుంది, అసలు నేను ఏమి చేయలేదు దాంట్లో నాది ఏమి. సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వదమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు. జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు, వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్లా వాళ్ళ జూనియర్ కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్లా సపోర్ట్ చేసే హీ విల్ ఫీల్ బ్యాడ్. సో ఆయన జూనియర్ ని పంపించినారు, అతను పోయినాడు కోర్టుకు. కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద వాళ్ళు చెప్పిన డేట్ కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్. వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 లాక్ నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మన వాళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు. అసలు నాకు వాడు ఎంతసేపు, ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను నేను. 98 లో చేరిన, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004. ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ. వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు. హీ నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు
1: రిప్యూట్
0: నిజంగా. సో
1: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
0: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంటే నాకు. ట్రాఫిక్ అసలు కాలేజీ పోయి ఏమి దోచలేదు నాకు. కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుబ్బలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్. సరే క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
4: గీత మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
0: నాకు. అందరికి ప్రతి ఒక్కరికి జరుగుతుంటాయి, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు. అయిపోతాను.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
2: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతాబాల గారు ఎకనామిక్స్. ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేము కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు అనుభూతులు ఇవన్నీ మేము కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా. అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజ్ని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
2: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే, స్వామి ఎప్పుడు అన్నారు, స్వామి సబ్జెక్ట్ మీరు చెప్తారా లేదా అనేసి. మీరు ఫిజిక్స్ చెప్తారు, కెమిస్ట్రీ చెప్తారు, స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అని. స్వామి సబ్జెక్ట్ ఏమంటే, స్వామి చెప్పింది ఇవి అన్ని, డిసిప్లిన్, డ్యూటీ, డివోషన్, డిటర్మినేషన్, అన్ని వాల్యూస్, ఆల్ హ్యూమన్ వాల్యూస్. ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజీకి రప్పించుకుంటాము, స్వామి ఒక డిగ్రీ ఇస్తారు. బట్ యాక్చువల్లీ స్వామి ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ, ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ ఇన్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా, బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్, వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనుగా వాళ్ళకి చెప్పాలని కాదు, బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే, ఆఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము. బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్, లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
4: స్వామి గురించి చెప్పండి అని మాత్రమే అడుగుతారు. మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు, మేడం స్వామి గురించి చెప్పండి
2: అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ, సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్, తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంత్ హాల్ ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి, మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను, స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుంతకాలు వెళ్లారు స్వామి అనేసి చెప్తున్నారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే స్వామి గౌన్ నా చీర టచ్ అవుతుంది, అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను స్వామి, తను వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుంతకలకు వెళ్లారు స్వామి అంటే వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదురు మీద పెట్టుకొని స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా ఇచ్చేసి ఒక టూ స్టెప్స్ ముందరికి వెళ్ళిపోయినారు. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమే, వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ పిలిచి అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయము అవన్నీ ఉంటాయి. సో మన స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా కొంతమంది, అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదని మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లల జనరేషన్స్ కి ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ మీ అత్త అన్ని సంతోషంగా పెట్టండి ఆమె చెప్పకపోవచ్చు బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్, అప్పుడే ఒక సొసైటీ స్టేబుల్ సొసైటీ హ్యాపీ సొసైటీ పీస్ఫుల్ సొసైటీ అయితే
1: అద్భుతంగా ఉందమ్మా.
0: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసి మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు నీతి కథలు చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరికి వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు, అట్లని ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు తను, చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురుపత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకుని స్వామి గురుపత్ని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కొంచెం చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేసాడు, వాడిని చూసి నేర్చుకోండి మీరు ఇట్లా, ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు అక్కడ. ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈరోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు, వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడి విద్య నేర్చుకోవాలి. ఈరోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు, సీలింగ్ ఆన్ డిజైర్స్. నేను ఎకనామిక్స్ చెప్తాను, ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి? రాయల్ లైఫ్. ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సీ ఉంది, అన్ని ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు. ఒక రోజు కూర్చొని ఆలోచించుకున్నాను, అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు. అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే, స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇది అంటాం, ఇది లేనిది లేదు. అన్నీ ఉన్నా మనం ఎట్లా ఉంటాం? ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి, నేను కూడా తపస్సు చేసుకుంటా. కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కోని తిరగాల్సిన అవసరం లేదు. మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తామంటే పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఇది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడకుండా ఈ డిగ్రీ, ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది, ఇంకా గొప్ప ప్రొఫెసర్లు, ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యూఆర్ నాట్ హియర్ ఫర్ దాట్, నాట్ ఫర్ గెట్టింగ్ ద డిగ్రీ. అలాంగ్ విత్ ద డిగ్రీ యూఆర్ గెట్టింగ్ సమ్ ట్రైనింగ్ టు ఫేస్ ద లైఫ్. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం, ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లం సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ అని, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు అది సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వీ నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమీ తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు, దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
2: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్సే ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
0: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
2: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
0: చూపిస్తారంటేరింగ్
2: గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
0: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్, మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి, రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి. నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో, నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లనే వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
2: సో ఇట్ ఈస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మా పిడి సాయిమణి మేడం అనే ఉండేవాళ్ళు. ఐ షూస్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్. 20 feet పైన పోల్స్ పైన పిల్లలు ఎక్కల, రోప్స్ పైన యోగాసన అంత హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ ఆ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా అంత ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళు అంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూజియాజము అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా, వాళ్ళ దగ్గర బారో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్ ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదాల్ అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు, వీళ్ళ కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నాను, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, ఈజ్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతనే ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి ధైర్యము మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిమణి మేడం పంపించారు, ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని చైన్ పంపారు, తప్పకుండా చైన్ తప్పకుండా చైన్. అండ్ యూ వోంట్ బిలీవ్, 1 week తర్వాత స్వామి మన చిరంజీవి రావు గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్, సుజుకి బైక్స్, బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతూజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైకులు ఇవ్వలేదు, మగపిల్లలకి బైకులు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్, సేవ, వెజిటబుల్ కటింగ్, రంగోలీ, ఇవన్నీ కాదు. అన్ని విధాలు అన్ని విద్యలు రావాల స్టూడెంట్స్ కి. And this is one of the beautiful features.
3: అదే మన కాలేజీలో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామ సేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
0: కనిపించను మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం, మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్ లెక్
2: అవుతుంది.
0: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా నేర్పి చెప్తాం, అది తప్పంటాము. గోల్డ్ దొరికినా తప్పంటాం, ప్రతిదీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా, తప్పు అని తెలిసినప్పుడు తప్పని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహీమని వెళ్ళలేక మొదలు పెడతారు. హెల్ప్ దెమ్.
3: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్లంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు కానీ ఒక్కటే చెప్పేది, మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు, స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను ప్రతి వాళ్ళు క్లాస్లో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది. అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము, ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళుంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళుంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేం. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర, మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళుంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొకళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొకళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుంటారు, నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు, అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకు అంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
2: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
3: తర్వాత క్రమశిక్షణ అన్నది, స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ, రేపు పొద్దున్న తల్లిగా కానీ, లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ, ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలమైపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లల కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయము తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను, మేడం పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందన్నమాట.
2: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు.
3: కరెక్ట్.
2: చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్ క్యాంపస్ లేదు, ముద్దన్నది క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిస్ లవ్ అండ్ ఎంప్రేస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే, మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సో పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా, రైట్? దాంట్లో ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టిన దానికోసం అని.
0: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ ఆంటనీ దేబ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్
4: వాళ్ళు పిల్లలు.
0: సో అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్. దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది, వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యుర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను. సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేము. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో ఆ మేడం అనే 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైం ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతాబాల్ గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా, మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మా,
0: అన్ని
1: పిహెచ్డీ దాకా
4: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు, ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
0: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీ ఇస్ లాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ల నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు,
4: అచ్చంగా డివోటీస్
0: అనేది ఏమీ లేదు. చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్, కానీ అందరం చదువుకున్నాం. అక్కడ చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
4: కేవలం
0: చాలా మంది
4: కాలేజీలో,
0: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు, చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్, మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలే ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక 2-3 ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ట్రైన్డ్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
2: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజ్ కి. సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th July రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. అవన్నీ వన్ సిట్యుయేషన్ ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం. అక్కడ అంతా సర్క్యాల్ పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేము టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లాని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అదే స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతాక చెప్తున్నాను కదా, సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ ఫైవ్ 30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి అంత చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది, వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేసినారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైన నుంచి కింద వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా, ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్పు తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది, కాదు ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాలు ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్
4: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
2: కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విజన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్ దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మన టీచర్స్ అందరికి. ఐ థింక్ వీ హ్యావ్ only taken
4: that's what
2: Swami.
4: We need to learn and we need to pass on. So seniors trained Swami Chetul dwara train aina vallu inka still they are existing and they are teaching, they are helping vaal degurinchi mem telusukuneki vaallani observe chesi nerchukunevi unnai. So that we are, it's a continuous process. Jayama madam nunchi Sharda vallu so okal tarvata okallu 4 generations aipoyindi.
2: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజుల్లో చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది, పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా
0: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, అది వీడియో కూడా ఉంది మనకు. స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
2: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే, హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా, ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు. అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
4: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టు రాసుకోవాల్సింది. అదే అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
0: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా ఒక్కసారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
4: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటానన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని, అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
2: అనిపించింది.
0: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు, హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు రాక్షసులు అని తెలుసు, వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు తీయగా మాట్లాడు నీకు కావాల్సిన. ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్ సారీ థ్యాంక్ యూ అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్పినారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యు ఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
2: అట్ ద సేమ్ టైం స్వామి క్యాజువల్ ఫేసెస్
4: పెట్టండి,
2: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
1: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాపాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా వారి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
4: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు
3: స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాస్ లో తను నేర్చుకున్నటువంటివి, అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
0: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది ఎకనామిక్స్ మేజర్ క్లాస్, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం, బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక వన్ వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అన్నట్లు అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు. మనం వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందుకు పోగలుగుతాం.
3: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం
0: వల్ల నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలని స్వామి టీచింగ్స్ అవి

0: మళ్ళీ రికవర్ చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకి తగినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
1: ఈ తరంలో ఒక్కొక్కళ్ళే పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దు ఎక్కువ,
2: కాన్సన్ట్రేషన్
1: కూడా టీచర్ల నుండి
0: అటెన్షన్ కావాలి వాళ్ళకి. పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
2: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
0: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
2: అటెన్షన్ తక్కువ అవుతుంది. అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలనే అనుకుంటున్నాను.
0: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం. అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
3: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో. సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓబుల్ టేబుల్ ఒకటి ఉంటుంది. సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాల, ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్, అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th quarters లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచరు, స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి ఎంత ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి, తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అనమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ. సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. సో దే ఆర్ సమ్ గర్ల్స్ హూ గెట్ బ్యాక్ అండ్ దెన్ టెల్ మీ హౌ దే హ్యావ్ దే లివ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీస్. సో జాయింట్ ఫ్యామిలీస్ లో నాచురలీ ఉండాలన్నప్పుడు ఎంతో ఇంకా ఇట్లాంటి వాల్యూస్ దే బికమ్ మోర్ ప్రొడామినెంట్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ సెడ్ హౌ దిస్ వన్ లెసన్ of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idantha with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistunnam, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
2: Chala baa chepparandi swami cheppina instructions lo manam ye okkati teeskuni follow aina jeevitham
0: happyga jarigina untundante nala maharaju adavula daggara unnappudu dhanalakshmi vachindanta nenu vellipothunnanu selavu pichinandi pommannaranta so then ashtalakshmi lo meeta 7 mandi kuda followed he said happily meeru velrandi ani last ku dhairyalakshmi vachindanta nenu veltanante mimmalni chusukone kada vallandarni bommannanu meeru velthe etla ante she stayed back one after the other andari ashtalakshmulu vachi ఉన్నారు. అట్లా స్వామి ఒక మెసేజ్ మనం ఫాలో అయితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా ఒక్కటి నేను పిల్లలకి చెప్తా, మీరు ఒకటి కూడా మంచిది నేర్చుకోదండి, మీలో ఉన్న ఒక్క బ్యాడ్ క్వాలిటీ వదిలేయండి, ఆటోమేటిక్ గా ఇట్ విల్ గివ్ స్పేస్ టు లర్న్ సంథింగ్
2: గుడ్.
0: మనలో ఈ వీటిలో పెట్టుకుని కొత్తవి నేర్చుకోవాలంటే ఎక్కడి నుంచి నేర్చుకుంటాం, నేనైతే అదే చేస్తానమ్మో సో యూ ఆల్సో.

0: ప్రాక్టీస్ దట్. మనం అందరము ఎవ్వరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి, ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాట మొదలు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులే ఇచ్చేస్తాడు.
1: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికీ, గురువులందరికీ, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్య విద్యానామని. అంటే మనం చదువుకునే ఈ చదువులు, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కాని ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకి కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు, అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది? ఉందా? ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
0: ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది.
1: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
0: మా ఎకనామిక్స్ లో అయితే సీలింగ్ అండ్ డిజర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
2: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం, స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది. పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటున్నాయి. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా, పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
0: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
1: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మన సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా, లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్ నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
3: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు, సబ్జెక్ట్ టీచ్ చేసేటప్పుడే మనం వాల్యూ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియలీ డూ వండర్స్. సో ఇప్పుడు కొన్ని కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ? సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్ అన్నమాట. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది ఈ కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోను అనుకోలేదు, హాయిగా తినేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాలి, ఆ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
2: విద్యా
3: వినయం అనేసి, సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతాంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మనం వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
0: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది, చదివితే ఎలాంటి వాళ్ళైనా, మనం విన్నాము డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం, అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికి మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి వాళ్ళకి, సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు, సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతామో. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించుకోవాల్సి, జనరల్ మనం చదువుతూ ఉంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ ఇట్ విల్ కమ్ అవుట్.
3: ఇంకో ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను, క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది, దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుంది, ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ, సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి, రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం, ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్. వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు, మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటారు.
0: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది దానికి తగ్గట్టుగా.
1: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని, వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
0: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది, వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు, కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
3: అంటే స్వామి ఆల్సో ఇస్ టు ఇన్సిస్ సెపరేట్ గా చెప్పకుండా త్రూ ద సబ్జెక్ట్ ఫిజిక్స్ లో కెమిస్ట్రీలో మ్యాథ్స్ అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే
0: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోదాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
2: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామి చెప్పారు.
1: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యాసంస్థలో మన రాణిగారు అయితే 46 సంవత్సరాలు అమ్మా, ఇప్పటికి 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యాసంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ వస్తుంది?
0: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అని నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూజ్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ విల్ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబిలిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్కి వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేజ్ వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, రాధాకుమరే స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమో లేదు, స్వామి నోస్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికి స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అయ్యారు స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీర లేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మంది నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల పిల్లలు మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈజ్ గివింగ్, అక్కడ రాణి మేడం, కోమలం మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకొని వెసరకు పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. సుబ్బలక్ష్మి అక్క, ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందరికీ ఆనందకలు. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పమణి ఎక్కడైనా ఇంతసేపు అన్నారు, మేము అక్కడ కూర్చున్నానండి. దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు మెసేజ్లు, పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ స్వామి కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము, కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి, ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసినట్టు చిట్.
3: Well, I have a very distinct example to quote for this. Mit chapnattu before 2011 ఏమైనాను స్వామి దగ్గర పరిగెత్తి వచ్చేవాళ్ళం, చెప్పేవాళ్ళం. లేదంటే మాకు చెప్పే కాకుండా ఉంటే ప్రిన్సిపల్ కి చెప్పి, వార్డెన్ జయమా మేడం చెప్పి అడిగించేవాళ్ళు. అంత స్వామి కాలేజ్ లో పనిచేసిన దానికి అదొక అద్భుతమైన అనుగ్రహం అనుకునేవాళ్ళం మనం. ఇట్ యూస్ బి సో బ్యూటిఫుల్. సో వన్ ఇన్సిడెంట్, నేను 2007 లో స్వామి నన్ను ప్రిన్సిపల్ చేసినారు ఆఫ్ ద క్యాంపస్. సో ఒక్కసారి ఏమైందంటే, బీఎడ్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ లుల్లా అనేసి వన్ రిటైర్డ్ టీచర్ ఆమె ఉండేవాళ్ళు. సో ఆమెకి అబౌట్ 70 ఇయర్స్, జస్ట్ 68-69 అట్లా ఉండేది. సో ఒకరోజు మనం అందరూ పత్తికి వచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్, సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో, మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్, ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటర్ఫీర్ హోమ్ బయటకు నించుకొని, లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు. మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీ యూజ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్, కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా ఇని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే, ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి, నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి మాట చెప్తున్నారు, హీ క్యాన్సిల్డ్ హిస్ టికెట్, స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్, ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట, ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది. రైట్, నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా, సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 and 2010 మధ్యలో. నౌ పోస్ట్ 2011, ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్స్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం అట్లా. ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జీహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని. లేదు మేడం, ఆ జీహెచ్ లో దీని గురించి ఏం లేదు, సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. నా బై దిస్ టైమ్ వీఆర్ ఆల్ గెస్సింగ్ వాట్ ద కేసెస్. షీ ఈజ్ అన్ అటెండర్, వాళ్ళ హస్బెండ్ అటెండర్, వాళ్ళ కూతురు డెలివరీకి వచ్చింది. ఇన్ అనదర్ వీక్ ద డెలివరీ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఏదో మనసు అనిపించింది. స్వామి చేర చూస్తున్నాను, స్వామి వేర్ ఆర్ యూ, మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామిని అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తాను. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటామో, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వి డూ, ఎట్లా గైడ్ చేస్తాం, నీకు తెలుసు కదా తను అంటారు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జిహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే, మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జిహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అండ్ ఈ ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని ఉండలేదు, హైదరాబాద్ పోయి పని ఉండలేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినాను. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ సొల్యూషన్, అందరూ కలుస్తాము అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డ్ ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే, హీ హ్యాస్ పుట్ హర్ అన్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాల, బట్ నాట్ ద సింగిల్ నాయ పైసా ఆన్ హర్ ట్రీట్మెంట్. దట్ ఈస్ హర్ స్టోరీ పోస్ట్ 2011. స్వామి సిట్టింగ్ విత్ హస్ గెట్టింగ్ ఆల్ దిస్ టైమ్. Oncologist comes from Hyderabad and treats her here. Now, deen kante naakaita inka aascharam esesi kandullo neelestu chesi swami ko letter raasi akkada pettna. Swami, nu ekkada anni chotlu unnav swami. You are so much with us that today also you will help us, you will guide us, you will take care of us. Dantlo samshayam anedi ledu ani telustundi.
1: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని. సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే గాని అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు గాని ఇటు టీచర్స్ గాని క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కాని, తల్లిదండ్రులు వారి పిల్లలకు కాని ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
3: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మన నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ ఆర్ లైఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్, the way we talk with elders, the way we talk with youngsters. చిన్న పిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాల, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాల. సో ఐ థింక్ నో వాకింగ్ ద టాక్ దట్ స్వామి హ్యాస్ గివెన్ హస్ దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని చూసుకొని పిల్లలు చాలా గ్రహిస్తారు. సో మచ్ సో దట్ మన నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫస్ట్ ఇయర్ లో ఒక అమ్మాయి వస్తుంది, వి సీ హర్ యాజ్ ఇట్ ఇస్. థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకొని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్. ఏమైనా చెప్పండి దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 minutes. And I sit back in the auditorium watching this girl. ఎక్కడి నుంచి ఈ ధైర్యం వచ్చింది, ఎక్కడి నుంచి ఇంగ్లీష్ మాట్లాడేది వచ్చింది, ఎక్కడి నుంచి ఈ స్మైల్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇట్ ఈస్ ఓన్లీ వాట్ భగవాన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ గివెన్. అండ్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. ఈ వర్క్ టుగెదర్ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. This happened in the Kulwanthal, a sports meet tarvata, prize distribution day it was, or one day before. Swami andar ki inka sports meet ayin tarvata, oka excitement. Swami vastaru, item bagundi, idi ledu, poplin, item bag lekunda unte Swami cheppese vallu. Atla. ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి, పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు. ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్. స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉంది అండ్ సమ్ బాయ్స్ వాజ్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేస్తున్నారు అని ఐ గేవ్ ద టోటల్ నంబర్. ఆ రోజుల్లో 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినా. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్ బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి అని చెప్తే కరెక్ట్ గా ఆ నంబర్ చెప్పినాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుని కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు, రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిజ్ హ్యాండ్ టువర్డ్స్ మీ. సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలనేసి దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి ఒక మనోభావన ఏమి అనేసి అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీసినారు, మంచి సాలిడ్ గా విత్ 4 స్టాండ్ తీసేసి చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ ద నంబర్, నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు స్వామి ఇంతో అంత అందరూ చేస్తున్నారు దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్లో అవన్నీ తీసుకున్నాను ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏమి మరి అందరూ కలిసి మెలిసి పనిచేయాలి రైట్, ఇంతో అంత సరే పర్వాలేదు బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామీస్ మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్ దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 టైమ్ అండ్ నే ఐ డెంట్ వాంట్ టు గివ్ ఐ డెంట్ నో ఆల్సో బికాస్ అందరూ మనం చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు నో డౌట్ బట్ గీతా బాల మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్చువల్లీ ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు, కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి, స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు, ఇంక థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాంట్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి నో వి గాట్ ఆర్ లెసన్స్.
0: God only is showing the way by giving incentive, getting the work. So manamenta kabatte pillalaku o grade ichukunte gifts istam ee roju ki, that we are continuing, not that they cannot purchase kani adhe edho oka incentive bhagavantu nerpichinadu mem practice chestanu.
3: Atlage gram seva, first gram seva ki entha mandi full ga chesaru ante all the 10 days chesina valike cheerlu ichinaru అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమందికి ఎంతూసియాజం వచ్చి, దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్, మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యునో. అందుకే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
2: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు, ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు. గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే, ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను, మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాట్లాడుతారు.
0: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే విఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
2: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్లల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టుబొట్టు జుట్టు దగ్గర నుండి మాటా తీరు కూడా, ప్రవర్తన మాటా తీరు అన్ని కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
1: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
3: తప్పకుండా.
2: అవును తప్పక.
3: దీనికోసం ఒక ఉదాహరణ కనగి, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్రల్ హైషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుందండి, so much so that merit list 10 students పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ ఆర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ట్స్. అంత డిసిప్లిన్ ఉండేది, ఇట్స్ మిషనరీ కాలేజ్. సరే కథ ఏమిటంటే, నేను ఇక్కడ 72 జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినాను అని చెప్తున్నాను కదా, సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72, ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు. ఐ యూజ్ టు గో ఆఫెన్. మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని. ఏమంటే స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడ ఉన్నాను అనేసి. ఏమంటే నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ. ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే ఈ సమ్మర్ కోర్స్ అయిపోయింది, వన్ లాంగ్ సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో. దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్ హాలిడే సమకూర్స్ అయినాక జబ్బు ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు. జబ్బు నుంచి ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినాడు. వస్తే ఆ సమకూర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకల్ అంకల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడినారు స్వామి, నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ ట్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్ వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, బైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర, వాలూరు నుంచా అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదవలేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్తున్నాను. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే ఈ అబ్బాయికి, హీ వాజ్ షూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణిదీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డిడ్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో టీచేస్తా, ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని. అప్పుడు స్వామి మా అమ్మమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి, హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్, వీ యూస్ టు కమ్ హుంట్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ అండ్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి, అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి నమస్కారం అండ్ కేమ్. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది, నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒక లాఘ కంట్రోల్లో అఫ్కోర్స్ మళ్ళీ జూలైలో ఐ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అమీన్. అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికీ పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే, మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్, సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వీ షు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెర్ ఎవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే అంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
2: చాలా బాగుందమ్మా, మీరు
1: మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజీలో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లోనో మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు. అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
3: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పలేమనుకుంటానంటే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది.
0: మీ ఆనందం మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య తిరిగితే
3: స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family. Household and all.
0: Family.
3: The two talks mein morning innaru chusnaru vallu entento pedda padal padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Entha baga work and Swami they are taking it forward. That itself thinker, our example can think game call. They are proofs, solid proofs. Our students are solid proofs that, you know, Swami's education system.
0: Educational mission how it is. Our college and Chibait coach in the students of Vaipu Padate, it's matching.
3: It's wonderful matching. ఇంకోటి ఏమంటే ఈ రోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభుల, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా, వీళ్ళంతా ఏమి వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ షీ ఓపెన్డ్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేతితో ఇచ్చేవాళ్ళు. స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేము లేచిపోయే పని లేదు, స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
2: కలర్లు కూడా చూసేవాళ్ళు,
3: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
2: గురుపూర్ణిమ
3: ఈ కలర్ గురించే కథ. ఏమంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే, స్వామి నాకు వేరే కలర్ కావాలంటే, స్వామి సో లవింగ్లీ సో చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనార్సి చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ యెల్లో, డార్క్ యెల్లో, అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ యెల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది, నేను అంతవరకు ఆ బ్రైట్ యెల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ యెల్లో గోల్డెన్ యెల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని, ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనాస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ వాంట్ దట్ కలర్, స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి, ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలా సారీస్ అయితా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికీ చెప్తా అన్నారు, ఇది ఒక శుభమైన కలర్ పసుపు కలర్, ఇది అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
1: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయినా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాల్ని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు.
3: ఎగ్జాక్ట్లీ
1: వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణ ఏమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థం అవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్ లెస్. స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నావు ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
2: ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
0: కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాడు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా మీకందిస్తున్నటువంటి నాటిక వేదాంజలి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: నమస్కారాలు అయ్య గారు.
1: నరసింహ, శివతాండవం చూసినట్లు పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లు నాట్యం చేశారయ్యా ఈ పిల్లలు. వీరు మన పిల్లలేనా?
0: చిన్నప్పటినుంచి లలిత కళల్లో ప్రవేశం కల్పిస్తే పిల్లలు సన్మార్గంలో పడతారని మా ఆశ. అయ్యగారు, తమరు పిల్లల్ని ఆశీర్వదించండి.
1: సమస్త సన్మంగళాని భవంతు.

0: నరసింహస్వామి, ఇలారా, నీ మనసులో మాటేదో అడుగు.
1: తమరు గంభీరమైన స్వరంతో వేదపఠనం చేస్తుంటే సాక్షాత్తూ ఆ విశ్వనాథుడే సాక్షాత్కరించినట్టనిపిస్తుంది మాకు. మీ వారితో పాటు మా పిల్లలకి కూడా వేదపఠనం నేర్పగలిగితే.
2: నరసింహ, పరమనిష్టాగరిష్ఠులైన అయ్యగారిని కోరవలసిన కోరికేనా ఇది?
0: కోరకూడదా నర్సయ్య? ప్రతి మనిషి దివ్యాత్మస్వరూపుడని విజ్ఞులైన పెద్దలంటారు. అహం బ్రహ్మాస్మి అని భావించమంటుంది వేదం. ఆత్మన్యూనతాభావంతో మిమ్మల్ని మీరే చురకన చేసుకోకండి నర్సయ్య.
2: తప్పని నాకనిపించిందయ్యగారు.
0: నర్సయ్య, సత్యనరితికి మన సంస్కృతి పట్టం కట్టింది, ధర్మాచరణానికి మన సంప్రదాయం పెద్దపీట వేసింది.
2: అలాగా
0: శర్మ, నర్సయ్యకు వివరించు.
3: నర్సయ్య, దైవప్రోక్తమైన వేదాన్ని గ్రంథస్థం చేసిన వేదవ్యాస మహర్షి గంగపుత్రికకు జన్మించాడు. వేశ్యాపుత్రుడనని సత్యాన్ని చెప్పిన సత్యకామజాబాలునికి గౌతమ మహర్షి వేదాధ్యయనం చేయించాడు. క్షత్రియుడిగా జన్మించి తపోనిష్ఠతో బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్ర మహర్షి మనం శిరోధార్యంగా భావిస్తున్న గాయత్రి మహామంత్రద్రష్ట. శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలను ప్రవచించినవాడు సూత పౌరాణికుడు.
0: అంటే జ్ఞాన సంపన్నతను మాత్రమే గౌరవించింది మన సంస్కృతి.
2: దూరదృష్టితో ఆలోచిస్తే వేదవిద్య విశాల దృక్పథంతో యావన్ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించి బోధించిందన్నమాట.
0: అవును నరసయ్య, వేదవిద్య సంకుచిత భావాలను ప్రోత్సహించలేదు. వేదవిదుడైన శ్రీరామచంద్రుడు శబరి భక్తితో ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించలేదా? వేదపురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఎంత ఆత్మీయతతో విందారగించలేదా?
3: పూర్ణావతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశ అని బోధించాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయశ అర్జున తిష్టతి అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి జీవ హృదయంలో దైవం ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ఒకరు అధికులని మరొకరు అధములని పరిగణించడం తప్పు కదా. ఇది ఈశ్వరవాణి. అందుచేత శాశ్వతము సనాతనము అర్ధసహితము ఆద్యంతరహితము కాదా?
0: నరసయ్య, అనుశ్రుతంగా వస్తున్న గొప్ప సంస్కృతయ్యా ఇది.
2: అర్థమైంది శాస్త్రి గారు.
3: నరసయ్య, రుద్రపారాయణం జరిగిన చోట ఏ ఆందోళన ఉండదు. అందుచేత గ్రామ ప్రజలందరికీ విశ్వనాథుడి దివ్య సన్నిధిలో రుద్రపాఠాన్ని నేర్పాలని, ఈ ఆలయ ప్రాంగణమంతా రుద్రపారాయణంతో ప్రతిధ్వనించాలని, పరమేశ్వరానుగ్రహంతో ఈ గ్రామం ఏ ఆందోళన లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఉంది మా గురువు గారికి. ఆ ఆశయం తప్పు కాదు కదా. వేద విద్య అందరికీ అందించకపోబట్టే ఈనాడు

విన్నావా నర్సయ్య, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే ఇంటింట ప్రతి నోట వేదవాణి ప్రతిధ్వనించాలి. శర్మ, రుద్రపారాయణం చేయి, గ్రామం శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలని మన ఆశయం సిద్ధిస్తుంది.

0: నరసింహ, ఎవరయ్యా వీరు?
1: మా బంధువులే, మన ఆలయంలో శివారాధన చేస్తారంటే తీసుకొచ్చాను.
0: నరసింహ, ఇంత సుస్వరంగా రుద్రం చదువుతున్నారే, వీరు మీ బంధువులంటున్నావు? రుద్రం వీరికెవరు నేర్పారయ్యా?
2: భగవంతుడు.
0: దేవుడు దిగివచ్చి మీ చేత వేదాధ్యయనం చేయించాడా?
3: మా చేతే కాదు, వేలాది మంది చేత వేదాధ్యయనం చేయించాడు.
0: ఆశ్చర్యంగా ఉంది, ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదే.
2: వేదాధ్యయనం చేస్తున్నవారు నిజమైన వేదోద్ధరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా.
0: తెలుసుకోవాలి, తప్పక తెలుసుకుంటాం. మా కోరిక తీరి విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా ఉంది.
3: ఇంతకీ ఏమిటి మీ కోరిక?
0: మా గ్రామ ప్రజలందరి చేత రుద్రపారాయణం చేయించాలి. ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాలి.
2: మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎందుకో చెప్పమంటారా? మీరు ప్రార్థిస్తున్న విశ్వనాథుడు అవతరించి వేదోద్ధరణ చేస్తున్నాడు కనుక.

0: నాకు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఉంది. ఈ విషయం ఇంటింటా వేదవాణి వినిపించాలని తప్పించే మా గురువుగారికి కూడా చెప్పండి, వారెంతో సంతోషిస్తారు.
1: అలాగే

0: నమస్కారాలు అయ్య గారు.
1: ఏం నరసింహ, ఈరోజు కూడా ఏదైనా అడగాలని వచ్చావా?
0: లేదండి, మా బంధువులు సుస్వరమైన వేద పఠనం వినాలంటే తీసుకొచ్చాను. ప్రశాంత్, అయ్యగారికి నమస్కారం పెట్టండి.
1: సాయిరాం, ఆయుష్మాన్ భవ. వేదం వినడానికి వచ్చారు. వేద విద్య పరమార్థం మీకేమైనా తెలుసా?
2: లౌకిక విద్య జీవితం కోసం, కానీ వేద విద్య జీవిత పరమార్థం కోసం. మాతృభక్తిని, దేశభక్తిని, సేవానురక్తిని కలిగించడం కోసం, త్యాగభావాన్ని పెంపొందించుకోవడం కోసం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవునిలో వికసింపచేయడం కోసం అని మా బాబా చెప్పారు.
3: వేద పరమార్థాన్ని బాబా ఎంత అద్భుతంగా బోధించారా! మరి వేదోత్తరణ ఎలా జరిగిందో మీకు తెలుసా?
4: శాస్త్రి గారు, వేదనిధిని సోమకుడు అపహరించినప్పుడు మీనావతారమెత్తి రక్షించాడు. దత్తాత్రేయుడిగా అవతరించి వేదాన్ని పరిపుష్టం చేశాడు. ఆదిశంకరునిగా అవతరించి వేద వాంగ్మయాన్ని సుస్థిరం చేశాడు. షిరిడీ సాయినాథుడిగా అవతరించి భగవద్గీతకు అసలైన భాష్యం చెప్పాడు. ఈనాడు సత్యసాయిగా అవతరించి వేద సంరక్షణ తన అవతార లక్ష్యంగా, మానవాళి అందరిది ఒకే కులం, మానవ కులం, అందరిది ఒకే భాష, హృదయ భాష, అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి మానవజాతిని విశ్వకుటుంబంగా మార్చాడు.
1: భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఇంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవజాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు?
0: కుల, మత, వర్గ, దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక. ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు.
1: వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడే అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా?
0: నిజం, వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తళుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్న సాయిగాయత్రి మహామంత్రం. గాయత్రీ మంత్రం వలె అతి మహిమాన్వితమైన మంత్రం. అప్పుడు ఆ గాయత్రీ మాతయే సాయి జగన్మాత అని నాకర్థమైంది. అనంత కరుణామూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నా మీద ప్రేమామృత వర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం.
1: ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుణ్ణని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి.
2: ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయుడావారు.
1: వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి.

0: శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదారవిందాల చెంతకు 1961వ సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసిపడుతోంది, వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు. వారి ఆశీస్సులతో 100 ఏళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను.
1: శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు, కాని ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు 100 ఏళ్లు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి.
2: శతాయుష్యని దీవించి నిజం చేయగలగడం నిజంగా అద్భుతమే.
1: పూర్ణ గాయత్రీ దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి.

0: శ్రీ సత్యసాయి గాయత్రి మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను. అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖి గాయత్రి మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, "అమ్మా, ఇక్కడున్నావా తల్లి" అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. "ఇప్పుడు మాట్లాడు" అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు. శాస్త్రి గారి చేత వేదవాణిని వినిపింపజేశారు.
1: చూశారా శాస్త్రి గారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగినవాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా?

0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను.
1: శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
0: వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా?
1: వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది.

భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒకమారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవి రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి, నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగమైన తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను.

విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి.

అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు. అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది.

0: శాస్త్రి గారు, ఈ పిల్లల మాటలతో అందరూ దైవస్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు.
1: నరసయ్య, వీళ్ళు పిల్లలు కదయ్యా. ఆ విశ్వనాథుని దూతలు, వేదామృతాన్ని చవి చూసిన నేను ఈ విశాల విషయంలో అణువణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింపచేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేద పరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నానండి.
2: శర్మ, నా భావాలని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు.
0: గురుగారు,
2: నా మాట కాదనకు, అంగీకరించునాయనా.

0: శాస్త్రి గారు, మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి.
1: స్వామి, ఇప్పటికి నా జన్మ సార్థకమైంది. నేటే ఓం సాయీశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహీ తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయమై పొడుగురు వేస్తాను.
0: శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి.
1: ప్రేమమూర్తి, మీ పాదాల చింత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను.

ఇంతవరకు మీరు వేదాంజలి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా ఈ చక్కని నాటకం విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరణ

0: స్వామి, మీ చల్లని అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా నుండి మీ దివ్య సన్నిధికి ఏతించి ఈనాడు మానస సంచరరే అను సంగీత సుమాంజలిని మీ పాదాల చెంత భక్తితో సమర్పించుకుంటున్నాము స్వామి. కరుణతో స్వీకరించి మీ దివ్య అనుగ్రహం మాపై కురిపించమని ప్రార్థిస్తున్నాము స్వామి.
1: ఓం శ్రీ సాయిరామ్. ద డివైన్ అవార్డ్ ఆఫ్ ప్రశాంతి నిలయం ఈజ్ అ స్పిరిచువల్ బీకన్ డ్రాయింగ్ థౌజండ్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ ఎవ్రీ సింగిల్ డే. సమ్ అరైవ్ యాజ్ స్పిరిచువల్ సీకర్స్, సమ్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆన్సర్స్ టు లైఫ్స్ మెనీ ఛాలెంజెస్, అదర్స్ కమ్ merely out of

0: mind and soul. Let us all listen to the conversation of one such family that has come on the sacred Bharti Yatra. Aha, yenta kalam tarvata mee chantaku cherukunnamu swami. Ikkada adugu pettagane manasu ento aanandanga prashantanga undi.
1: Nijame kada swami dayavalla sankalpam valla manam puttapattiki cherukunnamu.
0: Pillalu padandi, munduga మనం వినాయకుడి దర్శనం చేసుకుందాం.
2: అమ్మా, ఈ గణేశ ఎంత ప్రశాంతమైన ముఖముతో ఉన్నాడు కదా. ఈ గణేశాన్ని ఇక్కడ ఎవరు ప్రతిష్ఠించారు?
0: స్వామి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ వినాయకుడు మన మనసులోని మాటను స్వామికి చేరవేస్తాడు తెలుసా. శ్రద్ధగా దండం పెట్టుకోండి, మన పత్తియాత్ర చక్కగా జరగాలని వినాయకుడిని ప్రార్థిద్దాం. రండి రండి.

0: అమ్మా, ఆ పిల్లలంతా ఎవరు?
1: వాళ్లంతా స్వామి విద్యార్థులు.
0: స్వామి విద్యార్థులా?
1: అవును, ప్రస్తుత సమాజానికి మానవతా విలువలతో కూడిన విద్య ఎంతో అవసరమని స్వామి శ్రీ సత్యసాయి విద్యా సంస్థలని 1960లలోనే స్థాపించారు. లౌకిక విద్యకు ఆధ్యాత్మిక విద్యను జోడించి ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ అని సూచించారు. బాలబాలికలను భారతీయ సంస్కృతి విలువల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వ్యాపింపజేయగలిగే ఆదర్శవంతులుగా తీర్చిదిద్దుతుంది మన సాయి సరస్వతి విద్యా విధానం.

0: అమ్మా, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం?
1: అదిగో అదే గాయత్రి మాత ఆలయం, అమ్మవారి పూజ జరుగుతున్నట్లున్నది. పదండి, అమ్మవారిని స్తుతించి ఆశీస్సులు తీసుకుందాం.
0: ఓ అలాగే, మరి ఈ ఆలయం గురించి అమ్మవారి కథ మాకు చెప్తావా?
1: హా, పుట్టపర్తిలో ఎన్నో విగ్రహాల ప్రతిష్టకు సహకరించిన సుబ్రహ్మణ్య చెట్టియార్ గారికి ఒక రాత్రి కలలో గాయత్రీమాత కనిపించారట. ఆ సంవత్సరం గాయత్రీమాతను ప్రతిష్ఠించే ఏర్పాటు చేయమని స్వామి ఆజ్ఞాపించగా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఏర్పాట్లు చేశారు. వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా 1998 అక్టోబర్ 9 అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది.
0: అసలు గాయత్రీమాత అంటే ఎవరమ్మా?
1: ఆమె జగజ్జనని, దుష్టులను శిక్షిస్తూ లోకాలను పాలిస్తూ భక్తులను సత్య మార్గంలో నడిపి రక్షిస్తూ ఉంటుంది.

0: అమ్మా, అదుగో రాములవారు, సీతమ్మ, లక్ష్మణుడు, హనుమంతుడు కూడా ఉన్నారిక్కడ.
1: అవును, ఇది శ్రీరామ పరివారం.
0: ఈ ఆలయం ఎప్పుడు కట్టారు స్వామి?
1: ఇది 1999లో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు రాసిన రామనామ లిఖిత జప పుస్తకాలను భూగర్భ నిధిలో భద్రపరిచి ఆ దివ్యమైన పునాదిపైనే ఈ మూర్తులను వేదికగా నిర్మించారు.
0: అవునా, అద్భుతం. రామయ్యను మన తోడుగా నీడగా ఉండమని మనసారా ప్రార్థిద్దాము.

0: ఈ ప్రశాంతి నిలయమును స్వయంగా తానే ఇంత సుందరముగా రూపుదిద్దారు కదా, మరి స్వామి ఇక్కడే పుట్టారా అమ్మా?
1: హా, పుట్టపర్తిలో సత్తమ్మ తల్లి గుడి అన్నది ఒకటి ఉన్నది, శివాలయం దగ్గరుంది. అదే స్వామి జన్మస్థలం. సాధారణంగా ఏ శివాలయంలో అయినా కూడా శివుడు లింగాకారంలో దర్శనం ఇస్తాడు. ఇక్కడ ప్రత్యేకంగా పరమశివుని ఏకశిలా పాలరాతి విగ్రహమును కూడా స్వామి ప్రతిష్ఠించారు. స్వామి పుట్టిన చోటు అంటే ఎంత మహిమాన్వితం అయిన ప్రదేశం! ఇక్కడికి చేరుకోవడం మన అదృష్టం. ఇప్పుడు అందరం కలిసి ఆ సర్వలోక వశంకరుడైన సాయిశంకరుని స్మరించుకుందాం.

0: పుట్టపర్తిలో ఒక నది ఉంది కదూ?
1: అవును, చిత్రావతి నది.
0: అమ్మా, వెళ్లి చూసేద్దామమ్మా.
1: ఓ, తప్పకుండా. ఈ చిత్రావతి నది నందిగిరులలో చింతామణి అనే ప్రదేశంలో పుట్టి మన స్వామి పాదాలను స్పృశించి ధన్యమయ్యేందుకు గలగలా పారుతూ వచ్చి ఎన్నో పల్లెలను సస్యశ్యామలంగా ఉంచుతోంది. ఈ చిత్రావతి ఇసుక తిన్నెలు స్వామి అనేక దివ్యలీలలకు సాక్ష్యము. ఈ లీలల గురించి, ఆ పుణ్యనది ఔన్నత్యం గురించి తెలుసుకుంటారా మరి?

0: అమ్మా, చిత్రావతి నది నిజంగా ఎంత గొప్పదో కదమ్మా.
1: హా, పదండి పదండి, మీకు ఇంకొకటి చూపిస్తాను.
0: అమ్మా, ఏమిటి స్థూపం? దీన్ని గురించి కూడా చెప్పండి నాకు.
1: అది సర్వధర్మ స్థూపం. ప్రపంచం నలుమూలల నుంచి, ఎన్నో దేశాల నుంచి వివిధ భాషలు మాట్లాడేవారు స్వామి సన్నిధికి వస్తారు కదా. అందరికీ స్వామి ఒక స్పష్టమైన సందేశాన్నిచ్చారు. అదే ఒకే కులం, మానవ కులం, ఒకే మతం, ప్రేమ మతం. దానికి ప్రతీకే ఈ స్థూపం.
0: అవునా, అర్థమైంది. ఈ స్థూపం పెద్దగా భలే నిర్మించారు కదా నాన్న.
2: అవును, 1975లో 50 అడుగుల ఈ స్థూపాన్ని ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా భక్తుల స్వచ్ఛంద శ్రమతో నిర్మించారు తెలుసా. స్వామి సన్నిధిలో అన్ని మతాల వారు ఏకమై భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శిస్తారు. సర్వమత సమ్మతమే సాయి మతం.

0: అమ్మా, ఎక్కడ నుంచో సంగీత వాయిద్యం వినిపిస్తోంది కదూ. ఎంత బావుందో, నాకు కూడా సంగీతం నేర్చుకోవాలనుందమ్మా.
1: తప్పకుండా నేర్చుకోవచ్చు. స్వామి సంగీతానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. అందుకే శ్రీ సత్యసాయి మీర్పురి సంగీత కళాశాలను స్థాపించారు. అక్కడ యువత శాస్త్రీయ సంగీతమును ఎంతో శ్రద్ధతో అభ్యసిస్తారు.

0: పిల్లలు, ఒక ప్రశ్న అడగనా?
1: అడుగమ్మా.
0: చూసారా, దేశ విదేశాల నుండి భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు. వారంతా ఇక్కడికి వచ్చి ఏం పొందుతున్నారు?
1: ప్రేమ.
0: చాలా బాగా చెప్పారు. ఈ యాత్ర ద్వారా పుట్టపర్తి గురించి మీకు ఏం చెప్పాలనుకున్నానో అది మీరు చక్కగా అర్థం చేసుకున్నారు. స్వామిది 1000 తల్లుల ప్రేమ. దూరాన ఉన్న తన పిల్లల కోసం తల్లి ఎంత తపన పడుతుందో మనందరినీ చూడాలని స్వామి కూడా అంతే ఎదురు చూస్తారు. అందుకే మనం ఎప్పటికప్పుడు ప్రశాంతి నిలయం వస్తూ స్వామి దివ్య ప్రేమ వాహినిలో సేద తీరుతూ ఉందాం. ఇక్కడ ఇంకా గోకులం, హిల్ వ్యూ స్టేడియం, చైతన్య జ్యోతి ఇలా ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం, సరేనా?
1: ఓ, తప్పకుండానమ్మా.
0: రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి. గోపికలు, గోపబాలలు గోకులంలో ఎంత వైభవంగా జరుపుతారో మన పుట్టపర్తిలో కూడా అంతే వైభవంగా జరుగుతుంది కృష్ణాష్టమి. సాయి కుల్వంత్ హాల్ అంతా ఎంత అందంగా అలంకరించారో చూసారా?
1: అవునమ్మా, చాలా బాగుంది. నాన్నా, మనం కూడా లోపలికి వెళదామా?
2: విశాఖ జిల్లా వారు పట్టి యాత్రకు వచ్చారు. కోలాహలంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారట. పదండి, మనం కూడా వాళ్లతో కలిసి చిన్న కృష్ణయ్యను ఆహ్వానిద్దాం.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the auspicious occasion of Shri Krishna Janmashtami, the day which marks the divine advent of Lord Shri Krishna. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:20, a devotional music program will be offered at Bhagwan's divine lotus feet by the Prashanti Bhajan group. At around 9 a.m., the sacred cow procession from Sri Satya Sai Gokulam will enter Sai Kulwant Hall to receive the divine blessings of our beloved Sai Krishna. We will then be blessed with Bhagwan's divine discourse. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Tomorrow is the second day of the three-day Parthi Yatra by the devotees from the Vishakhapatnam district, state of Andhra Pradesh. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Vishakhapatnam, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by a dance drama presentation titled Janani by the Bal Vikas children and Sai youth of Vishakhapatnam district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divyanugraha Asasalato Shri Krishna Bhagavanuni Divyavataranu Pandugaga Jarupukune Repati Shri Krishna Janmashtami Parvadinana Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 Gantalaku Veda Patananto Prarambhamavutundi. 8:20 Prashanti Bhajana Brindam Swamivari Pada Padmala Chanta Bhakti Sangeeta Karyakramanni Samarpistaru. Tadupari Shri Satya Sai Gokulam Nundi Uregimpuga Gomatalu Sai Krishnuni Ashishulakai Sumaru 9 Sai Kulwant Sabha Mandapamloniki Vichchenu. తదుపరి స్వామివారి దివ్య సందేశం. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాకు చెందిన భక్తుల 3 రోజుల పర్తియాత్రలో రేపటి 2వ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో సాయంకాలం కార్యక్రమం 4:30 వేదపట్టణంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం విశాఖపట్నం జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత జననీ పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

de famosa de eterna. Mano, que va a tener.

మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర మురళి మధుర మధుర మురళి ఘనశ్యామ మధుర మధుర

ಶ್ರೀ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 1997 నవంబర్ 22 సత్యసాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భగవాన్ బాబావారు ప్రసంగిస్తూ విద్యా ప్రమాణాలను గూర్చి, నైతిక విలువలను గూర్చి విద్యార్థులకు బోధించారు. ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో ఆ దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు

శాంతమే జీవికి దూరమయ్యే, అహము ఫ్యాషను అయ్యే, అహము ఫ్యాషను అయ్యే, ఆర్తి అందంబయ్యే, స్వార్థంబునకు హృదయ స్థానమయ్యే, మమత దిగజారిపోయే దమం.

ధర్మంబునకు హృదయము దూరమయ్యేం, బ్రతుకు బరువయ్యేం, గతులకు గతులు దప్పేం, జాగు చేసినా

ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా, విద్యాపోషకులారా, విద్యాభిమానులారా, ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది. అన్యాయ, అక్రమ, అవినీతి అనేటువంటి పైశాచిక ప్రవర్తులు స్వేచ్ఛగా విలయతాండము చలుపుతున్నవి. ఇట్టి తరుణమునందు విద్యార్థి విద్యార్థినీయులు దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థుడు. విద్యార్థులారా, విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో. నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోట్ల రెట్టు చాలా విచారపడుతున్నది. జననీ జన్మభూమిని రక్షించి ఆమె పరితాపమును దూరముగావించుటకు విద్యార్థుల ప్రప్రథమంలో కంకణం కట్టుకోవాలి. దేశములో శాంతి భద్రతలను కాపాడటానికి పూనుకోవాలి. దేశమనగా ఏమిటి? మట్టి కాదు, మానవులే. మానవులను సంస్కరింపచేయటం అంటే ఏమిటి? సంస్కారం అనగా ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క సాధన కానేరదు. నిత్య జీవితంలో ఆచరించేటువంటి యొక్క తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకొని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోషించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు. విద్య అనగా ఏమిటి? ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి, అనుభవించాలి? విద్య యొక్క ప్రమాణములు ఏమిటి? ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది? విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినో వాడే విఘ్నుడు. వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు, దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి. సంస్కారం అనగా ఏమిటి? మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి. సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే. దీపము లేనిటువంటి గృహము లోపల దుర్గంధమును అందించేటువంటి యొక్క గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించినటువంటి యొక్క పవిత్రమైన దివ్యభావాలు ఏర్పడవు. సంస్కారం అనగా కేవలము తాడు తెగిన గాలిపటం వంటిదే. ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరునూ చెప్పలేరు. ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిదే. ఈ చల్లని కాయను బిచ్చగాడు కూడాను అంగీకరించడు. సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఎవరు కూడాను గౌరవించరు. ఇలాంటి పరిస్థితులు యందు మానవుడకు సంస్కారము, శీల సంస్కారం అత్యవసరము. ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పములు సంభవించాలి. స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది. ఈ కమిటీలన్నీ కూడాను అనేక విధమైనటువంటి ఆదేశాలను అందించినాయి. కానీ అందించినవి మాత్రమే కాని ఆచరణలో శూన్యం. నేటికి కూడాను ప్రాచీన యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు. ఇట్టి విద్యా విధానం చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది. సమస్త అశాంతులకు మూల కారణము విద్యాస్థానమే. విద్య అనగా జ్ఞానము అని తెలుసుకోవటము. దీనిని ఆంగ్ల భాషనందు ఎడ్యుకేషన్ అన్నారు. ఎడ్యుకేషన్, ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము. ఎడ్యుకేర్ అన్నారు. ఎడ్యుకేర్ అనగా ఏమిటి? వెలుపలకు తివ్వటము. మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్. ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు. కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించటము. ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి. జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము. రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటి చూపించాయి. సైకిల్కు 2 చక్రములు ఎంత ప్రధానమో మానవుని యొక్క జీవిత రథమునకు
ఈ రెండు కూడాను అంత ఆధారమే. ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి. కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైననే ఆధారపడి ఉంటుండాలి. ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది. ఈ చక్రములు అరిగిపోవటం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి. మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు. తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. అది ఏ జీవిత పరమావధి. తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివించటమే దీనికి సరి అయినటువంటి ఏజ్ కేర్. కనుక మానవత్వంలో ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని ఏ రీతిగా మనం వెలుపులకు తీవాలి? స్థూల జగత్తునందు, మానసిక సీమయందు, సాంఘిక ప్రభావమునందు నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య. ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి. కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు. ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్. ఇది కాదు నిజమైనటువంటిది. ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ప్రయాణం చేయాలి. జీవితంలో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి. ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు. ప్రాకృతమైనటువంటి అనుకూలమును చేకూర్చవచ్చునే కాని మానసిక శాంతిని చేకూర్చలేదు. కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక, ప్రభుత్వం కూడాను గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందినదని భావిస్తున్నారు. భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు. ఏమిటి ఈ ప్రోగ్రెస్? నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే, హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే, చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే, ఇది ఏ ప్రోగ్రెస్? ఈనాడు విద్యలందు ఇది ఆ ప్రోగ్రెస్. నిజమైన విద్య యొక్క లక్షణం ఇవ్యా: కూడుబెట్టిన వారినే కూలద్రోయు, మేలు చేసిన వానికే కీడు చేయు, విద్య నేర్పిన వారినే వెక్కిరించు. ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యయందు? ఇది ప్రోగ్రెస్ గా భావించుకోవటం చాలా అవమానకరం. ఇవి ప్రోగ్రెస్ లే కాదు. ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయం లోపల ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి. తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి. మానవుడు ప్రధానంగా ఆశించవలసినటువంటిది సంఘ సంక్షేమమే. సర్వే లోకహితే రథః, సర్వజ్ఞాన సంపన్నః, సర్వే సమితా గుణై. ఈ మూడు కూడాను విద్య యొక్క ప్రమాణములు. చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి. ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింపజేసుకోవాలి. సర్వే సమితా గుణై, అన్ని మంచి గుణములు కూడాను విద్యార్థి అందు ఉంటుండాలి. విద్యార్థి ఉన్న స్థానము ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉంటుండాలి, పవిత్రమైనటువంటి యొక్క స్థానంగా ఉంటుండాలి, పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి. ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము? కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులు యందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు. విద్యార్థిదా? కాదు. అధ్యాపకుడిదా? కాదు. ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం. విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు. విద్యను బోధించేటువంటి అధ్యాపకులక దీనికి పరిచయమే లేదు. బాల్యమునంటే తమ జీవితశీలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరునిగా రాణింపజేసేటువంటి యొక్క ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు. మొదలు విద్యార్థికి నేర్పేటంలో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి. ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు. విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు. ప్రభుత్వము ఒక సంవత్సరములకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు. కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు. అందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, దీని ఫలితం ఏమిటి, ఏ విధమైన మార్పు జరుగుతుండాలి అని విచారం చేసేటువంటి వారే లేరు. కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు. కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది. ఇంతే కాదు, విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు. విద్యార్థులు
కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే. కానీ విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు. ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడాను భస్మం గావించుకుంటున్నారు. కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యా సంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి. విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజకీయమైనటువంటి యొక్క మార్గము. ఇంతియే కాదు, ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు. మా కొడుకు చదువుకుంటున్నాడు, గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు. తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు, మంచితనమును ఆశించాలి. కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి. కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది. గ్రేట్ గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి? ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్, దుర్యోధను యొక్క గ్రేట్నెస్, శిశుపాలుని యొక్క గ్రేట్నెస్. కారణమేమిటి? తెలివితేటలు ఉంటున్నాయి, అన్ని విద్యలు ఉంటున్నాయి, కానీ వాటిని సద్వినియోగపరచడం లేదు. రావణాసుడు 36 విద్యలు నేర్చారు, ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు, జీర్ణం కాలేదు, అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయినాడు. 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు, ఇతరుల్లో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు. కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి, వినియోగపరచాలి, సమాజం యొక్క క్షేమాన్ని కోరాలి. ఇప్పుడే విద్యకు తగినటువంటి గౌరవము మర్యాద, సశీలవంతులు కావాలి. ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది. బ్రహ్మైవ భవతి, విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు. విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు, తలుపులు తెరిపించాలి, అదే నిజమైనటువంటి యొక్క విద్య. ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనమేమి? కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి. ఈనాటి విద్యల వల్ల మనకు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు, కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు. డిగ్రీస్ వెల అంతం ఏమిటి? దీని వెల, దీనిలో ఏమాత్రము విలువలేదు. ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనమేమి? ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పొట్టకూటి కోసం నిమిత్తమో పాట పడుతున్నాం. పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు. ఈ పొట్టను నింపుకోవటం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి. ఏమి చదివినాయి? ఏ కళాశాలకు పోయినాయి? యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి. పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము, గుణమును పెంచుకోవాలి. ఈనాటి విద్యార్థులందరి కూడాను కలిమి, బలిమి, చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కలిమి, బలిమి, చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనమేమిటి? ఆ గుణము ఒక్క దైవికమైన యొక్క ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది. ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడాను సమాజంలో రాణిస్తాడు. సద్గుణం

కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు. నేటి విద్యలు తెలివితేటలనే పెంచే కొంచెమైన గుణ

అదేమి? ఇవి కాదు మన విలువలు, గుణమే మన విలువ. అట్టి గుణమనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి? ఏబిసిడి మొదలుకొని జెడ్ వరకు కూడా అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీ తీసుకుంటున్నారు. దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఫలితం లేదు. కేవలం సమాజమునకు భారము, తల్లిదండ్రులకు వ్యత, సుఖమా శూన్యమే. కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి? సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి. సర్వేలోక సుద్వితంతో ఆ సర్వలోకములకు సుద్వితం అయ్యేటువంటి విద్యను నేర్చాలి. సొసైటీకి సహాయం లేనటువంటి యొక్క విద్యలు నేర్చి ప్రయోజనం లేదు. ఎవరు చూసినా స్వార్థము స్వార్థము స్వార్థము. ఆ స్వార్థమున్న చోట పరార్థం అనేటువంటిది ఏమాత్రము ప్రవేశించదు. కనుకనే ఈ సెల్ఫిష్ అనేటువంటి పోతేనప్పుడే ఈ యొక్క పవిత్రమైన ప్రేమ ప్రవేశిస్తుంది. క్రియలారా తినియులారా, కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి. వివేకములైన జ్ఞానము, లేనిటువంటి పాండిత్యము, మాధుర్యము లేని సంగీతము, వినయము లేని విద్య, క్రమశిక్షణ లేనిటువంటి సమాజము, కృతజ్ఞత లేనిటువంటి స్నేహము, సత్యము లేని మాట, ఈ నిరుపయోగము లేదు. ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు. ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి. సమాజంలో చూస్తే గౌరవం లేదు, ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది. విచక్షణ లేని పాండిత్యము, వివేకం లేని విజ్ఞానము, వినయము లేని విద్య. వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు. వినయం అనగా ఏమిటి? మనము తల వంచుకుని తిరుగుతామా? వినయము కాదు కాదు. మానవత్వాన్ని గౌరవించాలి. మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి. మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే, కానీ మనం కూడా పశువులు కాదు. భయపెట్టేది మృగము, భయపడేది మృగము. మృగము భయపడకూడదు, భయపెట్టకూడదు. ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం. భయం అనేది ఎప్పుడు వస్తుంది? మనలో దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది. ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలములుగా మారిపోతున్నాయి. ప్రాచీన కాలం నందు విద్యలు, దాని విలువలు మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి. మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఈ వైద్య శాస్త్రము నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు. వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి దీన్ని నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు. నాయన, నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు. కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాట్లు చెప్పేటువంటి వారు. మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు. కట్టగడపటికి అన్ని వృక్షములు మంచివే, కూడా ఆయుర్వేదమే, చులుకులను రోగములు నివారణ సాధించేటువంటిది. ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ను దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది. కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే, ప్రతి మానవుడు కూడాను ఒక జీవితత్వమే. ఈనాడు అన్నింటికి ఫీజు ఎక్కువైపోయింది. కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను. ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు. ఈ సీట్ల యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు. కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మా యొక్క సమస్య యందు ఈ ఫేజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లనట్లేదు. మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు, మేము ఆనందంగానే ఉంటున్నాం, టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు. కారణము ఫ్రీ ఎడ్యుకేషన్. తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతుంది. త్వరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి. కనుకనే ఆ విధమైనటువంటి యొక్క గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి. మా పిల్లలకు ఒక పరీక్షా ఫీజు కూడా లేదు, ఏ ఫీజు కూడా లేదు, ఫ్రీ ఫీజు. దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారు హృదయం కూడాను పవిత్రంగా మారిపోతుంది. ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి. మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు. కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి. అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి. అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి. ఈమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి, విషయాన్ని పరిశీలన గావించుకోవాలి, శీలవంతులుగా తయారు కావాలి. ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది. ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవలసినటువంటిది మిత భాష. కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి. మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలు ఉన్నాయనేటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను, కానీ నాకే చాలా ఆనందిస్తుంది. చాలా ఉత్తమ భావాలు ఉంటున్నాయి.
ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు, తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు. అలాంటివి నేను విన్నప్పుడు నాకెంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము. ఏదిని నేను కోరటం లేదు. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి ప్రవర్తనలో ఉంటుంది. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడాను వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. చదివే కొలది కూడాను మానవుని ఎందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి. తెలివితేటలు ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి. కాలి నుంచి తల వరకు డౌట్స్ వాళ్లకు. కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు. కాన్ఫిడెన్స్ లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు? సెల్ఫ్ సాక్రిఫైస్ చేయనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ ఎట్లా వస్తుంది? కలుగునే మొట్టమొదటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు. ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరి అయినటువంటి అందము. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. దేహం యొక్క అందం కాదు ముఖ్యము, ఆనందం యొక్క స్వరూపమే అందము. అది ఏ జీవిత మకరందము. కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి. మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు. ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించటమే లేదు. ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి. ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి. ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుండాలి. ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు. కారణం ఏమిటి? ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు. ప్రకృతి ప్రజల వీడి పోగుచుండే ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే. కనుకనే మనం ఈనాడు ఆర్య వేద విద్యలను మనం అభ్యసించాలి. ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి. కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు. ధన సంపాదన కావాలి. గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు, అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు. బ్రతుకు మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్. ఇంకా హృదయము మాట పరుల వీడి ప్రజలకు పోతున్నాయి. ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది. ప్రజలు ధర్మం వదలటం లేదు. కారణమేమిటి? ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు. ప్రకృతిల వీడి పోగుచుండే ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే ఆర్కే దుర్విద్యులు పెరుగుచుండే. కనుకనే మనం ఈనాడు ఆర్యవేద

0: జీవించవలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈజ్ మ్యాన్. హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇది నిజమైన మానవునికి ప్రధానమైన గుణం. ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది. అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు. ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ, తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదం నింపన గుణ. సంస్థల ఎక్కడ చూసినా కూడాను బుద్ధుల తలలుండే, విను చెవులుండే, ఎంచి చూచు కనులుండే, పొంచి చూచు కనులుండే, అవిను మనసుండే, పొంచిత గుణ చిత్తముండే, చించే పలుకుండే, కృతులు చూడగాని న్యాయం ఇక బ్రతుకదన్నా. ఇంక న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది? ఇంక ధర్మం ఎక్కడ నిలుస్తుంది? కారణం ఏమిటి? వంచే పలుకులు అంతా ఉన్నాయి. పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు. ఇది కేవలము తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది. అందరూ మానవులుగానే రూపొందుతారు. దున్నపోతు తల మీద రెండు కొమ్ములున్నవి, ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా? అది కొమ్ములే, ఇది కొమ్ములే. ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు. పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా, పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున, ఏనుగంత బలిచి ఉన్న పంది ఏనుగుంటాయా? అది కాదు ముఖ్యము. మానవునికి హృదయమే ముఖ్యము. హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి. ముఖ్యమైనటువంటి పలుకును అభివృద్ధి కప్పించుకోవాలి. చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి. చేతులకు అందమేమిటి? దానమే అందము. నోటికి అందమేమిటి? కంఠమునికి అందమేమిటి? దానికి మాటనే అందము. కనుక విద్యార్థులారా, మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులను గౌరవించండి. సమాజాన్ని ఉద్ధరించండి. తోటి మానవులకు సహాయం చేయండి. ఇది నిజమైనటువంటిది. మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ప్రధానం కాదు. నేచర్ ఈజ్ ది బెస్ట్ టీచర్ అన్నారు. కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్. నేచరే మన టెక్స్ట్ బుక్. ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు. నీకు గురువు కావాలా? గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు. నీ హృదయమే నీకు గురువు. నీకు ఒక స్నేహితుడు కావాలనా? మంచి స్నేహితున్నాడు నే దైవమే నీ స్నేహితుడు. అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారికి జీవితంలో ఎప్పుడూ సుఖమే. లోకలందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో, అతని కాదు నిజమైన స్నేహితుడు. దైవమే నీ స్నేహితుడు. అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి. ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చెయ్యాలి. అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాల్ని అందుకోవాలి. ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది. అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు. ఊరికి డిగ్రీ ఉంటుంటాయి పెద్దగా చేసినావు ప్రపంచానికి. మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆదాయం కలుగుతుంది అంటున్నారు. నీవు సొసైటీ యొక్క ఇన్కమ్ నీవు ప్రచారం చేయొద్దు. చదువు వల్ల ఈ సొసైటీకి ఏం ఉపకారం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి. నా యొక్క గృహములకు నా యొక్క సహాయం ఏమి చేయాలి? తోటి మానవులకు నేను ఏ విధంగా తోడ్పడాలి అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి. ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది. దీనికోసం మీరు ప్రయత్నం చేయక, ఉద్యోగాల కోసం కాదు చదువు, విద్య విజ్ఞానం కోసమని, కూటి కోసమని. కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: కాదు కాదు,
0: కూటి కోసం కాదు విద్య, విద్య విజ్ఞానం కోసమని. ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి. ప్రజలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి. ఎవరిని మనం ద్వేషించరాదు, ఎవరికి మనం అపకారం చేయరాదు. సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించి మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి యొక్క భారతీయ యొక్క సంస్కృతి కూడాను హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. ఈ రెండింటినీ మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం. చేతనైతే ఉపకారం చేయి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. ఉపకారం మాత్రం చేయవద్దు, అదే పెద్ద ఉపకారం. ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును. ఇన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి. ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు. జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటాడు. నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు. 20 రూపాయల పని కూడా చేయటం లేదు. దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు. తగినంత పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు. మాత్రం దండకి తీసుకుని పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే. ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి. ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయ ప్రయోజనమే. ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుకేషన్. కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు. కష్టపడి పని చేయాలి. ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి. ఇప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది, పవిత్రత. ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి. నిజంగా మా యొక్క సంస్థలందు, మా విద్యా విధానం నందు పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు. ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ ఒక నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు. ఎక్కువ కాలం కూడా అవసరం లేదు. పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి. సద్గుణంబులు, ఇది ఏ ముఖ్యమైనటువంటిది. ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనమే. కనుక విద్యార్థులు విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి. తాము వివాహమైన తర్వాత

అత్తగారింటికి పోయినప్పుడు అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి. ఫలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి. మదర్ ఇన్ లవ్, నీ కన్న తల్లి మదర్ ఇన్ లవ్, ఉంచుకున్నటువంటి మదర్ ఇన్ లా, లాలో లవ్, లవ్ లో లా, రెండింటి కూడా లవ్వే ప్రధానం. కలుగునే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి. ఆ కీర్తినే మాకు తగినటువంటి ఆనందం. మేము ఏ దీనిని ఆశించడం లేదు. ఇక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి, అది ఏ మంచి ఆనందము. గారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి. ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము. విద్యార్థులారా, విద్యార్థినీయులారా, అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి టెస్ట్ కు వెళ్లారు, ఫస్ట్ ర్యాంక్ లోనే వచ్చారు. ఒక్కొక్క స్టేట్ లోపల ఒకడో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళంతా పెద్ద పేపర్లో వేసుకున్నారు. నేను మా పిల్లల్ని అడిగాను, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లో వేసుకోకూడదు అన్నాను. మా స్వామి తృప్తి కోసం మేము చదివాం, కానీ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది. ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు సరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు. పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి. జగత్తంతా కూడా సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి, కానీ వారు దానిని ఆవిర్భవింపు చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. ప్రపంచమున కంటే మీరు వేరు కాదు, ప్రపంచమంతా మీ ఎందే ఉంటున్నది. కనుక విద్యార్థులు ఏమాత్రం కూడా ఎప్పుడు కూడా విచారించనక్కర్లేదు. పనులు సమకూరు ధరలోన సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు. కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు. కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యార్థి ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి, ఇది మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి. ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు. ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది. ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు. శంకర్ల వారు కూడా చెప్పారు.

0: గర్వం యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి. కట్టగడపటికి వాళ్ళని నిలిచేదంటే ఏమిటి? సత్యం కీర్తి ద్వయం స్థిరం, ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి. అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి. జయాపజయములకు ఏమాత్రం కూడా నువ్వు వెరవకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు. ఇది ఒక సంబంధమైనటువంటి లక్షణములే, లా ఆఫ్ నేచర్. కనుక దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు. సుఖ దుఃఖే సమీకృత్వ లాభో లాభ జయా జయా. కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనము ముందంచి వేస్తూ పోవాలి. కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడా ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను. విద్యార్థులకు మరొక చిన్న విషయము, మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడాను పర్వాలేదు, మార్కులు తేకపోయినా పర్వాలేదు, మార్కులు మాత్రం తేకండి. ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు, బ్లాంకులు మాత్రం తేకూడదు. ఇది నేను ఆశించేటువంటి, కానీ అది తేరు నాకు తెలుసును. ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును, కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: ఇంతవరకు మీరు 1997 నవంబర్ 22 సత్యసాయి విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భగవాన్ బాబావారు అందించిన ప్రసంగాన్ని ఈనాటి మన ప్రేమామృతం కార్యక్రమంలో విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఎవరి దుర్గుణాలు వారినే బాధిస్తాయి, భస్మం చేస్తాయి. కనుక మీరు పరులలోని దుర్గుణాలను గురించి యోచించకూడదు. పరులను దూషించేవాడు పాపి, పరులను గౌరవించేవాడే పుణ్యుడు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి, అట్లే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని విమర్శించినా మీ దేవుణ్ణి మీరు విమర్శించినట్లే, ఎవరిని గౌరవించినా మీ దేవుణ్ణి గౌరవించినట్లే. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు దేహమే దేవాలయం, జీవుడే ఇందులోని దేవుడు. కనుక మానవుడు ఏ దేహాన్ని చూసినా దేవాలయాన్ని చూసినట్లుగా భావించి గౌరవించాలి. అప్పుడే తన జీవితం సార్థకమవుతుంది, ఇతరులు కూడా తనను గౌరవిస్తారు. కాని ఈనాటి మానవులలో అట్టి విశాల భావాలు అడుగంటిపోయాయి. తాను ఇతరులను గౌరవించడు కానీ తనను అందరూ గౌరవించాలని ఆశిస్తున్నాడు. ఇది అసాధ్యం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా?

శ్రీరంగము నుంచి ప్రశాంతి నిలయమునకు చేరిన పిదప నిలయమందు స్థిర నివాసమేర్పరచుకున్న భక్తులనుద్దేశించి స్వామి ఈ అవతారోద్దేశములలో భక్తరక్షణము కూడా ఒక భాగము. మీరందరూ నిజమగు భక్తులగుటకు దృఢ ప్రయత్నము చేయాలి. మీకు నేర్పరిచిన కఠిన సాధనములను చక్కగా అనుష్ఠించండి. మీ మనస్సులను సంపూర్ణముగా నాకప్పగించండి. నేను మిమ్ముల దుఃఖ సాగరము నుంచి ఉద్ధరించి మోక్షమునొసగెదను. మిమ్ములనే కాక విశ్వములోని నన్ను శరణుజొచ్చిన వారందరినీ బంధ విముక్తులను చేసెదను అని స్వామి ప్రతిజ్ఞ చేశారు. తరువాత కొద్ది దినములకు 30 మంది బాలురకు ఉపనయనములు చేశారు. ఆ బాలురలో 16 మందికి బాల్యమున చెవులు కుట్టించియుండలేదు. హస్తచాలనము చేత కుట్టుపోగులను సృష్టించి వారందరికీ స్వయముగా కర్ణవేద మహోత్సవమును చేశారు స్వామి. ఈ ఉపనయనములు శివరాత్రికి ముందుగానే జరిగాయి. శివరాత్రి పర్వదినాన లింగోద్భవ సమయమున 1940వ సంవత్సరము నుంచి శివలింగములను సృష్టించునట్లే ఈ ఏడు కూడా హేమలింగమును స్ఫటికలింగమును స్వామి సృష్టించి వ్యక్తిత్వము ఆత్మజ్ఞానమునందు లీనమైపోగా జీవ బ్రహ్మైక్యము కలుగునను సత్యమును సూచించునట్లే లింగోద్భవము వలన గ్రహింపుడు. అఖండ సచ్చిదానంద బ్రహ్మమునకు ప్రతీకమైన లింగమునందే మనోకల్పిత ప్రపంచమంతయూ లీనమైపోవునని గ్రహింపుడు అని భక్తులకు స్పష్టపరిచారు స్వామి. శివరాత్రి అనంతరము రాజమహేంద్రవరములో జరుపబడు ఆధ్యాత్మిక సభలకు అధ్యక్షత వహించుటకై స్వామి వెళ్లారు. శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా స్వామి రాజమహేంద్రవరములోనే ఉన్నారు. ఆ పిమ్మట శ్రీ శంకర భగవత్పాదుల జన్మదినోత్సవ సందర్భంగా స్వామి ఇలా చెప్పారు. ఈ అద్వైత సిద్ధాంతమే ఆధునిక విజ్ఞానవేత్తల పరిశోధనలకు అనుగుణముగా ఉండుటచేత వీరు అద్వైతమును అంగీకరింతురు. సర్వకాల సర్వదేశములందునూ ఈ ఏకైక సత్యమే అనుభూతికి వచ్చునట్టిది. ఈ విశ్వమునందు దోచు వైవిధ్యము అజ్ఞానము వలన కలిగినది మాత్రమే అని, ఉండునది అంతయూ ఏకైక సత్యమే అని, సర్వం ఖల్విదం బ్రహ్మ, నీకు జ్ఞానోదయమైనంతనే నీవు బ్రహ్మవగుచున్నావు, శోక మోహ భయములుండవు, సంసారము నుండి విముక్తి కలుగును అని స్వామి ఉపదేశించారు. తరువాత శ్రీశైల యాత్రా సందర్భములో అందరి కృష్ణానదికి నిర్మించు ఆనకట్టను సందర్శించు సందర్భమున అచ్చట పనిచేయు వేలాది మంది రాతి పనివారిని యాంత్రిక ప్రవీణులుగా ఉద్దేశించి అశ్రద్ధతో ఈ కార్యమున మెలగవద్దు, పెక్కు శతాబ్దములు కోట్ల మంది ప్రజలకు ఆహారమును సౌఖ్యమును ఈ నిర్మాణమిస్తుంది, అందువలన ఈ పనిని పవిత్ర కర్మముగా భావించి శ్రద్ధతో పనిచేయుడు. ఈ నది యొక్క ప్రవాహమునడ్డగించు సామర్థ్యము గల మీకు మీ మనస్సులను అరికట్టుకొను సామర్థ్యముండునని తలంచెదను. మీ సుఖశాంతులకు భంగము కలిగించు దుష్ట ప్రవృత్తులను అరికట్టుకొనుడు. మీ తలంపులను మంచిదారులలో ప్రవేశింపచేయుడు. ప్రతిదినము కొద్దిసేపు దైవచింతనతో దైవ సన్నిధిలో గడపండి. భగవంతుడు మీ ఇంటా వెంట జంటా ఉన్నాడని విశ్వసించండి అని స్వామి వారిని ఆశీర్వదించారు. ఆ పిమ్మట మైసూరుకు నీలగిరికి వెళ్లి అచ్చటనుంచి తిరునల్వేలి, ముక్కుదల్, మథుర, కొడైకెనాల్ మొదలగు ప్రదేశముల గుండా గురుపూర్ణిమా మహోత్సవమునకు ప్రశాంతి నిలయానికి చేరారు స్వామి.

1963 సంవత్సరం. ఆనాడు ప్రశాంతి నిలయ ప్రార్థనా మందిరములో ఒక అద్భుతం జరిగింది. జూన్ 28వ తేదీ సాయంకాలం శ్రీ కస్తూరి గారితో ఇటుపై వారం రోజులు తనెవ్వరికీ సందర్శనము ఇవ్వననియు ఈ విషయమును భక్తులందరికీ తెలుపుమని స్వామి సెలవిచ్చారు. బాబా అట్లు చెప్పుటకు కారణమేమిటో అర్థం కాలేదు. జూన్ 29వ తేదీ శనివారం ఉదయం 6:30 గంటలకు స్వామి హఠాత్తుగా కింద పడిపోయారు. ఆ సమయమున శ్రీ కస్తూరిగారు పక్కనే ఉన్నారు. ఎడమ కాలు, ఎడమ చేయి మొదలగు ఎడమ భాగమంతయూ స్వాధీనము తప్పి కొయ్యబారిపోయింది. బహుశా ఏ గొప్ప భక్తునికో తటస్థించవలసిన ప్రాణాంతకమైన పక్షవాతమును స్వామి అవ్యాజానుగ్రహంతో భక్తుని రక్షించుటకై ఈ వ్యాధిని తానే అనుభవింప ఆకర్షించుకున్నారేమో అని శ్రీ రాజారెడ్డిగారు, కస్తూరిగారు ఇరువురును స్వామి పక్కనే గమనిస్తూ నుంచున్నారు. భక్త సంరక్షణ కావించి తిరిగి ఆ శరీరములోనికి ప్రవేశించిన పిమ్మట స్వామిని విషయము అడిగి తెలుసుకునవచ్చునని భావించారు. కాని కొద్దిసేపు గడిచిన కొద్దీ స్వామి దేహమునందు వేరొక మార్పులు కనపడుచొచ్చును. ముఖము ముడుచుకుపోయెను, నరములు లాగుకొనినట్లుండెను, నోటి ఎడమ భాగమున నాలుకయు ఎడమ కన్నును వికృతమయ్యెను. ఈ మార్పులను గమనించినంతనే ఇందుకే కాబోలు స్వామి ఒక వారము దర్శనముండదని చెప్పుటకు కారణము అని కస్తూరిగారు రాజారెడ్డిగారితో చెప్పారు. మరికొంతసేపటికి శ్రీ కస్తూరిగారు, రాజారెడ్డిగారుల హృదయంలో ఏవో భయాందోళనలు పొడసూపనారంభించాయి. క్షణములో నిలయమంతటా భయాందోళనలతోనూ విచారముతోనూ కూడిన వాతావరణము పూర్తిగా కమ్ముకుంది. నిలయమందలి డాక్టర్ కృష్ణమూర్తిగారు స్వామిని పరీక్షించి కోమా అయుండవచ్చునని, ఆ లక్షణములు కనబడుచున్నవని చెప్పారు. స్వామి దవడలు బిగుసుకుపోయున్నాయి, నాడి కొంతవరకు ఉంది. డాక్టరు మందుల కంటే తన దగ్గరుండు హస్త విభూతి ప్రసాదమే ఈ సమయమున ప్రయోజనకరముగా ఉండునని చెప్పారు. కాని తనను తానే రోగము నుండి విముక్తుని కావించుకొనవలసినదని స్వామిని ప్రార్థించుట తప్ప వేరే గత్యంతరము లేదు. ఇది వ్యాధి లక్షణమే అని నిశ్చయించుకుని ఒక భక్తుడు బెంగుళూరులో మైసూరు రాష్ట్ర వైద్యశాఖ బెంగుళూరుకి వెళ్లి మైసూరు రాష్ట్ర వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గారైన డాక్టర్ ప్రసన్న నరసింహారావు గారిని రాత్రి చాలా ప్రొద్దుపోయిన పిమ్మట తీసుకుని వచ్చారు. ఆ డాక్టరు బాబాను పరీక్షించి తెలిపిన విషయములు. ఆ డాక్టరు గారు వచ్చేసరికి నిశ్చేతనముగా బోరగిలా పడుకుని ఉండు స్వామి దేహమును ఆయన చూసి కోమాలో ఉండు రోగి దేహము వలె స్వామి దేహముండుట గమనించారు. అప్పుడప్పుడు గురక వచ్చుచున్నది. దేహమందలి ఎడమ భాగమంతయు స్వాధీనము లేక బిగుసుకుపోయింది. కుడి భాగములో అర్ధముఖము పైన అప్పుడప్పుడు కదలికలు కనబడుచున్నాయి. ఇటువంటి అన్ని లక్షణములను పరిశీలించి మెదడునందలి కుడిభాగము మాత్రమే పనిచేయుచున్నదని, బహుశా ట్యూబర్క్యులర్ మెనింజైటిస్గా భావించి చికిత్స ప్రారంభింపబోవునంతలో స్వామి చికిత్స వద్దనే సంజ్ఞలు స్వామి తెలిపారు. దిగ్భ్రాంతుడై ఆ డాక్టరు దైవేచ్ఛకు వదిలి చికిత్సను మానుకుని అవతార సమాప్తి లక్షణమేమోనని నిరాశతో బెంగుళూరు చేరారు. అప్పుడప్పుడు స్మృతి ఉన్నట్లు గుర్తులు కనపడుచుండను, మొత్తం మీద స్వామికి దేహస్మారకము లేని స్థితిలోనే ఉన్నారు. దేహములో చెమటలు పట్టుచున్నాయి. చెంచాతో నీరు మాత్రము అప్పుడప్పుడు బలవంతముగా బిగుసుకునిపోయిన ఉండిన నోట్లో పోయబడుచున్నది. స్వామి పరిస్థితిని తెలుసుకున్న నిలయమందలి భక్తులు దిక్కుతోచక దుఃఖించుచున్నారు. 3వ రోజు సోమవారం బాబా నిలయమందలి ముఖ్య భక్తులను దగ్గరికి రమ్మని సౌజ్ఞ చేసి తమ తమ ధర్మములందు అప్రమత్తులై ఉండమని సూచన చేశారు. అందువలన భక్తులందరికీ హృదయ విదారకమగు బాధ కలిగింది. ఇతర భక్తులందరికీ భయము కలిగేలా నడుచుకోవద్దని ముఖ్య భక్తులకు సూచించారు స్వామి. విభూతి ప్రసాదము భక్తులకిచ్చి అందరినీ తమ తమ ఊళ్లకు వెళ్లి తిరిగి రమ్మని మృదువుగా చెప్పవలసిందని ముఖ్యులకు సూచన చేశారు.
ఏదైనా మందును చెంచాతో నోటి దగ్గరికి తెచ్చినప్పుడు స్వామి కోపముతో త్రోసిపుచ్చుచూ మందులు వలదని సూచించుచున్నారు. పక్షవాత లక్షణములు కావని నిర్ణయమైన వెంటనే భక్తుల హృదయములో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు రేకెత్తాయి. ఎవ్వరైనా దుర్మార్గులు తంత్రము ప్రయోగించి ఉందురేమో అని భావించారు. సమాధి స్థితి అని మరికొందరు భావించారు. మౌనమును నైష్కర్యమును వహించనేమో అని ఇంకొందరు తలంచారు. పుట్టపర్తిలోని జనులిట్టి స్థితిని ఉరవకొండయందున్నప్పుడు శరీరమును విడిచి స్వామి వెల్లుటలో పోల్చుకున్నారు. మంగళవారము మొదలు స్వామికి స్మృతి కలుగుచుండు చిహ్నములు వెంట వెంట కనిపించాయి. మరునాడు బుధవారము నుండి కొంత బాధ తగ్గుతుందని బాబా సూచించారు. సెలవు మీద స్వగ్రామమునకు పోయిన నిలయ వైద్యాధికారి డాక్టర్ సీతారామయ్య గారు టెలిగ్రామునివ్వగా హుటాహుటిన బయలుదేరి మంగళవారం సాయంత్రంకు ప్రశాంతి నిలయానికి చేరారు. మంగళవారం రాత్రి అంతయు ఎక్కువ బాధ మూలుగులు ఉన్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు అలసిన దేహమందలి ప్రాణశక్తి కృంగిపోవుచున్నట్లు కనపడ్డారు స్వామి. తల్లిదండ్రులు దుఃఖింపనారంభించారు. అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు భోరున ఏడవసాగారు. బాబా దివ్యశక్తి యందు దృఢనమ్మకముండినను ముఖ్య భక్తులు కూడా నివ్వెరపోయి చిన్న బిడ్డల వలె దుఃఖింపసాగారు. అనంతపూరు బెంగళూరు నుంచి డాక్టర్ను పిలవదలిచారు. కాని అది ధర్మమగున? అది అవసరమే కదా. ఎట్టి డాక్టర్ మాత్రం ఏమి చేయగలడు? దిక్కుతోచక కృంగిపోవు హృదయాలతోనూ ధారాపాతముగా వెడలు కన్నీళ్లతోనూ ముఖ్య భక్తులు క్షణమొక యుగముగా గడిపారు. హఠాత్తుగా బాబాకు స్పృహ వచ్చనను వార్త నిలయమంతా పాకింది. స్వామికి వెక్కిళ్లు గురక తగ్గుముఖం పట్టాయి. మరికొంతసేపటికి భయంకరమైన మార్పు కలిగింది. శ్వాస తగ్గిపోతోంది. దేహము పొరలుతోంది. చేతులు కాళ్లు చల్లబడిపోతున్నాయి. తమను ఓదార్చువారింకెవ్వరనూ లేరని భక్తులు దుఃఖించుచూ స్వామిని ప్రార్థించుచున్నారు. చేతులు నెత్తిన పెట్టుకుని దిక్కుతోచక డాక్టర్లు ఎచ్చటివారచ్చట స్తంభించిపోయారు. 4 గంటలు ఇలా గడిచిన పిమ్మట స్వామి నేత్రములను విప్పి చూశారు. నలువైపులా చూసి నవ్వారు. ముఖ్య భక్తులను దగ్గరికి పిలిచి జరిగిన సంగతి కొన్ని గుర్తులతో సూచనలతో తెలిపారు. బాబా భావమును గ్రహించారు. నీలతోయత మధ్యస్థ విద్యుల్లేఖేన భాస్వర అను వేదమంత్రమును ఒక భక్తుడు చదవగా స్వామి తన అంగీకారమును తెలుపుచున్నట్లు తలను ఊపారు. స్వామి భావము అంతరాత్మగా నుండు తాను ప్రకృతి వికారముల కంటే దూరముగా హృదయకమలమున జ్యోతి రూపముతో నిశ్చలముగా నుండి దేహమునందలి సర్వభాగములయందు కలుగు మార్పులను గమనించుచుంటినని బాధలును మార్పులును దేహమునకు కలిగను కాని తాను నిర్వికారుడనై ఉంటినని సూచించారు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ముఖ్య భక్తులను దగ్గరగా పడుకొనమని స్వామి సూచించారు. కారణమెవ్వరికీ తెలియలేదు. ఆ రాత్రి వారికి మిక్కిలి భయముగా తోచింది. స్వామికి గుండె నొప్పి వచ్చింది. ఆ బాధ వలన స్వామి పెద్ద పెద్దగా మూలుగుతూ ఉన్నారు. తన బాధను తానే నివారించుకోవలసినదిగా బాబాను భక్తులు ప్రార్థిస్తూ ఏ క్షణమున ఎట్టి దుస్సంఘటన కలుగునో అని భక్తులు పిడికిట ప్రాణములను పెట్టుకుని చూచుచున్నారు. తెల్లవారవచ్చెను. గాఢాంధకారము పోయి వెలుగు వచ్చినట్లు సూర్యోదయమైనంతనే భక్తులకు ధైర్యము వచ్చెను. జబ్బు ప్రారంభమైన దినము నుండి 6వ రోజది, గురువారము. 6 రోజులకు వ్యాధి తగ్గిపోవునని స్వామి సూచించి ఉన్నారు కదా, అట్లే గుండె నొప్పి మొదలగు బాధలు గురువారము నాటికి తగ్గాయి. వెంటనే స్వామి శ్రీ కస్తూరి గారితో తనని చూచుటకై భక్తులను రానివ్వమని చెప్పగా గురు శుక్రవారములు విశ్రాంతి తీసుకుని శనివారము గురుపూర్ణిమ నాటికి భక్తులందరికీ దర్శనమొసగిన బావుంటుంది అని మనవి చేసుకున్నారు. అట్లే అని స్వామి భక్తులకు ఈ విషయము ప్రకటింపుడు అని స్వామి సూచించారు. ఉదయము 9 గంటలకు భజనానంతరము గురుపూర్ణిమ నాడు స్వామి దర్శనమిచ్చెదరని కస్తూరిగారు ప్రకటించారు. మరియు స్వామి ఆజ్ఞ ప్రకారము వారి వ్యాధి లక్షణములను బాధలను వివరముగా భక్తులకు కస్తూరిగారు తెలిపారు. గురువారము శుక్రవారము గడిచింది.
అప్పటికింకను దేహమందలి మార్పులు పూర్తిగా చక్కబడనందున ముఖ్య భక్తులు విశ్రాంతి తీసుకొనమని, దర్శనమునకు మరికొంతకాలము వ్యవధి ఇచ్చిన బాగుంటుందని మనవి చేసుకున్నారు. కాని స్వామి అంగీకరించలేదు. చుట్టుపక్కల గ్రామముల నుండి కూడా స్వామిని దర్శించుకోవడానికి ప్రజలు వచ్చారు. మిద్దెపై నుండి జాగరూకతతో భక్తులు స్వామిని చేతులపై భద్రంగా కిందకు తీసుకుని వచ్చారు. మెత్తని దిండ్లు గల వెండి కుర్చీపై స్వామిని అధిష్ఠింపచేశారు. స్వాధీనములో లేని ఎడమ చేతిని ఎత్తి రాజారెడ్డిగారి దిండుపై పెట్టుట చూసి ప్రజలు ఎంతో బాధపడ్డారు. శ్రీ కస్తూరిగారిని సమీపముగా రమ్మని స్వామి ఆదేశించి సమావేశమయ్యున్న 5,000 మంది భక్తులకు కస్తూరిగారి ద్వారా ఇట్లు చెప్పించారు. దుఃఖింపవద్దు, ఇది నాకు బాధ కాదు, స్వయముగా నేను గ్రహించిన బాధయే. నేనెన్నటికీ జబ్బుపడను, నిరుత్సాహము నందకండి. మీరు ధైర్యమును కోల్పోయినా నా మనస్సునికి కష్టం కలుగుతుంది. ఇంకనూ కొంతసేపు కస్తూరిగారిని మాట్లాడించి పిమ్మట స్వామి స్వయముగా చెప్పుటకు ప్రయత్నించారు. కాని భక్తులు స్వామికి శ్రమ అగునని భావించారు. అప్పుడు కస్తూరిగారు రాబో అమావాస్య లోపల స్వామి సంపూర్ణ ఆరోగ్యముతో అమావాస్యను పూర్ణిమగా చేసి భక్తులకు ఆనంద సందర్శనమునొసగునట్లు స్వామిని ప్రార్థింపుడని సభవారికి హెచ్చరించారు. స్వామి మైకును దగ్గరికి తెప్పించుకుని వినిపిస్తున్నదా అని మైక్ ద్వారా అడిగారు. ఆ మాట అస్పష్టముగా ఉంది. భక్తులు విలపించారు. నిజముగా బాబా మిక్కిలి అలసినట్లు కనపడుతున్నారు. త్రాగుటకు నీళ్లు తెమ్మని సౌజ్ఞ చేశారు. కృష్ణప్పగారు వెండి లోటాతో నీరు తీసుకొచ్చారు. రాజారెడ్డిగారు లోటాను బాబా పెదవుల దగ్గర ఉంచగా కుడిచేతితో లోటాను పట్టుకొనుచూ వేళ్లను నీట ముంచి ఆ నీటి చుక్కలను ఎడమ చేతిపైన ఎడమ కాలిపైన చల్లుకుని కుడిచేతితో ఎడమ చేతుని రుద్దుకుని తరువాత 2 చేతులతోనూ ఎడమ కాలిని రుద్దుకున్నారు. స్వామి లేచి నిలబడ్డారు. దిండు నేలపై పడిపోయింది. మామూలు దివ్యకంఠముతో దివ్యాత్మస్వరూపులారా అనుచూ గురుపూర్ణిమా సందేశమును వినిపింపనారంభించారు. భక్తులు వారి కండ్లను వారి చెవులను నమ్మలేకపోయారు. పరమానందముతో జయ జయ ధ్వానాలు కావించి ఎగరుచూ మైమరిచిపోయారు. ఆహా, ఎంతటి పరమాద్భుతము! పాతాళము నుంచి స్వర్గమునకు చేరినట్టు ముఖ్య భక్తులు భావించారు. క్షణములో వైద్యులకు వైద్యుడగు బాబా తనను తాను బాగుచేసుకునుట పరమాశ్చర్యకరమనియు లోకశాస్త్రాతీతమనియు డాక్టర్ భానుగారు ప్రకటించారు.

也分了手啊，人也得了难。Thank you.

రేపు స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఇది 75వ నామం కదా. ఈ సుజ్ఞానాన్ని ఎవరు అందించగలరు? ఏ ప్రశ్నకైనా సరి అయిన సమాధానం ఎవరు చెప్పగలరు? భౌతిక శాస్త్రంలో ఏదన్నా ప్రశ్న వస్తే భౌతిక శాస్త్రం పూర్తిగా ఆకళింపుంచుకున్న మనిషి చెప్పగలడు. రసాయన శాస్త్రంలో సందేహం వస్తే ఆ సబ్జెక్టు, ఆ పద్ధతి, ఆ సైన్స్ పూర్తిగా తెలిసిన వాడే మనకు చెప్పగలడు. అంచేత సుజ్ఞానాన్ని అందించగలిగేటటువంటి నా స్వామి జ్ఞానస్వరూపుడు అయి ఉండాలి. అందుచేత ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపాయ నమః. ఇదేంటంటే మహావిచిత్రం. శ్రీవారు ఎన్నో ఉపన్యాసాలలో ఎన్నోసార్లు మామూలుగా మనతో మాట్లాడుతున్న టైంలో కూడా, అలాంటి కాలంలో కూడా, అలాంటి క్షణంలో కూడా నేను జ్ఞానస్వరూపుణ్ణి స్మా అని నిరూపిస్తూనే ఉంటారు. మన అదృష్టం బాగుంటే మనకు అది తడుతుంది, లేకపోతే తట్టదు. ఒక ఉదాహరణ చూడండి. ఒకనొక సమయంలో స్వామివారు రామాయణం మీద మాట్లాడుతుంటే, ఆ రోజుల్లో స్వామివారికి చాలా దగ్గరగా ఉండే ఒక మహాశాస్త్రవేత్త అన్నట, స్వామి అంతా బాగుంది రామాయణంలో, కానీ అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తి ఒక బట్టలుతికే మనిషి సీతమ్మవారి గురించి ఏదో అన్నాడని చెప్పి ఆవిడ్ని పంపించడం ఏమన్నా బాగుందా? ఇది ధర్మమా స్వామి అని అడిగితే జ్ఞానస్వరూపుడైన స్వామి ఏం చెప్పారు? రామౌ విగ్రహ ధర్మ. శ్రీరామచంద్రమూర్తి ఏం చేస్తాడో అదే ధర్మం. ఈ మాట ఎవరు చెప్పగలరు? అన్ని అవతారాలకి ఆది అయి అంత జ్ఞానాన్ని అరచేతిలో పెట్టుకున్న ఒక్క స్వామే చెప్పగలరు. అంచేత శ్రీవారు జ్ఞానస్వరూపులు. ఆ జ్ఞానస్వరూపులుగా నేను శ్రీవారికి నమస్కరించుకుంటున్నాను. అయితే చిన్న సందేహం, స్వామి ఇప్పుడున్న అవతారంలో జ్ఞానబోధ చేసేటటువంటి స్వామివేనా, లేకపోతే అనాది నుంచి ఉన్న వస్తువ? ఆ తర్వాత నామంలో ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఈ నామాలన్నీ కూడా ఒక పుష్పాలతో చూసినటువంటి గుచ్చంలా కనపడుతుందండి. మొట్టమొదట భక్తి జ్ఞానాలు నాలో రేకట్టేటటువంటి స్వామి, నాకు భక్తి జ్ఞానం నాలోంచి ఆవిర్భవించేటట్టు చేసేటటువంటి స్వామి, నాకు మంచి మార్గాన్ని, సరి అయిన సమాధానాన్ని, ఏ ప్రశ్నకైనా సరి అయిన సమాధానాన్ని చెప్పేటటువంటి సుజ్ఞాన మార్గదర్శకుడైన స్వామి. సుజ్ఞానం చెప్పాలంటే, సుజ్ఞాన మార్గం చూపెట్టాలంటే జ్ఞానస్వరూపుడు అవ్వాలి కనుక జ్ఞానస్వరూపుడైన స్వామి. ఇవంతే కాదు, అలనాడు గీత బోధించిన కృష్ణ పరమాత్మ కూడా నువ్వే స్వామి. అందుకే గీతావాహినిలో శ్రీవారు ఎవరికీ తెలియని ఎన్నో విషయాలు కూడా చెప్తూ వస్తూ ఉంటారు. మనం గుర్తు చేసుకుందుకి ఈ శరీరంలో ఉన్న, ఈ పేరు పెట్టుకున్న శ్రీ సత్యసాయి బాబా వారు ఎవరో కాదు, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అనుకుందుకి ఈ నామం దోహదం చేస్తుంది. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. తర్వాత ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమః. జ్ఞాన సిద్ధి ప్రసాదించేటటువంటి స్వామి అంటే, పండితులు, శాస్త్రవేత్తలు, ఆధ్యాత్మిక శాస్త్రంలో పండిపోయి ఆరితేరిన వాళ్ళు అందరినీ
సవినయంగా క్షమించమని కోరుతూ ఈ జ్ఞానసిద్ధిదాయ నమః అనేటటువంటి నామంలో ఈ క్షణాన శ్రీవారు నాకు తట్టింపించిందేమో చెప్పుకుంటాను. జ్ఞానానికి ఆఖరు వైరాగ్యం. భక్తి, జ్ఞానము, వైరాగ్యము, ఆ జ్ఞానం పరాకాష్ట చెందడమే వైరాగ్యం. అది ప్రసాదించేది కూడా స్వామి. ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అన్నమయ్య ఆఖరి క్షణంలో సినిమాని పురస్కరించి చెప్తున్నాను, ఆఖరి క్షణంలో శ్రీమన్నారాయణమూర్తి వెంకటేశ్వర స్వామి, నువ్వింత వేగం వెళ్ళక్కర్లేదు అన్నమయ్య, 97-98 అని ఎందుకు బాధపడతావు, నేను ఇంకా ఉంచుతాను అంటే చెప్తాడు, వద్దు నాయన వద్దు, నన్ను ఇంక ఉంచక్కర్లేదు, నా పని అయిపోయింది, ఇదిగో రాయమన్నవన్నీ రాసేశాను, తీసుకుని నన్ను విడిపించు, నీ దగ్గర తెచ్చుకో, నీలో చేర్చుకో, నన్ను మళ్ళా మాయలో పెట్టుకో అంటాడు కదా. అది ఎప్పుడనగలిగాడు? ప్రపంచమంతా చూసి రాయవలసినటువంటి ఎన్నో వేల వేల వేల వేల కీర్తనలు రాసి సంకీర్తనాచార్యుడని పేరు తెచ్చుకుని బ్రహ్మాండమైన పండు వయసు వరకు ఉండి ఇవన్నీ చేసిన తర్వాత భగవంతుడే నిన్ను ఉంచుతాను అన్నా, వద్దు స్వామి నీలో చేర్చుకో అన్న జ్ఞానసిద్ధి, అది జ్ఞాన పరాకాష్ఠ, అది జ్ఞానసిద్ధి. జ్ఞానంలోంచి సిద్ధి పొందాడు. ఆ జ్ఞానసిద్ధి అంటే ఇంకేమీ వద్దు స్వామి, నీ లోపల నన్ను చేర్చుకో అన్నది కూడా నాకు చేత కాదు స్వామి, నువ్వు చెప్తే గాని అని ఈ నామం తాలూకా అంతరార్థం. భక్తి జ్ఞానాలిచ్చిన స్వామి ఆ జ్ఞానసిద్ధి కూడా ప్రసాదించగలిగిన శక్తి ఉన్న నా స్వామి నీకు నమస్కారం అని ఈ నామంలో ఉంది. స్వామి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తారు, భక్తిస్తారు, జ్ఞానమిస్తారు, జ్ఞానసిద్ధి చూపెడతారు. ఈ మాటలన్నీ అనుకుంటుంటే మనకి ఏవన్నా ఆలోచన రావచ్చు, ఏదో పెద్ద విపరీతమైన గడ్డం పెట్టుకుని ఓ మహామునిలాగో వెనకాల జటాజుటాలు పెట్టుకుని, లేకపోతే ఏదో ఒక తలపాగా చుట్టుకునే ఏవేవో రావచ్చు మనసులోకి ఆలోచనలు. ఇవన్నీ చేయగలిగిన స్వామికి తనలో ఉండే అందం, ఆ కొట్టచ్చే అందం, అందరినీ ఆకర్షించే అందం, అది మాత్రం ఉంది స్మా. ఎప్పుడు చాలా మంది మనకి పాఠాలు చెప్పేటప్పుడు చెప్తారండి, బ్యూటీ అండ్ బ్రెయిన్ డజంట్ గో టుగెదర్ అంటారు. ఎవరైతే ముగ్ధ మనోహర సౌందర్యాన్ని వెదజల్లుతున్నారో వాళ్ళకి చదువు, సంధ్య, జ్ఞానం అది ఉండకపోవచ్చు అన్నట్టుగా మనకి చెప్తారు. అలాంటి సందేహాల్లో పడకండి. ఇటు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇవ్వగలిగిన నా స్వామి మహాసుందరమూర్తి. ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః. చూడండి, మనని మొట్టమొదటిగా తన దగ్గరికి తీసుకెళ్లడానికి పనికొచ్చిన ఆ సౌందర్యం ఉందే, అది మనెప్పుడు ఆకర్షణలో పెట్టి ఎంత బాగా ఉంచుతుందో చూడండి. దర్శనంలో నేను గత 37 సంవత్సరాలుగా శ్రీవారి దర్శనానికి వెళ్తున్నాను. నాకు ఒక ఆశ్చర్యమైనటువంటి సంఘటన ఎప్పుడూ కనపడుతుందండి. అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడే 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న మహనీయుడు దర్శనమైపోయి హారతయిపోయి స్వామి వెళ్ళిపోతూ ఉంటే మెడలు ఇరుకు పడతాయని భయపడకుండా ఎత్తి మరీ కాళ్ల మీద బొటకని వేల మీద నిలబడి మరీ మరొక్కసారి చూసుకుంటారెందుకు? చూడండి,
రోజు పొద్దున దర్శనం చేసుకుంటున్నాడు, రోజు సాయంత్రం దర్శనం చేసుకుంటున్నాడు, అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ భక్తుడు రేపు మళ్ళా స్వామి వస్తారని తెలిసి కూడా హారతైపోయి మెల్లిగా వెళ్ళిపోతున్న స్వామిని కాళ్ళు మీదకెత్తుకుని, మెడని మీదకెత్తుకుని ఎక్కడ కనిపించకుండా పోతారు అని ఇంకా చూసుకుంటారు ఎందుకు? నిజమైన జనాకర్షణీయమైన సౌందర్యం నా స్వామిది. స్వామి కదలి వచ్చిన, నడిచి వచ్చిన, నడయాడి వచ్చిన, కుర్చీలో వచ్చిన, కారులో వచ్చిన, ఆ ముఖపద్మం ఉందే అది ఎప్పుడూ సౌందర్యాన్ని వెదజల్లుతూనే ఉంది స్వామి. ఆ మధురమైన సౌందర్యం ఈ జ్ఞాన వైరాగ్యాలు బోధించేటటువంటి ఆ మహాపురుషుడికి ఇది కూడా ఉంది. ఆ సౌందర్యమే నన్ను ముందు నీ దగ్గరికి తీసుకొచ్చింది, ఆ సౌందర్యమే మళ్లీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. ఆ సౌందర్యం వల్లనే నాకు నా స్వామికి బ్రహ్మాండమైన ఆకర్షణ ఉంది, తన్ను వదిలి నేనుండలేను. ఇంత ఉండలేని తనను నాలో పెట్టింది కనుక ఆ తర్వాత వారు చెప్పిన జ్ఞానము, వారు ప్రజ్వలింపచేసినటువంటి భక్తి అవి అలా వస్తూనే ఉంటాయి. ఆ ఆకర్షణ చాలా ముఖ్యం. ఆ ఆకర్షణే స్వామి, స్వామే ఆకర్షణ. ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమః. ఇది మామూలుగా ఎవరన్నా సరదాకి చాలా పుణ్యం చేసుకున్న పురుషుడు నా స్వామను, ఎంతో పుణ్యం చేస్తూ ఉన్నటువంటి స్వామి అను అనుకోవచ్చు. అలా కాదు, పుణ్యపురుషుడు అంటే పురుషులందరిలోనూ పుణ్యంగా పాపచింతన అన్నది లేకుండా ఏం చేసినా ప్రజాబాహుళ్యం తాలూకా మంచి కోసమే చేసేటటువంటి పురుషుడుగా అవతారం వేసుకున్నటువంటి నా స్వామికి నమస్కారం. మామూలుగా మనం అందరం అనుకుంటుంటాం, ఎంతో పుణ్యం చేసుకున్నాను, స్వామి దగ్గరికి వెళ్ళగలిగాను, ఎంతో పుణ్యం చేసుకున్నాను, నా భార్యా బిడ్డలతో హాయిగా ఉన్నాను అనుకుంటాం కదా. అది కాదు స్వామిలో ఉన్న గొప్పతనం. అందరి చేత పుణ్యాన్ని చేయించి మంచి చేయించగలిగేటటువంటి ఆలోచనలు కల్పించి ఆ శక్తినిచ్చి ప్రజాబాహుళ్యానికి సేవ చేయించగలిగేటటువంటి పురుషుడు స్వామి. పురుషులందరిలోకి పుణ్యం చేసేటటువంటి వాడు అని కాదు దీని అర్థం. పుణ్యపురుషుడు అందరిలోనూ ఉండి అందరి చేత పుణ్యాన్నే చేయించేటటువంటి వారు శ్రీవారు. మంచి ఆలోచన, మంచి పని, ఈ రెండు ఒకదాంతో ఒకటి కూడి ఉంటాయి. అంతరాంతరాల్లో నిలిచి మంచి ఆలోచన చెప్పించేది స్వామి, అంతరాంతరాల్లో నిలిచి మంచి చేయించేది స్వామి. శ్రోతలు నా మీద ఆగ్రహం తెచ్చుకోకపోతే నేను మనవి చేసుకుంటున్నాను, వారు ఏది చెయ్యమంటే అదే పుణ్యము, వారు ఏది చెయ్యవద్దు అంటే అది పాపము. పాప పుణ్యాలు, అయ్యో ఎంత పాపం చేశాను, అయ్యో ఎంత పుణ్యం చేశాను అని బాధపడకుండా, వాటిని మనని దహించేటట్టు చేయకుండా, స్వామి చెప్పారు చేస్తున్నాను, ఆ బంధం స్వామితో పెట్టుకుంటే మనందరి చేత ఏది చేయాలో చెప్పి అది చేయించి ప్రజలకి సేవలు అందించి సన్మార్గంలో మనం నడిపించి ఆ మార్గాన్ని వదలకుండా కాపాడి ఈ వృత్తమంతా కూడా శ్రీవారిలో ఉండేటువంటి బ్రహ్మాండమైన శక్తి, ఆ శక్తి పుణ్యపురుషుడి దగ్గర ఉంటుంది. పుణ్యం చేశాను అని బాధపడకుండా
వాటిని మనని దహించేటట్టు చేయకుండా. స్వామి చెప్పారు చేస్తున్నాను. ఆ బంధం స్వామితో పెట్టుకుంటే

మనం శ్రీవారి దగ్గర దర్శనంలో కూర్చున్నప్పుడు వారు ఏ మంత్రం వేస్తారో తెలీదు, ఎందుకో తెలీదు, అందరిలోనూ ఆలోచన అన్నది రాదు. వారిని చూసుకోవడం, వారికి నమస్కారం పెట్టుకోవడం ఎంతో ఆనందం. ఆ ఆనందంలో వారి అందాన్ని చూస్తూ విపరీతమైనటువంటి ఒక మహా ఆవేశంతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తూ ఒక్కోసారి కళ్ళంటి నీళ్లు రాగా ఆ తన్మయత్వంలో ఆలోచన అనేది మనకి రాకుండా ఉంటే ఆ తన్మయత్వం తెప్పించిన స్వామి, ఏ ఆలోచన రావాలో ఆ ఆలోచన చుట్టూ చేయగల స్వామి మన చేత మంచి పనులు చేయిస్తారు. ఎంచేత చేస్తారు? పుణ్యపురుషుడు కనుక. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఇది 81వ నామం. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. కొంచెం కొంటిగా హాస్యాస్పదంగా సరదాగా చెప్పుకోవాలంటే దర్శనంలో ఒక్కొక్కసారి యాపిల్ పళ్ళు పంచి పెడతారు, ఒక్కొక్కసారి మామిడి పళ్ళు పంచి పెడతారు. ఈ యాపిల్స్ లో కూడా రకరకాలు పంచి పెడతారు. అంచేత మనందరికీ మామిడి పళ్ళు యాపిల్ పళ్ళు ఇచ్చే స్వామికి నమస్కారం. అలా అని కూడా అనుకోవచ్చు. తప్పు లేదు. అమ్మ ఏం పెట్టినా అమ్మ పెట్టింది అని అనుకోవడంలో తప్పు లేదు. ఆ సాయి జగజ్జనని ఏమిచ్చినా ఇచ్చారు అనుకోవడం తప్పు లేదు. అది ఒకటి. కానీ అసలు ఫలం మనకి ఎలా వస్తుంది? నేను చేసినటువంటి మంచి పనికి వెంటనే ఒక కానుక ఇచ్చేటటువంటి స్వామికి నా నమస్కారం. అది కూడా కాదు, నిజమే. ఎంత చిన్న మంచి పని చేసినా శ్రీవారు కలలోనూ ప్రత్యక్షంగానూ సరి అయినటువంటి ఫలితాన్ని అందిస్తారు. ఈ 81వ నామం రేడియో సాయి శ్రోతలతో పంచుకుని దాంట్లో అంతరార్థం ఆనందించడానికేమో అమెరికాలో ఉన్న మా పెద్దమ్మాయి నిన్నను సాయంత్రం ఫోన్లో చెప్పింది, నాన్న గత 34 ఏళ్లుగా నన్ను స్వామి దగ్గరికి తీసుకెళ్తున్నారు. స్వామి అంటే నాకు పంచప్రాణాలు. స్వామికి నేనంటే అభిమానం, ప్రేమ, అంతా స్వామి చూసుకుంటున్నారు. కానీ నాకెప్పుడూ ఒక కలలో మాత్రం స్వామి దర్శనం ఇవ్వలేదు. ఈ శుక్రవారం నాడు తెల్లవారుజామున బ్రహ్మాండమైన కల వచ్చింది నాన్న. ఆ కల ఏంటంటే శ్రీవారు సింహాసనం మీద కూర్చుని నన్ను చూశాక, స్వామి పాద నమస్కారం కావాలి అని నేను అడిగితే 2 పాదాలు కింద ఉన్నవి ఒక తలగడ మీద ఆ పాదాలు పెట్టుకునేటటువంటి ఆ చిన్న మేజాలా ఉంటుంది, దాని మీద ఉన్న తలగడ మీద 2 పాదాలు పెట్టి తీసుకో అని చెప్పారు నాన్న. నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు, 2 పాదాలు పట్టుకున్నాను అని చెప్పి తన ఉద్యోగంలో అంతకు ముందు రోజు ఒక అమెరికా వనితకి ఏదో బాధ ఉంటే ఆ బాధ తీర్చింది ఈ అమ్మాయి. నేనన్నాను, తల్లి ఎంతో కష్టపడుతున్న ఆ అమెరికా ఆవిడికి నువ్వు చేసావు కదా సాయం, ఆవిడ నీకు ఎంతో రుణపడున్నానని చెప్పింది కదా, అది కూడా స్వామి అందుకున్నాను అని నీకు పాద నమస్కారం ఇచ్చారమ్మా. ఎవరికి సాయం చేసినా, ఎవరికి ఏమాత్రం తోడుపడినా, ఎవరి బాధ ఏమాత్రం నివారించినా స్వామి వెంటనే ఏదో ఒక విధంగా మనకి ఆనందం ఇస్తారు. తల్లి, నువ్వు చేసిన మంచి పనికి నీకు కలలో పాద నమస్కారం ఇచ్చావన్నావు. అది కలలో పాద నమస్కారం కాదు, అది నిజమైన పాద నమస్కారం. ఎందుకంటే 1977లో స్వామి చెప్పారు, చూడు బంగారు, నువ్వు రాత్రి కంటావే అది రాత్రి కళ, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నామే ఇది పగటి కళ, రెండూ కళలే అని చెప్పి ఒక్కసారి అన్నారు, ఇదంతా అనుభవిస్తున్న నువ్వే నిజం అన్నారు స్వామి. మా అమ్మాయికి చెప్పాను, తల్లి మంచి పనులు చేస్తూ ఉండు, మంచి పనులు ఎంత చేస్తే అంత స్వామికి దగ్గర అవుతావు, నీకు నిదర్శనం

పెట్టారు, నీకు కళలో పాద నమస్కారం ఇచ్చారు. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఆ ఫలప్రదాయ నమః అన్నదానికి ఇంతవరకు నేను చెప్పింది మనం చేసే మంచి పనికి స్వామివారు ఆనందించి మనని ఆశీర్వదించి మనకి ఏదో ఆనందమిస్తారు అనే చెప్పాను కదా. దయచేసి శ్రోతలు మన్నించి కొంచెం వెనక్కి వెళ్లి ఆ మంచి తలపు నాలో తెప్పించేది స్వామి, ఆ మంచి పని నా చేత చేయించేది స్వామి, ఈ మంచి పని చేయించుకున్నాక పాద నమస్కారం ఇచ్చేది స్వామి. చూడండి, ఎందరో మహానుభావులు సాయి సేవకు వెళ్లి పుట్టపర్తిలో ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఓర్చి ఆ సేవ అందించినప్పుడు ఒక్కనాడు, ఏ 30 రోజులో కష్టపడి సేవ చేస్తే ఏదో ఒక్కనాడు భక్తుల్ని, సేవ చేసిన వాళ్ళని ఇటుపక్క అటుపక్క కూర్చోబెట్టి మధ్యలోంచి స్వామి వెళుతుంటే పాదాలకి దండం పెట్టుకుంటారు. ఇది చాలా మంది సేవాదళ సభ్యులకు తెలుసు, ఈ అనుభవం తెలుసు. అదే విధంగా ఆ అమెరికాలో పాఠాలు చెప్తున్న ఆ చిన్నారి ఒక అమెరికా వనితకి సాయం చేస్తే శ్రీవారు కళలో పాద నమస్కారం ఇచ్చారు. మంచి చేయించేది, మంచి తలపించేది, ఆ మంచి చేసుకున్నాక జరిగాక ఫలమిచ్చేది అన్నీ స్వామి అని మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ జగన్నాటకం రాసింది స్వామి, ఈ జగన్నాటకాన్ని దర్శకత్వం వహించింది స్వామి, జగన్నాటకంలో పాత్రలన్నీ వేసుకున్నది స్వామి. ఆ జ్ఞానానికి భక్తుడు దగ్గర అవుతున్న కొద్దీ శ్రీవారి తాలూకా అంతరాంతరాల్లో మిళితమైనట్టుగా భావన వచ్చి శ్రీవారికి ఎంతో దగ్గర అయినట్టు భావన వచ్చి ఆనందిస్తారు. 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. మనం చేసిన మంచికి సత్ఫలితాన్ని అందించే స్వామి అని జ్ఞాపకం పెట్టుకుని అంతకు ముందు నామాల్లో మనం తెలుసుకున్నాం కనుక, హృదయంలో ఉంటారని తెలుసుకున్నాం కనుక మన ఆలోచనల్ని, మన పనుల్ని, ఆ పనికిచ్చే ఫలితాన్ని, ఈ మూడింటినీ కూడా స్వామివారే ప్రేరేపించి మనందరికీ ఆనందం పంచుతున్నారు అని మాత్రం మర్చిపోకూడదు. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఇది 81వ నామం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గతించిన కాలం మనది కాదు, రేపు అనేది మన చేతిలో లేదు, వర్తమానంలోనే జీవించాలి అని చెప్పే వచ్చే నిమిషం మీది కాదు అనే చిన్న కథను విందామా? ఒకసారి ఒక బ్రాహ్మణుడు యజ్ఞం చేయ సంకల్పించి ధర్మరాజును సహాయం అర్థించాడు. ధర్మరాజు అతనిని మరుసటి దినము రమ్మని చెప్పి పంపించాడు. ధర్మరాజు మాటలను వినిన భీమసేనుడు నగరమంతటా తోరణాలు కట్టి అలంకరించి గొప్ప ఉత్సవమునకు సన్నాహాలు చేయమని తన పరివారానికి ఆజ్ఞ ఇచ్చాడు. ధర్మరాజు భీమసేనునితో, "భీమా, ఈరోజు ఏమి విశేషము? ఈ ఏర్పాట్లన్నీ దేని నిమిత్తము?" అని అన్నాడు. దానికి భీముడు, "అన్నా, మీరు రేపటి వరకు జీవించి ఉండగలనని, మీ మాటను నెరవేర్చుకోగలరని దృఢ నమ్మకం ఉన్నది. మీరు ఆడిన మాట తప్పరని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో రేపటి వరకు జీవించి ఉండగలనని ధీమాగా చెప్పగల వ్యక్తి మీరు తప్ప ఎవరు ఉండగలరు? అందుకని ఈ ఉత్సవం జరిపించదలిచాను" అని సమాధానమిచ్చాడు. ధర్మరాజు తన తమ్ముడు ఇంత సూక్ష్మంగా తన కర్తవ్యాన్ని గుర్తుచేశాడు అని ఆనందించాడు. ఏ మంచి కార్యమైనా సంకల్పించిన వెంటనే చెయ్యాలి, జాప్యం చేయకూడదు.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నుదుట ఎల్లప్పుడూ రూపాయి కాసంత కుంకుమ బొట్టుతో ప్రశాంతనిలయంలో తిరుగాడుతూ ఆశ్రమవాసులకు బయటవారికి కూడా పరిచితురాలైన శ్రీమతి గాలి శారదాదేవిని భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు పెద్ద బొట్టు అని ఆప్యాయంగా పిలిచేవారు. సుమారు 100 సంవత్సరాల పాటు జీవించి స్వామి సేవలో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఈ భక్తురాలు ఎంతో ధన్యురాలు. ఈ భక్తురాలి జన్మదినమైన ఈనాడు ఆమె భక్తి ప్రపత్తులను, ఆమెకు సాయినాథుడికి మధ్య వెలసిన ఒక దివ్యానుబంధం గురించి ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనం విని తెలుసుకుందాం.
1: ఓం శ్రీ సాయిరాం. షిర్డీ సాయి పర్తిసాయిలను సేవించిన ధన్యజీవి పెద్దబొట్టమ్మ. షిర్డీ బాబావారిని, సత్యసాయి బాబావారిని సేవించి తరించిన ధన్యజీవి గాలి శారదాదేవి. షిర్డీ బాబావారిచే గోరి అని ముద్దుగా పిలిపించుకుని తరువాత శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణ సన్నిధికి చేరుకుని తన తుది శ్వాస వరకు వారిని సేవించుకున్న పుణ్యాత్మురాలు ఆమె. నుదుట రూపాయి కాసంత బొట్టుతో ఉండే ఆమెను శ్రీ సత్యసాయి బాబావారు పెద్దబొట్టు అని పిలిచేవారు. షిర్డీ నుండి పుట్టపర్తి వరకు సాగిన ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలోని ప్రముఖ మధుర ఘట్టాల అధ్యయనం ఇరువురు సాయిబాబాల మధ్య అభేదత్వాన్ని రుజువు చేస్తుంది. శారదాదేవి పూర్వీకులది నెల్లూరు జిల్లాలోని పసుపుగొల్లు గ్రామం. భక్త రామదాసుగారి మేనమామలైన అక్కన్నా మాదన్నల వంశమైన మంత్రిప్రగడ వంశం వీరిది. శారదాదేవి తాతగారైన రామచంద్ర సోమయాజులుగారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. వారి సంతానమైన 7 కుమారులు నైజాం నవాబు దగ్గర ఉన్నత పదవులలో ఉండేవారు. 7 అన్నదమ్ములలో 4వవాడైన వెంకట నరసింహారావుకు వివాహమైన చాలా కాలం వరకు సంతానం కలగలేదు. అన్నదమ్ములందరూ పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే వెంకట నరసింహారావు సంతానలేమితో బాధపడటం చూసి పెద్దన్నగారైన లక్ష్మీ నరసింహారావు వ్యాకులపడి తాను ఇలవేల్పుగా పూజిస్తున్న శ్రీ షిర్డీ సాయిబాబావారి సన్నిధికి వెళ్లి, "బాబా, మా తమ్మునికి సంతానప్రాప్తి కలిగించండి" అని వేడుకున్నాడు. దానికి షిర్డీబాబావారు, "కలుగుతుందిలే" అని ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాదం లభించిందన్న సంతోషంతో లక్ష్మీ నరసింహారావు, "మరో విన్నపం బాబా" అన్నాడు. "ఏమిటి?" అన్నట్లు చూశారు బాబా. "బాబా, మా ఇంట 3 తరాలుగా ఆడపిల్లలు లేరు. మా తమ్ముడికి ఆడపిల్ల పుట్టేట్లు వరమీయండి" అని వేడుకున్నాడు. "అవుతుందిలేపో" అన్నారు బాబా అత్యంత దయతో. బాబా ఆశీర్వాదఫలంగా 1888 ఆగస్టు 8వ తారీఖు శ్రావణశుద్ధ విదియ శుక్రవారంనాడు ఆడపిల్ల జన్మించింది. ఆ వరప్రసాదికి ఏ పేరు పెడితే ఉజ్వల భవిష్యత్తుతో విరాజిల్లుతుందో తెలుసుకోవాలన్న తపనతో మళ్లీ షిర్డీబాబావారిని దర్శించుకుని విన్నవించుకున్నాడు లక్ష్మీ నరసింహారావు. "శృంగేరి శారదాదేవి పేరు పెట్టు" అన్నారు పరమదయాళువైన బాబావారు. అసలే జమీందారులు, పైపెచ్చు ఉన్నత పదవులలో ఉన్నారు. 7 అన్నదమ్ములకు ఒక్కగానొక్క ఆడపిల్ల, అది 3 తరాల తరువాత. ముఖ్యంగా షిర్డీబాబావారి ఆసీఫలంగా పుట్టిన బంగారు పట్టి. పేరు కూడా బాబావారే సూచించడం మరో అదృష్టం. యావత్ కుటుంబంలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తుండగా పుత్రికోత్సవం, నామకరణోత్సవం అత్యంత వైభవంగా జరిపించి ముత్తైదువులకు, బ్రాహ్మణులకు పిల్లకాసులు పంచిపెట్టారు. చిరంజీవి శారదాదేవిని వెండి గొలుసుల ఉయ్యాలలో ఊగించారు. అష్టైశ్వర్యాలతో తులతోగుతున్న కుటుంబంలో బాబా ఆసీఫలంగా జన్మించిన విధి బలీయం అన్నట్లు శారదాదేవి పుట్టిన 9 నెలలకే తల్లిని కోల్పోయింది. తల్లి చనిపోయిన సంవత్సరానికి తండ్రి శృంగేరీ పీఠాధిపతుల దగ్గరకు వెళ్లి సన్యసించారు. అందువల్ల శారదాదేవి పెద్దనాన్నగారైన లక్ష్మీ నరసింహారావు పోషణలో పెరిగింది. పెద్దనాన్న పెద్దమ్మలను అమ్మా నాన్న అని పిలిచేది. వారు కూడా లేకలేక కలిగిన పిల్లని, తల్లి తండ్రి ఆప్యాయతకు నోచుకోని పిల్లని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఆ కాలంలో ఆడపిల్లల చదువుకి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. అందువల్ల స్కూల్ చదువు నామమాత్రమే కాని శారదాదేవి తాతమ్మగారి వద్ద అష్టకాలు, శతకాలు, స్తోత్రాలు, మంత్రపుష్పం, శ్రీసూక్తం మొదలైనవి నేర్చుకుని కంఠోపాఠంగా చెప్పేది. కుటుంబ పెద్దల వద్ద సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించి స్వయం కృషితో వాటిలో కవిత్వం రాయగల పాండిత్యం సంపాదించారు. తరువాత జీవిత సమరంలో భాగంగా హిందీ, కన్నడ, తమిళ, మరాఠీ, ఉర్దూ భాషలు నేర్చుకున్నారు ఆమె. ఆ కాలంలో బాల్య వివాహాలు సర్వసామాన్యం. శారదాదేవి 6వ ఏట గాలి నరసింహారావుతో వివాహం కావడంతో ఆమె గాలి శారదాదేవి అయింది. గాలి నరసింహారావు గొప్ప సంగీత విద్వాంసుడే కాని స్త్రీలోలుడు. ఆ వివాహబంధం మూణాళ్ల ముచ్చటే. 6 ఏళ్లకి పెళ్లి, 12 ఏళ్లకి కాపరానికి వెళ్లడం, 18 ఏళ్లకి 6 పిల్లల్ని కని పోగొట్టుకోవడం, భర్త వేరే వివాహం చేసుకుని వెళ్లిపోవటం, ఇవన్నీ ఆమె ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న పరీక్షలుగా భావించి ఆ విషయాలను ఇక్కడే వదిలేద్దాం. శారదాదేవి షిర్డీబాబావారిని తరచూ దర్శించుకుని వారి ఆశీస్సులు పొందుతూ ఉండేది. అయితే షిర్డీ సాయినాథుని వద్ద మంత్రోపదేశం పొందాలని చాలా తపనపడేది శారదాదేవి. ఆ విషయమై పదే పదే షిర్డీబాబాపై ఒత్తిడి తెస్తూ ఉండేది. ఒకసారి ఇలాగే ఒత్తిడి చేస్తూ ఉంటే బాబాకు కోపం వచ్చి, ఎప్పుడు చూసినా నీకు ఇదే ధోరణి, చెబితే వినవు అంటూ కుడికాలితో శారదాదేవి గుండెలమీద తన్నారు. బాబావారి చర్యతో విపరీతంగా బాధపడి ఏడ్చి ఏడ్చి ద్వారకామాయకి ఎదురుగా ఉన్న కానుగు చెట్టు కింద పడుకుని నిద్రపోయింది శారదాదేవి. రాత్రి ఎంత పొద్దుపోయిందో తెలీదు. బాబా ఆమె పడుకున్న చోటికి వచ్చి, బిడ్డా లెండీతోటకి పోదాందా అన్నారు. మారు మాట్లాడకుండా లెండీతోటకి బాబాను అనుసరించింది. లెండీతోటకి చేరుకున్న తరువాత బాబా, బిడ్డా నీవు పొద్దుటి నుంచి భోజనం చేయకుండా పడుకున్నావు, నాకు ద్వారకామాయిలో నిద్ర రాలేదు అంటూ తన కుడిచేతిని చాచి అల్లా మాలిక్ హే అన్నారు. వెంటనే బాబావారి చేతిలోకి 2 చపాతీలు, నిమ్మకాయంత కోవా వచ్చాయి. అలాగే మళ్లీ చేయి చాపగా చిన్న మట్టిపిడతలో నీళ్లు వచ్చాయి. ఆ చపాతీలు కోవా తిని మంచినీళ్లు తాగి ప్రశాంతత పొంది మళ్లీ మంత్రం ప్రసాదించమని కోరింది శారదాదేవి. అన్నావు మంత్రం మంత్రం అని ఏడుస్తావు, అది అట్లా ఉండని. ఇప్పుడు నేను చెప్పిన మాట ఎవ్వరికీ చెప్పనని నా పాదం పట్టుకుని ప్రమాణం చేయి అన్నారు బాబా. మంత్రం ఉపదేశిస్తారన్న ఆశతో బాబావారి పాదం పట్టుకుని, మీరు చెప్పిన మాట ఎవ్వరికీ చెప్పను అని ప్రమాణం చేసింది ఆమె. చూడు బిడ్డా, నేను ఆంధ్రలో ఈ సాయిబాబా పేరుతోనే వస్తాను, అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు, నిన్ను నా వద్దనే ఉంచుకుని నీకు ఆనందం ఇస్తాను అన్నారు బాబా. శారదాదేవి అత్యంత ఆనందంతో, ఇది నా భాగ్యం బాబా, ధన్యురాలిని అన్నది. అది కాదు, నా 2వ అవతారాన్ని అబ్దుల్లా నానాదీక్షిత్ ఎవరూ చూడరు, నా 2వ అవతారం నీవే చూస్తావు, అందుకే నీకు చెప్పాను అన్నారు బాబా అత్యంత కరుణతో. బాబా ఈ మాట ఎవరికీ చెప్పవద్దన్నారే, ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదా అని అడిగింది శారదాదేవి. చెప్పవచ్చు, కాని సమైకేలియే నిరీక్షణ్ కరో అన్నారు. ఆనాటి సమావేశం అలా ముగిసింది. అతి త్వరలోనే దసరాలలో విజయదశమి నాడు షిర్డీబాబావారు భౌతిక కాయాన్ని వదిలారు. ఆ వార్త విని శారదమ్మ తల్లడిల్లిపోయింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని భర్తచే మోసగింపబడి ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టి వాటిలోనూ రాజకీయాల వల్ల కష్టనష్టాలకు లోనై షిర్డీబాబా వద్దనే ప్రశాంత జీవితం గడుపుదామన్న నిశ్చయానికి వచ్చిన ఆమెకు బాబా సమాధి వార్త పిడుగుపాటయింది. ఆ నిస్పృహతోనే ఒంటరిగా ద్వారకా కొండలికి వెళ్లి అక్కడి ఆశ్రమంలో 6 సంవత్సరాలలో ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని కఠోర దీక్షతో జపతపాదులు సలిపి ఎంతో ఆధ్యాత్మిక ప్రగతిని సాధించింది శారదాదేవి. ఒకరోజున గురువుగారు ఉన్నట్లుండి ఆమెను ఆశ్రమం విడిచి వెంటనే వెళ్ళిపోమన్నారు. ఆ హఠాత్ పరిణామానికి ఆమె నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోయింది. అది గమనించిన గురువుగారు, నీవు చేయవలసిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి, అదీగాక నీ ఇష్టదైవం లోకోద్ధరణకై మళ్లీ అవతరించనున్నారు, నీవింక ఆ స్థానానికి పోవలసిందే అన్నారు. వెంటనే శారదాదేవికి లోగడ తాను నేపాల్లోని పశుపతీశ్వరుని ఆలయాన్ని దర్శించుకున్న సంఘటన గుర్తుకొచ్చింది. నేపాల్లోని పశుపతీశ్వరుడు సత్యమైన దేవుడని, మానవ రూపంలో దర్శనమిచ్చి కోరికలు నెరవేరుస్తాడని, అక్కడి గండకీ నదిలో జీవసాలగ్రామాలుండడంచేత ఆ నదిలో స్నానం చేస్తే అభిమతాలు నెరవేరి సంకల్పసిద్ధి కలుగుతుందని తెలిసి అక్కడికి వెళ్లి ఆ నదిలో స్నానం చేసి ఆ గుడిలో నిరసనవ్రతం దీక్షగా త్రిరాత్రోపవాసం చేసింది. మూడవరోజు రాత్రి ఒంటినిండా విభూతిపూతలతో ధోవతి ధరించి అతి మనోహరమైన తేజస్సుతో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సదాశివుడు ఆమె పక్కన కూర్చుని, బిడ్డా, నీవు 3 దినాలుగా ఆహార విసర్జన చేసి ప్రార్థిస్తున్నావు, అది నాకు బాధగా ఉంది. నీవు కోరిన మూర్తి ఆ రూపంలో దర్శనమివ్వడు, విశ్వకల్యాణార్థమై వేరే రూపంలో రానున్నాడు. అది సామాన్యావతారం కాదు, సత్యధర్మ శాంతి ప్రేమలే తన ఆయుధాలుగా అనేక విద్యాపీఠాలు నెలకొల్పుతాడు. ధర్మ సంస్థాపనార్థమై ఈ లోకాన్నే తన హస్తమునందుంచుకుంటాడు. అది అతీతావతారం. నీవు వారిని చేరుకుని వారి సన్నిధిలోనే ఉంటావు, దీక్షా విసర్జన చేసి ఆహారం స్వీకరించు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ సంఘటనను స్మరించుకుంటూ ప్రస్తుతానికి వచ్చి గురువుగారికి నమస్కరించుకుని మళ్లీ జనజీవనంలోకి వచ్చింది శారదాదేవి. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో హైదరాబాద్లో షిర్డీబాబా వారి పేరుతో అఖిల భారత సాయి సదనం అనే ఆశ్రమాన్ని స్థాపించింది శారదాదేవి. దానికి ఆర్థిక వనరుల కోసం హరికథలు చెప్పనారంభించింది. కాని అనేకానేక కష్టనష్టాలను, విపత్కర పరిస్థితులను ఎదుర్కొని హైదరాబాద్ నుంచి కర్నూలు మార్గంలో ఉన్న కుడుమూరు దగ్గర ఉన్న చనుగొండ్ల గ్రామానికి చేరుకున్నది. అక్కడ కూడా బాలికల ఆశ్రమాన్ని పునఃప్రతిష్ఠించి హరికథల వల్ల వచ్చే డబ్బే ఆశ్రమ నిర్వహణకు మూలాధారంగా 3 ఏళ్లపాటు నడిపింది. ఒకసారి ఆమె హరికథ చెప్పడానికి ఉరవకొండ వెళ్లింది. అక్కడ ఆమె బంధువైన అబ్కారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంట్లో పదే పదే తన నొక్కుల జుట్టును దువ్వుకుంటున్న ఓ అబ్బాయిని చూసింది. ఎక్కువ సంభాషణ జరగలేదు. బహుశా అప్పటికింకా అవతార ప్రకటన జరగకపోవటం కారణమై ఉండొచ్చు. 2 సంవత్సరాల తర్వాత శారదాదేవి బళ్లారిపోయి వస్తూంటే ఉరవకొండలో సత్యనారాయణ అనే కుర్రవాడు ఎన్నో లీలలు మహిమలు చేస్తున్నాడని, చేయి తిప్పి వస్తువులు సృష్టించి ఇస్తున్నాడని, జరిగింది జరగబోయేది చెబుతున్నాడని విని, షిర్డీబాబావారు చెప్పారుగదా తమ అవతారం వస్తుందని, ఒకవేళ ఆయనే ఈయనేమో అని ఆలోచించుకుంటూ ఉరవకొండ చేరుకున్నారు శారదాదేవి. తాను లోగడ అబ్కారీ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారి ఇంట చూసిన బాలుడే ఇతను. కాని ఎంత తేడా! అందరూ ఫలహారాలు, పళ్ళు, పూలు తెచ్చి ఈ బాలుడి దగ్గర పెడుతున్నారు. ఈ బాలుడేమో అందరిచేత భజన చేయిస్తున్నాడు అనుకుంటూ ఆ పిల్లవాడి వంక తదేకంగా చూస్తూ ఆ హాల్లో ఒక మూలగా కూర్చుండిపోయింది శారదాదేవి. ఆ బాలుడు శారదాదేవి వంక చూసి చిరునవ్వులు చిందిస్తూ, ఏం గోరీ, బావున్నావా అని అడిగాడు. శారదాదేవి ఒక్కసారి ఉలిక్కిపడింది. ఎందుకనంటే షిర్డీబాబా తప్ప ఎవరూ ఆమెను గోరీ అని పిలిచేవారు కాదు. ఆమె ఆలోచనలో పడింది. మళ్లీ ఆ బాలుడే కల్పించుకుని, నువ్వు నాకు 16 రూపాయలివ్వాలి, ఇవ్వలేదు అన్నాడు. ఇదేమిటి, ఈ అబ్బాయికి నేను 16 రూపాయలు ఇవ్వవలసి ఉండడం ఏమిటి అని ఆలోచిస్తుండగా షిర్డీబాబా వద్ద జరిగిన సంఘటన గుర్తొచ్చి, అదేమిటి బాబూ, అప్పుడే ఇచ్చేశాను కదా అని అన్న శారదాదేవికి బాబా అనకుండా బాబూ అని అన్న సంగతి గుర్తొచ్చి నాలుక కరుచుకుంది. ఆ ఇచ్చావులే అని చిరునవ్వు నవ్వి, మరి నేనెవరో తెలియదని నమస్కారమైనా చేయకుండా ఊరికే కూర్చున్నావు కదా అని అన్నారు. అతి సున్నితంగా అడిగిన ఆ తీరు శారదాదేవి హృదయాన్ని కదిలించివేసింది. దుఃఖం పొంగిపొరిలింది. ఆమె చటుక్కున లేచి ఒక్క ఉదుటున ఆ బాలుని దగ్గరకు చేరి ఆ బాలుని చిన్నారి పాదాలు రెండూ గుండెలకు ఆనించుకుని ఏడ్చింది. బాబా, తప్పైంది బాబా, క్షమించు అని ప్రార్థించింది. ఆమెను ఓదార్చుతూ, ఏడ్వవద్దు, నీవు పుట్టపర్తికిరా, అన్నీ చెబుతాను అన్నారు బాబా. కాని చనుగొండ్ల ఆశ్రమ బాధ్యతల దృష్ట్యా పుట్టపర్తి వెళ్లలేదు శారదాంబ. కొంతకాలం తర్వాత హరికథ చెప్పడానికి వాయలపాడు గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఒక ఫొటో చూసింది శారదాదేవి. ఒక కాలు కిందకి పెట్టి, ఒక కాలు కుర్చీమీద ముడుచుకుని, కుడిచెయ్యి తలకింద పెట్టుకుని వయ్యారంగా కూర్చున్నట్లుంది ఆ ఫొటో. జుట్టు గుబురుగా బుట్టలా ఉంది. ఆ ఫొటో అతి మనోహరంగా అనిపించి, ఎవరిదీ ఫొటో అని అడగగా, అది పుట్టపర్తి సాయిబాబాగారి ఫొటో అని సమాధానం వచ్చింది. ఇంకా ఆమె మనసు మనసులో లేదు. వెంటనే పుట్టపర్తికి వెళ్లి స్వామిని దర్శించుకోవాలన్న తపన విపరీతమైపోయింది. ఎలాగో ఒకలాగా వాయలపాడులో హరికథ ముగించి మార్గం తెలుసుకుని పుట్టపర్తిలో స్వామి కొలువు తీరి ఉన్న పాత మందిరానికి చేరింది. తాను తెచ్చిన అరటిపండ్లు, ద్రాక్షపళ్ళు, పూరన్పోళీలు స్వామికి సమర్పించుకుని దగ్గరగా కూర్చున్నది శారదాదేవి. ఆశ్రమం ముగించమన్నా ముగించలేదా అన్నారు బాబా. ఆ మాటలకు శారదాదేవికి ఆశ్చర్యం వేసింది. తాను ఆశ్రమం నడుపుతున్నట్లు బాబాకు చెప్పలేదే, ఆయనకిలా తెలిసింది అని ఆశ్చర్యపోయింది. అంతలోనే జ్ఞానోదయమైంది. ఆయనకు తెలియని విషయాలేముంటాయి, ఆయన సర్వాంతర్యామి అని. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో నాలుగు కొండల మధ్య గొప్ప మహనీయుడు పుడతాడన్నారు కదా, వీరే అయి ఉంటారు అన్న భావన ఆమెను ఆనందపరవసురాల్ని చేసింది. పుట్టపర్తిలో నాలుగు రోజులుండి విధి నిర్వహణకు చనుగొండ్ల ఆశ్రమానికి చేరుకునేసరికి ఆశ్రమం సామానులన్నీ దొంగిలించబడ్డాయి. అప్పటికే ఆ ఊరివారు ఆశ్రమంలోని పిల్లలనందరినీ వారి వారి ఊళ్లకు పంపించివేశారు. ఇదంతా దైవాజ్ఞగా భావించిన శారదాదేవి ఆశ్రమానికి స్వస్తి చెప్పి బాబావారి సన్నిధిలో స్థిరంగా ఉండిపోవడానికి పుట్టపర్తి చేరింది. బాబా ఎక్కడికి వెళితే అక్కడికి శారదాదేవి కూడా వెళుతూ ఉంటే, ఒకసారి త్రిపాద నక్షత్రంలాగా ఇలా తిరగకపోతే ఒకచోట స్థిరంగా ఉండరాదు అన్నారు బాబా. అప్పటినుంచి పాత మందిరంలోనే ఉండిపోయింది ఆమె. ఆమె నుదుట ఉన్న రూపాయి కాసంత బొట్టును చూసి ఆమెకు పెద్ద బొట్టు అని నామకరణం చేశారు స్వామి. అప్పటినుంచి శ్రీ సత్యసాయి భగవానుల భక్త పరివారంలో ఆమె పెద్దబొట్టుగానే సుపరిచితురాలు. 3 సంవత్సరాల తరువాత స్వామి పెద్దబొట్టమ్మను, నీవెక్కడుంటున్నావు అనడిగారు ఏమీ తెలియనట్లు. అదేమిటి ప్రభు, 3 ఏళ్లుగా పాత మందిరం నుంచి వస్తున్నాను, నన్ను చూస్తూనే ఉన్నారు అన్నది పెద్దబొట్టమ్మ. ఆ మాటలకు స్వామి నవ్వుతూ, అది తమాషా, రేపటి నుండి నువ్వు వచ్చి ఈ షెడ్లో ఉండు, సేవ చెయ్యి. ఎవరు వస్తారో, ఎవరు పోతారో, ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నీ చూసుకుంటూ ఉండు అన్నారు. పాత మందిరంలో ఉండు అన్న స్వామి మాటను జవదాటకుండా క్రమశిక్షణకు లోబడి ఉండటాన్ని 3 సంవత్సరాలు గమనించి ప్రశాంతినిలయ ప్రవేశానికి అనుమతించడంతో పాటు బాధ్యతలు కూడా అప్పగించారు స్వామి. 1958 పూర్వం అప్పుడప్పుడు వచ్చి స్వామిని దర్శించుకుని వెళుతుండే పెద్దబొట్టమ్మ 1958 నుండి పుట్టపర్తిలో స్థిర నివాసం ఏర్పరుచుకుని 3 దశాబ్దాల పాటు స్వామి అవతార వైభవంతో ఒక పాత్రధారిగా ఎన్నెన్నో మధురానుభూతులను పొందారు. జన్మ జన్మల పాపాలను పటాపంచలు చేసే పాదనమస్కారాలను పదే పదే చేసుకుంటూ, భవభయ రోగాలను, భయంకర రోగాలను నిర్మూలించే పవిత్ర విభూతి ప్రసాదాన్ని దీక్షగా తీసుకుంటూ, పండగ దినాలు, పవిత్ర దినాలలో స్వామి సంకల్పమాత్రాన సృష్టించే మధురాతి మధురము, దివ్య పరిమళ భరితము అయిన అమృతమును లెక్కకు మెక్కుటముగా గ్రోలుతూ, వెన్నెల రాత్రులలో చిత్రావతి సైకత విహారాలలో స్వామి ప్రదర్శించే దివ్య లీలా విశేషాలతో పరవశించిపోతూ, వంటావార్పు లేకుండానే ఖాళీ పాత్రల నిండా అప్పటికప్పుడు సృష్టించిన గుమగుమలాడే వేడివేడి నవకాయ పిండి వంటలతో కూడిన షడ్రసోపేతమైన మృష్టాన్న భోజనాలను మళ్లీ ఆ అదృష్టం ఎప్పటికి లభిస్తుందో అన్న ఆరాటంతో ఆకలిని మించి ఆరగిస్తూ ఎన్నెన్నో దివ్యానుభూతులతో జీవితాన్ని పునీతం చేసుకున్నారు పెద్దబుట్టమ్మ. దివ్యలీలా వైభవాలతో పొంగిపోవటమే కాకుండా ప్రశాంతి నిలయ నిర్మాణంలో పాలు పంచుకుంటూ ప్రశాంతి నిలయ ప్రాంగణాన్ని కాపలా కాస్తూ భక్తుల సామగ్రికి రక్షణ కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొనడంలో ముందుండేవారు పెద్దబుట్టమ్మ. పండగలప్పుడు పరవడి దినాలలోనూ స్వామి నివాసము నుండి శాంతివేదిక వరకు మహావతారుడు పయనించే మార్గమంతా రంగురంగుల రంగవల్లులతో సుగంధ పరిమళ పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించేవారు పెద్దబొట్టమ్మ ఆశ్రమంలోని మహిళల సాయంతో. కన్నుల పండువగా అలంకరించిన ఆ మార్గంపై స్వామి వయ్యారంగా చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ పెద్దబొట్టమ్మ బృందం వంక క్రీగంట చూసి, "మీ అలంకరణ చాలా బావుంది" అన్నట్లు చిరునవ్వులు చిందించేవారు. అంతే, ఆ బృందం వారు తమ జన్మలు ధన్యమైనట్లు పరవశించిపోయేవారు. అన్నీ ఆహ్లాదభరిత సంఘటనలే కాదు, స్వామి ప్రసాదించిన శిక్షాకాండను అదే భక్తి ప్రపత్తులతో స్వీకరించి స్వామి ఎత్తిచూపే లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ క్షమాపణలు వేడుకుంటూ ఆధ్యాత్మికోన్నతికి పరిపక్వతకు అహర్నిశలు కృషి చేశారు పెద్దబొట్టమ్మ. అందరికీ లభించని అరుదైన సాధనామార్గం భగవదవతార వైభవాన్ని గ్రంథస్థం చేయగల నేర్పరితనం, అది పెద్దబొట్టమ్మ సొత్తు. పెద్ద చదువులు లేకపోయినా చిన్ననాటి నుండి రచనావ్యాసంగం పట్ల అత్యంత అనురక్తి కలిగిన పెద్దబొట్టమ్మ స్వామిదరికి చేరిన తరువాత స్వామి ఆశీస్సులతో ప్రేరణతో సాయిమాత, సాయి మహిమ, సాయిరాముడెవరు, శ్రీ సత్యసాయి వ్రత సంకల్పము వంటి రచనల ద్వారా స్వామిని భక్తులకు అత్యంత చేరువ చేశారు. స్వామి అపార కృపను పొందిన ధన్యజీవి కాబట్టే పెద్దబొట్టమ్మ 98 సంవత్సరాల పండు వయసులో శ్రీ షిరిడీ సాయి, శ్రీ సత్యసాయిబాబావారలతో పెనవేసుకున్న తన జీవిత చరిత్రను శ్రీ సాయిబాబా నా మార్గం నా గమ్యం అన్న 439 పేజీల పుస్తకాన్ని ఆద్యంతం అత్యంత హృద్యంగా రచించగలిగారు. జీవితంలోనూ ఆధ్యాత్మిక సాధనలోనూ అనేక ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని అచంచల విశ్వాసంతో సర్వస్య శరణాగతి తత్వంతో స్వామి పవిత్ర పాదాలను ఆశ్రయించి జీవితాన్ని ధన్యం చేసుకున్న పవిత్రమూర్తి పెద్దబొట్టమ్మ. అందువల్లనే స్వామి అన్యులకు సాధ్యం కాని ఓ దివ్యానుభూతిని ఆమెకు ప్రసాదించారు. ఒకసారి పెద్దబొట్టమ్మ తెల్లవారుజామున వటవృక్షం కింద కూర్చుని స్వామి గదివైపు చూస్తూ జపం చేసుకునే ప్రయత్నంలో ఉండగా కొంతమంది దేవకాంతలు స్వామి గదిలోనుంచి వచ్చి మేడమీద నుండి మామూలు మనుష్యుల మాదిరి కాకుండా రాళ్లబండలమీద నుంచి నడుచుకుంటూ విద్యాగిరి మీదుగా కొండమీదికి వెళ్లటం చూసే భాగ్యాన్ని పొందారామె. వారు దేవకాంతలని ఆమె ఎలా నిర్ధారించుకోగలిగారంటే, ఆ దేవకాంతల మిరుమిట్లు గొలిపే దేహకాంతిని బట్టి, వారు ధరించిన పూలమాలలను బట్టి, వారు గాలిలో తేలియాడుతూ నడుస్తున్న తీరుని బట్టి నిర్ణయం చేసుకున్నారు. అది ఆమెకు స్వామి ప్రసాదించిన దివ్య జ్ఞానం. అది ఆధ్యాత్మిక జగత్తులో పెద్దబొట్టమ్మ సాధించిన ప్రగతికి నిదర్శనం. ఆమె అధిరోహించిన ఉన్నత స్థితిని గూర్చి స్వామి చెప్పకయే చెప్పిన ఓ సంఘటనను స్మరించుకుని ముగించుకుందాం. ప్రముఖ మెజీషియన్, హిప్నాటిస్ట్ అయిన డాక్టర్ బివి పట్టాభిరామ్ తొలుత నాస్తికుడు. బాబాలంటే ఇష్టం ఉండేది కాదు. పట్టాభిరామ్ తండ్రిగారైన భావరాజు సత్యనారాయణ గారు ఒకసారి బాబావారిని చూడడానికి పుట్టపర్తి వెళ్లి బాబావారి దివ్యత్వం పట్ల దృఢ విశ్వాసం కలిగి అక్కడే స్థిరపడిపోయారు. తల్లిదండ్రులను చూడడానికి పుట్టపర్తి వెళ్లారు పట్టాభిరామ్. అతనిని సన్మార్గంలో పెట్టడానికి స్వామి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ సంవత్సరం దసరా వేడుకలకు వచ్చే భక్తులకు ఉపయుక్తంగా ఉండేటందుకుగాను కొన్ని సూక్తులను ఇంగ్లీషులోనూ తెలుగులోనూ బోర్డులపై వ్రాసి మందిరంలో అందరికీ కనపడే విధంగా పెట్టాలని నిశ్చయించారు. ఇంగ్లీషులో వ్రాయటానికి 7 విదేశీయులను ఎంపిక చేశారు. తెలుగులో వ్రాయటానికి పట్టాభిరామ్ను ఎంపిక చేశారు. పట్టాభిరామ్కు ఆ పని చేయటం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బాధపడతారని ఒప్పుకున్నాడు. బాబా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి వీరితో కబుర్లు చెబుతూ గాలిలోనుంచి పటిక బెల్లం తీసి ఇస్తూ ఉండేవారు. అలా 15 జరిగింది. బాబా వీరి దగ్గరకు వీరు బోర్లు రాస్తున్న షెడ్డుకి వచ్చినప్పుడల్లా పెద్దబొట్టమ్మ కూడా షెడ్లోకి వెళ్లడానికి ప్రయత్నించేది. కాని వాలంటీర్లు వదిలేవారు కాదు. ఒకరోజు మాత్రం ఆమె బాబా వస్తూంటే అడ్డంగా నిలబడి, "నిన్ను కలవాలని నేను రోజూ వస్తుంటే కనీసం నాకేసైనా చూడవే. సర్వం విడిచి నీ దగ్గరకొస్తే నీకు లోకువా? ఎప్పుడు పరిగెత్తుకొచ్చినా వయ్యారంగా నడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోతున్నావు. ఈ కొత్త కుర్రాళ్లకి రోజూ దర్శనమిచ్చి కబుర్లు చెబుతున్నావు. నిన్నగాక మొన్న వచ్చిన సత్యనారాయణ కొడుకుని గారం చేస్తున్నావు" అంది కోపంగా. నిజంగా అది కోపం కాదు, భగవంతునితో మాట్లాడకుండా ఉండలేని ఆవేదన, తపన. బాబావారికి తెలియనిదేముంది? ఆమె భక్తి ప్రపత్తులను అనేక సందర్భాలలో పరీక్షించి నెగ్గుతేల్చినవారయ్యే. అందుకే నవ్వుతూ, "చూడు పెద్దబొట్టు, నిన్ను చిత్రావతి నదిలో దూకమన్నాననుకో, దూకుతావా?" అని అడిగారు. "ఎందుకు దూకను?" అన్నది పెద్దబొట్టు. "నేను మన సత్యనారాయణ కొడుకు పట్టాభిని అడిగాననుకో, వాడు దూకడు. పైగా నన్నే దూకమని చెప్పి తన దోవన పోతాడు. అందుకే వాడికి ఈ కబుర్లు చెబుతున్నాను. రేపు వాడు నీలా అయ్యాక నేను మరొక్కరిని చేరదీస్తాను" అంటూ తన అవతార కార్యక్రమాన్ని, పెద్దబొట్టు పరిపక్వతను లోకానికి చాటారు స్వామి. అలాంటి మధురఘట్టాలెన్నింటినో ఆమె జీవిత చరిత్రలో మనం చూడొచ్చు. పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన ధన్యజీవి పెద్దబొట్టమ్మ. 98 వసంతాల పరిపక్వత చెందిన పండు వయస్సులో

అని శ్రీ సత్యసాయి భగవానునికి చేసుకున్న విన్నపాన్ని మన్నించి 1986 డిసెంబర్ 25 క్రిస్మస్ పవిత్ర దినాన తమ దివ్య చరణాలలో లీనం చేసుకున్నారు బాబా.

ఇంతవరకు మీరు పెద్ద బొట్టమ్మ గాలి శారదాదేవి గారి గురించి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. రచన శ్రీ పిసి చలం, రూపకల్పన శ్రీమతి శేషవల్లి. ఇది హైదరాబాద్ శివం డిజిటల్ స్టూడియో వారి ప్రత్యేక సమర్పణ. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి శ్రోతలకు స్వాగతం. ఈనాటి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రేడియో సాయి తిరుపతి కేంద్రం అందిస్తున్న పార్వతీ కళ్యాణం హరికథా గానాన్ని ఇప్పుడు మీరు వినబోతున్నారు.
1: శుక్లాంబరధరం విష్ణు సజవర్ణం చతుర్భుజ

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ పార్వతీ కళ్యాణం. ప్రకృతి స్వరూపిణి పార్వతీదేవి, ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఇలా జరిగింది అని చెప్పడానికి నా వంటి సామాన్యుని తరమా? ఆది దంపతుల కళ్యాణాన్ని, ప్రకృతి పురుషుల వివాహాన్ని, జగత్ కళ్యాణ కారణమైనటువంటి దానిని యథాశక్తిగా గానం చేస్తున్నాను. సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల అపార కృపకు పాత్రులు కాగలని కోరుతూ భగవంతుని నామస్మరణతో కథను ప్రారంభిస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవిందహరి. ఏడుగుండలవాడ వెంకట.

శ్రీమంతమై ధనధాన్య సమన్వితమై యోగులకు భక్తులకు జ్ఞానులకు పరమ పతివ్రతలకు సిద్ధులకు మునీశ్వరులకు నిలయమై కర్మభూమి పుణ్యభూమి ధన్యభూమి అని ఖ్యాతినార్జించిన మన యొక్క పరమ పవిత్రమైనటువంటి భారతదేశానికి ఉత్తర దిక్కున హిమవంతమనే పర్వతమున్నది. ఆ పర్వతరాజు చాలా బుద్ధివంతుడు, గుణవంతుడు, ధనవంతుడు. ఆయన పేరు హిమవంతుడు. ఆ పర్వతరాజుకు అందాల రాశి భార్య ఉంది. ఆ తల్లి ఎలాంటిదయ్యా అంటే ఆ

చేశావు హేమవంతుడు? ఆ పర్వతరాజుకు అందాల రాశి భార్య ఉంది, ఆ తల్లి ఎలాంటిదయ్యా అంటే, ఆ గిరిపతికి మేనకయన్ అర్ధాంగల

ఆ పర్వతరాజు భార్య పేరు మేనకాదేవి. భర్త మాటకు ఏనాడు జవదాటి ఎరగని ఉత్తమ ఇల్లాలు సాధ్వీమ తల్లి ఆ మేనకాదేవి. మేనకా హిమవంతులకు మైనాకుడైనటువంటి కుమారుడున్నాడు. ఆడబిడ్డలేని కారణం చేత ఆదిశక్తిని గూర్చి తపస్సు చేయగా ఆ ఆదిశక్తే వారింట ఆడబిడ్డగా అవతరించింది. అవతరించినటువంటి ఆ తల్లికి పర్వతస్య అపత్యం స్త్రీ పార్వతి. పర్వతరాజు పుత్రిక గనక ఆమె పేరు పార్వతి అని నామకరణం చేశారు. శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదిన ప్రవర్ధమానురాలవుతున్నది ఆ పార్వతీదేవి. చిన్నతనము నుండి ప్రతి అణువులో పరమేశ్వరుని దర్శిస్తూ సదాశివుని ధ్యానిస్తూ కాలం గడుపుతుంది ఆ పార్వతిమ్మవారు. ఈ విధంగా కాలం గడుపుతున్నటువంటి పార్వతీదేవికి 8 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఆ వయసులో తమ తోటి చెలికత్తెలందరినీ తన వెంట తీసుకుని ఉద్యానవనానికి వెళ్లి ఎలాంటి ఆటలాడుతుందయ్యా పార్వతీదేవి అంటే

తన చెలికట్టెకు సదాశివుడిలా వేషం వేసి ఆ శివుడికి తాను పత్నిగా భావించి సేవలు చేస్తూ ఉండేది. ముత్యాలు శివలింగాకారంగా తీర్చిదిద్ది షట్కాల శివపూజలు చేస్తూ ఉండేది పార్వతీదేవి. శివభక్తులైనటువంటి జంగములు సదాశివ స్వరూపమని పెద్దలు చెబుతారు కనుక జంగములను పూజిస్తూ ఉండేది. తుమ్మిపూలతో నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని వ్రాసి దాన్నే చూస్తూ కాలం గడుపుతుంది. తన చెలికత్తెలందరినీ ఒక చోట చేర్చి దక్షయజ్ఞం, త్రిపురాసుర సంహారం, శివలీలలు మొదలైనటువంటి కథలన్నీ చిన్ని చిన్ని కథలుగా అల్లి చెబుతూ ఉండేది పార్వతమ్మవారు. ఈ విధంగా 16 సంవత్సరాల నవయవన విలసతి అయి కలకలలాడుతున్నది పార్వతీ అమ్మవారి యొక్క సౌందర్యం. అదే సమయంలో సంగీత శాస్త్ర విశారదుడు, కాంతి నిర్జిత పారదుడు, త్రిలోక సంచారి, బ్రహ్మమానస పుత్రుడు, వేద వేదాంగ విశారదుడు, సర్వ బృందారక వినుత పాదుడు, విష్ణు భక్తుల్లో శ్రేష్ఠుడు, ప్రపంచంలో మొట్టమొదటి హరికథకుడైనటువంటి నారదుల వారు, ఇదివరకు సతీశంకరుల్లో నా వలన వియోగం కలిగి సతీదేవి దక్షయజ్ఞం యోగాగ్నిలో దగ్ధమైన కారణం చేత పరమేశ్వరుడు హిమవత్ పర్వతం మీద తపస్సమాధినిష్ఠులో ఉన్నాడు. ఆనాడు వెచ్చని యోగాగ్నిలో దగ్ధమైనటువంటి సతీదేవి ఈనాడు చల్లని హిమవంతుని ఇంట పార్వతిగా పుట్టి ఉన్నది. కనుక వారిరువురికి వివాహం జరిపించాలని సంకల్పించుకుని ఇలా భగవన్నామం చేసుకుంటూ వస్తున్నాడు.

ఈ విధంగా హరినామస్మరణ చేసుకుంటూ హిమవంతుని మందిరానికి వచ్చాడు. వచ్చిన నారద మహర్షిని ఎంతో గౌరవించాడు. పూజించి, స్వామి నారద, మా అమ్మాయికి ఎలాంటి వరుడు వస్తాడో చెప్పండి స్వామి అనగా, ఎక్కడయ్యా పార్వతి అనగా, అమ్మా పార్వతి ఇలారా అనగానే గల్లు గల్లుమంటూ నారద మహర్షి ముందుకు వచ్చి కూర్చున్నది ఆ పార్వతి అమ్మవారు. అమ్మవారి వామహస్తమును తన హస్తంలోకి తీసుకుని హస్తంలో ఉన్నటువంటి రేఖలను ఈ విధంగా పరీక్షించి చూస్తున్నాడు నారద మహర్షి. ఒక్కసారి పక్కనే ఉన్నటువంటి పర్వతరాజు ముఖం చూశాడు. ఎదురుగా కూర్చున్న పార్వతీ అమ్మవారి ముఖం చూసి, ఆహా పర్వతరాజా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా

వింటూ ఈ విధంగా హరనామస్మరణ చేస్తూ పరమేశ్వరుని తపోవనము చేరుకున్నది పార్వతీదేవి. అక్కడ ఆ సమయానికి చంద్రకాంత శిలా వేదిక మీద ఆసీనుడై తపోనిష్టాగర్ష్టుడై ఉన్నాడు. ఎవరండి ఆ మహానుభవుడు? శుద్ధ స్ఫటిక సంకాశుడు, త్రిశూల పటిషధరుడు, వ్యాఘ్ర చర్మాంబరుడు, వ్యాఘ్ర చర్మోత్తరీయుడైనటువంటి పరమేశ్వరుడు కూర్చొని ఉన్నాడు. ఆయనకి ఎదురుగా కావలి కాస్తున్నాడు. ఆ మహానుభావుడు ఎవరంటే శిలాదపుత్రుడు, ఏకాదశ రుద్రుడైనటువంటి నందీశ్వరుడు కావలి కాస్తున్నాడు. పార్వతీదేవి ముందుగా నందీశ్వరుని పూజించి, స్వామి నందీశ్వర, పరమేశ్వరుని సేవ చేసి తరించాలనే ఉద్దేశంతో వచ్చాను, పరమేశ్వరుని సేవకు అనుమతి ఇవ్వవలసిందని ప్రార్థించగా, అమ్మా, ఆడవాళ్లు చేరితే ఆశ్రమాలు పాడవుతాయంటారు, అయినా ఆయనకు నువ్వేం సేవ చేస్తావమ్మా? స్నానానికి నీళ్లు తెచ్చిస్తారంటావా? ఆయన తన మీదే గంగాభవాని ఉంది, నిరంతరం స్నానం చేస్తూనే ఉంటాడు. పోని బట్టలు ఉతికిస్తానంటావా? ఉతకటానికి వీలు కాని జంతువుల చర్మాలు ధరిస్తాడు. అది కాకపోతే ఆయనకు ఒంటికి పూసుకునేటందుకు గంధం తీస్తానంటావేమో. ఆయన గంధం ధరించడు, విభూతి పూసుకుంటాడు. నీవు ఆయనకు చేయవలసినటువంటి సేవలంటూ ఏమీ లేవు, తిరిగి వెళ్లిరామ్మా అన్నాడు నందీశ్వరుడు. ఆ మాట విన్నటువంటి పార్వతీదేవి ఎంతో బాధపడి, స్వామి నందీశ్వర, ఈ శరీరాన్ని స్వామి సేవకి అంకితం చేయాలని వచ్చినటువంటి నన్ను వృధాగా తిప్పి పంపడం న్యాయమా స్వామి? ఎంతో మంది భక్తులు నిరంతరం ఆ స్వామిని సేవించాలని, ఆ స్వామి సేవలో తరించాలని కోరుకుంటారు, అటువంటి భాగ్యము నాకు లేదా స్వామి అని ఎంతో దీనంగా ఆర్తిగా ప్రార్థిస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి నందీశ్వరుడు, తల్లి, నువ్వింతగా అడుగుతున్నావు గనక స్వామివారి సేవలో అవసరమైనప్పుడు పూలు తెచ్చి ఇచ్చేటువంటి బాధ్యత నీది, ఈ ఆశ్రమాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత నీకు అప్పజెబుతున్నాను అని అప్పగించాడు. ఆనాటి నుండి పార్వతీదేవి ఎంతో భక్తిగా పరమేశ్వరుని సేవిస్తుంది. ఏ విధంగా అంటే,

ప్రతిరోజు ప్రాతకాలంలో మేల్కొని కుటీరపు ప్రాచీనెరపి పరమశివనామం జపిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పరమశివుని తపస్సమాధి వేదికను చక్కగా అలికి ముగ్గులు పెట్టి అనంతరం పరమశివులకు ప్రీతికరములైనటువంటి కాంచన కుసుమలు, తుమ్మిపూలు, బిల్వపత్రములు, అర్ఘ్యోదకములు, దర్బలు, ధూపదీపాది సమస్త వస్తుజాలములు సమకూరుస్తూ పార్వతీదేవి ఎంతో భక్తి ప్రపత్తులతో పరమేశ్వరుని సేవిస్తున్నది. అదే సమయంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మను గూర్చి తపచ్చేసి బ్రహ్మ వద్ద అనేక వరాలు పొంది ఆ వరగర్వంతో మూడు లోకాలను బాధిస్తున్నాడు. యక్షులను శిక్షిస్తున్నాడు, దేవతలను స్వర్గము నుండి పారదొరలాడు, అప్సరసలను అవమానిస్తున్నాడు, యజ్ఞాలు పాడు చేస్తున్నాడు, మునీశ్వరుల తపస్సు చెడగొడుతున్నాడు, పతివ్రతలను భంగపరుస్తున్నాడు. లోక కంఠకుడైన తారకాసురుడు పెట్టినటువంటి బాధలు దేవతలు భరించలేక మునులు అందరూ బ్రహ్మలోకం చేరి బ్రహ్మదేవుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి ప్రభో బ్రహ్మదేవా,

ప్రభో బ్రహ్మదేవ వాగ్దేవి మనోనేత సవిశేషోత్సవ సంవిధాత నమచంత్రాత సత్తపోని వరభృష్ట వరప్రదాత సమస్త ప్రాణుల లలాటలేఖన మహావిద్యానుసంధాత వేదరాశి నిర్ణేత నదత్రాత కల్మష జేత ధాత విధాత ఆర్తులమైన మమ్మల్ని మీరే రక్షించాలి స్వామి. మీరే ఇలా ఉపేక్షిస్తే మమ్మల్ని కాపాడేవారెవరు? మీరిచ్చినటువంటి వరగర్వంతో పెచ్చు పెరిగినటువంటి ఈ యొక్క తారకాసురుడు మమ్మల్ని అనేక బాధలు పెడుతున్నాడు. దిక్పాలుకల స్థానంలో పరమ దుర్మార్గులైన రాక్షసులు పరిపాలిస్తున్నారు. స్వర్గలోకం రాక్షసుల వశమైంది, మమ్మల్ని ఎలా రక్షిస్తావో ఆ బాధ్యత మీదే స్వామి అని ప్రార్థించగా వెంటనే ప్రత్యక్షమై దేవతలారా, విషవృక్షోపి సంవర్ధ్య స్వయం చెత్తు మసాప్రదం, మన చేతితో మనము నాటి పెంచినటువంటి విషపు మొక్కనైనా మనమే తుంచివేయకూడదు. నేనిచ్చినటువంటి వరాల వలన వాడు ఇంత వాడవుతాడని నాకు ముందే తెలుసన్నాడు. వాడికి చావు ఉండకూడదని, ఒకవేళ చావనేది ఉంటే పరమేశ్వరుని దివ్య తేజస్సు వలన జన్మించినటువంటి 7 రోజుల శిశువు చేత మరణం కావాలని కోరుకున్నాడు. కనుక దక్షయజ్ఞంలో దగ్ధమైన సతీదేవి చల్లని హిమవంతుని ఇంత పార్వతిగా పుట్టి పరమేశ్వరుని సేవిస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరులకు వివాహం జరిగేటట్లు ప్రయత్నించండి అని చెప్పి పంపించాడు బ్రహ్మదేవుడు. అక్కడి నుండి దేవతలు ఒక రహస్యమైనటువంటి చోటు చేరుకుని దుర్మార్గుడైన తారకాసురుడు మరణించాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు కలగాలి, వారికి కుమారుడు కలగాలంటే పార్వతీ పరమేశ్వరులకు వివాహం కావాలి, వారి ఇరువురికి వివాహం కావాలంటే వారిద్దరి మనసులు ఏకం కావాలి, వారిద్దరి మనసులు ఏకం కావాలంటే ఆ పని మన్మధుడు చేయాలి అని ముక్కోటి దేవతలంతా ఒక్కసారి మన్మధుని తలుచుకున్నారు. తలచినంతలో చెరుకు వింటితో తుమ్మెదల నారితో పుష్ప బాణములతో చిలుక హయముతో మామి చిగురుటాకు గొడుగుతో ప్రక్కన రథీదేవితో మిత్రుడైనటువంటి వసంతుడితో అక్కడికి వచ్చాడు త్రిజగన్ మనోహరుడు, లక్ష్మీనందనుడు, అద్భుత విక్రముడు, సకల జనానంద సందాయకుడైనటువంటి మన్మధుడు. రాగానే అందరూ జయహో మన్మథ, జయహో మన్మథ అంటూ అందరూ జయ జయద్వానాలు చేశారు. దేవేంద్రుడు ఎంతో ఆనందంగా లేచి ఆహా మన్మథ అని ఎదురుగా వచ్చి గౌరవించి నీ రాకమ్మా అందరికి శుభసూచకం అనటానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే చక్రేణ విష్ణురపి యద్దురాపం తరస్వీనావా శతకోటినామే తద్దయత్ పుష్పమయం త్వదస్త్రం అహో భవానద్భుత బాహువీర్య అన్నాడు. వేయంచులు కలిగినటువంటి విష్ణుమూర్తి యొక్క చక్రాయుధము చేతగాని పనిని, 100 అంచులు కలిగిన నా యొక్క వజ్రాయుధము చేతగాని పనిని కేవలము నీ పుష్పబాణాలతో చేయగలవు. ఈ ప్రపంచంలో ఏ ఆయుధమైనా ఒక వస్తువును రెండుగా చేస్తుంది, కానీ నీ పుష్పబాణాలు అలా కాదు, 2 మనసులను ఒకటిగా చేస్తుంది. ఆహా ఏమి నీ పరాక్రమం, ఏమి నీ గొప్పతనం అని ఐరావతో దండసుండాల గండస్థల మండిత బాహుదండముతో వెన్నుతట్టి గౌరవించి తన ప్రక్కన ఆశీనుని చేయగా ఆ గౌరవంతో మన్మధుడు ఉక్కిరి బిక్కిరయ్యి ఒళ్ళు మరిచి ఇలా అంటున్నాడు, మహేంద్ర నన్ను పిలిపించినటువంటి కారణమేమిటో సెలవేయు.

మలయమారుతం తోడు, వసంత ఋతువు సహాయం, నిండు పండు వెన్నెల బాసర ఉంటే చాలు. ముల్లోకాలను తల్లడిల్ల చేస్తారు. ఎవరైనా మీ ఇంద్రపదవిని గురించి తపస్సు చేస్తున్నారా? ఇప్పుడే వెళ్లి వాడి తపస్సు నాశనం చేసి వాణ్ణి ఇహానికి పరానికి లేకుండా చేస్తాను. లేకపోతే ఏ స్త్రీ అయినా నీ ప్రేమను తిరస్కరించిందా చెప్పండి. తనంతట తానుగా వచ్చి మహేంద్రాన నేలుకో అని నీ పాదాల మీద పడి ప్రార్థించేటట్లు చేస్తాను. నా శక్తి సామర్థ్యాలు తెలిసినటువంటి వారు మీరు. ప్రపంచంలో ఎవరినైనా ఉక్కిరి బిక్కిరి చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అనగానే దేవేంద్రుడు, ఆహా మన్మథ, నువ్వంతటి వాడివే. నువ్వు తలుచుకుంటే జరగని కార్యమే లేదు. ఈనాడు ముల్లోక వాసుల శ్రేయస్సు, ముక్కోటి దేవతల శ్రేయస్సు నీ మీద ఆధారపడి ఉన్నది. లోక కంటకుడైన తారకాసురుడు చావాలి అంటే పార్వతీ పరమేశ్వరులకి వివాహం కావాలి. వారిరువురికి వివాహం కావాలంటే వారిద్దరి మనసులు ఏకం కావాలి. ఆ పని నువ్వు చేయాలి. ఇది ముక్కోడు దేవతల యొక్క ప్రార్థన అన్నాడు దేవేంద్రుడు. ఆ మాటలు విన్న మన్మధుడు లోపల భయంగా ఉన్నా పైకి మాత్రం అదెంత పని, చిటికలో చేస్తాను అన్నాడు మన్మధుడు. అక్కడ నుండి తన భార్య రతీదేవి దగ్గరకు వచ్చి జరిగిన విషయం చెప్పగా, రతీదేవి నాథ, నా మాట వినండి. ఏం మాట్లాడుతున్నారు? ఏమిటంటే బీరుగా

0: ఏమండి, పది మందిలో గొప్పవాణిగా పొగిడి గోతిలో దింపడానికి ప్రయత్నించే ఇంద్రుని మాటలు నమ్మి పరమేశ్వరునితో విరోధం మంచిది కాదు. ఆయనతో విరోధం పెద్ద పులితో ఒక మెలిపెడితే ఎంతటి ప్రమాదమో, కొరవితో తల గోకుంటే ఎంతటి ప్రమాదమో, ఆ పరమేశ్వరుడితో విరోధం అంటే అంటే ప్రమాదం. చల్లగా సాగే మన సంసారాన్ని విచ్ఛిన్నం చేయవద్దండి నాథ, నా మాట వినండి అని ప్రార్థిస్తున్నటువంటి రథీదేవిని చూసి మరింత గర్వంగా ఈ విధంగా అంటున్నాడు మన్మధుడు. పిచ్చిదానా రతి, నువ్వా ఇలా బాధపడుతున్నావు?
1: ఇంతగా చింతింపనేటికి ఈశ్వరు తప మూటు పాటికి ఎంతగా చింతింపని

రథి, నీవే బేలవై ఇలా బాధపడుతుంటే నాకు నవ్వొస్తోంది. సమస్త దేవతలు నిత్యం నన్ను తలుచుకునేటట్లుగా నా పుష్ప బాణాలు ప్రయోగించి పరమేశ్వరుని పార్వతీదేవి దాసుని చేస్తారు, నాతో రా అంటూ పరమేశ్వరుని తపోవనం చేరి సన్నజాజిపు పొదరింటి చాటున భార్య రతీదేవితో దాగుకొని తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు మన్మధుడు రతీదేవి. ఇంతలో పార్వతీదేవి పూజా ద్రవ్యములు తీసుకుని పరమేశ్వరుని తపోవనం చేరి ఆ స్వామివారి పాదాల మీద ఉంచి భక్తి పారవశ్యంతో ఈ విధంగా ప్రార్థన చేస్తుంది పార్వతమ్మవారు.

మహాదేవ శంకర పరాత్పర, ఆహా ఎన్ని జన్మల అదృష్టమో కదా, నాకు మీ చరణారవింద సేవాభాగ్యం కలిగింది. ఎంత అదృష్టవంతురాలని స్వామీ.

0: అని శంకరుని భక్తి పారవశ్యంతో పూజించి పరమేశ్వరుని దివ్య పాదార విందములకు నమస్కరించింది. నిండుగా వికసించి పరిమళములు వెదజల్లుతున్న పద్మములను పరమేశ్వరునికి సమర్పించింది. భక్తిగా సమర్పిస్తున్నటువంటి మాలను అందుకున్నాడు పరమేశ్వరుడు. అది గమనించినటువంటి మన్మధుడు, రథి చూడు, ఇప్పుడు ఏం జరుగుతుందో కళ్ళ ఆర చూసి సంతసిద్ధుగాని చూడు అని మన్మధుడు ఈ విధంగా అంటున్నాడు.
1: తరుణము మంచిది గడియ దడగని ఎగరాదటూ కీడరయక సంచరీక గుణమల్లన కర్ణముదా కలాగి శంకరుని ఎడంద సూటిగా అఖండ మనోహర మోహనాశ్రము మరుడు చివాలు నల్విడిచే మార్పు

ఇదే మంచి సమయమని సమ్మోహనాస్త్రం వింట సంధించి రాబోయే ప్రమాద ఊహించగా ఆకరణాంతములాగి అస్త్రాన్ని వదలగా అది పార్వతీదేవి కడ కంటి చూపులతో కలిసి గుచ్చుకున్నది ముక్కంటి గుండెలోన. ఆ బాణ ప్రభావం చేత జగద్గురువైనటువంటి దేవాదిదేవుని మనసు కూడా చెల్లించడం ప్రారంభించింది. వెంటనే పార్వతీదేవి అస్తం అలాగే పట్టుకుని మనసులో ఈ విధంగా అనుకుంటున్నాడు, ఇది ఇంతియా, విరుల బంతియా, కాంచన కాంతియా, లేక పలు రతర్బుదొంతియా, నా చిత్త విభ్రాంతియా అని అనుకుంటూ అనురాగ పాశాబద్ధుడయ్యుండగా పార్వతమ్మ గారు, స్వామి ఏమిటిది అంటూ వారించింది. వెంటనే పార్వతి అస్తములు విడిచిపెట్టాడు. ఆకస్మిక మనోవైకల్యానికి కారణమేవరా అని దిక్కులు పరికించి చూడగా ఎదురుగా సన్నజాజిపు పొదరింటి చాటు నుండి మరొక బాణాన్ని వింట సంధించియున్నటువంటి మన్మధుని పరమేశ్వరుడు చూశాడు. ఆ క్షణంలో పాలాక్షుడు తన మూడవ నేత్రాన్ని తెరిచాడు. పరమేశ్వరుని యొక్క పాలనేత్రాగ్ని జాలలో పడి మన్మధుడు భస్మమయ్యాడు. పరమేశ్వరుడు అదృశ్యుడయ్యాడు. సృహతప్పిన పార్వతీదేవికి హిమవంతుడు సేద తీర్చి ఇంటికి తీసుకెళ్లాడు. రతీదేవి ప్రక్కకు తిరిగి చూసింది. మన్మధుడు భస్మరాశి అయి ఉండటం చూసి సృహతప్పి పడిపోయింది. కొంతసేపటికి తేరుకొని పైకి లేచి ఆ బూడిద రాశిలో పడి పొరలాడుతూ విలపిస్తూ ఈ విధంగా బాధపడుతుంది ఆ రతీదేవి.

నాథ, క్షణం క్రితం దాకా ఎంతో ఆనందంగా కలిసి ఉన్నామే, ఇంతో నన్ను విడిచి వెళ్లటం నీకు న్యాయమా ప్రాణేశ్వర? నువ్వు లేని జీవితం నాకెందుకు? నేను కూడా మీతోనే వస్తాను అని విలపిస్తూ సహగమనం చేయటానికి సిద్ధపడుతోంది రథీదేవి. ఇంతలోనే, అమ్మా రతి, ఆగు తల్లి, నువ్వు మరణించవలసినటువంటి పని లేదు. పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం జరుగుతోంది, ఆ సమయంలో నీ భర్త పునర్జీవుడవుతాడు అని అశరీరవాణి పలకగా రతీదేవి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇక ఔషధీప్రస్థ పురమునందు పార్వతీదేవి పరమేశ్వరుని తలుచుకుని ఈ విధంగా ప్రార్థిస్తోంది. అవురా, ఆ మన్మధుని కారణంగా ఈనాడు నా స్వామికి నిన్ను దూరమయ్యానని బాధపడుతూ ఈ విధంగా తనలో తాను బాధపడుతుంది పార్వతమ్మవారు.

పరమేశ్వర, నీకు అర్ధాంగిని కావాలని ఇంతగా నిన్ను సేవిస్తుంటే ఇంకా నాపై దయలేదా స్వామి అని విలపిస్తున్నటువంటి పార్వతీదేవిని చూసి తల్లిదండ్రులు అందరాని పళ్లకి ఆశపడకూడదని ఓదార్చారు. తపస్సు చేసైనా పరమేశ్వరునికి అర్ధాంగినవుతానని తల్లిదండ్రులను ఒప్పించి జయా విజయ అనేటువంటి చెలికత్తెలను వెంటబెట్టుకుని గౌరీ పర్వతం చేరి ఆశ్రమం నిర్మించుకుని శివలింగమును తయారు చేసుకుని తపస్సు చేయడం ప్రారంభించింది పార్వతి అమ్మవారు. చక్కగా ఆ స్వామివారిని సేవిస్తోంది, చక్కగా తపస్సు చేస్తుంది. ఓం నమ శివాయ శివాయ నమోం, ఓం నమ శివాయ శివాయ నమోం అనేటువంటి పంచాక్షరీ మంత్రాన్ని పఠిస్తూ చక్కగా స్వామివారిని సేవిస్తోంది. అయినా స్వామివారికి అనుగ్రహం కలగలేదు. అప్పుడు ఆ తల్లి చక్కగా స్వామివారిని చూసి, స్వామి శంకరా,

స్వామి శంకర, నేను పసితనము నిన్నే ధ్యానిస్తున్నానే, నాపై నీకు ఆగ్రహమా స్వామి? ఒక్కసారి శంకరాని ఆర్తిగా ప్రార్థిస్తే కరుణించే దైవానివని పెద్దలు చెబుతారే, ఈ చిట్ట చివరి ప్రయత్నంలో మీకు అర్ధాంగి కావటమో అంతమైపోవటమో తేలాలి అని తీవ్రమైనటువంటి తపస్సు ప్రారంభించింది. వేసవి కాలంలో 4 ప్రక్కల మంటలు వేసి మధ్యలో కూర్చొని చక్కగా ఓం నమ శివాయ శివాయ నమ ఓం అని ప్రార్థన చేస్తుంది. చలికాలంలో 6 బయట కూసుని ఏమాత్రం కూడా జింకకుండా చక్కగా స్వామివారిని సేవిస్తోంది. వర్షాకాలంలో పీకల దాకా నీళ్లు వచ్చినా ఏమాత్రం బాధపడకుండా స్వామివారి పాదాలపై మనసు లగ్నం చేసి చక్కగా పార్వతి అమ్మవారు స్వామివారిని ప్రార్థన చేస్తుంది. ఏ విధంగా చేస్తుందయ్యా పార్వతి అమ్మవారంటే, ప్రభో శంకరా,

అంటూ ఈ విధంగా నిశ్చలమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి పార్వతీదేవి అచంచల భక్తికి పరమేశ్వరుడు సంతసించి ఆమెను అర్ధాంగిగా స్వీకరింపదలుచుకుని ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక మాయాముది బ్రహ్మచారి వేషం ధరించి అక్కడికి వచ్చి జయా విజయ అయినటువంటి చెలికత్తెలతో విషయం తెలుసుకుని తన కూర్చున్నటువంటి సింహాసనాన్ని పార్వతీదేవి సమీపానికి లాగుకుని ఈ విధంగా అంటున్నాడు పార్వతీదేవితో. పార్వతీ, శ్రీకంఠుడు నీకింతటి చిక్కు తెచ్చి పెట్టేనా? పార్వతీ,

పార్వతి, నీకు పరమేశ్వరుడు ఎంత చిక్కు తెచ్చి పెట్టాడో తలుచుకుంటేనే నాకు ఎంతో బాధగా ఉంది. నీకంటే అమాయకురాలు ఈ మూడు లోకాలలో ఎక్కడా ఉండడు. అయినా పార్వతి, రత్నం కావాలన్నవాడు రత్నం కోసం వెతకాలి, కాని ఆ రత్నమే వెతుక్కుంటూ వెళ్లిపోతుందా? నీకోసం శివుడు తపస్సు చేయాలి, కాని నీవు తపస్సు చేయడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. ఏడాదికొక్కసారి వసంతం వస్తుంది. స్త్రీకి యవనం జీవితంలో ఒకేసారి వస్తుంది. అటువంటి యవనాన్ని ఇలా తపస్సుతో వృధా చేస్తే ఇక జీవితంలో ఆనందమే కరువవుతుంది కదా. నేను ఎందుకు ఇంతగా చెబుతున్నానంటే,

పార్వతి, నేను కూడా ఘోటక బ్రహ్మచారిని, అందుకే ఇంతగా చెబుతున్నాను. నన్ను వివాహం చేసుకో, కేవలం తపస్సు వల్ల మోక్షం సాధించాలని కోరిక ఉంటే నాతో చెప్పు, నేను చేసిన తపస్సులో సగము నీకు దారపోసి స్వర్గానికి తీసుకెళ్తాను. అయినా ఆ శివుణ్ణి ఏమి చూసి ప్రేమించావు పిచ్చిదానా? ఆయన గురించి చెబుతాను వినుము.

0: చూడు పార్వతి,
1: పోరులేనెట్టి కాపురమనుకుందువా, జాలరి మొగనాలు సవతీగును, పుర్రెలెముకలు వెలుబూది బుస్సు బుస్సు మనడి తిరిగడు అమంగళాత్మజుడు, ఎవరు మొప్పిరి నీకు ముదిగొడ్డు నెక్కి తిరుగు గరళ కందరు పొందు పంకరహోపాణి అంటాడు. ఇల్లా వాకిల సంపదల భోగాల ఏవీ లేవే, పైగా శ్మశాన నివాసి మిచ్చమెత్తితే తప్ప భోజనానికి కూడా గతి లేదే. ఎప్పుడు పుర్రెలు ధరించి బూడిద పూసుకునే బైరాగిని ఎలా ప్రేమించావు పిచ్చిదానా? పసితనం వల్ల పొరపాటు పడటం సహజం, ఆ పొరపాటును సరిచేసుకో, రా నన్ను చేపట్టు అన్నాడు ఆ మాయ బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు. ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి కోపం వచ్చి, ఓ ఈ శివద్రోహి, చాలును ప్రేలబోకుము, నీచుడా మూర్ఖుడా, నీ నాలుక 1000 చీల్కలు చేసిన పాపం లేదు, కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వారికి ఏ స్వామి దర్శనం దుర్లభమో, 3 కోటి దేవతలు బ్రహ్మ విష్ణువులు ఏ ప్రభు పాదధూళి శిరసును ధరించాలని కోరుకుంటారో అటువంటి నా స్వామిని నిందిస్తావా? జయ విజయ, ఈ శివఘాతకులకు తగిన శిక్ష విధించడని చెప్పగా వారు కోపంతో విక్రిస్తూ పిలకబుచ్చుకొని పైకి లాగి జంధ్యము తెంచి ఈతముళ్లు గుర్చి చల్లని నీళ్లు తల మీద గుమ్మరించి బాధ పెడుతుండగా స్వామివారు అనుకున్నాడు, బాబోయిక భరించలేననుకుని వెంటనే

పరమేశ్వరుడు మాయా బ్రహ్మచారి వేషం విడిచి నాగాభరణములతో శిరసిన చంద్రరేఖతో చేతిలో త్రిశూలంతో పులితోలు వసనంతో పాలనేత్రంతో భూతిలిప్త గాత్రుడై ఒక్కసారిగా అలా పార్వతీదేవి సాన్నిధ్యంలో ప్రత్యక్షమయ్యాడు. జై శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర. స్వామి, ఈ దీనురాలి మీద ఈనాటికి దయ కలిగినదా స్వామి అని అంటూ ఉంటే పరమేశ్వరుడు చూసి, పార్వతి రా, నిన్ను వివాహం చేసుకుంటాను అనగానే వెంటనే పార్వతి అమ్మవారు స్వామివారిని చూసి, స్వామి నువ్వు రమ్మంటే రావటానికి నేను సిద్ధంగా లేను, కన్యాదాన ఫలితం నా తల్లిదండ్రులకు దక్కాలి అని చెప్పగా, అలాగే వెళ్లి నీ తల్లిదండ్రులతో విషయం చెప్పు, నేనే వచ్చి వివాహం చేసుకుంటానని స్వామివారు చెప్పగా, వెంటనే పార్వతీదేవి ఆనందంగా వాళ్ళ వసతీ ప్రస్థపురం చేరుకుని తల్లిదండ్రులతో విషయం చెబితే వాళ్ళు బ్రహ్మానందంగా ఆనందపడి పార్వతి అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేసి సిద్ధంగా స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే పరమేశ్వరుడు సకల దేవతలతో ముక్కోటి దేవతలను తన వెంట తీసుకుని వసతీ ప్రస్థపురము చేరుకున్నారు. చేరుకోగానే లక్ష్మీదేవి సరస్వతి అమ్మవారు పెళ్లి కుమారుడుగా స్వామివారిని సిద్ధం చేశారు. ముత్తైదు వాళ్ళందరూ కూడా పెళ్లి కుమార్తెగా అమ్మవారిని సిద్ధం చేశారు. ఇరువురిని పెళ్లిపీటలపైన కూర్చునిబెట్టారు. బ్రహ్మస్థానంలో బ్రహ్మదేవుడు కూర్చొని వేదమంత్రాలు చదువుతుండగా ఒక శుభముహూర్తంలో పరమేశ్వరుడు లేచి అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశాడు. ముక్కోటి దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఈ విధంగా మంగళహారతులు ఇస్తున్నారు.

ఓం శ్రీ సాయిరాం. ఇప్పటి వరకు మీరు పార్వతి కళ్యాణం హరికథాగానాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కథకులు శ్రీ ఎం రాముడు భాగవతార్, వాయిద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఎం కిరణ్ కుమార్, తబలాపై శ్రీ పి మురళీకృష్ణ. ఓం శ్రీ సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20, 21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం, నేర్చుకున్న విషయాలు, పొందిన అనుభవాలు గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో రేడియో సాయి తెలుగు బృందం జూలై 21వ తేదీన ముచ్చటించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, వినండి.

0: స్వామి విద్యాసంస్థలు విద్యార్థులకే కాదు బోధకులకు కూడా శిక్షణా సంస్థలే. స్వామి కాలేజీలో పనిచేయటం తమపై చూపిన ప్రభావం గురించి, తాము నేర్చుకున్న విషయాల గురించి, వారు పొందిన అనుభవాల గురించి ప్రస్తుతం అనంతపురం మహిళా కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్స్తో ముచ్చటిద్దాం. అనంతపురం మహిళా కళాశాలలో లెక్చరర్స్గా సేవలందిస్తున్న ద్వారకారాణిగారు, ప్రఫుల్లగారు, గీతా బాలగారు ఈరోజు మనతో మాట్లాడటం కోసం రేడియో సాయి స్టూడియోలో ఉన్నారు. మీ అందరికీ రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున హార్దిక స్వాగతం అమ్మా. మన శ్రోతలకి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారా ద్వారకారాణి గారు?
1: నేను చాలా అదృష్టజీవి అనేసి ఎప్పుడూ భావిస్తాను. ఎందుకంటే మా అమ్మ గారు తన పెండ్లకు ముందే స్వామి దగ్గర వచ్చినారు, కాబట్టి నా జీవితం అంతా స్వామి మయమే అని నేను భావిస్తాను. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు. మా ఫాదర్ జబల్పూర్లో ఉద్యోగం చేసేవాళ్ళు, అప్పుడు నేను పుట్టినాను. పుట్టిన తర్వాత మా తల్లిదండ్రి స్వామి దగ్గర పుట్టుపర్తి తీసుకుని వచ్చారు. నౌ దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఎర్లీ 50s. అప్పుడు స్వామిని అంతా వేడుకునేవాళ్ళు, స్వామి పేరు పెట్టండి, చౌలు కుట్టండి, అన్నప్రాసం చేయండి. మా అమ్మకి మా అమ్మ పేరు గిరిజ, గిరిజమ్మ అని పిలుస్తారు. మా నాన్నగారు సి బ్రహ్మరేశ్వరరావు.

0: చేయండి, అక్షరాభ్యాసం చేయండి. సో ఇవన్నీ నేను చాలా అదృష్టం స్వామి దగ్గర నుంచి డైరెక్ట్ గా పొందుకున్నాను. ఈ కళాశాలలో ఎట్లా ప్రవేశం అయిందంటే, నేను ఎంఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1971 అప్పుడు మా అమ్మగారికి గురు పుట్టినమ్మకి పుట్టుపర్తి రావాలా అని ఒక కోరిక వచ్చింది. బట్ ఫ్యామిలీని వదిలిపెట్టి రావాలా, మేము 5 మంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ స్వామి పేరు పెట్టినారు స్వామి ఆశీర్వాదం. అట్లాంటిది మా మదర్ ఒక విష వచ్చింది మా మదర్కి, స్వామి దగ్గర పోవాలా గురు పుణ్యమ ఫంక్షన్ కి. సరే మాకు ఎగ్జామ్స్ ఉంది కదా, నేను ఇంట్లో అండ్ ద ఎల్డెస్ట్ డాటర్, సో తన పైన అంతా పని పడుతుంది కదా టు టేక్ కేర్ మా తమ్ముళ్ళు చెల్లెలను చూసుకునేది అని వెనక్కేటేసింది. వద్దమ్మా ఈ ఎగ్జామ్ చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, నువ్వు వెళ్ళరా అందరూ వీల్ మేనేజ్ అనేసి చెప్పినా. సరే మా అమ్మ పుట్టుపర్తి వచ్చినారు గురు పుణ్యమ ఫంక్షన్ కి 1971. పుట్టుపర్తి వస్తానే ఇంకా స్వామి గురు పుణ్యమ అనంతపురంలో చేసుకుంటాము, కాలేజ్ ఇనాగ్రేషన్, మీరు అందరూ కాలేజ్కి వెళ్ళండి అనేసి అనంతపురం పంపించినారు. సో అనంతపురం వచ్చేసి కాలేజ్ వచ్చేసి అక్కడ సేవా కార్యక్రమాలు, బియ్యం వేరేది, పూలు కట్టేది, అవన్నీ జరుగుతూ ఉంటే ఆ అనుభవంలో ఉన్నప్పుడు కాలేజ్ ఇనాగ్రేషన్ రోజు అనుకున్నారు, నా కూతురు ఈ కాలేజ్ లో పనిచేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఒక స్మాల్ విష్ షీ ఎక్స్ప్రెస్డ్, స్వామితో ప్రార్థన చేసుకుంది. ఇంటికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు నాతో చెప్పింది, ఇంక నీ పరీక్షలు అయిపోతా ఉన్నాయి కదా, స్వామి కాలేజ్కి అప్లై చేయి. నేను అప్పటికే బీఆర్సి తర్వాత కాన్పూర్ ఐఐటీలో ఇంటర్వ్యూ అట్లా అంతా ఇచ్చింది, బికాస్ ఐ హ్యాడ్ డన్ మై ఎంఎస్సీ ఇన్ అప్లైడ్ ఫిజిక్స్ ఫ్రమ్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఆఫ్ కోర్స్ అప్లికేషన్ ఏమో వేసినాను స్వామి కాలేజ్కి వేసేసి. బట్ మా ఫాదర్ ఏమో ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉండాలా అనేసి ఒక సైంటిఫిక్, బికాస్ ఫిజిక్స్ లో చేస్తున్నాను కాబట్టి ఒక సైంటిఫిక్ ప్లేస్ లో వర్క్ చేయాలా అనేసి అతని అభిప్రాయం ఆ టైంలో. వన్ డే సడన్లీ ఇన్ ఫిబ్రవరి ఐ గెట్ అ టెలిగ్రామ్, ఎవరి దగ్గర నుంచి అంటే మిస్ ముఖర్జీ దగ్గర నుంచి, ఏమంటే వెంటనే రావాలా, దేర్స్ అ వేకెన్సీ ఇన్ ఫిజిక్స్, వెంటనే బయలుదేరి రావాలా. సరే మా అమ్మను అడిగినాను, అమ్మ ఏం చేయమంటావు, అక్కడ పోమంటావా ఇక్కడ పోమంటావా ఎట్లా, నీ ఇష్టం నువ్వు డిసైడ్ చేసుకోను. మా ఫాదర్ దగ్గర పోయి అడిగితే అతను ఇట్లాగే చెప్తున్నారు, నీకేమనిపిస్తుందో నువ్వు ఆ విధంగా చెయ్యి. సరే ఐ టుక్ ద డిసిషన్, ఇంకా చదువు ఎందుకు, స్వామి దగ్గర పోయి స్వామి కాలేజ్ లో చేసుకుంటాం. సో ఐ స్ట్రేట్ కేమ్, నెక్స్ట్ డే ఐ హ్యాడ్ టు ట్రావెల్, వచ్చేసినాం అనంతపురం. వచ్చేసి ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే లోకల్ వాళ్ళు, వాళ్ళు ఎవరు కనపడలేదు. సో నేరుగా ఒక రిక్షా తీసుకుని, అప్పటికి స్వామి కాలేజ్ చాలా దూరం అనిపించేది ఆ కాలంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వరకు ఏమీ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఆ స్వామి బిల్డింగ్ కమలం కనిపించిందో ఒక హాయితనం వచ్చేసింది స్వామి కాలేజ్ అనేసి ఒక సంతోషపడిపోయి కాలేజ్ లోపల ఎంటర్ అయినాను. నాకు ఫస్ట్ ఒక ఇంగ్లీష్ లెక్చరర్ సుధా నాయర్ మేడం కనిపించినారు, పుష్ప మేడం కనిపించినారు. సరే మళ్ళీ డిపార్ట్మెంట్ కి, ప్రిన్సిపల్ ఆఫీస్ కి అట్లా వెళ్ళాను. సో దట్ వాజ్ మై బిగినింగ్ స్వామి కాలేజ్ లో ప్రవేశం కావటానికి.
1: ఇది ఏ సంవత్సరంలోనమ్మా?
0: 1972 ఫిబ్రవరి,
1: 72 ఫిబ్రవరిలో అప్పుడు జాయిన్ అయ్యారు.
0: అప్పుడు జాయిన్, సో ఇట్స్ హార్డ్లీ 20 ఇయర్స్. అండ్ నాకు ఎంత ఈరోజు ఎంత ఆనందం అవుతుంది అంటే, స్వామి ఆ రోజు ఎట్లా చూసుకున్నారు, నాకు పేరు పెట్టిన రోజు ఎట్లా చూసుకున్నారు, నా జీవితం ఎట్లా చేసుకున్నారు, అవంతా ఒక అద్భుతమైన ఒక కథలాగా అనిపిస్తుంది ఈ రోజు కూర్చొని చూస్తున్నా.
1: చాలా సంతోషం అమ్మా, ఇంతకాలం నుంచి స్వామితో ఇంత అనుబంధాన్ని పెంచుకున్న మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ
0: ఇంకొక మాట చెప్పాలంటే, కాలేజ్ చేరిన వెంటనే ఒక సంవత్సరం తర్వాత నాచురలీ పేరెంట్స్ పెళ్లి

0: వెళ్ళాలి అని చూస్తా ఉంటారు. సో మా ఫాదర్ ఒక 3 ప్రపోజల్ స్వామి దగ్గర తీసుకొని వచ్చారు. అండ్ ఆ ఫోటోస్ అంతా స్వామికి చూపించి, స్వామి మనం మామూలుగా మనం ఏ విధంగా డిస్కస్ చేస్తాము ఆ విధంగా డీటెయిల్స్ అంతా అడిగి చేసి ఈ ఒక ఫోటో చూపించి, మా హస్బెండ్ ఫోటో చూపించి, ఈ అబ్బాయితో పెళ్లి చేస్తే మన అమ్మాయి మన దగ్గర ఉంటుంది అని స్వామి చెప్పారు. సో నాచురలీ ఐ గాట్ మ్యారీడ్ టు మిస్టర్ హరిబాబు. అండ్ ఆ రోజు అతను వేరే ఎక్కడో పనిచేసేవాళ్ళు, స్వామి అనుగ్రహంతో ఈ గాట్ ట్రాన్స్ఫర్ టు అనంతపుర్. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా అనంతపుర్ లోనే ఉన్నారు. సో ఇది ఇంకొక లక్ అనిపిస్తుంది, దట్ స్వామినన్ని ఇక్కడే అనంతపుర్ లో పెట్టుకున్నారు. వేరేజ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అనంతపుర్ లో పుట్టిన పెరిగిన వాళ్ళు, వాళ్ళు అనంతపుర్ వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. వాళ్ళు ఎప్పుడు నన్ను చెప్పేవాళ్ళు, నీవు ఎక్కడి నుంచి, జబల్పూర్ నుంచి వచ్చి నువ్వు స్వామి దగ్గర ఇక్కడ ఉండిపోయినావు. సో అది స్వామి అనుగ్రహం నా పైన అని చాలా.
1: పేరు పెట్టడం నుంచి పెళ్లి చేయడం దాకా అంతా స్వామి చేతే చేంజ్
0: పెళ్లి అయిన తర్వాత ఇప్పటి వరకు ఇంకా స్వామి ముందును స్వామి అని.
1: చాలా సంతోషం అమ్మా. ప్రఫుల్ల గారు మీరు చెప్తారా అండి?
2: నేను మొట్టమొదట స్వామిని నా 9వ సంవత్సరంలో చూశాను. అప్పుడు స్వామి మన కళ్యాణ మంటపం కట్టే సందర్భంలో అనంతపురంలో టవర్ క్లాక్ నుండి బ్రిడ్జ్ మీద ఉత్సవం వెళ్తుందన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ సాయిబాబా వస్తున్నారు, సాయిబాబా వస్తున్నారు అన్నారు. అంతకుముందు నాకు సాయిబాబా గురించి తెలీదు, ఆ పేరు వినలేదు కూడాను. ఎందుకంటే మా నాన్నగారు శివభక్తి పరాయణులు, నిత్యం రుద్రాభిషేకాలు చేసేటువంటి వాళ్లే, అమ్మ కూడా అట్లాగే. అయితే స్వామి గురించిన పరిచయం మాత్రం కుటుంబంలో లేదు. అప్పుడు పరిగెత్తుకుంటూ, చిన్నదాన్ని కదా, పరిగెత్తుకుంటూ ఇల్లు బ్రిడ్జికి దగ్గరగా ఉందన్నమాట, అందుకు పరిగెత్తుకుంటూ వెళ్లాను, స్వామిని చూశాను. ఏదో ఆనందం నాకు తెలియదు, ఇది ఆనందం అనే సంగతి కూడా నాకు తెలియదన్నమాట. తర్వాత ఒక శివరాత్రి రోజు మా ఇంటి ఓనర్, ఈరోజు పాలల్లో రాత్రి సాయిబాబా కనిపిస్తాడు అని చెప్పారన్నమాట. వెన్నెల్లో పెడితే సాయిబాబా కనిపిస్తారు. నిజంగానే పాలగిన్నె తీసుకుని పోయి వెన్నెల్లో బయట పెట్టానన్నమాట. అదే బయటికి తీసుకుని వెళ్తే సాయిబాబా అక్కడ కనిపిస్తారు. ఆ వెన్నెల ఎంత ఉంటుంది చిన్న శివరాత్రి ముందు, అంత తక్కువ వెన్నెల ఉంటుంది కదా, కనిపించలేదు. ఏదో నీడలు కనిపిస్తున్నాయి, అదేదో బాధ. ఏదో సాయిబాబా కనిపిస్తారన్నారు, సాయిబాబా కనిపించలేదు. ఆ తర్వాత నేను 6వ క్లాస్లో ఉన్నప్పుడు స్వామి కాలేజీలో సైన్స్ ఫెయిర్ ఒకటి పెట్టారు. నేను చదువుతున్న స్కూల్ విద్యారణ్య ఓరియంటల్ హై స్కూల్లో చదివేదాన్ని. అందరూ కూడా ముందు రోజు సైన్స్ ఫెయిర్ కని వెళ్లారు. మాకు తెలిసిన వాళ్లు నేను నిన్ను విడిగా తీసుకుపోతా, లేవే వీళ్లతో వద్దు అన్నారు. తర్వాత 2వ రోజు పొద్దున్నే స్కూల్ ఎగ్గొట్టేసి మా ఫ్రెండ్ నేను వాళ్ల ఫ్రెండ్ వాళ్ల పక్కింటి ఆవిడ అందరు కలిసి రిక్షాలో కాలేజ్ దగ్గరకు వచ్చాము. కానీ లోపల ప్రవేశించాము, ఇంకా అప్పుడు 6వ క్లాస్ అన్నమాట. నాకు ఎదురుకుండా సరస్వతి విగ్రహం కనిపిస్తోంది. లోపలికి నేరుగా వెళ్లిపోయాం ముగ్గురు, ఆ పెద్ద ఆవిడ, మేమిద్దరం కూడాను. అయితే ఒక లెక్చరర్ వచ్చి, మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇప్పుడు స్వామి రెస్ట్ తీసుకుంటున్నారు, మీకు దర్శనం ఇయ్యరు అని చెప్పి పంపించేశారు. చాలా నిరాశ అయింది. కానీ ఆ క్షణంలో నేను నిర్ణయించుకున్నాను, చదివితే ఈ కాలేజీలోనే చదవాలి అని. ఆ తర్వాత మా నాన్నగారికి కూడా ఉన్న చక్కటి క్రమశిక్షణ ఉన్న, రక్షణ ఉన్న కాలేజీ సత్యసాయిబాబా కాలేజీ కాబట్టి మా నాన్న కూడా నన్ను ఆ కాలేజీలో చేర్చడానికి ఇష్టపడ్డారు. తర్వాత 1979లో నేను మొట్టమొదటిసారి కాలేజీలో అడుగు పెట్టాను. ఇంటర్మీడియట్ కోర్సుకు అలా. ఇది బహుశా జన్మాంతర రుణమో, స్వామి అనుగ్రహం విపరీతంగా ఉండడం వల్ల కుటుంబంలో ఎవ్వరూ కూడా సాయిబాబా అన్న పేరు విన్నవాళ్లు కాదు, స్వామి భక్తులు కాదు. నన్ను అలా లాక్కుని తర్వాత క్రమంగా కుటుంబాన్ని దగ్గర చేర్చుకున్నారు స్వామి.
1: చాలా సంతోషం అమ్మా. సో స్వామి అనంతపురం కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నారు, ఆ తర్వాత డిగ్రీ కూడా అక్కడే చదివారు.
2: డిగ్రీ తర్వాత ఎంఏ తెలుగు, మధ్యలో పెళ్ళయ్యి రెండేళ్లు గ్యాప్ వచ్చింది, ఆ తర్వాత మళ్లీ ఎంఏకి చేరాను, ఆ తర్వాత మళ్లీ గ్యాప్ పిల్లాడు, అప్పటికి పెళ్ళయింది పిల్లాడు, మళ్లీ పిహెచ్డికి జాయిన్ అయ్యాను. ఈ విధంగా 1979 నుంచి 1993 వరకు నేను
1: స్వామివారి కాలేజీలో విద్యార్థిని
2: విద్యార్థినిగా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను విద్యార్థినినే చెప్పాలంటే.
1: స్వామివారికి మనందరం ఎప్పటికీ విద్యార్థులు.
2: తర్వాత 1984 పెళ్ళయ్యాక మా వారికి అంత భక్తి భావం ఏమీ లేదు నిజంగా, కానీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే అప్పటికి అనుభవం ఉన్న ఇంట్లో అటువంటి వాతావరణం లేకపోయినా అత్తింటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని భరించలేకపోయాను, అట్లా వ్యతిరేకతను భరించలేకపోయాను. కానీ ఎప్పుడు ఇంతవరకు మా వారు ఎప్పుడు ఏమీ చెప్పలేదు, కానీ ఎప్పుడు ఏం జరిగిందో తన విషయంలో ఇంతవరకు నాకు తెలియదు. కానీ స్వామి అనుగ్రహం ఏంటంటే ఒకరోజు పువ్వు కోసి తెచ్చి స్వామి ఫోటో మీద పెట్టారు. ఇంకప్పటి నుంచి నాకు పరమానందం. ఈ రోజు తను ప్రతిదానికి స్వామి ఉన్నారు కదా అని నాకే ధైర్యం చెప్తారు.
1: చాలా బాగుందమ్మా, చాలా సంతోషం. మరి ఇప్పుడు మన గీతా బాల గారు ఏం చెప్తారో కూడా విందాము.
3: సాయిరాం అండి.
1: సాయిరాం అండి.
3: నేను, నా పేరు గీతా బాల, నేను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో మన కాలేజీలోనే వర్క్ చేస్తున్నాను. చదివిందేమో ఇంటర్మీడియట్ మాత్రమే మన కాలేజీలో, తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ కింద. కానీ మనకు ఆ వయసులో ఇదేదో స్ట్రిక్ట్, మనకి చేత కాదు. మేము నలుగురు మక్కజల్లెళ్ళు అయితే ముగ్గురు ఇక్కడే చదువుకున్నారు, అందరూ డిగ్రీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. బట్ నేను వచ్చేసరికి కడగొట్టు చెడగొట్టు అన్నట్టు లాస్ట్ కదా, అందులో చిన్నతనంలోనే నాన్నగారు పోయారు. సో నేను అక్కడ చదవను ఉంటే మా అమ్మ ఇంకా యాక్సెప్ట్ చేసి బయట చేర్పించారు. బట్ ఎట్లానో స్వామి తెచ్చుకున్నారు, అదంతా ఒక పెద్ద స్టోరీ అవుతుంది. కాకపోతే స్వామిని చాలా చిన్న వయసు నుంచే చూశాను. మా నాన్నగారు అయితే కమ్యూనిస్ట్, పక్కా కమ్యూనిస్ట్, కానీ ఎప్పుడు అమ్మను దేవుళ్ళు గాని పూజలు గాని చేయొద్దనేవాళ్ళు కాదు. పండగలు అట్లా ఉంటే తను కూడా వంటింట్లో హెల్ప్ చేసేవాళ్ళు. మాది చాలా పెద్ద కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ, 16 మంది ఉండేవాళ్ళం ఇంట్లో. కానీ ఎప్పుడు మా అమ్మంతకు మా అమ్మ భగవద్గీత చదువుకుంటూనే వంట చేసేది, మా నాన్న ఆమె కూడా హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉండేది. కాకపోతే స్వామి ఎప్పుడు కూడా చాలా సార్లు అంటే కాలేజ్కు ఎన్ని విజిట్స్ చేసినారు ఫస్ట్ లో కన్స్ట్రక్షన్ అప్పుడు, దాంట్లో దాదాపుగా సగం పైన సార్లు మా పెదనాన్నగారింటికి వచ్చారు, అంటే అమ్మ అక్క వాళ్ళ ఇంటికి.
1: వారి పేరండి?
3: పట్టాభిరాములు గారు, వెరీ ఓల్డ్ డివోటీ.
0: ఇక్కడ ఒక మాట చెప్పొచ్చా?
1: చెప్పండి చెప్పండి ద్వారకారాణి గారు.
0: ఏమంటే గీతా బాల గారు వాళ్ళ పద్మాన్ గురించి, పట్టాభి గారు గురించి చెప్తా ఉంటే మా అదృష్టం ఏమంటే, మేము జస్ట్ పెండ్లు అయినాక ఈ కమలానగర్ లో పట్టాభి గారి ఇంటి పక్కనే హౌస్ తీసుకున్నాం. సో ఒకరోజు పట్టాభి గారు వాళ్ళ భార్య అమ్మ పై నుంచి మెదుపై నుంచి పిలిచి, రాణి నేను కాలేజ్ నుంచి జస్ట్ రిటర్న్ అయినాను, ఇంకా కాళ్ళు చేతులు కడుక్కుంటా ఉంటే పైనుంచి పిలిచి స్వామి వస్తున్నారు ఇంటికి, మీరు వస్తారా అనేసి పలికింది. మేము ఇంతవరకు పెళ్ళైనాక వెంటనే జాబ్ జాయిన్ అయిపోయినాం. సో అది ఏమైందో ఏమో, ఆ రోజు మా హస్బెండ్ ఎప్పుడు 5 తర్వాతే వచ్చేవాళ్ళు ఇంటికి ఆఫీస్ నుంచి. ఆ రోజు జస్ట్ అమ్మ ఇట్లా పిలిచినారు, అతను ఫ్రంట్ డోర్ రింగ్ చేస్తే ఇంకా అతను వచ్చేస్తున్నారు. ఇక్కడ స్వామి వస్తున్నారు అమ్మ చెప్పినారు, పోతామంటే వెంటనే చెట్లు కడుక్కొని వెళ్ళాము. అండ్ దిస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, కమలానగర్ ఏరియా. అంటే మేము పోయినామో లేదో ఒక పెద్ద కార్, వైట్ కార్ వచ్చింది, దాంట్లో స్వామి దిగినారు, మేము పక్కనే ఉన్నాం. వెంటనే స్వామి నన్ను చూసి మా హస్బెండ్ ని షోల్డర్ పైన బాగా ప్యాట్ చేసి, ఇతను ఎవరు అనుకున్నావు, ఇతను బ్రహ్మరేశ్వరరావు అల్లుడు అని స్వామితో పాటు పట్టాభి గారి ఇంట్లో తీసుకుపోయి, ఇంకా ఆ రోజు స్వామితో హిజ్ ఫస్ట్ దర్శన్ ఆఫ్ స్వామి, దిస్ వాజ్ ద ఫస్ట్ దర్శన్. ఇంకా స్వామితో పాటు బొబ్బట్లు భోజనం గీజనం అంతా చేసుకుని, దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీ వీ హ్యావ్ విత్ గీతా బాతాస్ పద్మాన్ గారు వాళ్ళ ఇంట్లో.
1: చూసారా, ఒక నలుగురు భక్తులు కలిసి కూర్చుంటే ఎన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రకంగా ఇంకొకరితో స్వామి అలా మనల్ని కనెక్ట్ చేసే ఉంచుతారు, అది మనం మాట్లాడుకున్నప్పుడే బయటకు వస్తుంది.
3: సో చాలా చిన్నతనంలో వచ్చేవాళ్ళు స్వామి వస్తే ఒక పండగ వాతావరణం, పెద్దమ్మ వాళ్ళ ఇంటి ఇల్లంతా ఆరెంజ్ కర్టన్స్ అయిపోతాయి. అంటే ఐ యూస్ టు సీ దట్ గ్రాండియర్ గొప్పగా ఉంటుంది. స్వామి దేవుడు అన్నది నాకు అప్పట్లో రిజిస్టర్ కాలేదు. అందరం పోతాం, భజనలు చేస్తాం, మంచి ఫుడ్ పెడతారు, మా పెద్దమ్మ గ్రాండ్ గా రెడీ అవుతుంది. సో ఐ వాజ్ వెరీ స్మాల్, మేబీ థర్డ్ క్లాస్ సెకండ్, అప్పటి నుంచే స్వామి వస్తే ఓకే. చాలా రోడ్ రోడ్ బ్లాక్ అయిపోయేది. సో ఎప్పుడు స్వామి అనంతపూర్కి వచ్చినా మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే వాళ్ళము, అందరం భజన భోజనాలు అవన్నీ చూసుకుని. మా నాన్నగారు గారు కూడా వచ్చేవాళ్ళు, కాకపోతే హీ వాంట్స్ టు ఇంటర్వ్యూ స్వామి, హీ వాంట్స్ టు పుట్ ద క్వశ్చన్. నాకు తెలిసి స్వామి ఆయన అడిగేవాళ్ళంటే ఏం డబ్బులు ఉన్న వాళ్ళకైనా మీరు లింగాలు ఇవ్వడము అట్లాంటివి అని. సో తర్వాత స్వామిని ఒకసారి సందర్భంలో అడిగారంట, స్వామి ఆడపిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు, అనంతపూర్లో లేడీస్ కు ఒక కాలేజ్ ఎందుకు కట్టకూడదు అని. అంటే వాట్ ఐ హర్డ్, నాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయినారు, మా అమ్మ ద్వారా అయితేనేమి, మా మేనమామల ద్వారా అయితేనేమి విన్నది స్టోరీ. తర్వాత జ్వాలనయ్య గారు కూడా ఒక సందర్భంలో నేను కాలేజ్ చేరిన తర్వాత చెప్పినారు, మీ నాన్న ఇట్లా అడిగారు ఆ రోజు. సో తర్వాత ఇమ్మీడియట్ గా స్వామి సరే ఎవరైనా అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అవన్నీ చూస్తే లక్ష్మీదేవ అమ్మ గారితో మాట్లాడి, జ్వాలనయ్య సార్ తో మాట్లాడి. సో ఆ ఒక్క రీజన్ వల్ల మమ్మల్ని అందరి బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ అయినా అందరినీ అనంతపూర్లో స్వామి కాలేజీలోనే చదివించినారు మా నాన్న. హీజ్ అ సోషలిస్ట్, హీఈస్ డూయింగ్ సో మచ్ అండ్ చాలా మంచి పనులు చేస్తున్నారు సమాజానికి, కాబట్టి అందరూ మీరు ఎక్కడనే చదువుకోవాలి, నో మనకు అనంతపూర్లో ఉంటూ ఒక ఆడపిల్లలకు ఒక కాలేజ్ ఉంది కదా అని. తర్వాత చాలా సార్లు అట్లా పెద్దమ్మ ఇంట్లో చూడడము, ఇంటర్మీడియట్ అందరూ ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా నా ఇంటర్మీడియట్ కూడా సత్సాయి కాలేజీలోనే చేసినాను.
1: అది ఏ సంవత్సరంలో?
3: 1980-82 నేను జాయిన్ అయిన తర్వాత ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ కూడా వచ్చింది, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ గా జాయిన్ అయిపోయాను. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్ వెళ్ళిపోయాను బయటికి. తర్వాత ఒక వన్ మంత్ కోల్డ్ వార్ అనమాట, రోజు అన్నం తినకుండా పడుకునేదాన్ని. ఎందుకంటే నలుగురే సెలెక్ట్ అయినాం బిఏలో. స్వామి అప్పుడు బస్సులు కూడా రన్ చేయడం తగ్గించేసినారు, ఆర్టీసీ బస్ కోసం వెయిట్ చేయాలి, వచ్చేసరికి లేట్ అయిందంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. దట్టు తెలుగు మీడియం స్టూడెంట్, ఇంగ్లీష్ మీడియం అర్థమయ్యేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని. కాంప్లెక్స్ డెవలప్ చేసుకుని ఈ నెట్తో మొత్తానికి బయటకు వెళ్ళిపోయినాను. తర్వాత అదే పెద్దనాన్న వాళ్ళతో ఫంక్షన్స్ అంటే పుట్టబర్తికి రావడం, బర్త్డేస్ అట్లా చూడడము జరిగేది. నేను ఈ ప్రాసెస్ లో పీజీ అయిపోయింది, మళ్ళీ ఒక కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినాను ప్రైవేట్ కాలేజ్ లో. అక్కడికి మన పుట్టబర్తి అమ్మాయిలు ఉండేవాళ్ళు స్టూడెంట్స్ గా. ఒకసారి అమ్మాయి ఫోర్స్ ఇంది, మేడం మీరు ఒకసారి పుట్టబర్తికి రండి, స్వామి 70th బర్త్డేకి విల్గో హెయ్యూ స్టేడియంలో జరుగుతుంది అంతని. సో అప్పుడు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత స్వామి దగ్గర నుంచి చూడడం, ఎందుకంటే ఈ లోపు మా పెద్దనాన్నగారు చనిపోయినారు, స్వామి అనంతపురం రావడం తగ్గిపోయింది, వాళ్ళ ఇంటికి రావడం అన్ని. సో 80s తర్వాత ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నిల్. మేమే ఎప్పుడో వస్తే చూసేవాళ్ళం తప్ప అనంతపూర్ రావడం ఆ క్లోజ్ ఇవన్నీ తగ్గిపోయినాయి అనమాట. తర్వాత పర్సనల్ లైఫ్ లో ఏదో కొంచెం డిస్టర్బెన్సెస్ రావడము, మిరాకులస్ గా అసలు స్వామి ఎట్లా తీసుకున్నారో అని కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయిపోవడం, అదొకటి చెప్పాలంటేనే మీ 2 అవర్స్ ప్రోగ్రామ్ చేసి సరిపోదు. తర్వాత జరగడం అందరం, అంటే నేను ఇంటర్వ్యూలో కూడా రిజిస్ట్రార్ గారితో అడిగితే మా ఇంట్లో అదైతే అందరూ చదువుకున్నారు కానీ ఐ డోంట్ నో వెదర్ ఐమ్ ఎ డివోటీ ఆర్ నాట్ బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ స్వామి అని చెప్పిన, అంటే ఏదో అది ఒక గొప్పతనం లాగా. బట్ ఆఫ్టర్వర్డ్స్ ఎవ్రీడే నేను చెప్పొచ్చు, ఎవ్రీడే హీ వాజ్ ఇన్ మై లైఫ్ గైడింగ్ మీ, గార్డింగ్ మీ, ఎవ్రీథింగ్. ఎవ్రీడే ఒక ఎక్స్పీరియన్స్.
1: మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారమ్మా స్వామి?
3: 1980 జాయిన్, 82 ఇంటర్మీడియట్.
1: అది ఇంటర్వ్యూ, సారీ ఇంటర్మీడియట్.
3: ఇమ్మీడియట్ గా డిగ్రీ 83, ఇన్స్టిట్యూట్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ జాయిన్ అయ్యి 1 మంత్ ఉండి తర్వాత టీసీ తీసుకుని వెళ్ళడం జరిగింది.
1: ఇప్పుడు మరి లెక్చరర్
3: గా 98 లో, 20 ఇయర్స్ ఇది, 20th ఇయర్. 1998 డిసెంబర్ ఐ హావ్ జాయిన్డ్, ఇది 20th ఇయర్. సో అకాడమిక్ గా కానీ, పర్సనల్ లైఫ్ కానీ, ఫిజికల్ గా కానీ, మెంటల్ గా అన్ని రకాలుగా కూడా స్వామి చాలా, అంటే ఇంట్లో ఎవరు అగెనిస్ట్ కాదు అన్నవాళ్ళు కానీ ఎవరైనా అట్లాంటి వాళ్ళు కూడా, దే స్టార్టెడ్ కమింగ్ టు పత్తి. మేం సిస్టర్స్ అందరం అంతా చాలా ఇష్టం స్వామి అంటే, ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి అన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు కదా, అట్లాంటిది దే ఆర్ ఆల్సో కమింగ్. ఏదైనా దూరం ఎక్కడో వాళ్ళ దగ్గర ఫస్ట్ లోనే పోవాలి, ముందరు కూర్చోవాలి, స్వామి ఉన్నప్పుడైనా ఎక్కడో వెనకల నుంచి చూసేసి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంతే, అట్లా ఉండేది. సో ఆ రకంగా స్వామి, నేను కరెక్ట్ గా స్వామిని ఫీల్ అయింది మాత్రం, అంటే నాకు దేవుడు హీఈస్ ఎవ్రీథింగ్ అనిపించింది మాత్రం ఫ్యాకల్టీగా జాయిన్ అయిన తర్వాతనే. ఎన్ని రకాలుగా అంటే ఎవ్రీడే ఐ కెన్ టెల్ వన్ ఎక్స్పీరియన్స్ అట్లా.
1: మీరు ముగ్గురు కూడా మోర్ దెన్ 40 ఇయర్స్, 40 సంవత్సరాలు పైగా స్వామితో, ఇంకా పైగానే పై మాటే స్వామితో కలిసి జీవిస్తూ వస్తున్నారు. స్వామి మీ జీవితాల్లో మీ చిన్నతనం నుంచే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాల అనుబంధంలో మీరు మర్చిపోలేని సంఘటన, మీ మీద చాలా చెరగని ముద్ర వేసి ఎన్నో ఉంటాయి, కానీ వాటిల్లో మీ మనసుకి బాగా దగ్గరగా ఉన్న సంఘటన స్వామితో ఏమైనా షేర్ చేసుకుంటారమ్మా మన భక్తులందరితో?
0: నాకు చాలా సంఘటనలు ఉన్నాయి, ఏది చెప్పాలా, ఏది ముఖ్యమో, ఏది చిన్నది అని తెలియకపోతా ఉంది. సో పెద్ద క్వశ్చన్. చాలా విషయాలు గుర్తొస్తాయి, బట్ సమ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమంటే, ఒకసారి మన కాలేజ్లో ఉన్నప్పుడు అస్తమానం హాలిడే వస్తే ఏమైనా వస్తే వచ్చేసేవాళ్ళం, అందరూ పుట్టపర్తికి వచ్చేసేవాళ్ళం. బట్ నాకే ఒక సంసారము, అత్త మామ అందరూ ఉండేసరికి ఇట్ వాజ్ నాట్ సో ఫ్రీ దట్ ఐ కుడ్ కమ్. సో కొంచెం చాలా బాధ వేసేది, ఏంటి ఇట్లా అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు పుట్టపర్తికి, స్వామి అక్కడ ఇంటర్వ్యూ ఇస్తా ఉంటారు, నేను ఇక్కడ వంట చేసుకుని నేను ఇక్కడ ఉన్నాను అని చాలా బాధ వేసేది. సో ఒకసారి పోయినప్పుడు ఐ వాజ్ లక్కీ, అప్పుడు స్వామి పిలిచినారు, ఇంటర్వ్యూకి పిలిచినారు. స్వామి పక్కనే చైర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అప్పుడు ఎంతో అందరూ ఏమేమో అడుగుతున్నారు స్వామిని, స్వామి పలుకుతా ఉన్నారు, ఆన్సర్ చేస్తున్నారు, ఇంకేమి ఇంకేమి అడగండి అడగండి అనేసి చెప్పేవాళ్ళు స్వామి. సో నేను గట్టిగా మనసు చేసుకుని, స్వామి నాకు ఈ బాధ ఉంది స్వామి, ఏమంటే నేను ఎప్పుడంటే ఎప్పుడు అందరిలాగా నేను స్వామి దగ్గర రాలేకపోతున్నాను, చాలా బాధ వేస్తుంది స్వామి, నేను ఏం చేయాలా స్వామి అని చెప్తే ఎంత చక్కగా అన్నారు, స్వామి పక్కన కూర్చుంటే ఒకటే కాదు, స్వామిని మనసులో తెలుసుకున్నది గొప్ప. నువ్వు వంట చేసేటప్పుడు, వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు, కాయగూరలు కట్ చేసేటప్పుడు నీ ఈగో అంతా కట్ చేసుకో, చపాతి రోల్ చేసేటప్పుడు నీ మనసా అంతా ధారాళం చేసుకుని దాన్ని ఆ ప్రేమని అందరిలో పంచుకో, ఆ విధంగా చేసుకుంటే గొప్ప. మా స్వామి దగ్గర పక్కన కూర్చునేది కాదు, స్వామిని మనసులో పెట్టుకునేది అది మోర్ ఇంపార్టెంట్ అనేసి స్వామి ఒకసారి అట్లా చెప్తున్నారు.
1: చాలా బాగుందమ్మా, ఈ మాట విన్న మన శ్రోతలు ఎంతో మంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు ఈ క్షణంలో. ఎంతో మంది ఎంత దూరంలో ఉంటారు, వారు పుట్టపర్తి రావాలన్నా కూడా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి రాగలుగుతూ ఉండుంటారు. మీరు చెప్పి, స్వామి చెప్పారు అని మీరు చెప్పిన ఈ మాట వాళ్ళకి ఎంత సంతోషాన్ని ఇస్తుందో తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్రఫుల్ల గారు మీరు కూడా ఏమైనా చెప్తారా?
2: 1993లో నా పీహెచ్డీ అయిపోయింది. ఆ కాన్వకేషన్ లో నా దురదృష్టమేమో, స్వామి చేతుల మీదుగా నేను సర్టిఫికెట్ అందుకోలేకపోయాను. కారణాలేవో మనకు తెలియదు, కానీ చాలా అంటే చాలా బాధేసింది. ఎందుకంటే నేను పూర్తిగా మానసికంగా శారీరకంగా సంసిద్ధంగా అక్కడ నిలుచుకున్నాను, కాన్వకేషన్ స్టూడెంట్స్ తో పాటుగా నేను కూడా ఉన్నాను. కానీ ఆ రాకపోవడం, ఎందుకంటే ఒక్క చిన్నదైన స్వామి దగ్గర అందుకోవడం అన్నది చాలా గొప్ప విషయం. అది ఎందుకంటే స్వామిని చాలా, ఆ సమయంలో సర్టిఫికెట్ అందుకుంటున్నావు అంటే స్వామిని చాలా దగ్గరగా చూడొచ్చు, పాద నమస్కారం చేయొచ్చు, ఇదన్నమాట అత్యాశ. అది కాకపోతే ఆ రోజు దొరకలేదు, చాలా చాలా బాధేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక అది, అది తీరలేదు. రెండవ రోజు అప్పటి ప్రిన్సిపల్, నా గైడ్ కూడా హేమలత మేడం, రామ్మ ఇట్లా నా పక్కన వచ్చి కూర్చో అన్నారు. నేను వెనక లైన్లో కూర్చున్నాను, మేడం ముందొచ్చి కూర్చోమన్నారు. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహృదయంతో పక్కన జరిగి నాకు మేడం పక్కన చోటిచ్చారు. స్వామి దర్శనానికి వచ్చారు. వచ్చాక మేడం చెప్పారు, స్వామి అమ్మాయి తెలుగులో పీహెచ్డీ పూర్తి చేసింది అని. నేనేమీ ఆశించలేదు, ఇంకా క్షణంలో పూర్తి నిరాశలో ఉన్నాను. ఆ సందర్భంలో స్వామికి నమస్కారం చేసుకోవడం ఒకటే నాకు తెలుసు, స్వామి ముఖం కూడా చూడలేదు నేను, స్వామి పాదాల మీద చేతులు పెట్టుకుని నమస్కారం చేసుకుంటున్నాను. స్వామి నా తల మీద చేయి పెట్టారు. స్వామి ఎంతసేపు పెట్టారో నాకు తెలియదు, నేను ఎంతసేపు ఉన్నానో నాకు తెలియదు. ఈ రోజుకు కూడా ఆ సన్నివేశం తలుచుకుంటే ఆ సుతిమెత్త తని పాదాలను స్పృశించడం మాత్రమే గుర్తొస్తుంది, స్వామి నా తల మీద చేయి పెట్టడం మాత్రమే గుర్తొస్తుంది. ఏం జరిగింది అన్నది నాకు తర్వాత తెలియదు.
1: అది చాలా బాగుందమ్మా. భగవంతుడితో గడిపేది ఒక్క క్షణం చాలు ఒక జీవితాన్ని
2: నిజమే
1: ధన్యం చేసుకోవడం.
2: అది బహుశా ఒక్క క్షణమే, ఎందుకంటే దర్శనానికి వస్తున్న స్వామి ఎంతసేపు ఉంటారు నా ముందర,
1: కానీ ఒక్క క్షణమే సంవత్సరాలుగా గుర్తుండిపోయింది.
2: ఎంతో సేపు ఉన్నట్టు నా అనుభవం కూడా, స్వామి ఒక్క క్షణమే ఉండుంటారు కానీ ఎంతో సేపు ఉన్నట్టు నాకు అనిపించింది. అది నాకు జన్మలో మర్చిపోలేని అనుభవం.
1: చాలా బాగుందమ్మా. మరి గీతా బాలగారు ఏం చెప్తారో కూడా విందాం.
3: మనం ప్రార్థిస్తేనే భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, మనకు అడిగితేనే వరాలు ఇస్తాడు అన్నది అస్సలు నేను నమ్మను. ఎందుకంటే నాకు దేవుడిని అడిగితే ఇస్తాడు అని తెలియనప్పుడు కూడా దేవుడు చాలా చేసినాడు, అది మన భగవంతుడు స్వామి. ముఖ్యంగా నా జీవితంలో రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, చాలా మిరకల్స్ లేకపోతే ఎక్స్పీరియన్సెస్ ఉన్నప్పటికీ రెండు బాగా లైఫ్ లో గుర్తుపెట్టుకోదగ్గవి జరిగాయి. ఒకటి అడిగితే జరిగింది, ఒకటి అడగకుండానే జరిగింది. మిడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ టైంలో, అంటే కాలేజ్కి వెళ్లేటప్పుడు మనం హడావిడిగా ఉంటాము, టైం అయిపోతూ ఉంటుంది, టైంకు పోవాలి, సైన్ చేయాలి, ఇవన్నీ కొన్ని ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్. సో దిస్ ఇస్ ఇన్ 2008 or 2007. వస్తున్నాను కాలేజ్కి, సప్తగిరి సర్కిల్ అనేది మాకు ఊర్లో చాలా సెంటర్, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న లైన్ నుంచి బైక్ లో ఇంకొక అబ్బాయి, నేను కైనెటిక్ హోండాలో వస్తున్నాను, బైక్ లో ఇంకొక అబ్బాయి వచ్చేసి స్ట్రైట్ గా, ఐ వాజ్ గోయింగ్ వర్టికల్, హారిజాంటల్ వచ్చి నన్ను కొట్టేసినాడు, పడిపోయినాను. ఆల్మోస్ట్ ఫాస్ట్ గా వచ్చే మొత్తం ట్రాఫిక్ అంతా వెనకాల ఇంకా సడన్ బ్రేక్స్ తో ఆగాల్సి, రైట్ సైడ్ పడిపోయినా, స్కూటర్ నా హ్యాండ్ మీద ఉంది, నా కాల్ మీద ఉంది, లెఫ్ట్ హ్యాండ్ తో స్కూటర్ ని పక్కకు జరిగి లేపి కూర్చొని కాలేజ్కి వెళ్ళిపోయినాను. ఐ వాజ్ బ్లాంక్. మా క్లర్క్ అడిగినారు ఏమైతుంది, కొంచెం నిదానంగా రావచ్చు కదా, నేను మంచినీళ్ళు ఒకరు తెచ్చిచ్చినారు, అదేంది సంతకం చేసేసినాను. తొంత తొందరగా క్లాస్ లైక్ వెళ్ళిపోయినాను ఎగ్జామ్ ఉంది. తర్వాత ఐ రియలైజ్డ్ నన్ను లేపినారు సంబడి ఫుల్డ్, తర్వాత పిఎల్ రాణి అని ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో ఉంది, తన దగ్గరికి వెళ్ళిన రాణి ఇక్కడ చూడు, ఐ కెన్ సెన్స్ అండ్ ఫీల్, అవి ఉన్నాయి, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట. ఈజ్ ఇట్ సో ఈజీ, నేను ఒక 100 kgs ఉన్న స్కూటర్ ని, వెయిట్ ఉన్న స్కూటర్ ని లెఫ్ట్ హ్యాండ్ తో పైకి లేసి, మరీ దాని మీద నార్మల్ గా ఏమి జరిగేట, అంత ట్రాఫిక్ లో వెనక వాళ్ళు ఎవరు ఒకరికొకరు ఏమి హిట్ చేయకోకుండా నార్మల్ గా వెళ్ళిపోవడం, అంటే నేను స్వామిని అడగలేదు, ఏమి అడగలేదు, జస్ట్ పడిపోయినాను, అది ఎట్లా జరిగిందో అంతే, నన్ను ఇట్లా లేపేసినారు లెఫ్ట్ హ్యాండ్. ఐ కెన్ సీ దట్ ప్రెషర్ అండ్ వెంటనే కొంతసేపు బ్లాంక్ గా ఉన్నా, ఏదో జరిగింది అనే తెలుసు కానీ, అంటే నాకేం కాకుండా కాలేజ్కి వచ్చేసిన టైంకి వచ్చినాను, బట్ ఎగ్జామ్ డ్యూటీ చేస్తున్నంతసేపు ఐ వాజ్ రికలెక్టింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అంత అనుకుంటే, స్వామి ఇంకెవ్వరూ లేదు ఆ రోజుకి, నేనే కాదు మేజర్ భయ వెనక కూడా అన్ని జరగాల, ఎందుకంటే నేను సడన్ గా ఆపితే నా వెనకాల వాళ్ళు కూడా సడన్ గా ఆపాలి. అది ఇట్స్ పీక్ అవర్, 8:40, 9 o'clock మధ్య స్కూల్ బస్సులు అన్ని ఉంటాయి. సో హూ ఎల్స్ స్వామి, నేను అడిగానా, అడగలేదు, సేవ్ చేసినారు కదా. సో అడిగితేనే చేస్తారు, నాస్తికులకు చెయ్యరు, ఆస్తికులకే చేస్తారనేది అబద్ధం. ఎవరెవరు అమ్మ అడిగితే అన్నం పెడుతుంది, చిన్న పాపకు లేదు కదా. సో నెలల పిల్ల లేకపోతే 1 year 2 year బాయ్కి అసలు వాళ్ళకి ఆగలేదో తెలియదు, కానీ టైంలీగా అమ్మ పెడతా వస్తుంది. సో అడిగితేనే పెడుతుంది, మన అవసరాలకు తగ్గట్టు మనకి ఏమి ఎప్పుడు ఏది అవసరం అది ఇచ్చేవాడు భగవంతుడు. దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్, ఒకసారి తెలిసి తెలియక మనం ఏదో చేస్తుంటాం, ఎవరో ఫ్రెండ్స్ కష్టాల్లో ఉన్నారు అంటే ఈవెన్ వితౌట్ ఆస్కింగ్ సమ్ పెద్దవాళ్ళని కూడా అడగకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. నాకన్నా జూనియర్, ఒక అబ్బాయి 5 years జూనియర్, ఒకసారి ఇంకొక మన కాలేజీలో వచ్చే ముందు నేను వేరే కాలేజీలో వర్క్ చేసేదాన్ని, అక్కడ కరెస్పాండెంట్ వచ్చేసి ఎక్స్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారి, ఆమె కూడా వెరీ స్ట్రిక్ట్, మగవాళ్ళతో మాట్లాడేది అవి ఉండదు గర్ల్స్ కాలేజీ. సో అబ్బాయి కాలేజ్ దగ్గరకు వచ్చినాడు, నీతో కొంచెం పని ఉంది అన్నాడు. నా భయం ఎంతసేపు, ఆమె ఎక్కడ చూస్తుంది, అందరు చూస్తారని ఏంటి అంటే, దీని మీద ఒక సంతకం పెట్టేస్తే నేను మళ్లీ మాట్లాడతాను అన్నాడు. సంతకం పెట్టి పంపించినాను, తర్వాత అది మర్చిపోయినాను. ఒక 2 years అయింది, ఇంటికి నోటీసులు వచ్చినాయి. ఏమి అంటే ష్యూరిటర్ గ్యారంటర్ గా నేను సైన్ చేసినాను దాని మీద 1 lakh rupees కి. నేను ఇంకా అప్పటికి రెగ్యులరైజ్డ్ లెక్చరర్ కూడా కాదు, ఆమె డిపెండెంట్ ఆన్ మై బ్రదర్స్. సో నేచురల్ గా అన్న వల్ల కోపం వస్తుంది. మా పెద్దన వెరీ ప్రిన్సిపల్డ్, రాత్రి 10 గంటలప్పుడు పొరపాటున మనం రోడ్ రాంగ్ రూట్ లో పోయినా కూడా హీ విల్ స్టాప్ మీ అండ్ గివ్ మీ ఎ బిగ్ లెక్చర్, అంత ప్రిన్సిపల్డ్. అసలు ఎంత తెలివి లేకుండా ఎట్లా చేసినావు, ఎవరు నమ్ముతారు నువ్వు ఏమీ తెలియకుండా చేసినావు అంటే, దట్ టు వాజ్ అ బాయ్, సొసైటీ ఉంది ఏది కానీ మాట్లాడడానికి. సో యాక్చువల్ గా అన్న నాతో మాట్లాడడం మానేసినాడు. హీ వాజ్ అ లాయర్, మా బ్రదర్ ఇన్ లా లాయర్, మా ఇంట్లో నలుగురు లాయర్స్ ఉన్నారు, కానీ అందరు కూడా నేను ఏదో తప్పు చేసినాను అన్నట్లు. కోర్టుకు నాకు అతి ముఖ్యమైన లైఫ్ లో దానికి నేను కోర్టు అటెండ్ కాలేదు. కోర్టుకు అటెండ్ కాకుండానే స్వామి నా లైఫ్ ని సెటిల్ చేసినాడు. అట్లాంటిది ఈ కేసు కోసం నేను కోర్టు పోవాలి, నలుగురు ముందు నేను నిలబడాలి, చెప్పాల్సి ఉంటది, అసలు నేనేమి చేయలేదు దాంట్లో, నాది ఏం సో ఒకరోజు పుట్టుబడికి వెళ్ళినాను ధ్వజస్తంభం ముందర, మన సర్వధమ్మ స్థూపం, నేను ధ్వజస్తంభం అని అంటాను. అక్కడ ఐ క్రైడ్ అవుట్ స్వామి, నేను తెలిసి ఏం చేయలేదు, దిస్ ఈజ్ నాట్ మై ఫాల్ట్, నీవు తప్ప నన్ను ఇంకెవరు రక్షించలేరు, జస్ట్ ఐ క్రైడ్, అంటే దర్శనం కూడా చేసుకున్నా లేదు వెళ్ళిపోయినాను. తర్వాత సో అండ్ సో డేట్ ఐ హావ్ టు గో టు ద కోర్ట్. మా బ్రదర్ ఇన్లా వాళ్ళ జూనియర్కి అప్పగించినారు, బికాస్ మా అన్న సపోర్ట్ చేయనప్పుడు మా బ్రదర్ ఇన్లా సపోర్ట్ చేస్తే హీ విల్ ఫీల్ బ్యాడ్, సో ఆయన జూనియర్ ని పంపించినారు. అతను పోయినాడు కోర్టుకు, కోర్టులో వాళ్ళు చెప్పినారు సో అండ్ సో డేట్ వచ్చింది ఈమె సంతకం, ఆఫీస్కి వచ్చి సైన్ చేసిపోయింది అన్నారు. నేను ఆ ష్యూరిటీ దీని మీద, వాళ్ళు చెప్పిన డేట్కి నేను కొడైకెనాల్లో నా ఎంఫిల్ ఎగ్జామ్ రాస్తున్నా, హూ ఎల్స్ కెన్ డూ దిస్, వాళ్ళు ఇంకే డేట్ చెప్పినా కూడా నేను అయిపోతాను. వాళ్ళు ఈ పలానా డేట్ కి తను మా ఆఫీస్కి వచ్చి సైన్ చేసింది అని చెప్పినారు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, నా హాల్ టికెట్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రూఫ్స్ ఉండే డేట్ చెప్పించినారు స్వామి. స్వామి తప్ప ఎవరైనా చేయగలరా ఇది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదు. 81 lakh నేను కట్టాల్సిన చోట 1000 ఆయనకు గిఫ్ట్ ఇచ్చినాను జూనియర్ కంతే. ఎవరు సపోర్ట్ చేయని టైంలో గాడ్ కేమ్ టు మై రెస్క్యూ. మనోళ్ళు సపోర్ట్ చేయకూడదని కాదు, ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. ఏంటిది ఇంత ఫూలిష్ గా ఎట్లా చేస్తావు చదువుకొని, ఎకనామిక్స్ లెక్చరర్ నాకు తెలీదు, గ్యారంటర్ గా నేను ఉంటే ఏమైతుందో తెలీదు, అసలు నాకు వాడు ఎంతసేపు ఆమె కరెస్పాండెంట్ వస్తుంది కదా తొందర సైన్ చేసిపోదాం. ఆ లోపల ఆ కాలేజ్ వదిలిపెట్టి స్వామి కాలేజీలో చేరిపోయినాను నేను. 98 లో చేరినా, ఇది 96-97 లో జరిగింది. ఈ కోర్టు కేసు ఇదంతా తెలిసేసరికి 2003-2004 ఐ వాజ్ నాట్ ఈవెన్ అన్ అర్నింగ్ మెంబర్ ఫైనాన్షియల్, ఐ వాజ్ ఇంకా కన్సాలిడేటెడ్ పే మీద ఉన్నాను, నేనే అన్నవాళ్ళ మీద డిపెండెంట్. సో ఐ వాజ్ ఇన్ ట్రామా. ఇంతే నేను స్వామిని అడిగింది, స్వామి నేను ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ హెల్ప్ మీ, వ్రతాలు చేయలేదు, పారాయణలు చేయలేదు, సచ్చరితలు చదవలేదు, ఉపవాసాలు ఉండలేదు, హీ నోస్ వెన్ టు డూ వాట్ టు డూ, ఎవరికి ఏది ఎప్పుడు నిజంగా. సో
1: మీరు చెప్తుంటే చాలా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి.
3: ఎగ్జాక్ట్లీ, వెన్ ఎవర్ ఐ థింక్ అట్లాంటివి, ఆ స్కూటర్ది అలాంటి ఇన్సిడెంటే నాకు. ట్రాఫిక్ అసలు కాలేజీ పోయి ఏమీ దోచలేదు నాకు, కూర్చుంటే క్లర్క్, ఇప్పటికీ సుభలక్ష్మి అని క్లర్క్ ఉండదమ్మా, ఇట్లయితే అయిపోతావు, ఏమైతుంది, ఒక హాఫ్ డే లీవ్ అవుతుంది అంతే కదా, ఎందుకు ఇంత టెన్షన్. కానీ ఏదో జరిగింది, నేను చాలా డిస్టర్బ్డ్, సరే క్లాస్ లో ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ఏమీ జరిగింది, అవును నాకు ఎందుకు ఇక్కడ నొప్పి ఇంతగా ఉంది, చాలా పెయిన్ వస్తా ఉంది, అంటే అలాంగ్ విత్ స్కూటర్ నా హ్యాండ్ ని లేపితే అది ఎవరికి చెప్పినా అది మనకు మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంతే. చాలా ఇట్లాంటివి ఎన్నో. అసలు
2: గీత మీరు స్కూటర్ అని చెప్తుంటే నా స్కూటర్ విషయం కూడా గుర్తొస్తాం
3: నాకు అందరికి. ప్రతి ఒక్కరికి జరుగుతుంటే, ఓన్లీ థింగ్ వీఆర్ నాట్ రిలేటింగ్ దెమ్, అది స్వామి వల్ల ఇది ఇట్లా జరిగింది, అది చేసుకుంటే మాత్రం రోజు గడవదు అయిపోతుంది.
1: స్వామి భక్తుల్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా ఒక భాగవతం అవుతుందమ్మా, ప్రతి ఒక్కరికి ఒక భాగవతం ఉంది స్వామితో.
2: సో ట్రూ.
1: మరి ఇన్ని సంవత్సరాలుగా స్వామి అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని అనుభవిస్తున్నారు, ఆయనతో కలిసి ఆనందంగా మీ జీవితాన్ని జీవిస్తూ ఇంకొక 10 మందికి స్వామి విలువల్ని నేర్పించే చాలా గౌరవనీయమైన వృత్తిలో మీరున్నారమ్మా. ముగ్గురు కూడా సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో మీరు లెక్చరర్స్ కింద ఇప్పుడు పనిచేస్తున్నారు. ద్వారకారాణి గారు ఫిజిక్స్ లెక్చరర్ కింద, అలాగే ప్రఫుల్ల గారు తెలుగు సంస్కృతం లెక్చరర్, అండ్ గీతాబాల గారు ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్ మీరు టీచ్ చేస్తూ వస్తున్నారు. నిన్నటి నుంచి మన అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సంబరాలని మేము కూడా చేసుకుంటున్నాం మీతో పాటు మన స్టూడియోలో. నిన్నటి నుంచి కొన్ని కార్యక్రమాలని, ప్రత్యక్ష ప్రసారాలని మేము చేస్తూస్తున్నాం. దానిలో భాగంగా ఎంతో మందితో ఇంటర్వ్యూలు, వారు చెప్పిన అనుభవాలు, అనుభూతులు ఇవన్నీ మేము కూడా వినడం జరిగింది. అటువంటి ఒక సందర్భంలో స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసం, ఇనాగురేషన్ రోజు విన్నామమ్మా, అందులో స్వామి చాలా క్లియర్ గా ఈ కాలేజ్ నేను అసలు ఎందుకు పెడుతున్నాను అనే విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారనమాట. అటువంటి ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో స్వామి ఇది స్టార్ట్ చేశారు కాలేజీని. మరి ఆ లక్ష్య సాధనలో మీరందరూ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇప్పుడు వస్తున్న జనరేషన్ స్టూడెంట్స్ కానీ, లేదు మీ పూర్వ విద్యార్థులకు కానీ, స్వామి ఆశయాల్ని మీరు ఎలా నేర్పిస్తున్నారు, వాటిని ఫాలో అవటానికి వాళ్లకు కావలసిన కాన్ఫిడెన్స్ ని ఎలా ఇస్తున్నారు, ఈ విషయమై మన శ్రోతలతో ఏమైనా చెప్తారా?
0: తప్పకుండా. నమ్మ వన్ ఏమంటే, స్వామి ఎప్పుడు అన్నారు, చెప్తే స్వామి సబ్జెక్ట్ మీరు చెప్తారా లేదా అనేసి, మీరు ఫిజిక్స్ చెప్తారు కెమిస్ట్రీ చెప్తారు స్వామి సబ్జెక్ట్ చెప్తారా లేదా అనేసి, స్వామి సబ్జెక్ట్ ఏమంటే స్వామి చెప్పింది ఇవి అన్ని డిసిప్లిన్ డ్యూటీ డివోషన్ డిటర్మినేషన్ అన్ని వాల్యూస్ ఆల్ హ్యూమన్ వాల్యూస్. ఎన్నెన్నో స్వామి కాలేజ్ పెట్టింది దేనికోసం, ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పేది ఒట్టి మనం ఒక ఏదో చూపించి స్వామి కాలేజ్కి రప్పించుకుంటాము స్వామి ఒక డిగ్రీ ఇస్తారు అనేసి. బట్ యాక్చువల్లీ స్వామీజీ ఇంటెన్షన్ ఏమి, ఈ ఆడపిల్లల్ని ఒక మంచి ఐడియల్ సిటిజన్స్ గా చేయాలనేసి. రేపు వచ్చేసి వాళ్ళ ఐడియల్ మదర్ గా తయారు కావాలా, వాళ్ళ ముందు ముందు పిల్లలకి ఎంత బాగా పైకి తీసుకురావాలంటే ద హోల్ సొసైటీ ద హోల్ నేషన్ హ్యాస్ టు డెవలప్ ఇన్ దాట్ ఫ్యాషన్. సో మాకేమనిపిస్తుంది యాజ్ అ టీచర్స్ ఇన్ స్వామీస్ ఇన్స్టిట్యూట్, స్వామి ప్రతిసారి చెప్తారు మా పిల్లల్ని బాగా చూసుకోవాలా బాగా పైకి తీసుకురావాలని. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్ వెదర్ ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద క్లాస్, మరి అదే పనిగా వాళ్ళకి చెప్పాలని కాదు బట్ అవసరాలు బట్టి సిచ్యువేషన్స్ బట్టి చెప్తుంటాం. ఒక్కొక్కసారి ఏమైతుందంటే అఫ్కోర్స్ వాల్యూ ఇంటిగ్రేషన్ ఇన్ ద క్లాస్ తర్వాత వస్తాము, బట్ ఒక్కొక్కసారి క్లాస్ లో పిల్లలు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ లేదంటే క్లాసెస్ వద్దు మేడం ఈరోజు స్వామి గురించి
4: స్వామి గురించి చెప్పండి అని మాత్రమే అడుగుతారు, మేడం ఈరోజు ప్లీజ్ క్లాస్ వద్దు మేడం స్వామి గురించి చెప్పండి అంటారు.
0: అప్పుడు ఏదేదో ఒక్కొక్క ఇన్సిడెంట్ ఒక్కొక్క స్టోరీ వదులుతా ఉంటాం. సో అవన్నీ సో దాంట్లో ఎన్నో గిట్టి ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ తర్వాత జీవితంకి చాలా ఇంపార్టెంట్ అనేసి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒక సమ్వేర్ ఇన్ ద 80s జరిగింది. మనకి కుల్వంతాలు ఉండలేదు ఆ టైంలో, అంతా ప్రశాంతి మందిర్ ఇసుక పైన డివోటీస్ కూర్చునేవాళ్ళు. స్వామి దర్శనం టైంకి మ్యూజిక్ స్టార్ట్ అయితేనే ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వచ్చారు. సో సమ్మర్ అనుకుంటాను, ఇట్ వాజ్ వెరీ హాట్. అట్లా ఆ ఇసుక పైన ఆ వేడిలో కూర్చున్నప్పుడు స్వామి బయటకు వచ్చారు. స్ట్రేట్ గా మేము టీచర్స్ కూర్చుండే లైన్ లోకి వచ్చి నా దగ్గర స్ట్రేట్ గా వచ్చేసి మీ భర్త ఎక్కడున్నారు అని అడిగినారు స్వామి. అడిగితే విత్ ఆల్ మై ఇన్సెన్స్ నేను అన్నాను స్వామి తను వాళ్ళ అమ్మ నన్ను చూసేకి గుంతకలు వెళ్లారు స్వామి అనేసి చెప్తున్నారు. స్వామి ఎంత దగ్గరగా నించుకున్నారంటే స్వామి గౌన్ నా చీర టచ్ అవుతాను అంత పాదాలు దగ్గరగా ఉన్నాయి, అంత ప్రేమతో అడిగినారు స్వామి. నేను ఎప్పుడైతే ఈ ఆన్సర్ ఇచ్చినాను స్వామి తన వాళ్ళ అమ్మ నాయనను చూసేకి గుంతకలకు వెళ్లారు స్వామి అంటే వెంటనే రెండు స్టెప్స్ బ్యాక్ తీసుకొని చెయ్యి మీద చెయ్యి ఎదు మీద పెట్టుకొని స్వామి ఏమి నీకు మా అత్త మామ అని చెప్పాక అయ్యలేదా అని కోప్పడినారు అనేసి ఒక లాగా చేసి ఒక టూ స్టెప్స్ ముందుకు వెళ్ళిపోయినా. బట్ స్వామి ఒక ప్రేమ స్వరూపం కదా, ఆ కోపం క్షణికమై వెంటనే ఒక స్టెప్ వెనక్కి తీసుకొని రేపు రమ్మని చెప్పు అని చెప్తూ అప్పుడు నెక్స్ట్ డే వస్తే మమ్మల్ని ఒక ఇంటర్వ్యూ రూమ్ లో ఇంటర్వ్యూ పిలిచి అదొక బ్యూటిఫుల్ స్టోరీ ఆల్ టుగెదర్. సో క్లాస్ లో నేను ఈ ఎపిసోడ్ చెప్పినప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ పెండ్లైన తర్వాత మన అత్త మామని మన ఫ్యామిలీస్ ని ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ని ఏ విధంగా మన వాళ్ళు అనేసి మనం దగ్గర తీసుకొని వస్తామో అప్పుడు మనకి ఎంత ప్రేమ ఆప్యాయము అవన్నీ ఉంటాయి. సో మా స్టూడెంట్స్ చాలా మంది ఇప్పుడు వచ్చినారు కదా కొంతమంది, అట్లాగా పెండ్లైన తర్వాత పార్టీలో కలిసినప్పుడు అదని మేడం ఆ రోజు మీరు మాకు ఇన్సిడెంట్ చెప్తున్నారు కదా మేడం, మాకు ఎప్పుడైతే మా అత్తగారితో ప్రాబ్లమ్ నేను ఆ ఇన్సిడెంట్ గుర్తు పెట్టుకుంటాను మేడం అని చెప్తూ అప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ సాల్వ్ అయిపోతుందంట. సో అప్పుడు నాకు ఒకటి ఓహో స్వామి నాకు ఒకటే కాదు స్వామి మన పిల్లలు జనరేషన్స్ కి. ఈ రోజు ఆ అమ్మాయి మన స్పీచ్ ఇచ్చిన అమ్మాయి చెప్పింది, స్వామి గురుదక్షిణ అడిగినారు, ఏం గురుదక్షిణ, మీ అత్త వాళ్ళని సంతోషంగా పెట్టండి. ఆమె చెప్పకపోవచ్చు, బట్ అహం మంచి అమ్మాయి ఇచ్చినారు నా కుటుంబంలో అని అనుకుంటే స్వామికి తెలిసిపోతుంది. సో స్వామికి కావాల్సిందేది, టు హోల్ ద ఫ్యామిలీ టుగెదర్. అప్పుడే ఒక సొసైటీ, స్టేబుల్ సొసైటీ, హ్యాపీ సొసైటీ, పీస్ఫుల్ సొసైటీ అయితే.
1: అద్భుతంగా ఉందమ్మా.
3: స్వామి నా జీవితంలో ఇంకొక మంచి గిఫ్ట్ ఇచ్చినారని చెప్పేసింది మా అమ్మ స్వామి దగ్గర. సో చాలా విషయాలు స్వామి చెప్పినారు, చాలా పుస్తకాల్లో మనం స్వామి చెప్పిన కథలు, నీతి కథలు, చిన్న కథలు అన్ని చాలా వింటున్నాం, చాలా లెసన్స్. దేవుని దయవల్ల అవన్నీ నేను స్వామి దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర వినేసి వచ్చినాను. మా అమ్మ వరేషియస్ రీడర్, బాగా భాగవతం అన్ని నోటి చేతి మీదనే ఉండేది ఆమెకు. అట్లని ఉపవాసాలు వ్రతాలు ఆ టైప్ కాదు, తను చాలా ప్రాక్టికల్ మనిషి. సో పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ప్రతి సందర్భానికి ఒక చిన్న కథ, శ్రద్ధ కొలది విద్య అంటే, ఒక గురువు దగ్గర కొంతమంది శిష్యులు ఉంటారు, చదువుకుంటా ఉంటారు, కానీ మామూలుగానే కదా శిష్యుల్లో కొంతమంది ఇంటెలిజెంట్స్ ఉంటారు, ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు, కొంతమంది డల్ వాళ్ళు ఉంటారు. సో ఆ కాలంలో చదవాలి అంటే గురువు పత్తి చెప్పిన పనులన్నీ చేస్తూ గురువుకు తీరిక దొరికి విద్యను బోధించినప్పుడు వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్ గా గురువు కూడా తెలిసిపోతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉందా ఎవరికి లేదా అనేది. ఒక శిష్యుడు ఉండేవాడు ఆ గురువు దగ్గర, బాగా చదువుకుని స్వామి గురుపత్ని చెప్పిన పనులన్నీ త్వర త్వరగా చేసేసుకుని ఎప్పుడు టైం దొరుకుతుందా ఎప్పుడు కూర్చొని చదువుకుందామా అని. సో గురువు ఎప్పుడు కోట్ చేశాడు, వాడిని చూసి నేర్చుకోండి మీరు ఇట్లా. ఆటోమేటిక్ గా చదవని వాళ్ళకి వీడంటే జలస్ అయిపోతుంది, వీడు చదువుతా చదవటం వల్ల కదా మనకు అందరికీ ఇంత ప్రాబ్లం వస్తా ఉంది, వీడిని చదవకుండా డిస్టర్బ్ చేసేవాళ్ళు. ఆ కాలంలో నూనె దీపాలతో చదువుకునేవాళ్ళు. సో ఆ దీపం మారిపోయడము లేకపోతే చిన్నగా చేయడము ఏదో అట్లా. ఒకసారి ఇంకా వీళ్ళ బాధ భరించలేక వాడు దూరంగా వెలుగు కనిపిస్తా ఉంటే వెళ్లి చదువుకుంటాడు అక్కడ. ఎక్కడ అది ఏం ప్రదేశము ఏమి కాదు, అక్కడ వెలుగు ఉంది నేను ఇక్కడ చదువుకోగలను అని వెళ్తాడు. వెళ్తే తీరా చూస్తే అది ఒక శ్మశానము, అక్కడ ఒక బాడీ కాలుతా ఉంటుంది, ఆ వెలుతురులో చదువుకుంటా ఉంటాడు. అప్పుడు సరస్వతి చాలా ప్లీజ్ అయ్యి వచ్చి వాడి నోటి మీద బీజాక్షరాలు రాస్తుంది. అయినాక ఇంటికి వస్తాడు, ఆశ్రమానికి వస్తాడు. మరుసటి రోజు గురుపత్ని భోజనం వడ్డిస్తా ఉంటే అమ్మ ఏమి ఈ రోజు చేదుగా ఉంది వంట అంటాడు. ఆమెకు ఆశ్చర్యం అవుతుంది, రోజు పెట్టే వంటనే రోజు వేసినట్టే వేప నూనె వేసినాను, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తినేవాడు, ఈరోజు ఎందుకు గాను అమ్మ వంట చేదుగా ఉంది అంటున్నాడు. అప్పుడు గురువుకు చెప్తుంది మాట, ఎందుకని తను ఇట్లా చెప్తున్నాడు అంటే గురువు ధ్యానంలో తెలుసుకుంటాడు వాడికి సరస్వతి సాక్షాత్కారం అయ్యింది, అందుకనే ఇన్ని రోజులు వాడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు కాబట్టి శ్రద్ధ కొలది, వాడు విద్య నేర్చుకోవాలి, ఈ రోజు సంపూర్ణ విద్యావంతుడు అయినాడు కాబట్టి వాడికి ఇవన్నీ తెలుస్తా ఉన్నాయని ఆశీర్వాదం చేస్తాడు. సో ఏమి ఇట్లాంటి కథలు శ్రద్ధ కొలది, మీకు శ్రద్ధ ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. రెండోది వచ్చేసి పిల్లలకి స్వామి ఎన్నో చెప్పినారు మనకు, సీలింగ్ ఆన్ డిజైర్స్. నేను ఎకనామిక్స్ చెప్తాను, ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం అన్లిమిటెడ్ వాంట్స్, లిమిటెడ్ మీన్స్. పుట్టపర్తిలో మనకు లేనిది ఏముంది చెప్పండి, రాయల్ లైఫ్. ఇక్కడ లోపలికి వస్తే ఆశ్రమంలో బేకరీ ఉంది, నార్త్ ఇండియన్ క్యాంటీన్ ఉంది, ఎఫ్సి ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకని స్వామి మనకు ఆశ్రమం అంటూ ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చినారు, కంఫర్ట్స్ ఇచ్చినారు. ఒకరోజు సూచన ఆలోచించుకున్నాను, అంటే ఏమీ దొరకనప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండడం గొప్ప కాదు, అన్నీ ఉన్నా నీకు ఏం కావాలో అవి మాత్రమే స్టోర్స్ దొరుకుతూ ఉంది, నీకు కావాల్సినవన్నీ అక్కడ ఉన్నాయి, ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ లిమిటెడ్ గా నీ అవసరానికి మాత్రమే తీసుకొని వస్తాయి. స్వామి స్ట్రెస్టింగ్ అస్, మనకి ఇన్ని పెట్టి మనం ఎంత మాత్రం ఆయన బోధనలు వింటున్నాము, ఎంత మాత్రం మనం సీలింగ్ ఆన్ డిజైర్ కి కట్టుబడి ఉన్నాము అని పెట్టడానికి ఒక టెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఏ ఇక్కడ పోతాం ఎఫ్సీలో తినొస్తాము, అక్కడ పోతాం బేకరీ పోతాం, ఐస్ క్రీమ్లు అంటాం, ఇది అంటాం, ఇది లేనిది లేదు, అన్నీ ఉన్నా మనం ఎట్లా ఉంటాం. ఏమీ లేకుంటే ప్రతి ఆశ్రమంలో ఉన్నట్లే ఏదో కందమూలాలు ఇచ్చో ఇంకోటి చూడండి, నేను కూడా తపస్సు చేసుకుంటా, కానీ ఇన్ని ఇచ్చి కూడా స్వామి తన డివోటీస్ ఎట్లా ఉంటారు, ఎట్లా మారుతారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా తెలుసుకుంటారు అని చేయడానికి ఉంటుంది అని చెప్తా ఉంటాను పిల్లలకి. సో మనకి ఇక్కడ స్టోర్స్ ఉందమ్మా కాలేజీలో, హాస్టల్లో చేయని వంట లేదు, కానీ మీరు ప్రొద్దాకా స్టోర్స్ పోయి కొనుక్కోని తిరాల్సిన అవసరం లేదు, మనకు దొరికే ఫుడ్ ప్రసాదంతో సమానము. ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు ప్రతిదానికి మనం పిల్లలు గ్రంబుల్ చేస్తామంటే పొద్దున్నే లేయాలా, సుప్రభాతం పోవాలా, అది ఏదో చిన్న చిన్నవి ఉంటాయి. సో ఇక్కడ నేర్చేసుకుంటారు, హాలిడేస్ అంటేనే రాత్రి పొద్దున్న 10 గంటలకు లేస్తారు, టీవీల దగ్గరనే టిఫిన్లు తింటారు, రాత్రి 1 గంట వరకు టీవీలు చూస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో దిస్ ఈస్ నాట్ ద లైఫ్. దానికోసం మనం సత్యసాయిలో చదవడకుండా, ఈ డిగ్రీ ఇంతకన్నా మంచి డిగ్రీ ఎక్కడైనా వస్తుంది, ఇంకా గొప్ప ప్రొఫెసర్లు, ఇంకా మంచి డెడికేటెడ్ టీచర్స్ ఉండింటారు. యు ఆర్ నాట్ హియర్ ఫర్ దాట్. not for getting the degree. Along with the degree, you are getting some training to face the life. మనం స్టాటిస్టిక్స్ క్లాస్ లో ఒక ప్రాబ్లం చెప్పిస్తాం, ఒక ఫార్ములా చెప్పి ఒక ప్రాబ్లం ఇస్తాం. ఎగ్జామ్ లో అదే ప్రాబ్లం వస్తుందా? రాదు. వాళ్ళు వేరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా. సో వాట్ ఎవర్ ట్రైనింగ్ వీఆర్ గెట్టింగ్, ఇటువంటి సిచ్యువేషన్ రేపొద్దున కాకపోయినా నీకు పేషెన్స్ అని కానీ, అండర్స్టాండింగ్ కానీ, అకామిడేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ కానీ, ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు హాస్టల్ లైఫ్ కానీ, స్వామి పెట్టిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఇవన్నీ మీరు అది సందర్భానుసారంగా మనం టీచ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టు చెప్తూ, స్వామి టీచింగ్స్ చెప్తూ వస్తున్నాం. ఎందుకంటే స్వామినే ఇస్తాడేమో మనకు, అది ఎట్లా చెప్పాలి, హౌ వి నీడ్ టు, ఆయన గైడెన్స్. మనం కోరినా కోరకపోయినా ఆయన కావాలనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఉపయోగం చేసుకుంటారు మన ద్వారా. వీఆర్ జస్ట్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, దట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నాకు ఏమి తెలియదు, ఆయన మన ద్వారా తనకు కావాలనుకున్న రిజల్ట్ పిల్లల నుంచి తెచ్చుకుంటున్నారు. దానికి మనం ఒక ఇన్స్ట్రుమెంట్స్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ.
0: గీత వల్ల చెప్పినట్టు ఎన్నో అవకాశాలు ఇస్తారు స్వామి. యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో చూస్తామంటే అకాడమిక్స్ ఏ ఉంటాయి, పాఠాలు, ఎగ్జామ్స్, అంతగా అయితే కొన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. బట్ స్వామి మన కాలేజ్ లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, డ్రామా, డాన్స్, పాటలు అవన్నీ కాకుండా ఒకటి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అనేది పెట్టారు. ఇది కాకుండా గ్రామ సేవ ఉండేది. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే స్వామికి కావాల్సిన వాల్యూస్ అన్ని వికసిస్తాయి స్టూడెంట్ లో.
3: గివింగ్ ట్రైనింగ్ అంతే, ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్.
0: ఇట్స్ అ ట్రైనింగ్ పీరియడ్. ఇప్పుడు గీత చెప్పినట్టు ఒక స్టూడెంట్ కి ఒక ఎట్లాగా భక్తిభావం ఉండాలా, ట్రెడిషనల్ గా ఉండాలా, మోడర్స్ట్ గా ఉండాలా. స్వామి చాలా సార్లు కట్టు బట్టు జుట్టు గురించి మాట్లాడినారు. హౌ వి ఇన్సిస్ట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద హాస్టల్. చీర్ఫుల్ గా ఉండాలా, ఎప్పుడు స్మైలింగ్ గా ఉండాలా, అవసరం ఉన్నప్పుడు ఒక షైనెస్ ను ఉండాలా. అట్లా అది కాకుండా స్వామి మనకి స్పోర్ట్స్ మీట్ లో ఏం
3: చూపిస్తారు,
0: డేరింగ్ గా ఉండాలా, కరేజియస్ గా ఉండాలా,
3: ఏ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేస్తే అట్లా. మనం లేడీసే కానీ మన లైఫ్ సెల్ఫ్ రిలయంట్, మనకు కావాల్సిన మనం చేయగలిగిన కెపాసిటీ ఉండాలి. రేపు ఎవరికైనా హెల్ప్ చేయగలిగిన శక్తి, నాకు డ్రైవింగ్ వచ్చు, నా ఒక్కదానికే కాదు, రేపు ఎవరికైనా సిక్ అనుకోని ఐ కెన్ టేక్ దెమ్ టు ద హాస్పిటల్. అట్లనే నేను ఆడపిల్లను నేను డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవాలో నాకు అవసరం లేదు ఎవరో, అలా కాదు. మనల్ని మనం ఆడపిల్లలంతా అనంతపూర్లో దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్ టు ఫేస్ ద వరల్డ్, టు ఫేస్ ద డిఫికల్టీ. అట్లని వాళ్ళ జీవితాలంతా డిఫికల్టీస్ ఉంటాయనో ఇంకోటో ఇంకోటో, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ కలిగే ట్రైనింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ వస్తాయి.
0: సో దీస్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ దట్ స్వామి హ్యాస్ గివెన్. సో ఈ సందర్భంగా మామూలుగా మాకు స్పోర్ట్స్ మీట్ అయినప్పుడు రకరకాల ఐటమ్స్ చేసేవాళ్ళం. పోల్స్ మా పీడీ సాయిమణి మేడం అనే ఉండేవాళ్ళు, ఐ షూస్ టు మేక్ ఆల్ ద ఎఫర్ట్స్. 20 feet పైన పోల్స్ పైన పిల్లలు ఎక్కల, రోప్స్ పైన యోగాసన హైట్ పైన సాయిరాం సాయిరాం సాయిరాం చెప్పుకుంటూ స్వామే కాపాడతారు అనేసి అంత ధైర్యంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. స్వామి ఎంత సంతోషపడేవాళ్ళంటే ఐటమ్స్ చూసి ఒక సంతోషం స్వామి ఫేస్ లో చేస్తా ఉంటే, ఆ సంతోషం చూసి మాకు సంతోషం, ఒక ప్రోత్సాహం, ఒక ఎంతూసియాజం అదంతా. సో ప్రతిసారి ఒక మనకి వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కావాలంటే ఒకసారి ఏదో చిన్నగా మేము మోటార్ సైకిల్ ఐటమ్స్ స్టార్ట్ చేస్తున్నాం. మోటార్ సైకిల్ ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా వీళ్ళ దగ్గర బారో చేయాలా, వాళ్ళ దగ్గర బారో చేయాలా, ఏదో అంతా కూడి ఒక ఫస్ట్ ఇయర్ 2 మోటార్ సైకిల్స్, నెక్స్ట్ ఇయర్ 4 మోటార్ సైకిల్స్. అట్ దిస్ జంక్షన్ నేను ఒక రియల్లీ రెసిప్రొకేట్, ఒకసారి మాకు నాసిక్ నుంచి ఒక సేవాదాలు అతను వస్తే మా అమ్మగారు ఊరికే చెప్తున్నారు, వీళ్ళు కాలేజ్ లో మోటార్ సైకిల్ ఐటమ్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ దొరికేది కష్టం అని. ఇతని పేరు మురళి అనేసి, హీస్ అ గుడ్ సేవాదళ మెంబర్. అతనే ఎందుకు మా సేవాదళ చెప్తామనేసి నాసిక్ నుంచి సమ్ 6 మోటార్ సైకిల్స్ తీసుకుని వచ్చారు. అండ్ స్వామి ఎప్పుడైతే పిల్లలు మోటార్ సైకిల్స్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి ధైర్యము, మంచి ఇది అట్లా. ఒకసారి అంటే ప్రతిసారి ఏమై స్పోర్ట్స్ మీట్ ముందు ఏదైనా ఇట్లా డేంజరస్ ఐటమ్ చేయాలంటే స్వామిని వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. సో ఒక సంవత్సరం వచ్చేసి స్వామి నేను సాయిమణి మేడం పంపించారు, ప్రిన్సిపల్ హేమలత గారు మమ్మల్ని ఇద్దరిని పంపించి, సరే స్వామిని అడిగేసరండి మోటార్ సైకిల్ మళ్ళీ చేస్తాం. సరే వచ్చి స్వామి దగ్గర లైన్ లో కూర్చొని అడిగితే స్వామి అనుకుని ఆ చేయండి పంకారు, తప్పకుండా చేయండి తప్పకుండా చేయండి. అండ్ యూ వోంట్ బిలీవ్, వన్ వీక్ తర్వాత స్వామి మన చిరంజీవి రావు గారు ద్వారా 6 బ్రాండ్ న్యూ మోటార్ సైకిల్స్, సుజుకి బైక్స్, బ్యూటిఫుల్ బ్లాక్ కలర్, అవి కాలేజ్ కి పుట్టుపర్తి నుంచి కాలేజ్ కి డైరెక్ట్ గా పంపించిన. మా హార్ట్స్ వర్ సో ఫుల్. ఏమంటే స్వామి ఎంత ఎంతోజియాజం స్వామికి, స్వామి ఎంత మగపిల్లలకి బైకులు ఇవ్వలేదు, మగపిల్లలకి బైకులు ఇవ్వలేదు కానీ ఆడపిల్లలు పంపించినారు. సో దిస్ ఇస్ జస్ట్ వన్ ఇన్స్టెంట్ టు షో దట్ స్వామి ఇస్ జస్ట్ నాట్ ఆస్కింగ్ గర్ల్స్ టు డూ భజన్, సేవ, వెజిటబుల్ కటింగ్, రంగోలీ, ఇవన్నీ కాదు. అన్ని విధాలు, అన్ని విద్యలు రావాల స్టూడెంట్స్ కి. And this is one of the beautiful features.
4: అదే మన కాలేజీలో ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటి, గ్రామసేవ ఒకటి, సెల్ఫ్ రిలయన్స్ ఒకటి. ఇది అంటే మామూలుగా విలువలు క్లాస్ రూమ్ లోనే చెప్పాలని లేదు, ఇక్కడ ఈ కార్యక్రమాల వల్ల స్టూడెంట్ టీచర్లకు చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు క్లాస్ లోనే కాకుండా క్లాస్ బయట తల్లి పిల్లలకు లాగా సంబంధం వల్ల తల్లి ఎట్లా పిల్లలకు బోధిస్తుందో అట్లా మంచి మాటలతో చక్కగా చెప్పే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం బహుశా ఇంకెక్కడెక్కడెక్కడ ఉండదు.
3: కనిపించను, మీరింట్లో ఉండే టైం చాలా తక్కువ, టీచర్స్ తో స్పెండ్ చేసే టైమే చాలా ఎక్కువ. కాబట్టి మేమేదో మా పాఠం చెప్పినాం పోయినాం అనేది కాదు, మిమ్మల్ని కరెక్ట్ చేస్తాం. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా కరెక్ట్ చేస్తాం. 10 సార్లు వింటే ఒక్కసారన్నా అది మైండ్
0: లేకపోతుంది.
3: వీఆర్ నాట్ హియర్ టు టీచ్ యూ, వీఆర్ హియర్ టు ప్రీచ్ యూ. డెఫినెట్ గా నేర్పించేకే ఉన్నాము, నేర్పిస్తాం. కాలు షేక్ చేసినా నేర్పు చెప్తాం, అది తప్పంటాము. గోల్డ్ దొరికినా తప్పంటాం. ప్రతిదీ అమ్మ దగ్గర ఉంటే అమ్మ చెప్తాది. సో మేము ఊరికే చూసి చూడటం బ్లైండ్ గా వెళ్ళిపోలేము కదా. తప్పు అని తెలిసినప్పుడు తప్పని చెప్పాం. వాళ్ళు ఎంతవరకు దాన్ని వింటారు లేదో అనేది రిపీటెడ్ గా చెప్తాం. ఏదో ఒకరోజు బాహీమైన వినలేక మొదలు పెడతారు. హెల్ప్ దెమ్.
4: టీచర్ క్లాస్ లోకి లోపలికి వెళ్ళంగానే స్టూడెంట్లు నేర్చుకోవాలి. అది ఒక్కొక్కసారి పిల్లలు ఏదో ధ్యాసల్లో ఉంటారు కానీ ఒక్కటే చెప్పేది, మాకు గౌరవం ఇవ్వాల్సిన పనుల అక్కడున్న ఒక చైర్ ఒకటి ఉంటుంది, దానికి గౌరవం ఇవ్వండి. స్వామి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కాబట్టి మీరు ఆ చైర్కి ఒకటి ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎట్లో కూర్చోవడం, తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చునే విషయం కూడాను స్వామి చాలా పద్ధతిగా ఉంటారు. క్లాస్ రూమ్ అన్న తర్వాత క్లాస్ రూమ్ లాగే ఉండాలి, అది ఏ రెస్ట్ రూమ్ లాగా ఉండకూడదు. క్లాస్ లో కూర్చున్నప్పుడు స్వామి ధ్యానానికి ఎట్లా కూర్చుంటారు, క్లాస్ రూమ్ లో కూడా అట్లాగే కూర్చోవాలన్నది స్వామి చెప్పేవాళ్ళు అన్నమాట. నిటారుగా కూర్చోవడం, దానివల్ల ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వల్ల పిల్లలు చక్కగా చెప్పిన విషయాన్ని గ్రహించగలుగుతారు. ఇదొకటి. తర్వాత క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు కూడాను వాళ్ళు కాన్సన్ట్రేట్ చెయ్యలేకపోతే కారణం తెలుసుకుని, ఎందుకంటే స్వామి ఒకసారి హేమలత మేడం గారు స్వామి వచ్చినప్పుడు, స్వామి మనకు 96% రిజల్ట్ వచ్చింది అని చెప్పారన్నమాట. అప్పుడు స్వామి ఇంకా 4 అంటే 96 మంది సంతోషంగా ఉన్నారు, ఇంకా 4 బాధగా ఉన్నారు. అప్పుడు ఇది ఎట్లా ఆనందించదగ్గ విషయం అవుతుందన్నారు. అంటే ప్రతి వాళ్ళు కూడాను, ప్రతి వాళ్ళు క్లాస్లో పాఠాలు విని మంచి మార్కులు తెచ్చుకోవడం. అందుకని క్లాస్లో వినడం లేదు అంటే దానికి కారణం టీచర్ కనుక్కోవాల్సి ఉంటుంది, అనారోగ్యము, మరో కారణము, ఇంట్రెస్ట్ లేకపోవడము ఏదో. కాబట్టి ఆ క్షణంలోనే వాళ్ళని అట్లా సరిచేస్తే తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లలు కొంచెం అందరూ ఒకలాగే ఉండరు, అందరూ ఒకలాగే ఉండరు కాబట్టి కొంచెం త్వరగా గ్రహించే వాళ్ళుంటారు, మరికొందరేమో చాలా నిదానంగా గ్రహించే వాళ్ళుంటారు. స్వామి కలిసిమెలిసి పెరుగుదామంటారు. అందుకు మేము ఒక ఆలోచన చేసేదేమంటే బాగా చదివే పిల్లలు క్లాస్లో ప్రతి వాళ్ల దగ్గర కూర్చుని మనం చెప్పలేము. మన దగ్గర వచ్చిన వాళ్ల దగ్గర, మన దగ్గర మేడం నాకు ఈ డౌట్ ఉంది అంటే మనం సందేహాలు తీర్చగలం. కొందరు దానికి రావడానికి కూడా భయపడే వాళ్ళుంటారు, ఎందుకంటే విద్యార్థులు రకరకాలు. అందుకని ఆ కలిసిమెలిసి చదువుదాం, కలిసిమెలిసి తిరుగుదామన్నారు, కలిసిమెలిసి చదువుదామని. నేను బాగా చదవగలిగిన పిల్లను ఒకళ్ళొకళ్ళు, విద్యార్థులైతే ఒకళ్ళొకళ్ళు భయం లేకుండా షేర్ చేసుకుంటూ నాకు ఇది అర్థం కాలేదు, నాకు అది అర్థం కాలేదు అట్లా కలిపి చదివించడాలు కూడా ఉంటుంటాయి. ఇది ఎందుకంటే స్వామిని సంతోష పెట్టడం కోసం.
0: దీని నుంచి షేరింగ్ అండ్ కేరింగ్ యాటిట్యూడ్ అది వస్తుంది. సో విచ్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్ లైఫ్.
2: తర్వాత క్రమశిక్షణ అన్నది స్వామి మన కాలేజీలో లోపల ప్రవేశించగానే ఒక బోర్డు ఉంటుంది స్వామి ఫోటోతో పాటు ఒకటి, అందులో ఈ కాలేజీలో మాధ్యమం ఏమంటే క్రమశిక్షణ. కాబట్టి ప్రతి విషయంలో కూడాను, ఎందుకంటే క్రమశిక్షణ ఉంటే విద్యార్థిగా కానీ రేపు పొద్దున్న తల్లిగా కానీ లేక ఇంకో కంపెనీలో ఉద్యోగస్తురాలిగా కానీ ఆ క్రమశిక్షణ వల్లే వాళ్ళు సరి అయిన జీవితాన్ని సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడపగలరు. ఎప్పుడైతే ఆ క్రమశిక్షణ కొంచెం తేడా వస్తే మనసంతా కల్లోలం అయిపోతుంది. అందుకే స్వామి ఎప్పుడూ చెప్పేవాళ్లు కదా, సద్గుణంబులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్షణ కర్తవ్య పాలనంబు నేర్పునదే విద్య నేర్వవలయం. అందుకు ఆ క్రమశిక్షణలో భాగంగా ఓసారి పిల్లలు కుర్చీలు లాగేస్తున్నారు, ముందుకు లాగేస్తున్నారు, ఆ కిర్ కిర్ కిర్ కిర్ శబ్దాలు వస్తున్నాయి, చాలా వినడానికి చిరాకుగా ఉంది. ఒక్కసారిగా ఎత్తి పెట్టలేరా అన్నాను. కానీ ఆ చిన్న విషయం తర్వాత ఒక విద్యార్థి ప్రభావితురాలై తర్వాత వచ్చి, మేడం నేను జన్మలో మర్చిపోను మేడం, పని చేసేటప్పుడు శ్రద్ధగా పని చెయ్యాలి అన్నది నేర్చుకున్నాను అని చెప్పిందనమాట.
0: గీత ప్రఫుల్ల, ఒక్కొక్కసారి నేను అనుకుంటాను స్వామి మన బిల్డింగ్ ని రౌండ్ బిల్డింగ్ చేస్తున్నారు.
2: కరెక్ట్.
0: చూడండి, ఏ బాయ్స్ ప్రశాంతి నగర్ క్యాంపస్ లేదు, అట్లాగా వైట్ ఫీల్డ్ క్యాంపస్ లేదు, ముద్దన్నది క్యాంపస్ లేదు, మన అనంతపూర్ కాలేజ్ ఆడపిల్లల కాలేజ్ మాత్రం రౌండ్ బిల్డింగ్. సో ఇది ఎందుకు అనేసి నేను చాలా సార్లు ఆలోచిస్తాను. ప్రతిరోజు కాలేజ్ ఎంటర్ అయితేనే స్వామి మమ్మల్ని అందరినీ ఎంత సంరక్షణగా పెట్టుకున్నారు, ర్యాపింగ్ హస్ ఇన్ హిస్ లవ్ అండ్ ఎంప్రెస్ అనేది ఫస్ట్ అనిపిస్తుంది. ఆడపిల్లలు అందరినీ అంత ప్రేమతో అంత అనురాగంతో పెట్టుకున్నారు. ఇంకో పాయింట్ ఏమనిపిస్తుందంటే, మనం వాల్యూస్ గురించి డిస్కస్ చేస్తున్నాం, పిల్లలకి అన్ని రకాల వాల్యూస్ రావాలా రైట్, దాంట్లో ఇంత ఇంతకే అనుకున్నాం, వాళ్ళకి డిసిప్లిన్ ఉండాలా, డివోషన్ ఉండాలా, భక్తిభావం ఉండాలా, మోడెస్టీ ఉండాలని నేను రిపీట్ చేస్తాను. బట్ దీస్ ఆర్ ద థింగ్స్ స్వామి స్ట్రెస్డ్ ఆన్. పైగా కరేజ్ ఉండాలా, బోల్డ్నెస్ ఉండాలా, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలా, ఎట్లా సిచ్యువేషన్ ని సాల్వ్ చేయాలా, దాన్ని మళ్ళీ ప్రాబ్లం గా చేయకుండా సొల్యూషన్ కరెక్ట్ దారిలో ఎట్లా తీసుకోవాలా, ఇవన్నీ స్వామి ఆడపిల్లలకి కంప్లీట్ క్యారెక్టర్ రౌండ్ అప్ నాలెడ్జ్ ఉండాలా, ఆల్ రౌండ్ ఇది ఉండాలా అనేసి ఎప్పుడు అనిపిస్తుంది. ఈ రౌండ్ బిల్డింగ్ పెట్టిన దానికోసం అని.
3: ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్ బెంగాలీ గర్ల్ శాంతిని దేవ్, షీ కేమ్, షీ జాయిన్డ్, హాలిడేస్ అయిపోతానే అడుగుతాం మనం సెమిస్టర్ హాలిడేస్ నా ఏం చేసినారు హాలిడేస్ లో అంతా. ఫస్ట్ వన్ అవర్ నేను అందరినీ అడుగుతాను హాలిడేస్ లో ఏం చేసినారు, సో దట్
2: పిల్లలు.
3: సో ఈ అమ్మాయి చెప్పింది, మేడం ఐ ఎయిట్ ఫిష్. ఎందుకు అంటే నేను ఇక్కడ ఉన్న సెమిస్టర్ది తిన్నాను, హాలిడేస్ తిన్నాను, మళ్లీ ఉండబోయే సెమిస్టర్ది కూడా తిన్నాను. ఓకే, దాని గురించి డిస్కషన్ ఏం పెద్ద చేయలేదు. అలాంటి అమ్మాయి త్రూ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి, పిల్లలు, పియర్ గ్రూప్, మనం క్లాస్ లో చెప్పే వాల్యూస్ అవి విని ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి షీ బికేమ్ వెజిటేరియన్. నన్ ఆఫ్ అస్ టోల్డ్ హర్ టు లీవ్ ద హ్యాబిట్స్. దట్ ఈస్ వాట్ అందరం ఇక్కడ నేర్చుకునేది, వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, వెదర్ యు విల్ ఆర్ యు ఆర్ నాట్, మనలో ఏదో మార్పు జరుగుతుంది ఫైనల్ గా. అలాంటిది స్వామి సిస్టమ్. టీచర్స్ లో కూడా అందరిలోనూ నేనెంతో మారిపోయినాను, ట్రాన్స్ఫర్మేషన్ నా నుంచే స్టార్ట్, నాకు తెలుస్తుంది కాబట్టి నేను పిల్లలకు చెప్పగలుగుతాను, సీ దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్, దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు బి. అన్ని మనము ప్రతిదీ మన ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోలేం. మన ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలంటే జీవితం చాలదు. కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి వేరే వాళ్ళే. అమ్మ చెప్తుంది కాలే గిన్నె ముట్టుకోవద్దు, చేయి కాలుతుంది, లేదు చూస్తా అంటే నీ చేయి కూడా కాలుతుంది. సో వీ హ్యావ్ టు లిసన్ కొన్ని. సో అట్లా టీచర్స్, కొలీగ్స్, సీనియర్స్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర విన్నవే అగైన్ వీ విల్ షేర్. పిల్లలకు కూడా చాలా ఉంటాయి, వాళ్ళు ప్రేయర్ టాక్స్ లో ఇస్తారు, అవి ఇస్తారు. ఓన్లీ థింగ్ సమ్ టైమ్స్ దే విల్ ఫర్గెట్, సమ్ టైమ్స్ దే మే నాట్ రిలేట్. మనం చెప్పి చూడు దీనివల్ల ఇది రిజల్ట్ ఉంటుంది, ఇట్లా మాట్లాడడం ఒకటే కాదు, దీన్ని మనం ప్రాక్టీస్ కూడా చేస్తే బాగుంటుంది. సో మేడం అనేది 24 అవర్స్ వీ విల్ నాట్ టీచ్ ఓన్లీ ద వాల్యూస్, వాళ్ళతో సరదాగానే ఉంటాము, అట్ ద సేమ్ టైం ఎప్పుడు అవసరం కాంటెక్స్చువల్ గా వాట్ స్వామి వాంట్స్, వాట్ స్వామి ఇస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అనేది చెప్పడం జరుగుతుంది.
1: గీతా బాలు గారు, మీరు ప్రఫుల్ల గారు స్వామి కాలేజీలోనే చదువుకున్నారు, మీరు పూర్వ విద్యార్థులు కూడా, మీరు 2 సంవత్సరాలు, మీరు దాదాపు 10 సంవత్సరాలు అమ్మా,
3: అన్ని
1: పిహెచ్డి దాకా
4: 5, 2, 7, 3, 10 సంవత్సరాలు.
1: మరి మీరు చదువుకున్న విద్యా సంస్థలోనే మీరు ఇప్పుడు లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు ఇద్దరు. ఆ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? మీరు నేర్చుకున్నవి ఇప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు వచ్చే జనరేషన్ స్టూడెంట్స్ కి మధ్యలో ఏమైనా తేడా మీకు అబ్జర్వ్ చేశారా? ఉంటే అది ఎటువంటిది, అంటే పాజిటివ్ గా పాజిటివ్ సైడ్ లోనే ఉందని మనం ఆశిద్దాము, దాని గురించి ఏమైనా చెప్తారా?
3: స్వామి ఏం చెప్పేవాళ్ళు, టీచర్ ఇస్ అ ట్యాంక్, వచ్చే వాటర్ నాలెడ్జ్ అదేని కదా. మాకు చెప్పిన టీచర్స్ అంతా చాలా డెడికేటెడ్, దే ఆర్ డైరెక్ట్లీ మోల్డెడ్ బై స్వామి. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ జనరేషన్ కు చెప్తున్నాము అంటే. సో ద సేమ్ ఇంటెన్సిటీస్ ల్యాకింగ్, కానీ ఆ బుక్కులు చదవడం వల్ల అయితేనే, మళ్లీ మళ్లీ వీళ్ల నుంచి వినడం వల్ల అయితేనేమి పిల్లలకు. మేము చదువుకున్నప్పుడు సిచ్యువేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. అప్పుడు డే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, అసలు వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కూడా ఇంత ఓరియంటేషన్ ఉండేది కాదు.
2: అచ్చంగా డివోటీస్
3: అనేది ఏమీ లేదు, చెప్తున్నా కదా మా బ్యాక్గ్రౌండ్. కానీ అందరం చదువుకున్నాం అక్కడ, చదువుకోవడం సత్యసాయి కాలేజీలో సీట్ వస్తే ఒక అదృష్టం, అక్కడ చదువుకుంటే ఒకరు అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. వాళ్ళు మౌల్డ్ చేయబడి వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. సో అది కొంచెం లిక్విడేట్ అయింది మా దగ్గరకు వచ్చేసరికి, ఎందుకంటే మేము డైరెక్ట్ గా స్వామి దగ్గర నుంచి కాదు, మేం మళ్ళీ

0: అక్కడ చదువుకుంటే అక్కడ మంచి డిసిప్లిన్ ఉంటుంది. స్వామి
1: కేవలం
0: చాలా మంది
1: కాలేజీలో
0: ఆ కాలంలో కూడా స్వామి గురించి పెద్దగా తెలియకుండా మా అమ్మాయి సెక్యూర్డ్ గా ఉంటుంది ఆ కాలేజీలో చదివితే అని పంపించిన పేరెంట్స్ నాకు తెలుసు. అనంతపూర్లోనే ఉమెన్స్ కాలేజ్ ఉండగా వేరే కాలేజీలకు ఎందుకు పంపించాలా అని కూడా చదివించినారు. కానీ అందరం కూడా ఇప్పుడు ఈ రోజు 68 నుంచి వచ్చినారు. చాలా మంది సీనియర్ టీచర్స్ నుంచి తెచ్చుకున్న నేర్చుకున్న వాల్యూస్ గురించే మాట్లాడతారు. ఈ రోజు హేమాన్ ఒక అమ్మాయి కనిపించింది, 16 ఇయర్స్ బ్యాక్ షీ వాజ్ మై స్టూడెంట్. మ్యామ్ టుడే ఐఎమ్ టీచర్ బికాస్ ఆఫ్ యూ ఇన్స్పైర్డ్. నాకు ఆశ్చర్యం, నేను నిన్ను కూడా ఇన్స్పైర్ అంటే నేను కూడా ఇన్స్పైర్ చేయగలనా? నేను స్టిల్ ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఇన్స్పైర్డ్ బై అదర్స్. ఆ అమ్మాయి చెప్తాను, లేదు మేడం ఆ రోజు ఆ క్లాస్ లో అసలు వదలట్లేదు, నేను వెళ్ళాలి ప్రఫుల్ల మేడం అక్కడ వెయిట్ చేస్తున్నారంటే, మేడం వెయిట్ అమౌంట్ టెల్, మళ్ళీ మీరు నాకు కనిపించారు. సో ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ 16 ఏళ్ల క్రితం క్లాస్ లో జరిగినవి చెప్పినా అమ్మాయి మతికి పెట్టుకుంది. సో దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద టీచర్స్ హూ ఆర్ ట్రైన్డ్ బై స్వామి. వాళ్ళ నుంచి ట్రైన్ నుంచి ఏదో కొంచెం మేము తెలుసుకున్నాం కాబట్టి మేము
2: ఈ విషయంలో మా చెప్తాను. ఏమంటే ఆ ముందు 70s నుంచి అప్పుడు స్వామి చాలా సార్లు వచ్చేవాళ్ళు కాలేజ్ కి. సో నేను జాయిన్ అయిన సంవత్సరం 72లో జూలై మంత్ అంటే 8th జూలై రౌండ్ అబౌట్ స్వామి 5 రోజులు ఉన్నారు. అండ్ కాలేజ్ జరుగుతూ ఉంటుంది, స్వామి ఉంటారు, స్వామి టీచర్స్ తో పలుకుతారు, గెస్ట్ తో పలుకుతారు, స్టూడెంట్స్ తో పలుకుతారు, మార్నింగ్ ఈవినింగ్ భజన్స్ ఉంటాయి. అవన్నీ వన్ సిట్యుయేషన్. ఏమంటే కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉండేది. సో స్వామి విల్ పర్సనలీ గో టు ది ఆడిటోరియం. అక్కడ అంతా సర్క్యాల్ పెట్టినారా లేదా, టేబుల్ పైన టేబుల్ క్లాత్ నీట్ గా స్ట్రేట్ గా వేసినారా లేదా, మైక్ సరిగ్గా పెట్టినారా, పాట్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, డెకరేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ స్వామి సొంతంగా పోయి సూపర్వైజ్ చేసేవాడు. సో మేము టీచర్ ఏం లెసన్స్ నేర్చుకున్నాము, ఏదన్నా పని చేసినప్పుడు మనం పిల్లలకు చెప్పేస్తాము వెళ్ళండి చేయండి అట్లాని, బట్ ఇట్ షుడ్ బి అవర్ రెస్పాన్సిబిలిటీ టు గో అండ్ సూపర్వైజ్. అదే స్వామి నేర్పించింది. అదొకటే కాదు, ఇంకొక విషయం, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఒకసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది మన యాన్యువల్ స్పోర్ట్స్ డే తర్వాత. సో ఇంతాక చెప్తున్నాను కదా, సైమని మేడం ఫిజికల్ డైరెక్టర్, షీ అండ్ ఐ వాజ్ గివెన్ ద డ్యూటీ టు అసిస్ట్ టు అరేంజ్ ద ప్రైసెస్. సో ఇది పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఈ ప్రైసెస్ అంతా, రైట్ సైడ్ గర్ల్స్ ప్రైసెస్, లెఫ్ట్ సైడ్ బాయ్స్ ప్రైసెస్. సో ఆ రోజుల్లో స్వామి హ్యాడ్ స్టార్టెడ్ స్టేయింగ్ ఇన్ ద పూర్ణచంద్ర ఆడిటోరియం. మేము మార్నింగ్ ఫైవ్ 30-6 అట్లా వెళ్ళి అంతా పెట్టేసి అంత చక్కగా నీట్ గా అంతా బాగుందా అనేసి పెడుతున్నాం. సడన్ గా కర్టెన్ ఓపెన్ అయినట్టు అనిపించింది, వెనక్కి తిరిగి చూస్తే స్వామి. ఇట్ వాజ్ హార్డ్లీ 7 o'clock. ఆశ్చర్యం అయిపోయింది మాకు, ఒక సంతోషము ఒక ఆశ్చర్యము, స్వామి ఇక్కడ స్టేజ్ పైన వచ్చేసినారు అనేసి. సరే ఆ సంతోషంతో స్వామి నమస్కారం చేసుకుని స్వామి తిరిగి ఆ ప్రైజెస్ పెట్టింది అయితే అంతా చూస్తున్నారు పైన నుంచి కింద వరకు. చూసేసి ఒక ప్రైజ్ తీసుకుని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత సాఫ్ట్ గా, ఎంత జెంటల్ గా, ఈ కప్పు ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అన్నారు. అంటే దట్ ఎస్థెటిక్ సెన్స్, దట్ ప్రొపోర్షనాలిటీ సెన్స్, దట్ అరేంజ్మెంట్ సెన్స్, అది నువ్వు పోనీ స్వామి డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా ఈ కప్పు తీసేసి ఇక్కడ పెట్టండి బాగుంటుంది, కాదు ఇది ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అనేసి అంత బ్యూటిఫుల్ గా, అంటే ఇన్ని విషయాలు ఎన్ని మాటలో మనం ఎన్ని నేర్చుకోవచ్చు అనేసి ఒకరికి చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలా ఒకరికి, అంటే ఇంప్రెషన్.
0: దేవతలు వరాలు ఇస్తారని స్వామి ఎప్పుడు చెప్తా ఉంటారు డిస్కోర్స్.
2: అండ్ కెన్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్సనల్ సూపర్విషన్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ యూనివర్సిటీ చేస్తాను, టీచర్స్ అరేంజ్ చేస్తా ఉన్నారు, స్టూడెంట్స్ హెల్ప్ చేస్తాను, బట్ స్వామి బీయింగ్ ద ఫౌండర్ ఛాన్సలర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ హీ కమింగ్ డౌన్ టు దిస్ లెవెల్ అండ్ సూపర్వైజింగ్ థింగ్స్ దట్స్ అ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఐ థింక్ మన టీచర్స్ అందరికి. ఐ థింక్ వీ హ్యావ్ ఓన్లీ టేకెన్
0: దట్స్ వాట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వీ నీడ్ టు పాస్ ఆన్. సో సీనియర్స్ ట్రైన్ స్వామి చేతుల ద్వారా ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ ఎగ్జిస్టింగ్ అండ్ దే ఆర్ టీచింగ్, దే ఆర్ హెల్పింగ్. వాళ్ళ దగ్గర నుంచి మేము తెలుసుకునేకి, వాళ్ళని అబ్జర్వ్ చేసి నేర్చుకునేవి ఉన్నాయి. సో

0: దాట్ వి ఆర్ ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. జయమ్మ మేడం నుంచి శారద వాళ్ళు సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోర్ జనరేషన్స్ అయిపోయింది.
1: తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే స్వామి ఆ రోజు చాలా వచ్చేవాళ్ళు కాబట్టి ఇంటరాక్షన్స్ ఎక్కువ ఉండేది. పర్సనల్ ఇంటరాక్షన్, ఒక చూపు, ఒక నవ్వు, దట్ ఇట్ సెల్ఫ్ ఫిల్స్ ద హార్ట్ ఆఫ్ అ పర్సన్. సో డిస్కోర్సెస్ ఇచ్చేవాళ్ళు. ఒకసారి జస్ట్ ఎగ్జామ్ ముందు వచ్చినారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యక ముందు, ఆ రోజుల్లో మేము ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేవాళ్ళు. సో స్వామి ఎగ్జామ్ ముందు వచ్చినారు అండ్ హీ సెట్ ఆడిటోరియం అరేంజ్ చేయండి డిస్కోర్స్. సో అందరూ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ వెళ్ళాం. ఆ డిస్కోర్స్ లో స్వామి కంప్లీట్ గా ఎగ్జామినేషన్ గురించి మాట్లాడారు. స్టూడెంట్స్ ని అడిగినారు, మీరు ఎగ్జామ్ లో రాస్తారా చదువుతారా? సో స్టూడెంట్స్ అందరూ స్వామి మేము రాస్తాం, అందుకని మీరు ఊరికి చదువుకూడదు, రాసి చదువుకోవాలా.
0: ఇది సేమ్ ఫర్ బృందావన్ బాయ్స్ కి ఇంటర్వ్యూ కూడా, వీడియో కూడా ఉంది మనకు. స్వామి చెప్తున్నారు కోఆర్డినేషన్ ఉండాలి,
1: రాసి చదువుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏమంటే హీ డైరెక్ట్లీ టోల్ ద టీచర్స్ ఏమంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ చేయాలా, వాళ్ళ రైటింగ్ బాగుందా లేదా అని చూసుకోవాలా. ఈ బాధ్యత అంతా టీచర్స్ ది. సో అంటే అట్లా చిన్న చిన్న చిట్కాలు ఎన్నో స్వామి మనకి ఇస్తున్నారు అండ్ ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ టు రేడియో సాయి దట్ ఇట్ హాజ్ డాక్యుమెంటెడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్ ఆఫ్ డిసిమినేటింగ్ ఆల్ దిస్ ద డిస్కోర్సెస్, వండర్ఫుల్ డిస్కోర్సెస్ ఆఫ్ స్వామి.
2: ద్వారకారాణి మేడం చెప్పినట్టు రాయడం చాలా ప్రధానం పిల్లలకు. మా టీచర్లు రన్నింగ్ నోట్స్ రాసుకోమనేవాళ్ళు, ఇప్పట్లాగా జిరాక్సులు లేవు ఆ రోజుల్లో, కాబట్టి మేము చచ్చినట్టు రాసుకోవాల్సింది. అది నాకు విద్యార్థిగా ఒక మంచి అభ్యాసం అని
0: చెప్తారు కదా, 10 సార్లు చదివే కన్నా 1 సారి రాయడంలో పర్ఫెక్షన్ వస్తుంది అని.
2: అందుకే ఈ రోజుకు కూడా నేను నోట్సులు ఇవ్వను, వాళ్ళు క్లాస్ లో నేనేం చెప్తున్నానో అప్పుడు రాసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే స్వామి చెప్పారు, ఇప్పుడు మేడం కూడా చెప్పారు కదా, పరీక్షల్లో రాయాలంటే ఆ జిరాక్స్ మిషన్ వచ్చి రాయట్లేదు. ఇదే మాటే చెప్తాను నేను, జిరాక్స్ మిషన్ రాయదు. తర్వాత మీరు అక్కడ యుద్ధకాలే శస్త్రాభ్యాస అని మీరు ఆ క్షణంలో చదువుకుంటే రాదు, కాబట్టి మీరు రాసుకుంటే మీకు వస్తుంది. ఇదే మాటే చెప్తుంటానన్నమాట. తర్వాత నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొంచెం వాదనలు ఎక్కువ చేసేదాన్ని. అది క్రమంగా అది స్వామి దగ్గర కాలేజీలో ఉండడం వల్ల క్రమ పరిణామంలో కొంచెం చొరవ ఎక్కువగా చూపేదాన్ని. క్రమక్రమంగా స్వామి బోధనల వల్ల నాలో ఆ ఎక్కువ చొరవ తీసుకోవడం, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు అగ్రెసివ్ అంటారేమో తెలియదు, అటువంటిది వాదించడం అన్నది నాకు పోయింది. ఇప్పుడు పిల్లలకు కూడాను ఒకటే మాట, ఎందుకంటే స్వామి చెప్పారు, స్వామి విషయమై స్వామి గురించి మీరు ఎవరితో వాదించొద్దండి అని. స్వామి గురించి ఒక్కటే కాకుండా ఏ విషయమే వాదించకపోతే మనశ్శాంతి ఉంటుంది
1: అనిపించింది.
0: ఇక్కడ స్వామి చెప్పే పాయింట్ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, యూ కెనాట్ ఒబ్లైజ్ ఎవ్రీబడి బట్ ఆల్వేస్ యూ కెన్ స్పీక్ ఒబ్లైజింగ్లీ. అదే మనకు తెలుగులో మాటలకు మగ్నులై దేవతలు వరాలు ఇస్తారు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రాక్షసులు అని తెలుసు. వాళ్ళు తపస్సు చేస్తే వినాశనానికే వాళ్ళు వరాలు అడుగుతున్నారని తెలుసు. మళ్ళీ దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంద్రుడు చంద్రుడు అంటే దేవుడే పడిపోతాడు, నువ్వు నేను ఎంత సో మంచిగా మాట్లాడు, తీయగా మాట్లాడు, నీకు కావాల్సిన ఇంగ్లీష్ వాళ్ళు మనకు నేర్పించిన బ్యూటిఫుల్ వర్డ్స్ అవే, ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, అంతే కదా. సో అదే స్వామి మనకు చెప్తున్నారు మంచిగా మాట్లాడమని, ఒబ్లైజింగ్ గా నీకు కావాల్సిన పని నువ్వు చేయించుకో కానీ మంచిగా మాట్లాడు. మాట్లాడడం వల్ల అమ్మో ఎట్లా హౌ యు ఆర్ డెలివరింగ్ అనేది కూడా మ్యాటర్స్.
1: అట్ ద సేమ్ టైం స్వామి క్యాజువల్ ఫేసెస్
2: పెట్టండి,
1: స్మైలింగ్ ఫేసెస్ పెట్టండి, దాంతో ఎంతో
3: చక్. మీ టీచర్స్ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా ప్రఫుల్ల గారు, గీతా బాల గారు. ఒక మంచి టీచర్ చాలా బాగా చెప్పగలిగితే ఒక గొప్ప టీచర్ చాలా బాగా చేసి చూపిస్తారట. మరి మీకు ఉన్న రోల్ మోడల్స్ మీ టీచర్స్ అందరూ అలా వాళ్ల లైఫ్ లో స్వామి చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసి మీకు చూపించారు కాబట్టి మీరు నేర్చుకుని మీ విద్యార్థులకి చూపిస్తున్నామని వారికి మీ ఆ క్రెడిట్ అంతా వారికి ఆ తర్వాత స్వామికి ఇచ్చారు. మరి ఇప్పుడు గీతాబాల్ గారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు, అలాగే ప్రఫుల్ల గారును ద్వారకరాణి గారు కూడా వారి పూర్వ విద్యార్థులు. వారి దగ్గరికి వచ్చి మన స్వామి సంస్థలో నేర్చుకున్న, విద్యా సంస్థలో నేర్చుకున్న విలువలు జీవితంలో వారికి ఎలా ఉపయోగపడ్డాయి, వారికే కాకుండా వారి పరిసరాలకు కూడా, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఎలా అవి ప్రభావితం చేశాయి అనే ఇన్సిడెంట్స్ మీతో మీ పూర్వ విద్యార్థులు షేర్ చేసుకున్నవి ఏమైనా ఉంటే మన శ్రోతలు కూడా విని సంతోషిస్తారు.
2: ఒక అమ్మాయి మన డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేరడానికి వెళ్ళిందని, ఎంబీఏలో సాధారణంగా మనకిక్కడ స్వామి చెప్పినటువంటి విషయాలు ఎన్నో పనికొస్తాయి. మేనేజ్మెంట్ అంటేనే స్వామి మనకు ట్రైనింగ్ ఇస్తున్నదంతా మేనేజ్మెంట్, మ్యాన్ మేనేజ్మెంట్. ఇక్కడున్న విలువలతో తర్వాత మన పాఠాలు, మన తరగతిలో చెప్పినటువంటి పాఠాలు, తర్వాత ఆ అమ్మాయి సంస్కృతం స్టూడెంట్ కావడం వల్ల సంస్కృతం శ్లోకాల గురించి అవన్నీ కూడాను తనకు ఆ విలువలు, స్వామి చెప్పినటువంటి విలువలు, క్లాసులో తను నేర్చుకున్నటువంటివి అవన్నీ కూడా చాలా ఎంబీఏ క్లాసుల్లో చాలా చాలా ఉపయోగపడ్డాయని, ఇటువంటి వాతావరణంలో చదవడం తన అదృష్టం అని ఒక అమ్మాయి ఒకసారి చెప్పింది. నాకు చాలా సంతోషం అనిపించింది.
0: ఒకసారి ఇక్కడ మేడం ఒకటి గుర్తొచ్చింది, ఒక అమ్మాయి ఉండింది, క్లాస్ జరుగుతా ఉంది, ఎకనామిక్స్ మేజర్ క్లాసు, వాళ్ళు చిట్స్ ఏదో పాస్ చేసుకున్నారు, ఫైనల్ గా తీసుకుని చూసాం, బోరింగ్ ఎకనామిక్స్ క్లాస్, ఇంకా ఎంతమంది టైం, దట్ వాజ్ ద థింగ్. సో ఖచ్చితంగా ఎప్పుడైనా మనకు డోసు నిద్ర రావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనం వాళ్ళ మీద రియాక్ట్ అయ్యి బయటికి పంపించడం వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్, ప్లస్ వాళ్ళకల్లో ఒక నెగిటివిటీ వస్తుంది. సో అక్కడికి చెప్పడం ఆపేసి వాళ్ళతో పాటు ఏదో స్వామి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుని క్లాస్ కంటిన్యూ అయిపోయింది. ఒక 1 వీక్ వదిలేసి తర్వాత ఒకరోజు కూర్చోబెట్టుకున్నాం, తప్పదు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మేజర్ తీసుకోమని నోబడీ ఫోర్స్డ్ యూ, ఎందుకు నువ్వు మేజర్ తీసుకున్నావు, తీసుకున్నావా ఇంకా తప్పదు, నీకు డిగ్రీ అంటూ రావాలి కాబట్టి చదువుకోవాలా అని స్వామి టీచింగ్స్ అవి ఇవి చెప్పేసరికి ఫైనల్ గా తను పీజీ ఎకనామిక్స్ చేసి టీచర్ గా ఎకనామిక్స్ టీచ్ చేస్తూ బెంగళూరులో ఉంది. ఎప్పుడు చెప్తుంది మేడం, బోరింగ్ క్లాస్ బికేమ్ మై లైఫ్ అని. మేడం అట్లా అందరూ ఒక్కలాగా ఉండరు కదా, ప్లస్ ఒకే మూడ్స్ లో కూడా ఉండరు మనం, వీ హ్యావ్ టు వాళ్ళ మూడ్స్ కి వాళ్ళ ఇంట్రెస్ట్ కి, ఒక క్లాస్ పోయిందనుకున్నా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, ఆ టైంలో వాళ్ళకి తగ్గినట్టు మనం చేస్తేనే మనం ముందు పోగలం.
2: ఈ తరంలో ఒక్కొక్కళ్ళ పిల్లలు ఉండడం వల్ల వాళ్ళకి ముద్దెక్కువ,
0: కాన్సన్ట్రేషన్
2: కూడా టీచర్ల నుండి
0: అటెన్షన్ కావాలి వాళ్ళకి, పేరెంట్స్ దగ్గర ఎట్లాంటి అటెన్షన్ ఉందో అదే అటెన్షన్ దే విల్ ఎక్స్పెక్ట్ హియర్.
3: ఇంకొకసారి ఏమవుతుందంటేనండి, ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల
0: వాళ్ళకి అటెన్షన్ ఇవ్వక
3: అటెన్షన్ తక్కువ అవుతుంది, అదంతా వాళ్ళ టీచర్స్ ద్వారా పొందాలని అనుకుంటున్నారు.
0: అసలు ఒక అమ్మాయి చెప్పింది, నేను 5 సెమిస్టర్స్ లో ఒక్క పేరెంట్స్ మీటింగ్ కూడా మా పేరెంట్స్ మిస్ కాలేదు మేడం, అది ఒక ప్లస్ పాయింట్. అంటే ఎంత హౌ ఇంపార్టెంట్, మీరు చూస్తే నన్ను ఏం పట్టించుకోరు అనే ఉద్దేశం అట్లా ఉంటుంది.
1: నేను ఒక ఇన్సిడెంట్ స్వామితో జరిగింది షేర్ చేస్తాను స్టూడెంట్స్ తో పాటు. ఏమంటే ఒకసారి స్వామి వచ్చినప్పుడు మా కామన్ రూమ్ అనేది ఒకటి ఉంటుంది కాలేజ్ లో, సో స్వామి అక్కడ ఇంపార్టెంట్ గెస్ట్స్ వాళ్ళందరితో మాట్లాడతారు. సో ఒకసారి స్వామి టీచర్స్ అందరినీ పిలిచినారు స్వామి మాట్లాడతారనేసి. సో ఆ ఓవల్ టేబుల్ ఒకటి ఉంటుంది, సో దాని సోఫాలో కూర్చొని స్వామి ఆ టేబుల్ చుట్టూరు అందరూ టీచర్స్ దగ్గర కూర్చున్నాం. దిస్ ఇస్ అబౌట్ లైక్ సమ్వేర్ ఇన్ ద 80s. సో అప్పుడే మనకి కొన్ని స్టాఫ్ క్వార్టర్స్ ఒక 4 కట్టినారు. సో కొన్ని 3 క్వార్టర్స్ లో దాంట్లో ప్రిన్సిపల్ డాక్టర్ హిమలత ఉండేవాళ్ళు, వేరే ఫ్యామిలీ టీచర్స్, ఇంకో క్వార్టర్స్ లో 7-9 మెంబర్స్ టీచర్స్ అన్మ్యారీడ్ టీచర్స్ ఉండేవాళ్ళు. సో అందరూ ఉన్నాము ఈ కాంగ్రిగేషన్ లో. అండ్ దెన్ స్వామి అందరూ కూర్చున్నాక ఏం సమాచారం చెప్పండి అనేసి ఇంకా మొదలు పెడతారు కాన్వర్సేషన్. అండ్ అందరూ ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళు అంటే స్వామితో, కొంతమంది పర్సనల్ ప్రాబ్లం, కొంతమంది స్వామి దగ్గర పోయి చెవుల్లో మాత్రం స్వామికి మాత్రం తెలియాలా ఇంకెవరు తెలియకూడదు, కొంతమంది ఓపెన్ అట్లా అంతా హాస్టల్ వార్డెన్స్ వాళ్ళైతే హాస్టల్ ప్రాబ్లమ్స్ కాలేజ్ ప్రాబ్లమ్ అంతా చెప్పుకుంటా ఉంటే దిస్ గ్రూప్ ఆఫ్ టీచర్స్ ఈ 4th quarters లో ఉండేవాళ్ళు. దాంట్లో ఒక టీచర్ స్వామి మా క్వార్టర్స్ కష్టంగా ఉంది స్వామి అనేసి దే రేసిస్ట్. స్వామి అంతే ఏమి ఏమి కష్టము స్వామి, మేము 9 మంది ఉన్నాము స్వామి, అందరికీ వంట చేయాలా స్వామి. తర్వాత హేదో సమ్ దేవర్ ఆల్ క్రిబ్బింగ్ అన్నమాట స్వామి, మాకి కష్టంగా ఉంది స్వామి, కష్టంగా ఉంది స్వామి. స్వామి అంతా ఎంతో పేషెన్స్ తో ఎంతో ప్రేమతో అందరిది ప్రాబ్లమ్స్ విన్నారు. విన్న తర్వాత ఒక పెద్ద ఘోషణ ఏమంటే, స్వామి అన్నారు ప్రేమ అభిమానం ఉంటే ఒక రూఫ్ కింద 100 పీపుల్ ను జీవించవచ్చు, అండ్ వన్ రూఫ్ ఈవెన్ 100 పీపుల్ కెన్ స్టే ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ అండర్స్టాండింగ్ అంత చెప్పి ఇంకా ప్రశాంతం అయిపోయింది మొత్తం స్టాఫ్ సభ.
0: స్వామి
1: సో ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ తో నేను షేర్ చేస్తాను. So there are some girls who get back and then tell me how they live in joint families. So joint families lo naturally unnalannapudu ento inka itlante values they become more predominant, and they have always said how this one lesson of eating together, being together, living together, taking care of grandparents, grand uncles, little children in the house, idanta with that one formula madam, love and understanding, ee okka formula tho mem jeevitham haayiga jarpistunna, everyone in the house is happy with us, endukante we use this shastram of love and understanding. So that's the beauty of our God.
3: Chala baa chepparandi swami cheppina instructions lo manam ye okkati teeskun follow aina jeevitham
0: happyga jarigina untundante nala maharaju adavul degara unnappudu dhanalakshmi vachindanta nenu vellipothunnanu selavu pichchanante pommannaranta so then ashtalakshmi lo meeta 7 mandi kuda followed. He said happily meer velrandi ani lastuku dhairya lakshmi vachindanta nee veltaarante mimmalli chusukone kada vallandarni bommannanu meer velthe etla ante she stayed back one after the other andari ashtalakshmi lo vachi unnaru atla swami oka message manam follow aithe meetha avanni automatic ga manam continue chestam edaina okkati nenu pillalu chepta meer okkati kuda manchidi nerchukodandi meelo unna bad quality odaleyandi automatic ga it will give space to learn something new
3: something good
0: manalo ivi itlu pettukoni kotta nerchukolante ekkadi nunchi nerchukuntam nenaithe adhe chestanamo so you also practice that manam andaramu ఎవ్వరం దేవుళ్ళం కాదు, అందరిలో మైనస్లు ఉంటాయి, అట్లా అట్ ద సేమ్ టైం ప్లస్లు ఉంటాయి, ఏవి ఎక్కువ ఉన్నాయి ఏవి తక్కువ ఉన్నాయి, లెట్ అస్ రైట్ డౌన్. ఏం మొహమాటం వద్దు, నువ్వు ఎవరితో షేర్ చేసినా ఒక్కటి మాత్రమే పెట్టుకో, అదొక్కటి నువ్వు గెట్టడే, ఆటోమేటిక్ గా ఆ స్పేస్ లో స్వామి మంచి బుద్ధులు ఇచ్చేస్తాడు.
3: చాలా బాగుందండి. ఇంకొక ప్రశ్న లెక్చరర్స్ అందరికి, గురువులందరికీ, స్వామి ఎన్నోసార్లు మనతో చెప్పడం మనం విన్నామండి, ఆధ్యాత్మ విద్యా విద్యానామ్ అని. అంటే మనం చదువుకునే ఈ చదువులు సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా మనల్ని ఒక వేరే స్థాయికి తీసుకెళ్లడానికి కేవలం మెట్లు మాత్రమే కానీ ఇవి మార్గం కాదు, అక్కడికి వెళ్లడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే అని చెప్పడం విన్నాము. స్వామి అయితే మనకు కావలసిన జీవిత పాఠాలన్నింటినీ చాలా సులువుగా నేర్పించేస్తారు. చిన్న కథ అంటారు అందులో జీవితం అంత గొప్ప సత్యం ఉంటుంది. మరి మీరు గురువులు కాబట్టి ఇటువంటి స్పిరిచువల్ కాన్సెప్ట్స్ ని, స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ని మీరు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్స్ లో ఎలా అంతర్లీనంగా స్టూడెంట్స్ కి చెప్పే అవకాశం ఉంది, ఉందా, ఉంటే అది ఏ విధంగా చెప్పొచ్చు?
0: అదే ఇందాక అన్నాం కదా, చిన్న చిన్న కథల ద్వారా సందర్భానుసారంగా చెప్పడమే అంతే. ఒక అమ్మాయికి ఇలా చెప్తేనే అర్థమవుతుంది, అది మళ్ళీ అందరికీ అప్లై చేయడానికి కూడా ఉండదు. సో డిపెండింగ్ అపాన్ ద సిచ్యుయేషన్ నీట్. స్వామి మనకు పుంఖాను పుంఖలుగా ఇచ్చినారు, సో దాంట్లో నుంచి ఏదో ఒకటి మనకు పనికి వస్తుంది.
3: ఏదో ఒకటి ఏ సబ్జెక్ట్ లో అయినా చేర్చి చెప్పచ్చు అంటారు.
0: మా ఎకనామిక్స్ వాళ్ళు అయితే సీలింగ్ అండ్ డిజైర్స్ తీసుకుంటాము, దాని మీద ఎంతైనా చెప్పేస్తాము. ఎక్కువ లీజర్ కావాలనుకున్నా అది మంచిది కాదు ఆరోగ్యానికి అని చెప్తాను మేడం, ఎందుకంటే స్వామి సీలింగ్ అని అది కూడా సీలింగ్ చేసుకోవాలి మనము, సో లీజర్ కూడా ఎక్కువ ఉండకూడదు మనకు.
2: ఇక నాది పూర్తిగా సాహిత్యం, సాహిత్యం రసోవై సహా అన్నారు కాబట్టి అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా కూడాను ఏదో ఒక విషయం స్వామి చెప్పిన విషయం అక్కడ అందించడం, తర్వాత పాఠాన్ని కంటిన్యూ చేయడం అవుతుంటుంది. ఎందుకంటే సాహిత్యం మొత్తంగా విలువలతో కూడినటువంటిది, పైగా ఇంతకుముందు గీత బాలగారు చెప్పినట్టు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఇచ్చేటువంటిదే సాహిత్యం కాబట్టి స్వామి బోధనలన్నీ కూడాను మన సాహిత్యంలో ఉండనే ఉంటున్నాయి. మనకు పాఠాలు కూడాను స్వామి చెప్పినటువంటి పద్యాల్లో నుంచి, తర్వాత స్వామి చెప్పిన ఉపన్యాసాలు మనం పాఠాలుగా కూడా పాఠ్యాంశాలుగా కూడా పెట్టుకున్నాము కాబట్టి మాకు ఇంకా సులభం అవుతుంది అట్లా చెప్పడం.
0: మనకున్న ఈ అవేర్నెస్ క్లాసెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తాయి.
3: అంటే ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటేనమ్మా, మనం సత్యసాయి విద్యా సంస్థలో మీరు గురువులుగా పనిచేస్తున్నారు, మన సిలబస్ కానీ మన పాఠ్యాంశాలు కానీ స్వామి విలువలకు దగ్గరగా ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి. మన భక్తుల్లో ఎంతో మంది టీచర్స్ గా లెక్చరర్స్ గా పనిచేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మనం మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్లలో కొంతమంది ఇలా ఒక చిన్న మోరల్ లెసన్ లాగా 5 మినిట్స్ ఒక పీరియడ్ లో పెట్టుకుని ఒక చిన్న కథ చెప్పడం ఇలాంటివి మొదలు పెట్టారు. ఎందుకంటే వారు పనిచేస్తున్న విద్యా సంస్థలన్నీ ఎక్కడెక్కడో ఏవేవో సంస్థల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే వాళ్లకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఎటువంటి సబ్జెక్ట్నైనా మనం ఒక చిన్న స్పిరిచువల్ కాన్సెప్ట్ ని ఎలా దానిలో ఇంటర్ట్వైన్ చేసి చెప్పొచ్చు అనే ఐడియా వాళ్లకు కూడా వస్తే వారి ద్వారా ఎంతో మంది విద్యార్థులకి కొంత మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగానన్నమాట.
1: అఫ్కోర్స్ స్వామి పదే పదే చెప్పేవాళ్ళు సబ్జెక్ట్ టీచ్ చేసే తప్పుడే మనం ఫ్యామిలీ ఇంటిగ్రేషన్ జరగాలి. సో ఇది చాలా ఇప్పుడు ప్రఫుల్ల మేడం చెప్పినట్టు వాళ్ళ సబ్జెక్ట్ లో కొంచెం ఈజీ అనిపిస్తుంది, బట్ మా లాంటి సబ్జెక్టు ఫిజిక్స్ లో ఇది చెప్పాలంటే ఇట్ ఈస్ ఛాలెంజింగ్. బట్ విత్ స్వామీస్ గ్రేస్ ఐ థింక్ వీ కెన్ రియల్లీ డూ వండర్స్. సో ఇప్పుడు కొనుక్కుని చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్లాస్ లో, యాజ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ అప్పటికప్పుడు ఆ పాయింట్ బయటకు వస్తుంది అండ్ వీఆర్ ఏబుల్ టు ఇంటిగ్రేట్ ఇట్. జస్ట్ ఒక పాయింట్ ఇప్పుడు నేను స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తాం. సో దీంట్లో స్వామే ఐన్స్టీన్ ఇచ్చింది ఇది స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్వామే ఒకసారి డిస్కోర్స్ లో ఐన్స్టీన్ ది ఒక కథ చెప్పినారు. ఏం కథ, సైన్స్ గురించి ఏం కాదు, బట్ హౌ ఐన్స్టీన్ బికమ్ ఎ ఫేమస్ మ్యాన్ అండ్ ఒక క్వీన్ ఐన్స్టీన్ ని ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ కింగ్డమ్ వచ్చేసి అండ్ టు ఆనర్ హిమ్. సో ఐన్స్టీన్ అతనికి ఒక వయలిన్ అనేది ఇష్టము, ఒక బ్యాగ్ తగిలించుకొని ట్రైన్ లో వెళ్తారు. అక్కడ స్టేషన్ దిగినప్పుడు ఆ క్వీన్ హ్యాస్ సెంట్ హిమ్ అ బిగ్ కార్ అండ్ మనుషులందరినీ పంపిస్తుంది టు రిసీవ్ ఐన్స్టీన్ అండ్ బ్రింగ్ హిమ్ టు ద కింగ్డమ్. బట్ ఐన్స్టీన్ ఏమి హాయిగా దిగి ఏదో నడుచుకుంటూ ఎక్కడుంది కింగ్డమ్ అనేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు స్వామి చెప్తారు ఐన్స్టీన్ లో ఎంత హ్యూమిలిటీ ఉండేది, అతను ఏమి క్వీన్ మాకు ఇది పంపిస్తుంది అనేసి అనుకోలేదు, హాయిగా దీనేసి చక్కగా నడుచుకొని వెళ్ళిపోతారు. అట్లాంటి హ్యూమిలిటీ ఉండాల, అ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ విల్ బి ఫిల్డ్ విత్ హ్యూమిలిటీ. విద్యా వినయతి
2: విద్యా
1: వినయం అనేసి. సో అంటే అంత గొప్ప వాళ్ళు అయినాను, అప్పటికే అతను అంత ఫేమస్ అయిపోయినారు, బట్ అంత హంబుల్ గా ఉండేవాళ్ళు. సో ఇట్లాంటి లెసన్స్ స్వామి చెప్పేవాళ్ళు నేర్చుకోవాలని. సో క్లాస్ లో ఇప్పుడు ఎప్పుడు ఐన్స్టీన్ కథ వస్తుంది, నేను రిలేటివిటీ పాఠం చెప్పినప్పుడు వస్తుంది. సో అట్లాగే అంటే అఫ్ కోర్స్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, బట్ జస్ట్ టు యాడ్ వన్ మోర్, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ చెప్తాను. ఇప్పుడు స్వామి అంటారు కరెంటు ఈ వైర్ లో నుంచి పోతుంది, మైక్ లో నుంచి వెళ్తాంది, మనకు కనిపిస్తుంది ఆ కరెంటు, కనపడదు. సో అట్లాగే దేవుడు అన్ని చోట్ల ఉంటారు, మనకు కనపడదు, బట్ వీ షుడ్ హ్యావ్ సమ్ రిసీవర్. ఎప్పుడైతే మన మనసుల్ని మనం ట్యూన్ చేసుకుంటామో అప్పుడు మన వీ కెన్ ఫీల్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు
0: అసలు మన అదృష్టానికి స్వామి లిటరేచర్ చాలా ఉంది. చదివితే ఎలాంటి వాళ్ళన మనం విన్నాము, డిస్కోర్సెస్ వింటున్నాం కాబట్టి ఏదో చదువుతున్నాం, అట్లనే మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళు కూడా స్వామి వాల్యూస్ ని కానీ జనరల్ వాల్యూస్, స్వామి వాల్యూస్ అంటే స్వామి ప్రత్యేకంగా అందరికీ మంచి జరిగేవే చెప్పినారు స్వామి కూడా. సో అవి ఎలాంటి సనాతన సారథి కాబట్టి. సో స్వామి లిటరేచర్ చదవడం అన్నది ఒకటి అలవాటు చేసుకుంటే ఎలాంటి టీచర్ అయినా వాటిని ఇన్కార్పొరేట్ చేసి చెప్పగలదు, సందర్భానుసారంగా స్వామి ఇచ్చేస్తాడు ఏది మనం కోట్ చేయగలుగుతామో. దానికోసం ఏదో ప్రిపేర్ అయ్యి ఆలోచించిపోవాల్సి జనరల్ మనం చదువుతుంటే ఇట్ విల్ బి హియర్ అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ఇట్ విల్ కమ్ అవుట్.
1: జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ జస్ట్ ఇస్తాను. క్లాసికల్ మెకానిక్స్ సెకండ్ ఇయర్ కి చెప్పేటప్పుడు ఒక డాంపింగ్ ఫోర్స్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేది ఒక చాప్టర్ ఆసిలేషన్స్ వస్తుంది. దాంట్లో ఈ డాంపింగ్ ఫోర్సెస్ అంటే పెండులం అల్లాడుతూ ఉంటే కాసేపు అయినాక అది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది అవన్నీ. సో దాంట్లో షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్ అవన్నీ వస్తాయి. సో ఈ డాంపింగ్ కి కారణం ఏమి? రెసిస్టివ్ ఫోర్సెస్. సో పిల్లల్ని నేను నెక్స్ట్ క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడు మీరు చదువుతా ఉంటారు ఇదంతా మీ ఎగ్జామినేషన్ మీ లైఫ్ లో మీకు మంచి పీక్ పర్ఫార్మెన్స్ రావాలంటే వాట్ ఆర్ ద డాంపింగ్ ఫోర్సెస్? వాళ్ళు కథ కథ వాళ్ళే చెప్పేస్తారు. మేడం లేజినెస్, మేడం స్లీప్, మేడం నాట్ బీయింగ్ ఆనెస్ట్, మేడం ఇది అన్ని వరుసగా వాళ్ళే చెప్పేస్తారు. సో మనకి ఎగ్జాంపుల్ ఏమొచ్చేసింది, మీ డాంపింగ్ ఫోర్సెస్ అన్నిటినీ తగ్గించినారంటే మీ షార్ప్నెస్ ఆఫ్ రెసిస్టెన్స్, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ దే విల్ బికమ్ వెరీ గ్రేట్. సో అట్లాగా స్వామి కొన్ని ఐడియాస్ అంతా మనకి అప్పుడు ఇస్తా ఉంటారు.
0: యాక్చువల్ గా పూర్ణ మేడం ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క టీచర్ ని రాయమన్నారు వాల్యూస్ రిలేటెడ్ కొన్ని. సో అప్పుడు కూడా లిటరేచర్ స్వామి లిటరేచర్ చదవడం జరిగింది. దానికి తగ్గట్టుగా
3: ఈ ప్రశ్న అడిగిన గురువులు టీచర్స్ ఈ ప్రోగ్రాం వింటున్నారని వాళ్లకి మీ సమాధానం ద్వారా మంచి సూచన గైడ్ లైన్ దొరికిందని మనందరం ఆశిద్దాం. లేదన్నా కూడా మేము వాళ్లకి ఇన్ఫార్మ్ చేస్తామండి ఈ లింక్ గురించి, మీరు చెప్పిన సమాధానం గురించి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే ఆ ఆలోచన వచ్చిన వారికి అది ఎలా ఆచరించాలనే మార్గం కనిపిస్తే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
0: మనకు ముందు పురాణ కాలం కానీ లేకపోతే గురుకులం సిస్టమ్ లో కానీ ఉంది ఇది. వాళ్ళు సబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంగా చెప్పలేదు, రిలేట్ చేసి చెప్పినారు కథల ద్వారా ఎక్స్పీరియన్సెస్ ద్వారా. సో అదే సిస్టమ్ మనం ఫాలో కావచ్చు. కాబట్టి మనకు ట్రెజర్ ఉంది, స్వామి లిటరేచర్ అనే ట్రెజర్ ఉంది. సో దాని ద్వారా ఇంకా ఈజీ అవుతుంది మనకు.
1: అంటే స్వామి ఆల్సో యూజ్ టు ఇన్సిస్ట్ సెపరేట్ గా చెప్పకుండా త్రూ ద సబ్జెక్ట్, ఫిజిక్స్ లో, కెమిస్ట్రీ లో, మ్యాథ్స్ లో, అంటే సబ్జెక్ట్ ద్వారానే మీరు వాల్యూస్ ఇంటిగ్రేట్ చేయాలని పదే పదే.
0: అట్లాంటప్పుడు అది పర్మనెంట్ గా ఉంటుంది. వాల్యూని వాల్యూగా చెప్తే ఇప్పుడు వింటాం అప్పుడు మర్చిపోతాం, సబ్జెక్ట్ ద్వారా వింటే ఇట్ విల్ బి దేర్.
2: స్వామి చెప్పారు కదా ఈ కళాశాలలో జీవశాస్త్రంతో పాటు ప్రకృతిని గురించి కూడా పరిచయం చేయడం జరుగుతుంది, భౌతిక శాస్త్రంతో పాటుగా ఆధ్యాత్మిక విద్య బోధించడం జరుగుతుంది అని స్వామి చెప్పారు.
3: చాలా బాగుందమ్మా. అమ్మా మీరు ముగ్గురు ఇంతకు ముందరే మనం అనుకున్నట్టు 4 దశాబ్దాలకు పైగా స్వామితో కలిసి ఉండటం, స్వామి విద్యా సంస్థలో మన రాణిగారు అయితే 46 సంవత్సరాల అమ్మా, ఇప్పటికీ 46 సంవత్సరాలుగా సత్యసాయి విద్యా సంస్థలో స్వామిని సేవించుకుంటున్నారు. మీ అందరికీ కూడా 2011 ముందర ఎటువంటి సందేహాలున్నా, లేదు ఎలాంటి క్వశ్చన్స్ అయినా, క్లారిఫికేషన్స్ కావాలన్నా స్వామి దగ్గరికి వెళ్లి స్వయంగా స్వామి నుంచి సూచనలు తీసుకునే అదృష్టం భాగ్యం దక్కింది. మరి 2011 తర్వాత అది ఏ విధంగా జరుగుతూ?
0: నేను ఇప్పుడు చేరేటప్పటికే స్వామి దగ్గరికి క్లోజ్నెస్ తగ్గింది. అంటే ఇచ్చిన మాస్ ఇంటర్వ్యూస్ మొత్తం టీచర్స్ కి, అవుట్ గోయింగ్ బ్యాచ్ కి. నాలాంటి వాళ్లకు స్వామి దగ్గర పర్సనల్ ఇంటర్వ్యూస్ పొందడం అనేది నాకు ఒకటి కూడా లేదు. కానీ ఐ ఆల్వేస్ యూస్ టు కనెక్ట్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ త్రూ ద చిట్స్. ఏదైనా డెసిషన్ కావాలి, ఐఎమ్ ఇన్ డైలమా, లేకపోతే నాకు పర్మిషన్ కావాలి అంటే ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఐ కెన్ కనెక్ట్ స్వామి త్రూ ద చిట్స్. రాసేసి ఆయన ముందర పెట్టి ప్రేయర్ చేసుకుని తీసుకుని ఐ స్టిక్ ఆన్ టు దట్. ప్రాబులిటీ లాగా 3 టైమ్స్ వేసుకొని, 5 టైమ్స్ వేసుకొని ఎన్నిసార్లు ఎక్కువ వస్తే అది చేయను, ఒకేసారి తీస్తాను వాట్ ఎవర్. ఒకసారి 75th బర్త్డే అప్పుడు అక్టోబర్ లో గ్రామ సేవ తర్వాత దసరాకు మామూలుగా మేము ఇంట్లో బట్టలు పెట్టుకుంటాం, అమ్మ ఒక్కళ్లే ఉన్నారు, పెద్దలకు బట్టలు పెట్టాలి, ఒక్కళ్లే పని చేసుకోలేరు అనేసి వెళ్లాలనుకున్నా. కానీ ఆ రోజు స్వామి అడిగినారు ఎంతమంది వచ్చి నంబర్ అడిగినారంటే స్వామి చీరలు ఇస్తారు. స్వామి చీరలు ఇస్తారంటే పక్కన పోవడం అన్నది సమస్య లేదు, కానీ నాకు ఇంటికి పోవాలి, అమ్మ ఒక్కతే ఉంది కదా అన్న ఫీలింగ్. సరే రూమ్ కు వచ్చినాను, డామెట్రీలో చిట్స్ వేసుకున్నాను, గో అని వచ్చింది, తీసుకున్నాను, లగేసి వెళ్ళిపోతున్నా. కామర్స్ లెక్చరర్ ఫ్యాకల్టీ ఎదురు వస్తున్నారు, అదొక రే స్వామి నంబర్ అడిగినారు, యూ వాంట్ టు గో అని. ఆయనే చెప్పినారు చిట్ వచ్చింది, ఎస్ ఐఎమ్ గోయింగ్ అన్న. పోయినాను మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, స్వామి ఈవినింగ్ చీరలు ఇచ్చేసినారు. ఓకే మేబీ నాకు లేదేమోలే స్వామి నోస్ కదా అనుకున్నాను. పండగ అయిపోయింది, 75th బర్త్డేకి అందరం వచ్చినాం, ఇక్కడే ఉన్నాం. ఒకరోజు దర్శన్ గ్రౌండ్ లో స్వామి అనౌన్స్ చేయించారు ఏమి అంటే అందరికీ స్వామి చీరలు ఇస్తారు అని. ఇంకా ఆ రోజు స్వామి డిస్ట్రిబ్యూట్ చేసినారు, అనిల్ కుమార్ సార్, చిరంజీవి గారు, పబ్లిక్ వాజ్ లైక్ దిస్. అటువైపు చూస్తే వైజాగ్ టీచర్స్ కూర్చున్నారు, స్వామి అక్కడ కూడా ఇచ్చినారు. అప్పుడే రియలైజ్ అయ్యే స్వామి 75th బర్త్డేకి అందరూ కట్టుకుంటే నేను ఒక్కతే మిస్ అయిపోతానే, నాకు చీరలేదే అని. సో ఈ లోపల ఇటువైపు అనమాట స్వామి యజుర్మందిర్ నుంచి వస్తారు, అక్కడ కూర్చున్నాము. ఈ లోపల మ్యామ్ మ్యామ్ దట్ సైడ్ స్వామి ఈస్ గివింగ్, అక్కడ రాణి మేడం కోమలమ్మ మేడం వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి అటువైపు ఇస్తున్నారు స్వామి. కానీ స్వామి వరండాలో ఉన్నారంటే మనం నిల్చుకొని పోతే బాగుండదు కదా, ఇంకా పిల్లల మధ్యలో చేసుకొని వెసక పుష్ప మేడం రిటర్న్ ఇచ్చేస్తారు. శుభలక్ష్మి అక్క ప్రఫుల్ల మేడం అందరూ కూడా అప్పుడు మిస్ అయిన వాళ్ళందుకు ఆనంద కల. ఇంకా అప్పుడు ఫస్ట్ టైం ఎఫెక్ట్, అంతవరకు ఫిలాసఫీ మాట్లాడినాను, స్వామి ప్రాప్తం ఉంటే వస్తుంది లేకపోతే లేదు. వెరీ ఫస్ట్ టైం ఐ ఫెల్ట్, నాకు తెలియకనే కంట్లో నీళ్ళు వచ్చేసినాయి, అరే అందరికీ స్వామి ప్రసాదం వచ్చింది నాకు లేదా అని. దెన్ పుష్పడు ఎక్కడ పోయినా ఇంతసేపు అన్నారు, మేమ్ అక్కడ కూర్చున్నానంటే దెన్ షీ వెంట్ టు స్వామి అండ్ షీ టోల్డ్ మేడం స్వామి ఇంకొకళ్ళు వెళ్ళిపోయినారంటే స్వామి లుక్ దట్ మీ అండ్ హీ పిక్డ్ వన్ సారీ అండ్. సో అది చీర వచ్చింది ఎందుకంటే ఆ రోజు నువ్వు వెళ్ళమంటే వెళ్ళాను, నో అంటే ఉండిపోయేదాన్ని కదా. దట్ ఈస్ హౌ ఐ విల్ కనెక్ట్. నా వరకు నేను పిల్లలకు కూడా అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ లో కూడా పిల్లలు 108 చిట్లు పెట్టుకుని ఉంటారు, మెసేజ్లు పొద్దున్న రాగానే మెసేజ్ పిక్ చేస్తారు. చాలా యాప్ట్ గా డోంట్ బంక్ ఫుడ్ అనే దగ్గర నుంచి ఉంటుంది, కీప్ యువర్ రూమ్ క్లీన్, లేకపోతే డోంట్ బీ సో టూ మెస్సీ, అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఐ ఫీల్ దట్ దట్ ఈస్ ద వే వీ క్యాన్ కనెక్ట్. నేనైతే అలాగే కనెక్ట్ అవుతున్నాను, నా పిల్లలకు కూడా అలాగే చెప్తా. చాలా వరకు వీఆర్ గెట్టింగ్ ద ఆన్సర్స్ అని అనిపిస్తుంది నాకు, ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ. సో స్వామి ఉన్నప్పుడు తర్వాత వీళ్లకున్న అదృష్టం మాకు లేదు. అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బి ఇన్ స్వామిస్ కాలేజ్, కానీ మేడం వాళ్ళకి అన్ని దొరికినంత పర్సనల్ ఇంటర్వ్యూస్ కానీ అవి ఏమీ దొరకలేదు. అఫ్ కోర్స్ పాద నమస్కారాల వరకే మాది పరిమితము, కానీ అప్పటి నుంచి కూడా స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా నేను ఓన్లీ త్రూ చిట్స్. ఏం కారు కొనుక్కోవాలి స్వామి, ఈ ఇల్లు కలర్ ఏం కొట్టించాలి స్వామి, చిట్స్ ప్రతి ఒక్కటి ప్రతి చిన్నది, వెదర్ ఐ కెన్ స్టే హియర్ ఆర్ గో అవుట్, నాకు వచ్చేసిన చిట్.
1: Well, I have a very distinct example to quote for this. Michapnattu, before 2011, ye mainnanu swamdhagar padgat vache vallam cheppe vallam ledante maaku cheppe kaakunna ante principal ki cheppi warden jayamma madam cheppi adigiche vallu antha swam college lo pan chesin daniki adu adbhutamaina anugraham ankonne vallam manam. It used to be so beautiful. So one incident in 2007 was swam nan principal chesnaru of the campus. So okka sari em ayindante BA department lo Dr. Lulla anesi one retired teacher am undeval. So amke about 70 years just to 68 69 atla undedi. సో ఒకరోజు మనమందరూ పత్తికి వచ్చినాము. పత్తికి వచ్చే ముందే ఆమె కొంచెం షీ వాజ్ ఫీలింగ్ హెవీ ఇన్ ద చెస్ట్ సరే అనేసి టీచర్స్ వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు. తీసుకెళ్లి వెనక్కి వచ్చేసరికి వాళ్ళేమో మీరు సూపర్ స్పెషాలిటీలో హాస్పిటల్లో చూపించాలా మేడం అనేసి చెప్తున్నారు. సరే నెక్స్ట్ డే షీ వెంట్ ఇట్ కేమ్ బ్యాక్ సీరియస్ హార్ట్ ప్రాబ్లం. దెన్ స్వామికి చెప్పాలా అనేసి ఆ స్వామి ఇంటి ఫిరం బయటకు నించుకొని లుల్లా మేడం నేను ఇద్దరు నించుకొని స్వామి బయటకు వస్తానే చెప్పినాం, స్వామి ఇట్లా ఇట్లా ఉంది ఇట్లా ఇట్లా, ఏం లేదు చూస్తాము అని చెప్పేసి. నెక్స్ట్ డే షీ అగైన్ రిటర్న్ బ్యాక్, యాంజియోగ్రామ్ అదంతా చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్స్ అంతా తీసుకుని మళ్ళీ వచ్చినారు, మళ్ళీ నించుకున్నాం. నించుకుంటే ఇంకా అక్కడ అంతా విని అక్కడ డాక్టర్ చౌదరి కూర్చున్నారు. ఆ రోజుల్లో హీస్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్ఫార్మ్ డూ హిస్ సేవ ఇన్ ద హాస్పిటల్ కార్డియాలజిస్ట్. స్వామి జస్ట్ అంతా విని జస్ట్ టర్న్ టువర్డ్స్ హిమ్, పిలిచి అతన్ని ఆమె ఆపరేషన్ చేసేసే రేపు అంతే. తర్వాత మాకేం తెలుసునంటే ఆ రోజు ఈవినింగ్ డాక్టర్ చౌదరి అక్కడ కూర్చొని స్వామికి నేను యుఎస్ ఫ్లైట్ నా టికెట్ బుక్ అయింది, ఆ రోజు ఈవినింగ్ హీ వాజ్ సపోజ్ టు గెట్ బ్యాక్ టు యుఎస్. స్వామి మాట చెప్తున్నారు హీ క్యాన్సల్డ్ హిస్ టికెట్ స్టేడ్ బ్యాక్ నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఆమె ఆపరేషన్ చేసేసి వెళ్లారు. ఇదంతా అంటే సమ్మన్ హ్యాస్ టు సైన్, ఆ సైన్ చేసేకి వాళ్ళ ఇంటి వాళ్ళను ఇంకా వచ్చేకి టైం కాలేదు, అంటే వీలు పడలేదు, బరోడా నుంచి రావాల్సింది. స్వామి ఒక్క మాట ఒక పెద్ద హార్ట్ ఆపరేషన్ అట్లా జరిగిపోయింది, రైట్? నో టెన్షన్, నో మనీ, మీన్స్ నథింగ్ ఇన్వాల్వ్ ఎక్సెప్ట్ స్వామీస్ లవ్ అండ్ గ్రేస్. అంత బ్యూటిఫుల్ గా, సరే దట్ ఈస్ అవర్ ఫార్చ్యూన్ అంత ఇది అనుకుని, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్. దిస్ సంథింగ్ హ్యాపెన్ ఐ థింక్ 2007 and 2010 మధ్యలో. నా పోస్ట్ 2011 ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. మా ఆఫీస్ లో ఒక అటెండర్ విజయ అనేది ఉండేది. ఒకరోజు ఆమె సాయంత్రం వచ్చేసి, మేడం నిన్న సాయంత్రం ఏదో బాగలేకుండా ఉంటే డాక్టర్ దగ్గర పోయినాను, అదేదో బ్రెస్ట్ లో ఏదో సిస్ట్ ఉన్నాయి, ఏదో ఇంకా కొంచెం ముందు చూపించుకుంటే బాగుంటుంది అనేసి అన్నారు మేడం. ఏం చేయమంటారు మేడం? అట్లా ఫస్ట్ స్వామి హాస్పిటల్ పోమ్మా, జిహెచ్ పో, అక్కడ పోయి టెస్ట్ చేయించుకుని రా అనేసి నెక్స్ట్ డే లీవ్ ఇచ్చి పంపించేస్తాను. సరే అక్కడి నుంచి వెనక్కి వచ్చేసరికి షీ టోల్డ్ మీ దట్ డాక్టర్ ఉమా హెస్ టోల్డ్ దట్ హైదరాబాద్ అన్నా బెంగళూరు అన్నా వెళ్ళాలా ఈ కేసుకి. సో నేను ఐ కాల్ బ్యాక్ డాక్టర్ ఉమా అండ్ సెడ్, ఏం ఉమా వాట్ ఈస్ అ ప్రాబ్లం అని. లేదు మేడం, ఆ జిహెచ్ లో దీని గురించి ఏం లేదు, సో తప్పకుండా షీ హాజ్ టు గో ఇదర్ టు హైదరాబాద్ ఆర్ టు బెంగళూర్. సరే ఫోన్ పెట్టేస్తున్నాము. Now, by this time, we were all guessing what the case is. She is an attender. Well, husband no attender. Well, kutru delivery kuchindi. In another week, the delivery has to take place. So, edo mansa anpichindi, swami chair chusnan. Swami, where are you? మీరు ఉండింటే వెంటనే సాయంత్రం వచ్చేసి స్వామి అడిగేవాళ్ళు ఏం చేయాలా, స్వామి మార్గం చూపించేవాళ్ళు, ఏం చేయమంటారు స్వామి అనేసి ప్రే చేస్తానా. ఐ గేవ్ బ్యాక్ అ కాల్ టు డాక్టర్ ఉమా, ఏం చేయమంటామా, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, వాట్ షుడ్ వీ డూ, ఎట్లా గైడ్ చేస్తాం, మీకు తెలుసు కదా తను అటెండరు అట్లా అనేసి. తను చెప్పింది, మేడం ఇక్కడ జిహెచ్ లో ఏం చేసేయట్లేదు మేడం, బట్ ఓకే ఇఫ్ యూ ఆస్కింగ్ ఫర్ సమ్ సజెషన్ ఐ విల్ ఆస్క్ యూ టు కన్సల్ట్ డాక్టర్ నరసింహన్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మొబైల్ క్లినిక్ అండ్ ఫోన్ నంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి మేడం, కావాలంటే రిపోర్ట్స్ ఇది అడిగితే పంపిస్తారు. సరే మై నెక్స్ట్ ఫోన్ కాల్ వాజ్ టు డాక్టర్ నరసింహన్. ఐ డోంట్ నో హిమ్, ఐ హ్యావ్ నెవర్ మెట్ హిమ్. ఇట్లా ఇట్లా కేసు ఉంది అని చెప్పినాం. మేడం రిపోర్ట్స్ పంపించండి. సార్ హైదరాబాద్ పంపిమంటారా? నో, యు ఫస్ట్ సెండ్ మీ ద రిపోర్ట్స్. రిపోర్ట్స్ స్కాన్ చేసేసి మెయిల్లో పెట్టినాం. దెన్ హీ గెట్స్ బ్యాక్ టు వన్ లోకల్ డాక్టర్, డాక్టర్ సతీష్, అండ్ గివ్స్ హిమ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెల్స్ మీ యూ టెల్ దిస్ లేడీ టు గో అండ్ మీట్ హిమ్. సో తను పోయి అతను ప్రిలిమినరీ టెస్ట్ ఏదో వాళ్ళ నర్సింగ్ హోమ్ లో అంతా చేయిస్తారు. టు కట్ ద స్టోరీ షార్ట్, ద మొబైల్ క్లినిక్ కేమ్ విత్ ఇన్ 2 డేస్. షీ హ్యాడ్ టు అండర్గో ఆపరేషన్, పేరు మర్చిపోయినాను, బట్ హర్ బ్రెస్ట్ వాజ్ రిమూవ్డ్. దిస్ ఆపరేషన్ డస్ నాట్ టేక్ ప్లేస్ ఇన్ జిహెచ్, బట్ డాక్టర్ నరసింహన్ బ్రాట్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు పుట్టపర్తి అని ఆపరేషన్ జరిగింది. అవర్ విజయ బెంగళూరు పోయి పని లేదు, హైదరాబాద్ పోయి పని లేదు. స్వామి మొత్తం తీసుకొని ఇక్కడ చేయించినారు. నా దట్ వాజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఈ ఆపరేషన్ బ్రెస్ట్ తీసేస్తున్నారు, ఇది అయినాక షీ హ్యాడ్ టు అండర్గో కీమోథెరపీ అండ్ ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్. సో వాట్ నెక్స్ట్? సరే స్వామి విల్ గివ్ యూ సొల్యూషన్, అందరూ కలుస్తాము, అందరూ చేస్తాము అనేసి అనుకుంటా ఉంటేనే డాక్టర్ నరసింహన్ కాల్డ్ అప్, ఆమె ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? చూస్తే లేదు. సరే అల్టిమేట్లీ ఏం చేస్తున్నారంటే, హీ హ్యాస్ పుట్ హర్ అన్ ద సీఎంస్ ఏదో ఒక బెనిఫిషరీ కింద ఇచ్చేస్తున్నారు. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ హీ హ్యాడ్ టు ఓన్లీ గో టు హైదరాబాద్, బస్ మనీ మాత్రం పే చేయాల, బట్ నాట్ ద సింగిల్ నైన్ పైసా ఆన్ హర్ ట్రీట్మెంట్. దట్ ఈస్ హర్ స్టోరీ పోస్ట్ 2011. స్వామి సిట్టింగ్ విత్ అస్ గెట్టింగ్ ఆల్ దిస్ డన్. Oncologist comes from Hyderabad and treats her here. Now, deen kante naakaita inka ఆశ్చర్యం వేసేసి కండ్రుల్లో నీళ్ళు వచ్చేసి స్వామికి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టినాను, స్వామి నువ్వు ఎక్కడ అన్ని చోట్ల ఉన్నావు స్వామి, యు ఆర్ సో మచ్ విత్ అస్ దట్ టుడే ఆల్సో యూ విల్ హెల్ప్ అస్, యుల్ గైడ్ అస్, యుల్ టేక్ కేర్ ఆఫ్ అస్, దాంట్లో సంశయం అనేది లేదు అని తెలుస్తుంది.
3: ఇటువంటి విషయాలు ఇప్పుడు స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూసి ఉన్న భక్తులకి, స్వామిని ఫిజికల్ ఫామ్ లో చూడని భక్తులకు కూడా ఇలాంటి విషయాలు ఈ సమయంలో వినడం చాలా ఇంపార్టెంట్ అమ్మా, చాలా అవసరం. స్వామి మీ ద్వారా చాలా మంచి విషయం చెప్పించారు ఇవాళ. ఇంకొక ప్రశ్న అడుగుతానమ్మా మిమ్మల్ని, సత్యసాయి విద్యా సంస్థలో అడ్మిషన్ దొరికి అక్కడ చదువుకోవడం అనేది ఎన్ని జన్మల పుణ్యమో నాకు తెలీదు, నాకు అదృష్టం లేకపోయింది, కానీ చాలా అదృష్టం ఉంటే కానీ అది జరగదు. కానీ ప్రతి తల్లిదండ్రులు వారు భక్తులు అయినా అవ్వకపోయినా కూడా, అలాగే ప్రతి గురువు తన విద్యార్థులు, ఆ గురువులు భక్తులు అయినా అవ్వకపోయినా, అంటే మన స్వామి గురించి తెలిసి ఉన్నది ఉండకపోయినా అని నా ఉద్దేశం, పిల్లలు డిసిప్లిన్డ్ గా ఉండాలని అందరూ కోరుకుంటారు. అటు తల్లిదండ్రులు కానీ ఇటు టీచర్స్ కానీ క్రమశిక్షణతో ఉండాలి, కొన్ని విలువల్ని జీవితంలో కొన్ని విలువల్ని నేర్చుకుని పాటించాలనే ఈ ఇద్దరు కూడా కోరుకుంటారు సమానంగా. మరి మీరు ఈ క్రమశిక్షణని, మానవతా విలువల్ని బయట విద్యా సంస్థల్లో గురువులు వారి పిల్లలకి, వారి విద్యార్థులకు కానీ, తల్లిదండ్రులు వారి పిల్లలకు కానీ ఎఫిషియెంట్ గా, ఎఫెక్టివ్ గా నేర్పించే సూచనలు మీరు ముగ్గురు ఒక్కొక్క సూచనగా ఇస్తే ఉపయోగపడుతుందమ్మా, అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
1: ఐ బేసిక్లీ థింక్ దట్ మనం పాటించేది లైఫ్ లో మనం నడక ద్వారా, మనం మీన్స్ ద వే వీ కండక్ట్ ఇన్ అవర్ లైఫ్స్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది చూసి పిల్లలు చాలా గ్రహిస్తారు, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ టైమ్ టు ద క్లాస్, ద వే వీ టాక్, ద వే వీ టాక్ విత్ ఎల్డర్స్, ద వే వీ టాక్ విత్ యంగ్స్టర్స్. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలా, ఒక లవ్ అండ్ అఫెక్షన్ ఇవ్వాలా. సో ఐ థింక్ నో వాకింగ్ the talk that Swami has given us, that becomes very very important. So dhani chusukoni pillalu chaala grahistaru, so much so that mana nenu okka sari anipistundi first year lo oka ammayi vastundi, we see her as it is. థర్డ్ ఇయర్ వచ్చేసి అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడేది నువ్వు సరిగ్గా రాదు, భయం భయంగా ఉంటుంది, ఎప్పుడూ ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకుని ఉంటుంది. బట్ స్వామి వర్క్స్ త్రూ దెమ్ ఇన్ సచ్ అ వే, ఎంత సటిల్ ఫామ్ లో వర్క్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్, విత్ ద హెల్ప్ ఆఫ్ పియర్ గ్రూప్, ఏమైనా చెప్పండి, దట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ అట్లాంటి అమ్మాయి వచ్చేసి ఆడిటోరియం లో 500+ పీపుల్ ముందర ఒక ప్రేయర్ టాక్ ఇస్తుంది 15-20 minutes. And I sit back in the auditorium watching this girl. Ekkadi nunchi dhairyam vachindi, ekkadi nunchi english maatladedi vachindi, ekkadi nunchi smile vachindi, ekkadi nunchi confidence vachindi. It is only what Bhagwan's system of education has given, and for that we have to all work together. If work together gurinchi oka incident cheptanu, if you don't mind, and if you are not running short of time. This happened in the Kulwanthal, sports meet tarvata prize distribution day it was, or one day before. Swami andarki inka prize sports meet ayin tarvata oka excitement, swami vastaru item bagundi idi ledu poplen item ba item bag lekunda ante swami cheppese vallu atla. ఆ ఎక్సైట్మెంట్ అంతా జరుగుతా ఉంటే స్వామి బ్రాట్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్, స్మాల్ చిల్డ్రన్ కి, స్కూల్ చిల్డ్రన్ కి పెన్సిల్ బాక్సెస్, టాయ్స్, ఇవి అవి అంతా ఇంకా చాలా బండిల్స్ బండిల్స్ లో వచ్చేస్తాయి. సో అట్లాగా దీంట్లో డిస్ట్రిబ్యూషన్ లో నేను ఎక్కడో వెనక్కిపోతా ఉంటే ఎవరో వచ్చి స్వామి పిలుస్తా అన్నారు, ఐ వాజ్ స్టిల్ ద డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్ అప్పుడు. సో పిలుస్తాన్నారు పిలుస్తానని చెప్తే ముందుకు పోయినాను. స్వామి కుల్వంతాల్ సెంటర్ లో హీ వాజ్ సీటెడ్, స్వామి చేతిలో ఒక వెల్వెట్ బ్యాగ్ ఉన్నింది, అండ్ సమ్ బాయ్స్ వాజ్ సిట్టింగ్. స్వామి ఎంతమంది స్పోర్ట్స్ మీట్ కి పనిచేస్తున్నారు, ఐ గేవ్ ద టోటల్ నంబర్, ఆ రోజుల్లో 63 ఎంత ఉంటే నంబర్ చెప్పినాను. ఐ మే నాట్ బి కరెక్ట్ విత్ నంబర్స్, బట్ టోటల్ నంబర్ ఆఫ్ టీచర్స్, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ గురించి, అని చెప్తే కరెక్ట్ గా ఆ నంబర్ చెప్తున్నాను స్వామికి. స్వామి దగ్గర కూర్చుని కరెక్ట్ గా చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు, రిపీటెడ్ ద నంబర్ స్వామి ఇంతమంది అట్లా అనేసి. తర్వాత స్వామి ఆ మెల్లగా ఆ వెల్ఫేర్ బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నారు. దిస్ వాజ్ 2010 ఇఫ్ ఐ రిమెంబర్, 2009 మేబీ. సో అది తీసేకి ఏదో కష్టపడతా ఉంటే అక్కడ బాయ్స్ లేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని వద్దనేస్తున్నారు. మళ్ళీ ఇంకా హీ పుట్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ, సో ఏదో నా హెల్ప్ తీసుకొని తీయాలా అనేసి. దేవునికి ఎవరు ఏం హెల్ప్ చేసేది అంటే జస్ట్ ప్రటెన్షన్ అనేసి, ఒక మనోభావం ఏమి అనేసి. అట్లా తీస్తా ఉంటే దాని నుంచి ఒక బ్యూటిఫుల్ సిల్వర్ కప్ తీస్తున్నారు, మంచి సాలిడ్ కప్ విత్ 4 స్టాండ్ తీసేసి, చెప్పు కరెక్ట్ గా నంబర్ చెప్పు ఎంతమంది పనిచేస్తున్నారు స్పోర్ట్స్ మీట్ కి. ఐ రిపీటెడ్ అన్నమాట, నువ్వు కరెక్ట్ గా చెప్తాం లేదు. లేదు స్వామి అందరూ చేస్తున్నారు స్వామి అనేసి ఎంతో ప్రార్థించిన. మళ్ళీ స్వామి, స్వామి ఇంతో అంతా అందరూ చేస్తున్నారు స్వామి, ఇంతో అంతా అందరూ చేస్తున్నారు. దెన్ ఈ సెడ్ ఆ వాయిస్ ని ప్లేట్స్లో అవన్నీ తీసుకున్నా, ఇదే అందరికి అనేసి డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. సో ఈ ఒక లెసన్ లో ఏమి, మరి అందరూ కలిసిమెలిసి పనిచేయాలి, రైట్? ఇంతో అంతా సరే పర్వాలేదు, బట్ వీ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్ ఫర్ స్వామి మిషన్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ థింగ్ వెర్ హీ డింట్ లీవ్ లూజ్ ఇట్. దిస్ వెంట్ ఆన్ ఫర్ 4-5 టైమ్స్ అండ్ ఐ డెంట్ వాంట్ టు గివ్, ఐ డెంట్ నో ఆల్సో, బికాస్ అందరూ మనం లిస్ట్ చేసుకుని కొంతమంది యాక్టివ్ గా ఫీల్డ్ లో ఉంటారు, కొంతమంది మ్యూజిక్ లో ఉంటారు, కొంతమంది ఐటమ్ యాక్సెసరీస్ చేసే దాంట్లో ఉంటారు, కొంతమంది కామెంటరీలో ఉంటారు, కొంతమంది మ్యాచ్ పాస్ ప్రాక్టీస్ లో, ఏదో ఒక విధంగా ఎక్కువ పని తక్కువ పని ఉండొచ్చు, నో డౌట్. బట్ గీతా వాళ్ళ మేడం షాపింగ్ ఇన్ఛార్జ్ గా ఉంటారు, ప్రఫుల్ల మేడం ఏదో కామెంటరీ రాసేకుంటారు, అండ్ ప్లస్ యాక్సెసరీస్ అంతా బిల్డప్ చేసేకి, ఆ విధంగా ఏదో ఒకటి ఆల్ ఆఫ్ అస్ పార్టిసిపేట్ టుగెదర్. బట్ స్వామి వాజ్ సో క్లియర్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు యాక్చువల్లీ. ఫస్ట్ స్పోర్ట్స్ మీద గుర్తొస్తా ఉంటే స్వామి అడిగినారు, ఆ రోజుల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది కాదు. కొంతమంది టీచర్స్, ఇట్ వాజ్ హార్డ్లీ సమ్ 7-8 టీచర్స్ ఉపాధి, స్వామి వాళ్ళను మాత్రం పిలిచి చీరలు ఇచ్చినారు. మీన్స్ హీ వాజ్ షోయింగ్ దాట్ యూ హ్యావ్ టు ఆల్ వర్క్ టుగెదర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం ఇంక్రీజ్ అయినారు. ఇన్ థర్డ్ ఇయర్ కి అందరూ ఆహా స్వామి వాన్స్ ఆల్ ఆఫ్ అస్ టు వర్క్ టుగెదర్ అనేసి, నో వి గాట్ ఆర్ లెసన్స్.
0: God only showing the way by giving incentive, getting the work. So మనం ఎంత కాబట్టి పిల్లలకు ఓగ్రేట్ తెచ్చుకుంటే గిఫ్ట్స్ ఇస్తాం ఈ రోజుకి, దట్ వీఆర్ కంటిన్యూయింగ్. నాట్ దట్ దే కెన్ నాట్ పర్చేజ్, కానీ అదేదో ఒక ఇన్సెంటివ్, భగవంతుడు నేర్పించినాడు మేము ప్రాక్టీస్ చేస్తాము.
1: అట్లాగే గ్రామ సేవ, గ్రామ సేవకి ఎంతమంది ఫుల్ గా చేస్తున్నారు, ఫుల్ గా చేశాను అంటే ఆల్ ద 10 డేస్, ఆల్ ద 10 డేస్ చేసిన వాళ్ళకే చీరలు ఇచ్చినారు అంటే అంత. సో నెక్స్ట్ ఇయర్ కి ఇంకా కొంతమంది ఎంతూసియాజం వచ్చి. దిస్ ఆర్ ఇస్ యునో వెరీ సటిల్ వేస్ ఆఫ్ టీచింగ్, మీరు వచ్చి చేయండి అట్లాగని కాదు, బట్ వెరీ వెరీ సటిల్ అండ్ బ్యూటిఫుల్ వేస్ ఆఫ్ హ్యాండ్లింగ్ యూనో. అందుకనే నేను చాలా సార్లు అనుకున్నా స్వామి కంటే అడ్మినిస్ట్రేటర్ ఇంక ఎవరు ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్. దట్ ఈస్ వండర్ఫుల్ లెసన్ వి లెర్న్ ఫ్రమ్ భగవాన్.
2: పైగా టీచర్లు ఎట్లా ఉంటే స్టూడెంట్లు కూడా అట్లాగే ఉంటారు, ఎట్లా తల్లిని చూసి బిడ్డను చూడంటారు. గురువులు కూడా తమను మాటలతో చెప్పాల్సిన పనులే, ఎట్లా నడుచుకుంటున్నారు ఆ విధంగానే పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మనం ఒకటి చేస్తూ వాళ్లను, మనం లేట్గా క్లాస్కి వెళ్లి నువ్వు టైంకి రాలేదు అంటే వాళ్లలో వాళ్లైనా మాట్లాడుకుంటారు, ఈ మేడం క్లాసుకి టైంకి రాకుండా మనల్ని మాత్రం.
0: ఒక డాక్టర్ ఏం చేసినా పట్టించుకోరు, ఒక లాయర్ ఏం చేసినా, ఒక టీచర్ పర్సనల్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ రెండు కావాలి, ఎందుకంటే వీఆర్ మోడల్స్. అది చాలా జాగ్రత్త. చాలా ఏళ్లు నేను టీచింగ్ ప్రొఫెషన్ లోకి రావాలనుకోలేదు, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ 3 ఇయర్స్ ఒక క్లాస్ బైకౌట్ చేసిందాన్ని నేను, ఆ సార్ నచ్చక, ఆయన టీచింగ్ నచ్చక. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, మనం సాటిస్ఫై చేయాలంటే ఇది మన కప్ ఆఫ్ టీ కాదు అనుకున్నాం, కానీ భగవంతుడు తీసుకొచ్చినాడు ఏదో.
2: కానీ స్వామి చెప్పారు, ఒక స్టూడెంట్ చెడిపోతే వాడు మాత్రమే చెడిపోతాడు, కానీ ఒక టీచర్ చెడిపోతే మొత్తం విద్యార్థి వర్గం అంతా కూడా చెడిపోతుంది, దాని నుంచి సమాజం చెడిపోతుంది. కాబట్టి బోధనా విషయంలో, బోధనా వృత్తిలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా, అంటే ఎన్ని కళ్ళు చూస్తుంటాయో అన్ని కళ్ళల్లోనూ అంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆచరతీతి ఆచార్య అని, అందుకు మనం ఏం చేస్తామో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ప్రతి నడక, మేడం చెప్పినట్టు కట్టు బొట్టు జుట్టు దగ్గర నుండి మాట తీరు కూడా, ప్రవర్తన మాట తీరు అన్నీ కూడాను స్వామి మార్గంలో స్వామి చెప్పినట్టుగా మనం నడుచుకుంటే స్వామి కళాశాల ఇంకా ఇంకా వృద్ధి చెందుతుంది అని నా అభిప్రాయం అండి.
3: అలాగే మీరందరూ చెప్పినట్టు టీచింగ్ బై ఎగ్జాంపుల్ మనం చేసి చూపిస్తే బహుశా అది చూసి ప్రతి కళాశాల స్వామి కళాశాల లాగానే అన్ని విద్యార్థులు నేర్చుకుంటారేమో, అందరు టీచర్స్ స్వామి టీచర్స్ లాగానే ఉంటే
2: తప్పక.
1: దీనికోసం ఒక ఉదాహరణ కనగా, నేను ఫస్ట్ చేరినప్పుడు 1972 చేరినప్పుడు, యాక్చువల్లీ నా బీఎస్సీ నేను ఐ డిడ్ ఫ్రమ్ సెంట్ అలోయిషియస్ కాలేజ్ జబల్పూర్, అండ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్. ఇట్ వాజ్ అ కో ఎడ్యుకేషన్ కాలేజ్, బట్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు అంటే నో బాయ్ కుడ్ టీచ్ అ గర్ల్, నో స్టూడెంట్ ఆర్ టీచర్ కుడ్ పార్టిసిపేట్ ఇన్ అ స్ట్రైక్. స్ట్రైక్ వర్ ర్యాంపెంట్ దోస్ డేస్. తర్వాత హోల్ జబల్పూర్ యూనివర్సిటీలో మా రిజల్ట్స్ చాలా చాలా బాగుందండి, సో మచ్ సో దట్ మెరిట్ లిస్ట్ 10 స్టూడెంట్స్ పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 7 to 8 స్టూడెంట్స్ విల్ బీ ఫ్రమ్ అవర్ కాలేజ్ ఇన్ ఈచ్ స్ట్రీమ్, వెదర్ ఇట్ ఇస్ సైన్స్ ఆర్ ఆర్ట్స్. అంత డిసిప్లిన్ ఉండేది, ఇట్స్ మిషనరీ కాలేజ్. సరే, కథ ఏమిటంటే నేను ఇక్కడ 72 జాయిన్ అయినప్పుడు నేను ఫిబ్రవరిలో వచ్చినాను అని చెప్తున్నాను కదా, సో బిట్వీన్ ఫిబ్రవరి అండ్ ద ఫస్ట్ సమ్మర్ కోర్స్ విచ్ ఐ అటెండెడ్ 72, ఈ టైంలో స్వామి నాతో ఒకసారి మాట్లాడలేదు. ఐ హస్ టు గో ఆఫెన్. మా ఫాదర్కి లెటర్ రాసేదాన్ని, ఏమంటే స్వామి నన్ను మర్చిపోయినారు, మీరు స్వామికి లెటర్ రాయండి, నేను ఇక్కడు ఉన్నాను అనేసి. ఏమంటే నేను చెప్పుకోవచ్చు కదా స్వామితో నేను వచ్చినాను అని, బట్ సమ్ ఫీలింగ్ ఇన్ మీ దట్ స్వామి షుడ్ టాక్ టు మీ, ఆ ఫీలింగ్ ఒకటి చాలా ఉండేది. సరే, ఈ సమ్మర్ కోర్స్ లో అయిపోయింది, 1 సమ్మర్ కోర్స్. ఇంతాక ఒక స్టూడెంట్ సమ్మర్ కోర్స్ లో స్వామి చిన్న చిన్న ఫొటోస్ ఇచ్చినారు లాస్ట్ డే ఇంటర్వ్యూలో, దట్ ఈవెన్ ఐ కాట్ ఇచ్చేటప్పుడు చూసి ఇచ్చినారు, బట్ ఏం పలకలేదు, ఏం మాట్లాడలేదు. వెన్ ఐ వెంట్ హోమ్, హాలిడే సమ్మర్ కోర్స్ అయినాక జబల్పూర్ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్తే నెక్స్ట్ డే ఒక స్టూడెంట్ ఆఫ్ ద బృందావన్ క్యాంపస్ అబ్బాయి వచ్చినాడు, జల్పూర్ నుంచి ఒక అబ్బాయి, మేము ఇంట్లో బాబు అని పిలిచేవాళ్ళం, ఆ అబ్బాయి పేరు ప్రభాకర్ సంథింగ్, రైట్. సో అతను వచ్చినాడు, వస్తే సమ్మర్ కోర్స్ బాగా జరిగింది కదా దీది అనేసి అంతా మాట్లాడు. తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు, అంకల్ అంకల్ స్వామి మీ గురించి దీది గురించి మాట్లాడు. ఏం మాట్లాడినారు స్వామి, నేను ఉన్నట్టే తెలీదు అని. ఇట్ సీమ్స్ అంటే ఆ త్రై బృందానికి ముందు పాత బిల్డింగ్ ఉండేది స్వామిది వైట్ ఫీల్డ్ లో. సో అక్కడ స్టూడెంట్స్, వైట్ ఫీల్డ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడంటే అప్పుడు స్వామి దగ్గర పోయేది, బైక్ రూమ్ పోయేది వచ్చేది, అవన్నీ జరిగేది. సో ఒకరోజు స్వామి కిందకు వచ్చేటప్పుడు ఈ అబ్బాయి కలుసుకున్నా, ఏమి నీ పేరేమి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే జబల్పూర్ అని. ఓహో అని మా ఫాదర్ ప్రేర్ బ్రహ్మేశ్వర, వాలూరు నుంచి అంటే అవును స్వామి, అతను మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్వామి అనేసి అన్నారు. వాళ్ళ కూతురు మా కాలేజ్ లో చదువుకొని ఇప్పుడు మా కాలేజ్ లో లెక్చరర్ గా ఉంది అనేసి అన్నారు. అంటే ఈ అబ్బాయి అనుకుని, లేదు స్వామి తను స్వామి కాలేజ్ లో చదువులేదు స్వామి, అయితే ఇప్పుడు లెక్చరర్ గా ఉంది అని చెప్తున్నారు. లేదు లేదు స్వామి అన్నారు, తను మన కాలేజ్ లో చదివి మన కాలేజ్ లోనే పనిచేస్తా ఉంది అని చెప్తే, ఈ అబ్బాయికి హీ వాజ్ షూర్ ఐ డింట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్, హీ వాజ్ అ ఫస్ట్ స్టూడెంట్ టు కమ్ టు స్వామీస్ కాలేజ్ ఐ థింక్. లేదు స్వామి రాణి దీది అక్కడ చదువులేదు, అంతా జబల్పూర్ లో చదువుకుంది అనేసి. నేను సెంట్రల్ ఆఫీసర్స్ లో బీఎస్సీ చేసినాను, ఎంఎస్సీ ఏమో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అప్లైడ్ ఫిజిక్స్ లో చేసుకున్నాను. హీ వాజ్ 100% షూర్ ఐ డింట్ స్టడీ ఇన్ స్వామీస్ కాలేజ్. సరే థర్డ్ టైం రిపీట్ చేస్తున్నాడు, ఫోర్త్ టైం రిపీట్ చేసేసరికి స్వామి పదే పదే లేదు తను నా కాలేజ్ లో చదివి నా కాలేజ్ లో తీర్చేస్తాం, ఇంకా హీ కాన్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ స్వామి, ఇంకా నోరు మూసుకొని అప్పుడు స్వామి మా అమ్మమ్మ నంజమ్మ గారి గురించి మాట్లాడి హౌ వీ యూస్ టు కమ్ టు స్వామి ఎవ్రీ వెకేషన్ వీ యూస్ టు కమ్ హుంట్లీ టు పుట్టపర్తి అండ్ బాస్క్ అండ్ స్వామీస్ గ్రేస్, అవన్నీ స్వామి ఆ అబ్బాయితో అంతా డిస్క్రైబ్ చేసి మా అమ్మ గురించి చెప్పి అంతా చేసి అండ్ దెన్ హీ టుక్ హిస్ పార్థి మస్కార్ అండ్ కేమ్ అవే. ఇదంతా చెప్తా ఉంటే నాకనిపించింది నేను అక్కడ స్వామి ముందర ఫిబ్రవరి నుంచి మే 30th వరకు ఉంటే నాకు ఒక్క మాట స్వామి నువ్వు వచ్చినావా అని నేను చెప్పలేదు అనేసి ఇంకా ఒకలాగా కంట్రోల్లో అఫ్ కోర్స్ మళ్ళీ జూలైలో హ్యావ్ టు అపియర్ ఫర్ అ రెగ్యులర్ ఇంటర్వ్యూ డాక్టర్ భగవంత్ అమీన్ అదంతా అయినప్పుడు ఇంకా అప్పుడు మన టీచర్స్ అందరికి పిలిచి ఒకసారి స్టాఫ్ మీటింగ్ ఏదో ఉంటే మళ్ళీ నన్ను అందరు టీచర్స్ కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు వీళ్ళ అమ్మమ్మ గురించి మా అమ్మ గురించి అట్లా అనేసి. బట్ ఇట్ టుక్ హౌ మెనీ డేస్, సో మెనీ మంత్స్. నా పాయింట్ ఇక్కడ ఏమంటే మీరు అన్నారు కదా ప్రతి కాలేజ్ అట్లా అయిపోవాలా, ప్రతి కాలేజ్ లో స్వామి ఇది రావాలి. సో ఆ రోజుల్లోనే స్వామి హీ ప్రూవ్డ్ దట్ ఎనీ కాలేజ్ సో మచ్ సో నేను చెప్తాను మీకు ఆ కాలేజ్ లో ఒక అబద్ధం మాట్లాడితే టీసీ ఇచ్చి పంపించేసా. వి యూస్ టు హ్యావ్ వన్ వెరీ స్ట్రిక్ట్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ఆఫీస్ పోయి టీసీని రికార్డ్ రాయకుండా ఉంటే నిజం చెప్పు, అబద్ధాలు మాత్రం చెప్పదు. అంత ప్రిన్సిపల్స్, సో వెరెవర్ స్వామీస్ ప్రిన్సిపల్స్ ఇస్ దేర్ దట్ ఈస్ స్వామీస్ కాలేజ్. సో యూ వెరీ రైట్లీ సెడ్ అన్ని కాలేజీలు అట్లా అయిపోయినాయంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ విల్ బి స్వామీస్ కాలేజ్, ఆల్ టీచర్స్ విల్ బి స్వామీస్ టీచర్స్.
3: చాలా బాగుందమ్మా, మీరు మొదలు పెట్టినప్పుడేమో స్వామి పక్కన కూర్చుంటేనే స్వామితో కలిసి ఉన్నట్టు కాదు, స్వామి చెప్పిన మాట వింటూ ఎక్కడున్నా స్వామితో కలిసి ఉన్నట్టే అని చెప్పారు. ఇప్పుడు స్వామి ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యేది, ఏ కాలేజీ అయినా స్వామి కాలేజే, అవి ప్రాక్టీస్ చేసేవాళ్లు ప్రతి వాళ్లు స్వామి దగ్గర చదువుకున్నవారే అని ఎంతో ఆనందంగా ఉంది వింటూ ఉంటే. నేను ఒక 10 నిమిషాల ముందరే అనుకుంటాను మీతో అన్నాను, స్వామి కాలేజ్ లో చదువుకునే అదృష్టం నాకు దొరకలేదు, స్వామి నాకు ఆ భాగ్యం ఇవ్వలేదని. కానీ ముగ్గురు గురువుల్ని నా ముందర కూర్చోబెట్టి ఒక గంట సేపట్లో మీరు నేను అక్కడ చదువుకుంటే ఎంత ఆనందం నాకు కలిగేదో అంత ఆనందాన్ని ఇచ్చారు, అలాగే మన శ్రోతలందరూ కూడా మీ మాటలు విని అంత ఆనందాన్ని అనుభవించారని నాకు గట్టి నమ్మకం.
1: ఈరోజు ఇంకో పాయింట్ చెప్పలేమనుకుంటాను అన్నట్టే, ఇంతమంది స్టూడెంట్స్ మేము టీచర్స్ చూస్తా ఉంటే ఎంత సంతోషంగా ఉంది,
4: మీ ఆనందమైతుంది. మీరు కాసేపు మాతో మా స్టూడెంట్స్ మధ్య
1: తిరిగితే స్టోరీ టు టెల్ that how they are implementing Swami's ideals in their offices, in their teaching, in their family, household and all. Family. The two talks mein morning innaru chusnaru vallu entento pedda padalu padavallo vellintaru, but one thing that when they have Swami in their heart they are doing wonderful jobs. Enta baga work అంటే స్వామి ఇది దే ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ దట్ ఇట్ సెల్ఫ్ ఇంకా ఆ ఎగ్జాంపుల్ కంటే ఇంకేం కావాలి. దే ఆర్ ప్రూఫ్స్, సాలిడ్ ప్రూఫ్స్, ఆర్ స్టూడెంట్స్ ఆర్ సాలిడ్ ప్రూఫ్ దట్ యునో స్వామి
4: ఎడ్యుకేషనల్ మిషన్ ఒకవైపు, ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఒకవైపు పెడితే ఇట్స్ మ్యాచింగ్,
1: ఇట్స్ వండర్ఫుల్ మ్యాచ్. ఇంకోటి ఏమంటే ఈరోజు స్వామి శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా అంకిత ప్రభులో, ఇదంతా సమ్ యెల్లో శారీస్ అట్లా వీళ్ళంతా ఏమి, వీఆర్ కాలింగ్ ఇట్ ద గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. సో ఈ రోజు అందరూ గోల్డ్ కలర్ శారీస్, యెల్లో కలర్ శారీస్ వేసుకోవాలా, డెకరేషన్ అంతా యెల్లోగా ఉంది, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసిన శారీస్ యెల్లోగా ఉంది. సో నాకు వచ్చి ఈ ప్యాకెట్ ఇస్తే ఎదురుగా చీఫ్ గెస్ట్ ఓపెన్ ఆ బ్యాగ్, ఐ సా యెల్లో శారీ. ఈ యెల్లో శారీ చూస్తానే ఒక బ్యూటిఫుల్ ఇన్సిడెంట్ గుర్తొచ్చేసింది. ఏమంటే ఆ రోజుల్లో స్వామి చేత్తో ఇచ్చేవాళ్ళు, స్వామి ఒక్కో టీచర్ కి దగ్గర వచ్చి, మేం లేచిపోయే పని లేదు స్వామి మా దగ్గర వచ్చి ఇచ్చేవాళ్ళు.
2: కలర్లు కూడా చూసేవాళ్ళు,
1: డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్.
2: గురు పూర్ణిమ
1: ఈ కలర్ గురించే కథ. ఏమంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఆల్ యూనిఫామ్ సారీ, సమ్ టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. సో కొంతమంది టీచర్స్ కి ఒక కలర్ ఇస్తే స్వామి నాకు వేరే కలర్ కావాలంటే స్వామి సో లవింగ్లీ సో దిస్ థింగ్ చేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. నాకేమంటే స్వామి ఏది ఇస్తే దట్ ఈస్ అన్ అక్సెప్టెన్స్, అదే ప్రసాదం అను. బట్ దట్ డే స్వామి కొన్ని బనారసి చీరలు తీసుకుని వచ్చారు ప్రఫుల్ల. సో దాంట్లో డిఫరెంట్ కలర్స్, ఏమంటే ఆరెంజ్ కలర్, డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్, లైట్ ఎల్లో, డార్క్ ఎల్లో, అన్ని అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది. నేను అంతవరకు ఆ బ్రైట్ ఎల్లో వేసుకునేదాన్ని కాదు. సో అట్లా మనసులో ఒకటి వచ్చింది, స్వామి వచ్చినారు ఇంకా ఇస్తా అన్నారు, కొంతమంది చేంజ్ చేసుకున్నారు. కరెక్ట్ గా నా దగ్గర వచ్చేసరికి ఒక మంచి బ్రైట్ ఎల్లో గోల్డెన్ ఎల్లో సారీ నాకు ఇచ్చినారు. సరే స్వామికి దండం పెట్టుకుని ఇది స్వామి ప్రసాదం అని స్వామి ప్రార్థనాస్కారం తీసుకుని సంతోషపడ్డాను. ఆల్దో ఐ డిడ్ంట్ వాంట్ దట్ కలర్. స్వామి రెండు పాదాలు ముందుకే డాక్యులు అంతా ఇట్లా బయటకు వస్తున్నప్పుడు స్వామి నాకు ఈ ఆరెంజ్ ఈ ఎల్లో మాత్రం ఇవ్వద్దాను స్వామి, చాలా బ్రైట్ గా ఉంది.

0: స్వామి రెండు పాదాలు ముందుకేసి వెనక్కి వచ్చి ఇది మంచి కలర్ కట్టుకో అని చెప్తున్నారు. సో ఈ రోజు అంత డిస్ట్రిబ్యూషన్ ఎలా సారీస్ అవుతా ఉంటే నాకు అదే మాట గుర్తొచ్చింది, స్వామి అందరికీ చెప్తా అన్నారు ఇది ఒక శుభమైన కలరు పసుపు కలర్ ఇది అంత అదే మాట మంచి కలర్ కట్టుకోండి అనేసి పిల్లలందరికీ చెప్పాలని అనుకుంటా ఉన్నాను.
1: సో అమ్మా స్వామి ఎన్నోసార్లు అన్నారు నా స్టూడెంట్స్ అయినా ప్రాపర్టీ అని. మీరు చెప్తున్న ఈ మాటలన్నీ వింటూ ఉంటే స్వామి దగ్గర చదువుకుని బయటికి వెళ్లిన స్టూడెంట్స్ వాళ్ల జీవితాలని ఎలా గడుపుతున్నారు, అందరినీ వాళ్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నారు అనేది చూస్తుంటే అలాగే స్వామి అంటారు మీ లైఫ్ నా మెసేజ్ కావాలి అన్నారు. వాళ్ళు ఆ వాక్యానికి తగినట్టు, స్వామి చెప్పిన మాటకి తగినట్టు ఉండడమే స్వామికి మనం ఇచ్చే గురుదక్షిణేమో అనిపిస్తుంది. మీతో ఈ రోజు మాట్లాడితే నాకు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలనేది కూడా అర్థమవటం లేదు. ఒక్కొక్కసారి వి బికమ్ స్పీచ్లెస్, స్వామిని చూసినప్పుడు ఎలా మనకి నోట్లోంచి మాట రాదో అలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నేను ఇంత ప్రేమను, స్వామి ప్రేమను మీ దగ్గర నుంచి అనుభవిస్తున్నావు ఇవాళ, అదొక్కటే చెప్పగలను నేను. ఇంత సమయాన్ని మన రేడియో సాయి శ్రోతలందరి కోసం మీరు ఈ రోజు ఇంత బిజీగా ఉండి కూడా వచ్చి ఇంత సమయాన్ని మాకు ఇచ్చినందుకు శ్రోతలందరి తరఫున, రేడియో సాయి వారి తరఫున మీకు మా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్.
2: అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.
0: స్వామి కృపకి కృతజ్ఞతలు.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 5వ భాగం విన్నారు. ఈ కార్యక్రమంలో 6వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈనాడు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా మీకందిస్తున్నటువంటి నాటిక వేదాంజలి. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: నమస్కారాలు అయ్య గారు.
1: నరసింహ, శివతాండవం చూసినట్లు పరమేశ్వరుడు సాక్షాత్కరించినట్లు నాట్యం చేశారయ్యా ఈ పిల్లలు. వీరు మన పిల్లలేనా?
0: చిన్నప్పటినుంచి లలిత కళల్లో ప్రవేశం కల్పిస్తే పిల్లలు సన్మార్గంలో పడతారని మా ఆశ. అయ్యగారు, తమరు పిల్లల్ని ఆశీర్వదించండి.
1: సమస్త సన్మంగళాని భవంతో.

0: నరసింహస్వామి, ఇలరా, నీ మనసులో మాటేదో అడుగు.
1: తమరు గంభీరమైన స్వరంతో వేదపఠనం చేస్తుంటే సాక్షాత్తూ ఆ విశ్వనాథుడే సాక్షాత్కరించినట్టనిపిస్తుంది మాకు. మీ వారితో పాటు మా పిల్లలకి కూడా వేదపఠనం నేర్పగలిగితే.
2: నరసింహ, పరమనిష్టాగరిష్ఠులైన అయ్యగారిని కోరవలసిన కోరికేనా ఇది?
0: కోరకూడదా నర్సయ్య? ప్రతి మనిషి దివ్యాత్మస్వరూపుడని విజ్ఞుడైన పెద్దలంటారు. అహం బ్రహ్మాస్మి అని భావించమంటుంది వేదం. ఆత్మన్యూనతాభావంతో మిమ్మల్ని మీరే చులకన చేసుకోకండి నర్సయ్య.
2: తప్పని నాకనిపించింది అయ్యగారు.
0: నర్సయ్య, సత్యనరితికి మన సంస్కృతి పట్టం కట్టింది, ధర్మాచరణానికి మన సంప్రదాయం పెద్దపీట వేసింది.
2: అలాగా
0: శర్మ, నరసయ్యకు వివరించు.
3: నరసయ్య, దైవప్రోక్తమైన వేదాన్ని గ్రంథస్థం చేసిన వేదవ్యాస మహర్షి గంగపుత్రికి జన్మించాడు. వేశ్యాపుత్రుడనని సత్యాన్ని చెప్పిన సత్యకామజాబాలునికి గౌతమ మహర్షి వేదాధ్యయనం చేయించాడు. క్షత్రియుడిగా జన్మించి తపోనిష్ఠతో బ్రహ్మర్షిగా మారిన విశ్వామిత్ర మహర్షి మనం శిరోధార్యంగా భావిస్తున్న గాయత్రి మహామంత్రద్రష్ట. శౌనకాది మహర్షులకు అష్టాదశ పురాణాలను ప్రవచించినవాడు సూత పౌరాణికుడు.
0: అంటే జ్ఞాన సంపన్నతను మాత్రమే గౌరవించింది మన సంస్కృతి.
2: దూరదృష్టితో ఆలోచిస్తే వేదవిద్య విశాల దృక్పథంతో యావన్ మానవాళి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశించి బోధించిందన్నమాట.
0: అవును నరసయ్య, వేదవిద్య సంకుచిత భావాలను ప్రోత్సహించలేదు. వేదవిదుడైన శ్రీరామచంద్రుడు శబరి భక్తితో ఇచ్చిన ఎంగిలి పండ్లను ప్రేమతో స్వీకరించలేదా? వేద పురుషుడైన శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఎంత ఆత్మీయతతో విందారగించలేదా?
3: పూర్ణావతారమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశ అని బోధించాడు. ఈశ్వర సర్వభూతానాం హృదేశ అర్జున తిష్ఠతి అని కూడా చెప్పాడు పరమాత్మ. అంటే ప్రతి జీవ హృదయంలో దైవం ప్రతిష్ఠింపబడి ఉన్నప్పుడు ఒకరు అధికులని మరొకరు అధములని పరిగణించడం తప్పు కదా. ఇది ఈశ్వరవాణి. అందుచేత శాశ్వతము, సనాతనము, అర్ధసహితము, ఆద్యంతరహితము కాదా?
0: నరసయ్య, అనుశ్రుతంగా వస్తున్న గొప్ప సంస్కృతి ఇది.
2: అర్థమైంది శాస్త్రి గారు.
3: నరసయ్య, రుద్రపారాయణం జరిగిన చోట ఏ ఆందోళన ఉండదు. అందుచేత గ్రామ ప్రజలందరికీ విశ్వనాథుడి దివ్య సన్నిధిలో రుద్రపాఠాన్ని నేర్పాలని, ఈ ఆలయ ప్రాంగణమంతా రుద్రపారాయణంతో ప్రతిధ్వనించాలని, పరమేశ్వరానుగ్రహంతో ఈ గ్రామం ఏ ఆందోళన లేకుండా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఉంది మా గురువు గారికి. ఆ ఆశయం తప్పు కాదు కదా. వేద విద్య అందరికీ అందించకపోబట్టే ఈనాడు

విన్నావా నర్సయ్యా, సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే ఇంటింట ప్రతి నోట వేదవాణి ప్రతిధ్వనించాలి. శర్మ, రుద్రపారాయణం చేయి, గ్రామం శాంతి సౌభాగ్యాలతో తొలతూగాలని మన ఆశయం సిద్ధిస్తుంది.

0: నరసింహ, ఎవరయ్యా వీరు?
1: మా బంధువులే, మన ఆలయంలో శివారాధన చేస్తారంటే తీసుకొచ్చాను.
0: నరసింహ, ఇంత సుస్వరంగా రుద్రం చదువుతున్నారే, వీరు మీ బంధువులంటున్నావు? రుద్రం వీరికెవరు నేర్పారయ్యా?
2: భగవంతుడు.
0: దేవుడు దిగివచ్చి మీ చేత వేదాధ్యయనం చేయించాడా?
3: మా చేతే కాదు, వేలాది మంది చేత వేదాధ్యయనం చేయించాడు.
0: ఆశ్చర్యంగా ఉంది, ఈ విషయం ఇంతవరకు మాకు తెలియదే.
2: వేదాధ్యయనం చేస్తున్నవారు నిజమైన వేదోద్ధరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా.
0: తెలుసుకోవాలి, తప్పక తెలుసుకుంటాం. మా కోరిక తీరి విశ్వనాథుడి అనుగ్రహం లభించేలా ఉంది.
3: ఇంతకీ ఏమిటి మీ కోరిక?
0: మా గ్రామ ప్రజలందరి చేత రుద్రపారాయణం చేయించాలి. ఈ విశ్వనాథ ఆలయ ప్రాంగణం వేదఘోషతో ప్రతిధ్వనించాలి.
2: మీ కోరిక తప్పక నెరవేరుతుంది. ఎందుకో చెప్పమంటారా? మీరు ప్రార్థిస్తున్న విశ్వనాథుడు అవతరించి వేదోద్ధరణ చేస్తున్నాడు కనుక.

0: నాకు ఆ విశ్వనాథుణ్ణి దర్శించాలని ఉంది. ఈ విషయం ఇంటింటా వేదవాణి వినిపించాలని తప్పించే మా గురువుగారికి కూడా చెప్పండి, వారెంతో సంతోషిస్తారు.
1: అలాగే

0: నమస్కారాలు అయ్య గారు.
1: ఏం నరసింహ, ఈరోజు కూడా ఏదైనా అడగాలని వచ్చావా?
0: లేదండి, మా బంధువులు సుస్వరమైన వేద పఠనం వినాలంటే తీసుకొచ్చాను. ప్రశాంత్ అయ్యగారికి నమస్కారం పెట్టండి.
1: సాయిరాం. ఆయుష్మాన్ భవ. వేదం వినడానికి వచ్చారు. వేద విద్య పరమార్థం మీకేమైనా తెలుసా?
2: లౌకిక విద్య జీవితం కోసం, కానీ వేద విద్య జీవిత పరమార్థం కోసం. మాతృభక్తిని, దేశభక్తిని, సేవానురక్తిని కలిగించడం కోసం, త్యాగభావాన్ని పెంపొందించుకోవడం కోసం, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు మానవునిలో వికసింపచేయడం కోసం అని మా బాబా చెప్పారు.
3: వేద పరమార్థాన్ని బాబా ఎంత అద్భుతంగా బోధించారా! మరి వేదోత్తరణ ఎలా జరిగిందో మీకు తెలుసా?
4: శాస్త్రి గారు, వేదనిధిని సోమకుడు అపహరించినప్పుడు మీనావతారమెత్తి రక్షించాడు. దత్తాత్రేయుడిగా అవతరించి వేదాన్ని పరిపుష్టం చేశాడు. ఆదిశంకరునిగా అవతరించి వేదవాంగ్మయాన్ని సుస్థిరం చేశాడు. షిరిడీ సాయినాథుడిగా అవతరించి భగవద్గీతకు అసలైన భాష్యం చెప్పాడు. ఈనాడు సత్యసాయిగా అవతరించి వేద సంరక్షణ తన అవతార లక్ష్యంగా, మానవాళి అందరిది ఒకే కులం, మానవ కులం, అందరిది ఒకే భాష, హృదయ భాష, అందరిది ఒకే మతం, ప్రేమ మతమని బోధించి మానవజాతిని విశ్వకుటుంబంగా మార్చాడు.
1: భేష్, ఆధునిక యువకులైన మీలో వేద సంస్కృతి పట్ల ఇంత అవగాహన కలిగించిన భగవాన్ బాబా వారికి శతకోటి వందనాలు. సరే, మానవజాతి విశ్వకుటుంబంగా మారిందంటున్నారే, ఎలా చెప్పగలుగుతున్నారు మీరు?
5: కుల, మత, వర్గ, దేశ విభేదం లేకుండా ప్రేమ బంధంతో అందరినీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఒక్కటి చేశారు కనుక. ఉద్దండ వేద పండితులే ఈ మాట చెప్పారు. బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు, వేద విద్యావతంసులు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, అభినవ విద్యారణ్య బిరుదాంకితులు శ్రీమాన్ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారు.
1: వేదోద్ధరణకు భగవంతుడు సత్యసాయిగా అవతరించారని చెబుతున్నారు. మరి ఆయన సాక్షాత్తు పరమశివుడి అయితే ఎన్నో దివ్యానుభవాల్ని ప్రసాదించి ఉండాలి కదా.
5: నిజం, వేదవిధులైన పండితోత్తములకు భగవాన్ ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. వారు భగవాన్ బాబాను సర్వేశ్వరుడని అంగీకరించారు, ఆరాధించారు. గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వినండి.

0: ఓం శ్రీ సాయిరాం. భగవాన్ దివ్య శ్రీచరణాలకు కోటి కోటి ప్రణామాలు. నేను 1962 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని దర్శించాను. స్వామి నా వేద విద్యా వైదుష్యానికి సంతోషించి ఒక శివలింగాన్ని సృష్టించి ఇచ్చారు నాకు. అందులో స్వామి ఆత్మబింబం చిత్రించబడింది. దానిని సువర్ణబాణమని అంటారు. అది నాకు ప్రసాదించి శాస్త్ర ప్రమాణంగా తాను సాక్షాత్తు పరమశివుడునని నాకు నిరూపించారు స్వామి. ఒక క్రిస్మస్ పండుగ రోజున అత్యంత ఆప్యాయంగా బంగారు అని పిలిచి నన్ను ప్రసంగించమన్నారు. అప్రయత్నంగా నా మనోఫలకంలో తళుక్కున మెరుపు వంటి భావనలో ఒక మంత్రదర్శనమైంది. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ అన్న సాయిగాయత్రి మహామంత్రం. గాయత్రీ మంత్రం వలె అతి మహిమాన్వితమైన మంత్రం. అప్పుడు ఆ గాయత్రీమాతయే సాయి జగన్మాత అని నాకు అర్థమైంది. అనంత కరుణామూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు నా మీద ప్రేమామృత వర్షం కురిపించి వేద ప్రమాణాలు నశించిపోతే భారతదేశ కీర్తి నశించిపోతుంది. భారతీయ ప్రాణము ప్రమాణము వేదాలపైనే ఆధారపడి ఉంది అని చెబుతూ నా పేరున ఆ దయామయుడు శ్రీ సత్యసాయి గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్తును ప్రారంభించారు. ఆ వేదమూర్తికి నేనేమివ్వగలను? ఆనంద బాష్పాలతో అర్చన తప్ప. జై సాయిరాం.
1: ఒక ఉద్దండ వేద పండితుని అనుభవం విన్నారా? తానే వేద పురుషుణ్ణని, జగన్మాత గాయత్రీ స్వరూపమని శాస్త్రిగారికి తెలియజేశారు స్వామి.
2: ఎంత అద్భుతమైన అనుభవం ఇవ్వగల మహనీయులావారు.
1: వారి మహనీయతను గురించి చెరుకుమిల్లి కామావధానులు గారు వారి అనుభవ సారాన్ని చెప్తారు, వినండి.

0: శ్రీ సత్యసాయీశ్వరుని పాదపద్మాలకు నా ప్రణామాలు. నా పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య పాదారవిందాల చెంతకు 1961 సంవత్సరంలో వేదపురుష సప్తాహ మహాయజ్ఞానికి చేరుకున్నాను. యజ్ఞవేదిక వద్ద పూర్ణాహుతి సమర్పిస్తున్న సందర్భంలో సత్యసాయి భగవంతుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ హోమాగ్నికి సమీపంగా నిలబడి పూర్ణాహుతిని పర్యవేక్షిస్తున్నారు. హోమాగ్ని ఎగిసి పడుతోంది, వారిలో కదలిక లేదు, చిరునవ్వు తప్ప. అప్పుడు వేదపురుషునికి నమస్కరించడానికి అగ్నిహోత్రుడు ఆతృతపడుతున్నాడని, సాక్షాత్తు పరమశివుడే నా కళ్ళ ఎదుట సాక్షాత్కరించాడని తెలుసుకున్నాను. వారికి పాదాభివందనం చేశాను. పద్మరేఖాంకితాలైన వారి పాదాలు నాకు దర్శనమిచ్చాయి. సంపూర్ణ జీవితాన్ని అనుగ్రహిస్తానని వారు నాకు వాగ్దానం చేశారు. నాటి నుండి వారి పాదాలను ఒక్క క్షణం కూడా నేను వదిలిపెట్టలేదు. వారి ఆశీస్సులతో 100 ఏళ్ల జీవితాన్ని వారి పాదాల చెంతనే గడిపాను.
1: శాస్త్రిగారు, శతమానం భవతి అని మీరు ఎంతో మందిని ఆశీర్వదించారు, కాని ఆ ఆశీర్వాదం నిజమైన సందర్భం ఎప్పుడైనా చూశారా? భగవాన్ శతమానం భవతి అని ఆశీర్వదించిన కామావధానులు గారు 100 ఏళ్లు జీవించారు. వేదాశీస్సును యథార్థం చేయగల వేదపురుషుడే శ్రీ సత్యసాయి.
2: శతాయుష్యని దీవించి నిజం చేయగలగడం నిజంగా అద్భుతమే.
1: పూర్ణ గాయత్రీ దీక్షాపరులు కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారికి స్వామి దివ్య సన్నిధిలో కలిగిన అనుభవం వినండి.

0: శ్రీ సత్యసాయి గాయత్రీ మాతకు శతకోటి వందనాలు. నాకు ఉపన్యాసమన్నా శాస్త్ర విషయ విన్యాసమన్నా నల్లేరుపై నడక వంటిది. ఆ అభిప్రాయంతోనే నేను ప్రశాంతి నిలయం వెళ్లాను. శ్రీ సత్యసాయినాథుణ్ణి పరమేశ్వరుడిగా నేను గ్రహించలేదు. పండితుడనన్న అహంకారంతో వారికి అభివందనం చెయ్యకుండానే ప్రసంగం ప్రారంభించాను. నా ఉపన్యాసంలో మొదటి వాక్యం పూర్తి కాకుండానే 6 గ్లాసుల మంచినీళ్లు తాగవలసి వచ్చింది. అప్పుడు నేను బాబా వైపు చూశాను. అక్కడ బాబా కనిపించలేదు. నా ఆరాధ్య దైవం పంచముఖీ గాయత్రీ మాత దివ్య ప్రభలతో సాక్షాత్కరించింది. నేను పరవశించిపోయి, అమ్మా ఇక్కడున్నావా తల్లి అని ఆమె పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. తలెత్తి చూస్తే శ్రీ సత్యసాయినాథుడు కనిపించాడు. చిరునవ్వుతో విభూతి సృష్టించి మంచినీళ్లలో కలిపి నాకిచ్చారు. ఇప్పుడు మాట్లాడు అన్నారు. అంతే, అత్యద్భుతంగా ప్రసంగించగలిగాను. శ్రీ సత్యసాయినాథుడు జగన్మాత గాయత్రీ స్వరూపుడని, పురుషోత్తముడని గ్రహించగలిగాను. నా సాటి పేద పండితులు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారికి క్యాన్సర్ వ్యాధి సోకి కంఠం పోయింది. భగవాన్ ఎంతో కృపతో దివ్యమైన విభూతి సృష్టించి వారి కంఠానికి రాసి క్యాన్సర్ వ్యాధిని నయం చేశారు. శాస్త్రి గారి చేత వేదవాణిని వినిపింపజేశారు.
1: చూశారా శాస్త్రి గారు, వేదమాతగా దర్శనమిచ్చినవాడు, ప్రాణాంతకమైన వ్యాధిని నయం చేయగలిగినవాడు వేదోద్ధారకుడైన భగవంతుడు కాదా?

0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చదువుకున్నాను తప్ప మన సమకాలీకునిగా భగవంతుడు అవతరిస్తాడని అనుగ్రహిస్తాడని ఇప్పుడు మీ అమృతతుల్యమైన మాటలతో స్పష్టంగా తెలుసుకున్నాను.
1: శాస్త్రిగారు, ఇవి రామస్వామి నాయకర్లాంటి నాస్తికులే భగవాన్ ప్రేమకు లొంగిపోయారు. ఆ భగవంతుణ్ణి విశ్వసించిన మీలాంటి వారు తెలుసుకుంటే ఆశ్చర్యపోనవసరం లేదు.
0: వేద సంస్కృతిని నిరసించిన రామస్వామి నాయకర్ స్వామి సన్నిధికి వచ్చారా?
1: వ్యాకరణ న్యాయ వేదాంత పండితులు, బాలవ్యాస బిరుదాంకితులు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవం వింటే మీ సందేహం తీరుతుంది.

భగవాన్ దివ్య పాదారవిందాలకు నమస్సుమాంజలి. భగవాన్ ఒకమారు నన్ను మద్రాసు రమ్మని ఆదేశించారు. నేను, కొల్లూరు సోమశేఖర శాస్త్రి గారు, బులుసు అప్పన శాస్త్రి గారు కలిసి స్వామి దర్శనార్థం మద్రాసు వెళ్లాం. భగవాన్ నన్ను పిలిపించి ఆర్య అనార్య అనే విషయం మీద రేపు ప్రసంగించు అన్నారు. అప్పుడు రామునికి వ్యతిరేకంగా ఈవీ రామస్వామి నాయకర్ ఉద్యమాలు నడుపుతున్నాడు. నాకు భయం వేసింది. స్వామితో, స్వామి, నాకు మాట్లాడడానికి కాస్త భయంగా ఉంది అన్నాను. అందుకే ఇక్కడ మాట్లాడమన్నాను. మాట్లాడు, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నారు స్వామి. లోపల భయంగానే ఉంది. ప్రసంగం చక్కగా సాగింది. ప్రసంగమైన తర్వాత ఈవి రామస్వామి నాయకర్, ఇలాంటి ప్రసంగం నేనెప్పుడూ వినలేదు, స్వామి హృదయంలో కూరినట్టుంది అన్నారు. ఇది కూరేది కాదు బంగారు, ఊరేది అన్నారు స్వామి. నేను ఆశ్చర్యపోయాను. నాస్తికుణ్ణి ఆస్తికుడిగా మార్చగల నీవే భగవంతుడివి స్వామి అని స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను.

విశ్వనాథ శాస్త్రి గారు, వేద పఠనం చేసిన వారు అందరినీ ప్రేమించాలని, దుఃఖంతో పరితపిస్తున్న వారి కన్నీరు తుడవాలని, ఆశాపాశాలలో బంధింపబడకుండా సన్మార్గం వైపు మళ్లించాలని, సత్యధర్మాలను ఆచరింపచేయాలని అంటారు మా స్వామి. మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి, అకాల మరణాలు రావు. రుద్రాన్ని పఠించండి, సుఖశాంతులతో వర్ధిల్లి ధన వ్యామోహానికి దూరమై నీతి నియమాలను పాటించగలుగుతారు అని కూడా చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి.

అని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో వేదవాణిని వినిపించారు. అందరినీ సన్మార్గంలో నడిపిస్తున్నారు. వేదం నవయువత హృదయాలలో ఈనాడు పొంగి పరవళ్లు తొక్కుతోంది.

0: శాస్త్రి గారు, ఈ పిల్లల మాటలతో అందరూ దైవస్వరూపులే అని జ్ఞానోదయం కలిగింది నాకు.
1: నరసయ్య, వీళ్ళు పిల్లలు కాదయ్యా, ఆ విశ్వనాథుని దూతలు. వేదామృతాన్ని చవి చూసిన నేను ఈ విశాల విషయంలో అణువణువు వేద ఘోషతో ప్రతిధ్వనించాలని కలలు కన్నానయ్యా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అవతరించి భూమండలమంతా వేదనాథంతో పులకింప చేస్తున్నాడు. నేను ఆ వేద పురుషుని దివ్య దర్శనం చేసుకుని జన్మ చరితార్థం చేసుకుంటానయ్యా. అందుకే నా సర్వస్వాన్ని ఆ విశ్వనాథ వేద పరిషత్తుకు ధారాదత్తం చేస్తున్నాను.
2: శర్మ, నా భావాల్ని బాగా అర్థం చేసుకున్నవాడివి. ఈ గురుపీఠాన్ని అలంకరించు, అందరి చేత వేదాధ్యయనం చేయొచ్చు.
0: గురువుగారు,
2: నా మాట కాదనకు, అంగీకరించునాయనా.

0: శాస్త్రి గారు, మనస్సు నిండా సద్భావాలు కల మీరు నడయాడే దైవం శ్రీ సత్యసాయి పాదాలను ఆశ్రయించండి.
1: స్వామి, ఇప్పటికి నా జన్మ సార్థకమైంది. నేటి ఓం సాయీశ్వరాయ విత్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్ తన్న సాయి గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ ప్రశాంతి నిలయమై పడుగులు వేస్తాను.
0: శాస్త్రి గారు, మీ వంటి పండితులను ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు మా స్వామి.
1: ప్రేమమూర్తి, మీ పాదాల చెంత నాకు ఆశ్రయం కల్పించండి. మీరు ఏది ఆదేశించినా మనస్ఫూర్తిగా ఆచరిస్తాను. తమ పాద సేవలో నా జన్మ పునీతం చేసుకుంటాను.

0: ఇంతవరకు మీరు వేదాంజలి జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా ఈ చక్కని నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, మరి సాయిరాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.